మనం అనుకున్నది సాధించడానికి అనేక సార్లు మన శక్తియుక్తులన్నీ ధారపోసినా ఫలితం లేకపోతుంది. చివరకు దేవుని కృపతోనే కార్యం సఫలమవుతుంది.

మాకు దేవుని ప్రియ సంగమా, విలువే లేని మన జీవితాలకు యేసు విలువ తీసుకొచ్చాడు. ఆరిపోయిన దీపాలుగా మన జీవితాలు ఉండగా వెలుగు తానై మన జీవితంలో ఉదయించాడు. ఇంకేం కావాలి నీ జీవితంలో? కలిసి స్తుతిస్తావా? కలిసి ఆరాధిస్తావా? నీ జీవితంలో పాపాల నుంచి విడిపించినవాడు, నీకు నీతిగా నిలబడినవాడు, ఇక నాతో కలిసి పాడతావా?

లోకంలో ఎందరో నిన్ను మర్చిపోయి ఉన్నారేమో, నీ స్నేహితుని విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో. యేసు ప్రేమ నీ పట్ల ఎన్నడూ మారదు. ఎన్ని యుగాలైనప్పటికీ మారని ప్రేమ, ఈ ప్రేమకు సమస్తము సాధ్యమే.

0: ఇండియా ద్వారా మహిళల కోసం రూపొందించబడిన వినూత్న కార్యక్రమం నిరీక్షణ మహిళ. జీవితానికి విలువను చేకూర్చి జీవిత ఉద్దేశాన్ని తెలిపి దేవుని కోసం జీవించేందుకు శక్తినిచ్చే నిరీక్షణాస్పదం నిరీక్షణ మహిళ.
1: బాధ అన్నది ఒక వ్యక్తిని ఆత్మహత్య చేసుకునేలా ఎలా ప్రేరేపిస్తుందో ఈరోజు మనం వినబోతున్నాం. అలాగే మనకు మరియు ఆత్మహత్యకు గుర్చిన తలంపులతో వేధింపబడుతున్న వారికి సహాయపడే సలహాలు వింటాము. ఆత్మకు పాఠాలు అనే భాగంలో మనం చిరకాలం జీవించడానికి దేవుడు మనల్ని సృష్టించాడని, మన జీవితంలోని కష్టాలన్నీ ఎదుర్కొనేందుకు ఆయన మనకు సహాయం చేస్తాడని నేర్చుకుంటాం. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.

0: శ్వేత, ఇది ఓ గొప్ప ఆరంభం. ఈరోజు చాలా అద్భుతమైన రోజు కదూ. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న చెట్లను చూశాను. అవి ఎంత టీవీగా ఉన్నాయి. వర్షం వచ్చినా ఎండ వచ్చినా అవి తిన్నగా బలంగా నిలబడతాయి, కాదంటావా? మనందరం కూడా వాటిలాగా ఉండాలని నా ఆశ.
1: అవునవును, నాకు అలాగే అనిపిస్తుంది. మన చుట్టూ జరుగుతున్న వాటన్నిటిని గూర్చి బాధపడడం మనకు అలవాటైపోయింది. మనకు సంతోషాన్నిచ్చే వాటిపై, అనగా మన కుటుంబం, స్నేహితులు, పనిచేసే స్థలం మొదలైన వాటిపై మనం ఆధారపడతాం. వాటి ద్వారా ఏదైనా పొరపాటు జరిగితే మనం తట్టుకోలేము.
0: నువ్వు కూడా అలా బాధపడతావా? అందరం అలాగే చేస్తామేమో. ఏదైనా విషాద సంఘటన జరిగినప్పుడు మనలో కొంతమందికి జీవితంపై విరక్తి కలుగుతుంది. ఇక ముందుకు వెళ్లలేము అనిపిస్తుంది.
1: అవును, అలాగే జరుగుతుంది. అది చాలా బాధకరమైన విషయం. కాబట్టి శాంతిగారు ఈరోజు మనతో ఉన్నారు. నిరుత్సాహకరమైన భావాలను మనం ఎలా అధిగమించగలమో, అలాగే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఇతరులకు మనం ఎలా సహాయం చేయగలమో వారు మనకు వివరిస్తారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ.
0: శాంతిగారు, మీరు మా కార్యక్రమంలో ఉండడం చాలా సంతోషం. మా శ్రోతలతో ఏమి చెప్పాలనుకుంటున్నారు? అందరూ చాలా కుతూహలంగా ఎదురుచూస్తున్నారు.
2: మొట్టమొదట నేను ఆత్మహత్య చేసుకున్న మా పెద్దమ్మ కొడుకును గూర్చిన కథను మీతో చెప్పాలనుకుంటున్నాను. నిజంగా అది చాలా ఘోరమైనది. అతని మరణం అతనికి తెలిసిన వారందరిపై చాలా ప్రభావం చూపించింది. మేము చాలా బాధపడ్డాం. ఎందుచేతనంటే అతడు ఆ తీర్మానం చేసుకోకుండా సహాయం చేయటంలో మేము విఫలమయ్యామన్న బాధ మమ్మల్ని వేధిస్తున్నది. అతనికి సహాయం అవసరం అనుకున్న సమయంలో మేము అతనికి సహాయం చేయలేదు, అతన్ని అర్థం చేసుకోలేదు. అతడు అలా చేసుకోకుండా మేము ఏమైనా చేసి ఉండవచ్చును కదా అని మేము చాలా బాధపడ్డాం. మా పెద్దమ్మ కొడుకు అప్పుడే రిటైర్డ్ అయ్యాడు కాబట్టి దినమంతా ఖాళీగా ఉండేవాడు. రిటైర్డ్ కాక మునుపు అతడు పెద్ద మొత్తం అప్పు తీసుకున్నాడు. అది అతన్ని చింతతో ముంచివేసింది. వేరే కారణాలు కూడా ఉన్నాయేమో. పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, ఎవరి కాపురాలు వారికి ఉన్నాయి. అతడు ఒంటరివాడైపోయాడు. అయితే తన ప్రాణం తీసుకోవటానికి అతనికి ఒక కారణం ఉందని అతడు ఎందుకు తలంచాడు? ఈ విషయం ఎవరితోనైనా పంచుకొని సహాయం కొరకు అడగవచ్చు కదా. అతడు ఎందుకు సహాయం కోరలేదు?
0: ఇది నిజంగా చాలా విచారకరమైనది. శాంతిగారు, మనుషులు తమ ప్రాణం తీసుకోవాలనుకోవడం సాధారణమైన విషయమేనా?
2: అవును, మనందరం కూడా ఏదో ఒక సమయంలో కష్ట పరిస్థితులను ఎదుర్కొంటాం, కాదంటారా? ఆలోచించండి, పరీక్షల్లో ఓడిపోయినప్పుడు, ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోలేనప్పుడు, వ్యాపారంలో తీరని నష్టం వాటిల్లినప్పుడు, అతివృష్టి లేదా అనావృష్టి వలన పొలంలోని పంట అంతా పాడైపోయినప్పుడు మీరు బాధపడరా? భరించలేని బాధ కలిగించే పరిస్థితులు మనందరి జీవితాల్లోనూ వస్తాయి.
0: తమ ప్రాణాలను తీసుకోవాలనుకున్నవారు ఎవరైనా మీకు తటస్థపడ్డారా?
2: కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు, ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనమందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు. కొంతమంది నాతో మాట్లాడాలని, తగిన సలహాలు పొందాలని వచ్చారు. ఇక తమను తాము సంభాళించుకోలేము అనుకున్నప్పుడు వస్తారు. అలా అని వాళ్ళు చెడ్డవాళ్లని, బలహీనులని అనుకోకూడదు. వాళ్ల జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు కాబట్టి సలహా కోసం మన వద్దకు వస్తారు. ప్రతి ఒక్కటి వారికి చాలా భారంగా అనిపిస్తుంది. అంటే నిజంగా వాళ్లకు చావాలని ఉండదు, ప్రస్తుత బాధల్ని తట్టుకోలేక అలా అనుకుంటారు. ఒక విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ విధమైన తలంపులున్నవారు రోగులు కారు. వాళ్ళు మన సహోదరులు మరియు సహోదరీలు. వారికి మన సహాయం అవసరం. మనందరము భిన్నమైన వారము. జీవితంలోని కష్టపరిస్థితులను ఎదుర్కొనే శక్తి అందరికీ సమానంగా ఉండదు. కొంతమంది ఆ బాధను భరించగలరు, మరికొంతమంది భరించలేరు.
0: ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారం అని నేను అనుకున్నప్పుడు నేను ఏమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
1: పల్లవి, నీ ప్రశ్నకు శాంతిగారు జవాబు చెప్పకముందు ఓ పాటను విందామా? తరువాత మనకున్న బాధకరమైన పరిస్థితులను ఎలా తట్టుకోగలమో శాంతిగారి సలహాలను విందాము.

0: నిరీక్షణ మైల కార్యక్రమం మీరు వింటున్నారు. పల్లవి, నువ్వు ఇంతకుముందు శాంతిగారికి వేసిన ప్రశ్నలను మళ్లీ ఒకసారి చెప్తావా?
1: శాంతిగారు, ఒకవేళ నేను తట్టుకోలేని క్లిష్ట పరిస్థితి నాకు వచ్చిందనుకోండి, నా ప్రాణం తీసుకోవడం ఒక్కటే పరిష్కారమని నేను అనుకున్నప్పుడు నేనేమి చేయాలి? ఆ బాధ నుండి ఎలా విడుదల పొందాలి?
2: చాలా మంచి ప్రశ్న వేశావు పల్లవి. దాని జవాబు చాలా ముఖ్యమైనది, అయినా అది చాలా సులభమైనది. మొట్టమొదట, ఒకవేళ నీకు అలాంటి తలంపు వస్తే ఎవరితోనైనా మాట్లాడటం మంచిది. మీ స్నేహితురాలితో, లేక డాక్టర్తో, లేక మీ సంఘంలో ఎవరితోనైనా పంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మీకు సహాయం చేయలేకపోయినా మిమ్మల్ని మరొకరి దగ్గరకైనా తీసుకొని వెళ్తారు. మనుషుల జీవితాల్లో చాలాసార్లు బాధాకరమైన విషయాలు జరుగుతాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ప్రేమించిన వారిని, అనగా తల్లిదండ్రులను, స్నేహితులను, లేక కన్నబిడ్డలని కోల్పోయినప్పుడు, లేక తీవ్రమైన దీర్ఘకాల అనారోగ్యానికి గురైనప్పుడు ఇక బతకకూడదు అనుకుంటారు. లేక వారికి పరిచర్య చేస్తున్న వారు, కుటుంబస్తులు తమను బట్టి బాధపడకూడదు అని, మేము చనిపోతే వాళ్లకు మేలు అని అనుకుంటారు. ఇంకా ఒక వ్యక్తి బాగా కుంగిపోయి చివరికి తన దైనందిన కార్యాలను కూడా చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు, నేను బ్రతకటం కన్నా చావటం మేలు అనుకుంటారు.
1: అలాంటి ప్రమాదాన్ని తెలుసుకునేందుకు ఏమైనా సూచనలున్నాయా?
2: చాలా మటుకు వారిలో కొన్ని సూచనలు కనిపిస్తాయి. వాళ్ళు చాలా కుంగిపోయినప్పుడు బాగా ఏడుస్తారు. నేను చచ్చిపోయినా బాగుండును అని అంటూ ఉంటారు. లేక కొన్ని రోజులు, వారాలు, కొన్ని నెలల వరకు విచారంగా ఉంటారు. కొంతమందిలో ఓటమిని గూర్చిన భావం స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమంది ఏ పనిలోనూ ఆసక్తి చూపించరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మాట్లాడరు. ఇదివరకే ఆత్మహత్య ప్రయత్నం చేసిన వారు మళ్ళా చేసే ప్రమాదం ఉంది. అయితే కొన్నిసార్లు ఏ సూచనలు కనిపించవు. ఆ కుటుంబానికి అది పెద్ద షాక్ లాగా ఉంటుంది. అలా జరుగుతుందని వాళ్ళు ఊహించరు. కాబట్టి అలాంటి సూచనలేవి మేము గమనించలేకపోయామని కుటుంబస్తులు వారి చావు విషయం తామే దోషులము అన్న అపరాధ భావమునకు చోటియ్యకూడదు.
1: శాంతిగారు, ఈ విధమైన తలంపులతో సతమతమవుతున్న వారికి సహాయం చేయడానికి నేను ఏ ట్రైనింగు చేయలేదు. వారికి ఎలా సహాయం చేయగలమో చెప్తారా?
2: మొట్టమొదట, వారి బాధ వాస్తవికమైనదని, మీరు దాన్ని అర్థం చేసుకున్నారని వారికి చెప్పండి. వారి ప్రశ్నలన్నింటికీ మీ వద్ద జవాబులు లేవని, అయినా మీరు వారి విషయం చింతిస్తున్నారని, వారిని గూర్చి శ్రద్ధ తీసుకుంటున్నారని వారికి తెలియజేయాలి. వారి భావాలను, తలంపులను అర్థం చేసుకోనండి. వారికి సహాయపడేందుకు మీరు ఏం చేయాలో, వారికి ఏ విధమైన సహాయం కావాలో వారిని అడగండి. ఆ వ్యక్తి క్షేమం ముఖ్యం కాబట్టి మీరొక్కరే దాన్ని చేయలేరు. వాళ్ళు తమ ప్రాణాన్ని తీసుకోవాలని అనుకుంటున్న విషయాన్ని రహస్యంగా ఉంచకూడదు. మీరు వారిని ఒక సంఘ కాపరి వద్దకు, లేక డాక్టర్ వద్దకు, లేక సలహాదారుని వద్దకు తీసుకొని వెళ్ళవచ్చు. ఈ విషయంలో నిపుణుల సహాయాన్ని వారికి అందించవచ్చు. ఆత్మహత్యను గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న వారు ఆమెను ఎవరూ అర్థం చేసుకోవటం లేదని, తనను గూర్చి ఎవరూ శ్రద్ధ తీసుకోవటం లేదని బాధపడతారు. కాబట్టి వాళ్లతో యథార్థంగా మాట్లాడండి. ఆమె ఏమి చేయాలనుకుంటున్నదో, ఆమె ప్రణాళికలేమిటో తెలుసుకొనండి. అలా తన ఉద్దేశాలు మీతో పంచుకున్నప్పుడు ఆమె హృదయం తేలికవుతుంది. కనీసం ఒక్కరైనా తన బాధను అర్థం చేసుకున్నారని, తను చెప్పినవన్నీ విన్నారని తృప్తి కలుగుతుంది. దీన్ని నమ్మటం కష్టమే, కానీ ఇది వాస్తవం. ఒకవేళ మీ స్నేహితురాలు ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నట్లు మీతో చెప్తే, ఆమె తలంపు ఎంత స్థిరంగా ఉందో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సాధ్యమైనన్ని వివరాలు సేకరించండి. ఒకవేళ ఆమె ఆయుధాలను, లేక మాత్రలను ఉపయోగించుకోనాలనుకుంటే వాటిని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకొని అవి ఆమెకు అందుబాటులో లేకుండా చేయండి. అలా చేశాక మీ స్నేహితుల సహాయాన్ని కోరండి. అవసరమైతే పోలీసుల సహాయం తీసుకోవటానికి వాళ్ళు మీకు సహకరిస్తారు. ఇవన్నీ చేస్తూ ఆమెను ఓదార్చటం మర్చిపోవద్దు. ఇతరుల సహాయం అందేంతవరకు ఆమెను ఏదో ఒక దానిలో నిమగ్నం చేయాలి. ఎదుట ఎవరైనా ఉంటే సాధారణంగా ఆత్మహత్య చేసుకోరు. మీ స్నేహితురాలి ఉద్రేకం తగ్గి ఆ తలంపును విరమించుకునేంతవరకు, లేక ఆమె నిద్రపోయేంతవరకు ఆమెతోనే ఉండండి.
1: ఈ విధమైన బాధ నుండి తిరిగి కోలుకోగలరా?
2: ఎందుకు కోలుకోరు? ఇక చావే శరణ్యం అనుకున్న వాళ్ళెందరికో తగిన సమయంలో సహాయం అందించబడినప్పుడు ఆత్మహత్యను విరమించుకున్నారు. ఇప్పుడు హాయిగా బ్రతుకుతున్నారు.
1: శాంతి గారు, ఇప్పుడు వారి పరిస్థితులలో ఆత్మహత్య ఒక్కటే మార్గం అనుకుంటున్న వారికి మీరిచ్చే సలహా ఏంటి?
2: జీవితం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది, మళ్లీ మంచి రోజులు వస్తాయి. కాలచక్రంలో ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. సుఖం తర్వాత దుఃఖం, దాని తర్వాత మళ్ళా సుఖం, ఇవన్నీ మామూలే. కాబట్టి కొంతకాలం ఉండిపోయే సమస్యను గూర్చి మీకు మీరే హాని చేసుకోవాలన్న తీర్మానం చేసుకోకండి. నమ్మదగిన వారు అని మీరు అనుకుంటున్న వారితో మీ భావాలను పంచుకొనండి. మీ తలంపులతో మీరే సతమతం కావద్దు. వాటిని గూర్చి ఇతరులతో పంచుకుంటే మీకు చాలా ఉపశమనం కలుగుతుంది. మీ పరిస్థితిని ఎదుర్కోవటానికి అది సహాయపడుతుంది. ఒకవేళ మీరు నీళ్లలో మునిగిపోతున్నారని లేక రోడ్డు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిస్తే మీ కుటుంబస్తులు పరిగెత్తుకుని వస్తారు కదా. అలాగే మీరు ఆత్మహత్య అనే ప్రమాదంలో చిక్కుకొనబోతున్నారని చెప్తే తప్పకుండా మీకు సహాయం చేస్తారు.
1: ఇంత మంచి సలహాలు వివరాలను మాకు మా శ్రోతలకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ శాంతి గారు. ఇప్పుడు మేము కూడా ఇతరులకు సహాయం చేయగలమన్న ధైర్యం వచ్చింది. శ్వేత, నీవెప్పుడైనా ఇలా తలంచావా?
0: నేను కూడా చాలా క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నాను. అయితే ఇక నేను బ్రతకకూడదు అన్నంతగా బాధపడలేదు. అబ్బో, అది చాలా భయంకరమైన అనుభూతి.
1: అవును, నా స్నేహితురాలి భర్త చాలా సంవత్సరాలు కృంగుదలలో ఉన్నప్పుడు ఒకరోజు నేను నా తరగతిలో బోధిస్తూ ఉండగా అతడు తన ప్రాణాన్ని తీసుకున్నాడని ఫోన్ వచ్చింది. నేను వెంటనే సెలవు పెట్టి నా స్నేహితురాల్ని ఓదార్చడానికి వెళ్లాను. అది ఆమెకు చాలా కష్టమైన సమయం. ఆమెతో మాట్లాడడానికి కొన్ని రోజులు గడిపాను. ఇద్దరం కలిసి ఏడ్చాము. ఆమె మనోభావాలను బయటికి తీసుకుని రావడానికి ప్రయత్నించాను.
0: అవును, ఎవరైనా తమ ప్రాణాలను తీసుకున్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్లిన వారికి కూడా సహాయం అవసరం కాదంటారా? శ్రోతలు, అప్పుడే వెళ్ళిపోకండి. మనతో మరొక అతిథి ఉన్నారు. వింటూనే ఉండండి నిరీక్షణ మహిళ. మన జీవితాలు ఎందుకు ప్రాముఖ్యమైనవో మరియు మన సమస్యలను దేవుని వద్దకు ఎలా తీసుకొని వెళ్లగలమో ఇప్పుడు షారోన్ గారు మనకు చెప్తారు.
3: శ్వేత, పల్లవి, మీరు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు థ్యాంక్స్. నేను మొదట ఒక వాస్తవిక జీవితగాథను మీకు చెప్తాను. నేను ఒకసారి ఒక దంపతులను కలుసుకున్నాను. వాళ్లు చాలా విచారంగా ఉన్నారు. వారి కుటుంబంలో భార్య, భర్త మరియు 11 సంవత్సరాల కుమార్తె ఉన్నారు. ఆ పాప పేరు ప్రియ. ప్రియ అంటే తల్లిదండ్రులకు ప్రాణం. కంటికి రెప్పలా చూచుకునేవారు. ఆమె చాలా తెలివైన పిల్ల. పాఠశాలలో ఉపాధ్యాయులందరి మన్నన పొందేది. ఆమె చురుకుదనాన్ని చూచిన తల్లిదండ్రులు తమ బిడ్డ అన్ని రంగాలలో రాణించాలన్న ఉద్దేశంతో ఆమెకు చేయాల్సినదంతా చేశారు. ఆమె కోరినవన్నీ ఇచ్చారు. ఆమె తల్లి ప్రేమగలదే కాని ప్రియ విషయం కొంత ఖచ్చితంగా కూడా ఉండేది. తల్లులుగా మనందరం కూడా కొన్నిసార్లు అలాగే చేస్తాం కదా. ఒకరోజు ప్రియ తండ్రి పర్సులో నుండి కొంత డబ్బు పోయింది. తండ్రి దాన్ని గమనించాడు. ఇంట్లో ఆ ముగ్గురు తప్ప మరెవరూ లేరు కనుక వాళ్లు ప్రియను అడిగారు. ప్రియకు ఈ డబ్బుల విషయం ఏమీ తెలియదు. దాని గురించి తల్లిదండ్రులను ఒప్పించడానికి ప్రయత్నించింది. విచారకరమైన సంగతి ఏమంటే ఆమె తల్లిదండ్రులు ఆమె మాటల్ని నమ్మలేదు. ఆమెనే ఆ డబ్బులు తీసి ఉంటుందన్న తలంపు వారిలో నుండి పోలేదు. తల్లి కోపముతో ఈ విషయం మీ టీచర్లకు చెప్తానని కూడా బెదిరించింది. పాపం ప్రియ ఏం చేస్తుంది? టీచర్లతో చెప్పొద్దని తల్లిని బతిమిలాడింది. తల్లి ఆమెను అర్థం చేసుకోకపోగా పదే పదే బెదిరించసాగింది. ప్రియ చాలా బాధపడింది. పాఠశాలలో తనకున్న మంచి పేరు పోతుందన్న భయంతో బిగ్గరగా ఏడ్చింది. తల్లి ఉపాధ్యాయులకు చెప్తుందేమోనన్న కలవరంతో నిస్సహాయంగా, నిరీక్షణ లేనిదానిగా, ఒంటరిగా వెక్కి వెక్కి ఏడ్చేది. ఆమె ఈ సమస్య పరిష్కారానికి మార్గం వెతకసాగింది. ప్రియ దాని గురించి ఆలోచించి ఆలోచించి చివరికి ఒక తీర్మానానికి వచ్చింది. ప్రియ తన జీవితాన్ని అంతం చేసుకోవాలని నిశ్చయించుకున్నది. ఆమె ఏమి చేసిందో తెలుసా? తల్లిదండ్రులకు ఒక ఉత్తరం వ్రాసి పొడవాటి గుడ్డను తన మెడకు బిగించుకొని తన గదిలో ఉరివేసుకున్నది. చిన్ని ప్రియ ఇక లేదు. ఎంత విషాదం జరిగిపోయింది! తన తల్లిదండ్రులను బట్టి ఆమె ఎంత ప్రమాదకరమైన తీర్మానం చేసుకుంది. వాళ్లు ఆమెను ప్రేమించినా ఆమె నిరపరాధి అన్న విషయాన్ని అంగీకరించలేదు. ఈ విషయంలో సహాయం కొరకు ఎక్కడికి వెళ్లాలో ప్రియకు తెలిస్తే ఈ ఘోరం జరిగేది కాదు. ఆ గృహంలోని పరిస్థితిని ఒక్కసారి ఊహించండి. వాళ్లు తమ కుమార్తెను శాశ్వతంగా పోగొట్టుకున్నారు. తల్లి తనను తాను క్షమించుకోలేకపోయింది. తన మాటలు ఎంత ఘోర పరిణామానికి దారితీశాయో గ్రహించింది. అవును, మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి సరైన ఉపదేశం చేయడానికి తగిన జ్ఞానమిమ్మని దేవుణ్ణి అడగాలి.

0: నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని మీరు వింటున్నారు. షారోన్ గారు, ప్రియ వాళ్ళ అమ్మ తర్వాత ఏం చేసిందో చెప్తారా?
1: ప్రియా తల్లికి రోజులు గడవడం కష్టమైపోయింది. కుమార్తె జ్ఞాపకాలు ప్రతిరోజు ఆమె గుండెల్ని పిండివేసేవి. ఆమె కూడా తన జీవితాన్ని అంతమొందించుకోవాలని ఆలోచించసాగింది. సరిగ్గా ఆ సమయంలోనే నేను ప్రియ వాళ్ల అమ్మను కలవడం జరిగింది. నేను ఆమెకు దేవుని ప్రేమను గురించి చెప్పాను. యేసుక్రీస్తు ఆమెను ఈ బాధ నుండి విడిపిస్తాడని, ఆమెను క్షమిస్తాడని, ఆమె కూడా తనను తాను క్షమించుకోవడానికి సహాయం చేస్తాడని చెప్పాను. ఆమె ఆ మాటల్ని నమ్మి దేవుని సహాయం కొరకు ఆయనను విశ్వసించడం ఆరంభించింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. ప్రియ స్నేహితులారా, మీ సమస్యలకు పరిష్కారం ఆత్మహత్య కాదు. మనం ఆత్మహత్య చేసుకోకూడదని బైబిల్ చెప్తుంది. ఆ తలంపును మనం ఎలా జయించాలో కూడా చెప్తుంది. మనం నేర్చుకోవలసిన మొదటి సత్యం ఏమంటే, దేవుడు మనందరినీ చేసిన సృష్టికర్త. ఆయనకు మన పరిస్థితులన్నీ తెలుసు. మనకు ఏ చిన్న కష్టమొచ్చినా ఆయన సహించలేడు. ప్రియలాగా ప్రాణాన్ని తీసుకుంటే ఆయన సహించడు కదా. మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. కనుక మన సమస్యను ఆయన వద్దకు తీసుకుని వెళ్ళాలి. మనం గ్రహించాల్సిన రెండవ విషయం ఏమంటే, ఆయన మనల్ని నిర్మించడమే కాదు, ఆయన ఊపిరిని మనలో ఊదాడు. ఈ ఊపిరిని అనగా మన ప్రాణాన్ని తీసుకునే హక్కు దానిని ఇచ్చిన దేవునికే ఉన్నది. మనకు ఆ అధికారం లేదు. ఆత్మహత్య ఆయన దృష్టిలో పాపం. కాబట్టి మీకు అలాంటి తలంపు కలిగినప్పుడు మీ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి కొరకు దేవుని సహాయం కోరండి. ఇక మనం నేర్చుకోవలసిన మూడవ సత్యం ఏమంటే, కొంతమంది తలంచినట్లు మరణం జీవితానికి అంతం కాదు. మనం శాశ్వతంగా జీవించడానికి సృష్టించబడ్డామని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు చేసిన మానవులు దేవునికి అవిధేయులై మరణానికి పాత్రులయ్యారు. అయినా కనికరము గల దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానాల ద్వారా మనకు మరణంపై విజయాన్ని ఇచ్చాడు. ఆ విజయాన్ని నమ్మితే శాశ్వతంగా ఆయనతో పరలోకంలో జీవించగలుగుతాం. కాబట్టి మరణం జీవితానికి అంతం కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ పరిస్థితులన్నిటినీ ఆయన వద్దకు తీసుకొని రండి. వాటిపై విజయాన్ని పొందండి. ప్రభువు మిమ్మను దీవించునుగాక.
2: షారోన్ గారు చెప్పిన తలంపులు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కదూ. మీరు నిరీక్షణ గల మహిళగా ఉన్నారా? ఈ కార్యక్రమం మీకు ప్రస్తుత జీవితానికి మరియు భవిష్యత్ జీవితానికి సరిపడినంత గొప్ప నిరీక్షణను ఇవ్వాలన్నదే మా ఆకాంక్ష. ఈరోజు మన ఆభరణాల పెట్టిలో నుండి మాధురి మనకు ఒక పద్యాన్ని వినిపిస్తుంది.
3: నేను నా కిటికీలో నుండి బయటకు చూశాను. దర్శనమిచ్చింది నాకు ఒక క్రొత్త రోజు. దాన్ని ఎటువంటి దినంగా మార్చుకోవాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఊపిరి సలపని పనితో దాన్ని వేడిగా మార్చుకోవచ్చు, నవ్వుతూ తుళ్ళుతూ గడపవచ్చు, లేక ప్రొద్దుపోని దినంగా, నిస్సారమైన దినంగా చేసుకోవచ్చు. సంతోషం లేకుండా నిరాశతో గడపవచ్చు. దానికంతా మూలం నా మానసిక స్థితే. నేను ఎలా ఉండాలో నేను మాత్రమే నిశ్చయించుకోగలను. ఒక ఆలోచన పరిరాలిగా సహాయకరమైన పనులు చేయవచ్చును, లేక స్వార్థ పరిరాలిగా నన్ను గురిచే ఆలోచించుకోవచ్చు. నేను చేయాలనుకున్నవన్నీ చేసి దాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు, లేక ఫిర్యాదులతో ఇతరుల పట్ల కఠినంగా ప్రవర్తించవచ్చు. అంతగా అర్థం చేసుకోలేని వారి పట్ల సహనం చూపించవచ్చు, లేక హేళన చేసి కించపరిచి నాకిష్టం వచ్చినట్లు గాయపరచవచ్చు. నా మట్టుకు నాకు విశ్వాసముంది. నేను ఏమి చేస్తున్నానో, ఏమి చెప్తున్నానో దాన్ని నమ్ముతాను. ఈ రోజును అద్భుతంగా మార్చుకోవడానికే వ్యక్తిగతంగా నేను సంకల్పించాను.
0: వావ్, ఎంత మంచి పద్యం! దీని నేను ఒప్పుకుంటాను. మనకు ఇవ్వబడిన దినాన్ని మంచిగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉందిగా. కాబట్టి ఈరోజు ఒక శ్రేష్టమైన దినంగా మార్చుకుందాం. హ్యావ్ ఏ గుడ్ డే. ఇంతవరకు మీరు నిరీక్షణ మహిళ కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆశీర్వాదాలను, మీ ప్రార్థన అంశాలను మాకు ఉత్తరం ద్వారా లేక ఫోన్ ద్వారా తెలియజేయండి. ఈ కార్యక్రమాన్ని ఇరుగు పొరుగు మహిళలకు వినిపించండి. మహిళలుగా మీ విరామ సమయంలో వారానికి ఒకసారి ఒక బృందంగా ఈ కార్యక్రమాలను వినాలని, మహిళల సమస్యల కొరకు ప్రార్థించాలని ఆశ ఉంటే మమ్మల్ని సంప్రదించండి.
4: మా అడ్రస్: నిరీక్షణ మహిళ, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్ 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu@radio882.com.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దినదినము దేవునికి సన్నిహితం చేయాలని, దేవుళ్ళో ఎదుగుచు దేవుని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలని కోరుతూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎంతో కన్నీరు, కొంతమందికి ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు, చాలా భయంకరమైన లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మీ వ్యక్తిగతమైన ఆత్మీయమైన జీవితాన్ని దేవుళ్ళో బలపరచాలని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదానికి పాత్రులవ్వాలని కోరి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. జీవితం సమస్యల నిలయం, భయంకరమైన దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. గమ్యం తెలియక అనేక మంది అల్లాడిపోతూ ఉన్నారు. దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. కుటుంబాల్లో క్షేమం లేదు, ఐక్యత లేదు, ప్రేమ లేదు, ఒకరికొకరు పొసగట్లేదు. ఎన్నో స్థలాల్లో ఆర్థికమైన లోటులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు. ఇంత భయంకరమైన లోకంలో మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ యేసు ప్రభు. ఆయన చేపట్టుకొని మనం జీవించవచ్చు. ఆయన వాక్యానికి విధేయత చూపిస్తూ జీవించవచ్చు. ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరూ కూడా దయచేసి మారు మనసు పొందిన అనుభవంలోకి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. చాలామందికి మారు మనసు అనే మాట వింటే ఇష్టం ఉండదు. మనం అందరం కూడా ఆదాము అవ్వల నుండి పాపిష్టి రక్తంలో మనం జన్మించాం. దేవునికి అయోగ్యమైన స్థితి గతులలో మనం జీవిస్తూ ఉన్నాం. మన పుట్టుకలోనే ఒక పాపపు రక్తం మనలో ప్రవహించడం ఆరంభించింది. ఏ రక్తంలోనే పుట్టుకలోనే మరణం కూడా ఇమిడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ఈ రక్తాన్ని, జీవితాన్ని శుద్ధీకరించి దేవునికి ఇష్టమైన జీవితంగా చేసుకోవడానికి దేవాది దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించారు. ఆయన చిందించిన రక్తాన్ని బట్టి మనం దేవుని బిడ్డలమవుతాం. సాధారణంగా ఈ మాట నేను తరచుగా చెప్తూ ఉంటాను. రక్తాన్ని బట్టి తల్లిదండ్రులకు మనం బిడ్డలం. అలాగే మన రక్తాన్ని బట్టి మన బిడ్డలు మన బిడ్డలు. అది ఎవరు కాదంటానికి వీల్లేదు. ఆ తండ్రి మంచోడు కావచ్చు, తల్లి చెడ్డది కావచ్చు, తండ్రి తాగుబోతు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, జైల్లోకి వెళ్ళుండి రావచ్చు. తండ్రి, తండ్రి, మీ నాన్న ఎవరు అంటే ఆ పేరే చెప్పాలి. మీ అమ్మ ఎవరు అంటే ఎంత మంచిది కాకపోయినా ఆ పేరే చెప్పాలి. ఇది ఈ లోకపు మనుగడ, ఈ లోకపు పోకడ. అయితే ఇలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన మీద మన పాపానికి శిక్ష వేసి ఆ దైవ కుమారుడు మన శిక్షను భరించడానికి తన విలువైన రక్తాన్ని కార్చి మనకి పాప పరిహారం ఇచ్చి నిత్యత్వానికి మనల్ని వారసులుగా చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే ఈ లోక పరిస్థితుల్లో జన్మించిన వ్యక్తి నిత్యత్వానికి లేక దేవునికి వారసులవ్వటానికి యేసు ప్రభు వారు చిందించిన సిలువ రక్తంలో తమ జీవితాన్ని కడుక్కుంటారు. తమ పాపపు జీవితాన్ని ఒప్పుకుంటారు. గత జీవితాన్ని తుడిచివేయమని అడుగుతూ ఉంటారు. అదే మారు మనసు. మనం చేసిన పాపాలన్నీ కూడా దేవుని దగ్గర ఒప్పుకొని నా రక్తాన్ని, నా యొక్క జీవితాన్ని మార్చమని అడిగి ఆయన రక్తానికి మన జీవితాన్ని అప్పగించుకొని ఆయన ఇచ్చే ఆ పరిశుద్ధమైన జీవితంలోకి ఒక మనిషి ప్రవేశించడం మారు మనసు. అయితే మారు మనసు పొందినంత మాత్రాన సరిపోదు. మారు మనసుకు తగిన జీవితాన్ని జీవించాలి. ఓ వ్యక్తి నిజంగా కన్నీటితో ప్రార్థించుకొని యథార్థంగా జీవితాన్ని దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల్లో నివసించడానికి వస్తారు. మన జీవితాన్ని అప్పటి నుండి కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకుంటారు. ఆయన నాయకత్వంలో మన జీవితాలు నడిపిస్తారు. అలా కాకుండా మారు మనసు పొందానని చెప్పుకుంటూ గత జీవితమే మనం జీవిస్తూ ఉంటే అది నిష్ప్రయోజనమైన జీవితం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేకపోతే ప్రతి చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా నరికి అగ్నిలో వేయబడును అని ఉంది. అది మత్తయి సువార్త 3:10 ఆ మాట మనకి కనిపిస్తుంది. మారు మనసు పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు కొన్ని ఉంటాయి. పరిశుద్ధత, ప్రేమ, క్షమాపణ, దేవుని కొరకు పవిత్రమైన జీవితం, మంచితనం, విశ్వాసం, నమ్మకం, ఇలాంటి జీవితాన్ని చూపిస్తూ ఉంటారు. ఆనందకరమైన జీవితం, మనశ్శాంతితో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తరచుగా చెప్పే ఒక ఉపమానం ఏంటి అంటే, ఒక లైన్ గీసుకొని దేవుణ్ణి ఎరక్క ముందు లేక మారు మనసు పొందక ముందే ఎలా జీవించామో రాసుకొని, మారు మనసు పొందాక మనం ఎలా జీవించాలో కూడా రాసుకొని, ఆ రీతిగా జీవించడానికి దేవుని యొక్క శక్తిని మనం ప్రతిదినం కూడా కోరుకుంటూ ఉంటాం. అదే మన ప్రార్థనలో ముఖ్యాంశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దినములు చెడ్డవి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. క్రైస్తవ భక్తిలో లేక బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే, ఒకే ఒక జీవితం. ఈ జీవితం అంతమైన తరువాత ఒక తీర్పు అనేది ఉంటుంది. తీర్పు వెంటనే ఉండదు, కానీ మనిషి ప్రవర్తించిన విధానాన్ని బట్టి తీర్పు ఉంటుంది. మొట్టమొదటి అంశం చెప్పాను కదూ, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొందిన వ్యక్తి అయి దేవునికి యేసు రక్తం ద్వారా అంటు కట్టబడిన వ్యక్తి అయి ఉండాలి. దేవునికి దత్తత చేయబడిన వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మన బాధలైనా మన సమస్యలైనా దేవునికి ధైర్యంగా చెప్పుకోగలం. దేవునికి మానవునికి మధ్యవర్తిగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఇక దేవునితో మాట్లాడడానికి ఏ మధ్యవర్తులు అక్కర్లేదు. దేవుని యొక్క బిడ్డలమైన తరువాత, ఆయన రక్తం ద్వారా దేవుడు మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన తరువాత, ఆయన మన మంచి కాపరిగా మనల్ని గురించి సంపూర్ణమైన శ్రద్ధ తీసుకుంటారు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మన హృదయంలో నివసించడానికి వస్తారో, ఎంత ఘోరమైన పరిస్థితి మీరు ఎదుర్కొంటూ ఉన్నా, ఎంత బాధాకరమైన పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నా, ఒకవేళ మంచిగా ఉన్నా, ఆనందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, పాపము చేయకుండా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందని ప్రతి వ్యక్తి కూడా మీ జీవితాన్ని దేవునికి ఇమ్మని మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది అప్పుడప్పుడు ఇలా అంటూ ఉంటారు, అప్పుడే కాదా అంటే ఇంకొంచెం టైం, అంటే ఇంకొంచెం నేను సైతాని కింద జీవిస్తానా, ఇంకొంచెం నేను పాపంలో ఆనందిస్తానా. చాలామందికి మారు మనసు అనే పదము ఇష్టం ఉండదు, దేవునికి జీవితం ఇమ్మంటం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి చెప్తూ ఉంటాను, మనం పీల్చే గాలి ఎవరిది, మనం అనుభవించే సృష్టి ఎవరిది, నువ్వు అన్నం తింటున్నావంటే ఆ అన్నం ఎవరు సృష్టించారు, ఆ వరిని ఎవరు సృష్టించారు, సృష్టిని ఎవరు సృష్టించారు, మనం తినే పండు ఎంత బాగుందా అనుకుంటే ఎవరు సృష్టించారు. సమస్తం దేవుడు సృష్టించిన సృష్టి అంతా కూడా అనుభవిస్తూ, ఇది దేవుడిచ్చిన జీవితం, జీవితం నీది కాదు, జీవితం నా జీవితం నాది కాదు, దేవుడిది, దేవునికి ఇవ్వడానికి నీకు బాధేంటయ్యా అని అడుగుతూ ఉంటాను. ఒకవేళ దేవునికి మన జీవితం అర్పించకపోతే ఆ తరువాత ఏం జరుగుతుంది అనేది భయంకరం. ఒక తోడు కానీ, ఒక భద్రత కానీ, ఒక నిరీక్షణ కానీ లేని జీవితంలో మీరు జీవిస్తారు. ఎప్పుడైతే యేసు ప్రభువారి రక్తం ద్వారా మనం దేవుని బిడ్డలమవుతామో, దేవుని యొక్క భద్రత మన మీద ఉంటుంది, దేవుని యొక్క కాపుదల మన మీద ఉంటుంది. మనకే పరిస్థితి ఉన్నా కూడా ధైర్యంగా ఆయనకు చెప్పుకోవటానికి నిస్సందేహంగా ప్రార్థన చేసుకోగలం. అయితే ప్రతి మనిషి యొక్క తన జీవితాన్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, దానినే తీర్పు అంటారు. ఈ తీర్పుని గురించి మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా మన బిడ్డకో లేకపోతే ఎవరికో ఒక 10,000 ఇస్తే దాన్ని లెక్క చెప్పు అంటాం, కూర్చొని లెక్క తీసుకుంటాం. లేకపోతే ఆ వ్యక్తి అయినా సరే, లేకపోతే నేనైనా నువ్వైనా కూర్చొని ఈ 500 నేను ఎలా స్పెండ్ చేశాను, ఈ 1,000 రూపాయలు నేను ఎలా వాడాను, ఎంత వాడాను, ఎంత మిగిలింది అనేది మనం చూసుకుంటాం. అలాగే దేవుడు మనకిచ్చిన జీవితం, దేవుడు మనకిచ్చిన ఆయుష్ని గురించి ఒకరోజు దేవునికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ప్రతి మానవుని మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవి కావచ్చు కాకపోవచ్చు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి పుట్టించిన ఆ దేవునికి ఒకరోజు లెక్క అప్పచెప్పాలి అనే విషయం ఎవరు కూడా మర్చిపోకూడదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లైనను కొయ్యదురా. అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందండి? మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. ఓ మామిడి చెట్టు ఉంటే మామిడికాయలు కాస్తుంది, జామ చెట్టు ఉంటే జామకాయలు కాస్తుంది. అలాగా మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది. చెడ్డ చెట్లు, పనికి మాలిన చెట్లు మంచి ఫలాలు ఫలింపనేరవు. ఏ వ్యక్తి అయితే యేసు రక్తం ద్వారా తన జీవితాన్ని ఒక ప్రక్కకు తీసుకొని వచ్చి లోకానికి అతీతంగా జీవిస్తూ ఉంటారో ఆ వ్యక్తి ఒక మంచి వ్యక్తిగా దేవుడు తీర్చిదిద్దుతారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తిలో ఒక నూతన స్వభావాన్ని కలిగిస్తారు. ఫలము అనే మాటకు జీవన విధానం, మన ప్రవర్తన, మనం మాట్లాడే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి. చాలామంది మారు మనసు పొందామంటారు, కానీ కోపాలు పోవు, ద్వేషాలు పోవు, దారుణమైన ఆలోచనలు, హీనమైన ఆలోచనలు, పగతో కూడిన ఆలోచనలు, ఓ వ్యక్తిని బాధించడం, ఇవన్నీ కూడా మంచి చెట్టు యొక్క ఫలాలు కావు. కాబట్టి వాక్యం చెప్తా ఉంది, తమ ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుంటారు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లు కాయవు, పలేరు చెట్లను అంజీరపు పండ్లు కాయవు. ముండ్ల పొదలు, ముండ్లు అనేవి భూమి మీద మనిషి పాపం చేశాక దేవుడు ముండ్ల చెట్లు మొలిపించినట్లుగా ఆదికాండ 3వ అధ్యాయంలో మనం చదవగలం. సృష్టి ఆరంభంలో దేవుడు ఏ ముండ్ల చెట్టు కూడా చేయలేదు. ఎప్పుడైతే మానవుడు పాపం చేశారో మానవునికి కష్టం చేసి సేద్యం చేసి చెమట కార్చి భూమి యొక్క పంట తింటావని దేవుడు చెప్పి ఈ నేలను శపించినప్పుడు నేలలో నుండి ముండ్ల చెట్లు పైకి వచ్చాయి. మానవుని యొక్క పాపానికి ఫలితం ముళ్ళు. ఈ ముళ్ళ చెట్లలు ద్రాక్ష పళ్ళు కానీ అంజూరపు పండ్లు కానీ కాయవు. అంజూరపు పళ్ళు అంజూరపు చెట్టుకి కాస్తాయి, ద్రాక్ష పళ్ళు ద్రాక్ష చెట్టుకి కాస్తాయి. దాని అర్థం ఏంటి అంటే ముండ్ల పొదల్లో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు ఆనందం దొరకదు, పాపంలో నీకు స్వస్థత దొరకదు, పాపంలో నీకు ఆనందం కానీ స్వస్థత కానీ దేవుని యొక్క ఆనందాన్ని కానీ వెతకలేవు. అంచేత ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఉండాలి. ప్రతి వ్యక్తి కూడా దేవునితో అంటు కట్టబడి ఉండాలి, దేవునికి దత్తత చేయబడి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రార్థన చేసి మన అవసరతలు దేవునికి చెప్పుకోగలం. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించును. అందరం కూడా ప్రభువా ప్రభువా అని పిలుస్తాం కదండి, ఇది మనకి అలవాటు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన పరలోక రాజ్యంలోకి వెళ్ళం. దేవుడు మన అవసరతలు తీరుస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఉదాహరణకు ఆలోచించండి, ఒక వ్యక్తి ఉంటే తన బిడ్డల యొక్క అవసరత తీర్చుకుంటాడు, తన కుటుంబాన్ని గూర్చిన భద్రత తీసుకుంటాడు, దారిపోయే వాళ్ళు పక్కింటి వాళ్ళ భద్రతను గురించి అతను ఆలోచించాడు. అలాగే మారు మనసు అంటే దేవునికి మనం అంటు కట్టబడడం, దేవుని యొక్క కుటుంబంలో ఒక సభ్యులం అవ్వడం, దేవుని యొక్క కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తిగా మనం మారిపోవడం. ఇందులో ఎంతో ఆనందం ఉంటుంది, ఇందులో మనశ్శాంతి ఉంటుంది, ఇందులో పాపక్షమాపణ ఉంటుంది. పాపక్షమాపణ లేకుండా మనశ్శాంతి లేదు. ఆ పాపక్షమాపణ ఇవ్వటానికే దేవుడు ఈ లోకానికి వచ్చారు, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చడానికి వచ్చారు. ఈ రోజుల్లో ఎంత క్రూరంగా మనిషి మనిషిని బాధ పెడుతున్నాడు కదూ, మనిషి మీద మనిషి కక్షలు ద్వేషాలు పెంచుకోవడం. అసలు మానవత్వం ఎక్కడ ఉంది అని ప్రశ్నించే రోజుల్లోకి మనం వచ్చేసాం. కానీ ఒక క్షేమం భద్రత ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే. ఎందుకు మానవ జీవితం నిత్యమైన జీవితం, శాశ్వతమైన జీవితం అంటే, దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు మట్టిలో నుండి మానవుణ్ణి సృష్టించారు. ఈ అందమైన ఒక వ్యక్తిగా ఆయన తయారు చేసి ఆ మట్టిలో తయారు చేసిన మానవ ఆకృతిలోనికి ఆయన జీవవాయువును ఊదగా మనిషి జీవించు ప్రాణి అయ్యాడు. అంటే ఈ మట్టి శరీరంలోకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశించారు, దైవత్వపు అంశం ప్రవేశించింది. దేవుడు శాశ్వతుడు కాబట్టి మనిషిలో ఉన్న అంతరాత్మ శాశ్వతం, ఈ లోపల ఉన్న ఒక వ్యక్తి శాశ్వతం. ఏ వ్యక్తి చనిపోయినా ఈ మట్టి మరలా మట్టిలో కలుస్తుంది. సమాధిలో పెట్టని, కట్టెలు వేసి కాల్చని, ఏ విధంగానైనా సరే ఒక శవాన్ని బయట పారేయని, ఏదన్నా కానీ, కానీ మనిషిలో ఒక జీవుడు ఉన్నాడు. బైబిల్ దాన్ని అంతరాత్మ అని పిలుస్తారు, అంతరంగ పురుషుడు అని పిలుస్తారు. ఈ అంతరంగ పురుషుడు మరణంలో భౌతికమైన శరీరం, అంతరంగ పురుషుడు ప్రాణం, ఆత్మ, శరీరం వేరైపోతుంది. మనిషి ప్రాణం పోగానే ప్రాణం గాలిలో కలిసిపోతుంది, ఆత్మ ప్రక్కకు వస్తాడు, శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మ. ఇది శాశ్వతమైంది. ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ ఈ అంతరంగ పురుషుడు నిత్యం జీవిస్తాడు. నీ అంతరంగ పురుషుడు అదే వ్యక్తి, అదే స్వరూపం నిత్యత్వంలో నివసిస్తుంది. కానీ ఎక్కడ నివసిస్తావు అనేది ఆ తీర్పు. దేవుని దగ్గర నివసిస్తావా, లేక దేవునికి దూరమయ్యే ఆ నరకంలో నివసిస్తావా? నరకం అనే మాట ప్రభువారు అనేకసార్లు వాడారు. కొన్నిసార్లు నరకం లేదు, పరలోకం లేదు అనుకుంటాం. నేను కూడా నా యవ్వన జీవితంలో అలాగే అనుకునేదాన్ని. నరకం ఉంది, పరలోకం ఉంది అని మనుషులు చెప్తే మనం ఎందుకు నమ్మడం? ఎవరు చూసి వచ్చారు, ఎందుకు నమ్మాలి? అసలు భక్తి అంటే ఏంటి? నిజంగా దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకొని దేవుడు మాట్లాడకపోతే ఆత్మహత్య చేసుకోవాలి, 20 సంవత్సరాలలోపు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడు తన స్వరం ద్వారా మాట్లాడి మనశ్శాంతి ఇచ్చారు. ఒక చిన్న సంఘటన మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు సిలువలో వ్రేలాడినప్పుడు కుడివైపున ఒకడు, ఎడమ వైపున ఒకడు, నేరాలు చేసిన వాళ్ళు వ్రేలాడారు, నేరస్తులు ఇద్దరు వ్రేలాడారు. ప్రపంచమంతా కూడా ఈ ఇద్దరు నేరస్తులకు పోలికలోనికి వచ్చేస్తుంది. ఇద్దరు కూడా ప్రభువారిని దూషించారు. లేఖనాలు చెప్తా ఉన్నాయి, ఇద్దరు దూషించారు, అందరూ దూషించారు, పరిసయ్యులు, శాస్త్రులు, పెద్దలు, యాజకులు. కాబట్టి అందరితో పాటు ఇద్దరు దూషించారు. ఎప్పుడైతే ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని ఆ యొక్క పరిశుద్ధమైన వాక్కు వినపడిందో, దేవునిలో నుండి ఆ పరిశుద్ధమైన క్షమాపణ విడుదలైందో, ఈ నేరస్తుల్లో ఒకడు ఆ మాటలు అర్థం చేసుకున్నాడు. అప్పటి వరకు ఆయన్ని దూషించిన ఆ హృదయం మారిపోయింది. అదే మారు మనసు, దానినే మారు మనసు అంటారు. ఆ నేరస్తుల్లో ఒకడిని ఆ పరిశుద్ధమైన వాక్కులు తాకినప్పుడు ఆయనను తమతో పాటు వ్రేలాడే ఒక నేరస్తుడిగా అతడు చూడలేదు, పరిశుద్ధినిగా చూశాడు. వెంటనే ప్రక్కవాణ్ణి గద్దించాడు, నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు, నీకు దూషించే హక్కు ఎక్కడిది, నువ్వు దేవునికి భయపడవా అని అతన్ని గద్దించి, చూడండి ఇది భూమి మీద జరగట్లేదు, వాళ్ళ ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడుతూ ఉన్నారు. యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఒకవేళ ఈ భూమి మీద ప్రభు వారు బోధలు చేసినప్పుడు వీడు కూడా ఆ బోధలు విని ఉండవచ్చు. వెంటనే ప్రభు అన్నారు, నేడు నీవు నాతో పాటు పరదేశిలో ఉంటావని. ఆ మాట విన్నాక కూడా ప్రక్కవాడి మనసు మారలేదు. ప్రక్కవాడికి ఆ మాటలు అర్థం కాలేదు. నిజమే, ఈ రోజుల్లో కూడా చాలామంది అంటారు, ఆయన సిలువ మీద నుండి దిగితే మేము కూడా నమ్మి ఉండేవాళ్ళం, ఆయన సిలువ మీద నుండి దిగితే ఈ మానవాళికి పాప క్షమాపణకు మార్గమే లేదు, ఆయన ఈ లోకానికి వచ్చిందే పాప పరిహారం చేయడానికి. ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా పాప పరిహారం జరిగిందా? యేసు రక్తంలో హృదయాలు, జీవితాలు శుద్ధి చేయబడ్డాయా? యేసు రక్తానికి సంబంధించిన వ్యక్తిగా ఉన్నామా? ఇందాక నేను అన్నట్లుగా ప్రతి మానవుడు కూడా ఈ ఇద్దరి పోలికలోనికి వస్తారు. ఒకళ్ళు మారు మనసు పొంది పరలోక రాజ్యానికి నడక లేక జీవితం ప్రారంభిస్తారు, మరి ఒకరికి సిలువ అభ్యంతరం. అర్థం కాదు, ఆయనే సిలువలో దిగలేదు, ఎవరిని రక్షిస్తారు అని అడిగాడు ఒక ఆయన నన్ను. ఆయన సిలువలో నుండి దిగలేదు కాబట్టే మనకు రక్షణ వచ్చింది, మనకు పాపక్షమాపణ వచ్చింది, మనకు మారు మనసు అనే పదం పుట్టింది. ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది ఆ సిలువ మార్గము ద్వారా యేసు ప్రభుకి అంటకట్టబడి తద్వారా దేవుని యొక్క బిడ్డలమైనప్పుడు పరలోక రాజ్యానికి వారసులం అవుతాం, శాశ్వతమైన జీవితం ఆయన దగ్గర గడుపుతాం, లేక శాశ్వతమైన శిక్షకు లోనవుతాం. మానవ జీవితం ఒక్కటే. అవును, మనకి సమస్యలు, బాధలు, కష్టాలు, ఎంతోమంది ఫోన్లు చేసి రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు, బిడ్డల యొక్క అనారోగ్యాలు, వ్యక్తిగతమైన సమస్యలు చెప్తూ ఉంటారు. మీ సమస్యలన్నిటి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ మీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుని బిడ్డగా మారినప్పుడు మీరే ప్రార్థించుకునే హక్కు మీకుంది. తన బిడ్డలను ఆయన ఒక మంచి కాపరిగా మన జీవితాలని ఆదుకుంటారు, ఆదరిస్తారు, సహాయం చేస్తారు, నిత్యత్వం వైపు మనల్ని నడిపిస్తారు. దేవుని యొక్క బిడ్డలంగా మారాక ఈ లోకం మీద ఉన్న ఆసక్తి ఊడిపోతుంది. దేవుని వైపు, దేవుని యొక్క కార్యాల వైపు మన జీవితం వికసిస్తూ ఉంటుంది. కేవలం పేరుకి ప్రభువా ప్రభువా అని పిలిచినంత మాత్రాన దేవుని బిడ్డలం అవ్వం. ఒకరోజు దేవుని యొక్క తీర్పుని కూడా తప్పించుకోలే. ఈరోజు మీరు భయంకరమైన కష్టాలు, అనారోగ్యాలు, ఒకవేళ హింసలు, శ్రమలు, కన్నీరు తప్ప ఏమీ తెలియదేమో. మరి కొందరు చాలా హ్యాపీగా కూడా మీరు జీవిస్తూ ఉండవచ్చు. మీరు ఎలా జీవిస్తున్నారనేది ప్రసక్తి కాదు, కానీ దేవుని బిడ్డను అయ్యానా లేదా, మారు మనసు పొందానా లేదా, జీవితాన్ని దేవునికి ఇచ్చానా లేదా అనేది మాత్రం తప్పకుండా సంపూర్తిగా పరీక్ష చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. మారు మనసు పొంది దేవుని యొక్క బిడ్డగా జీవించడానికి దేవుడు మీకు సహాయం చేయనిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అనంతమైన ప్రణాళిక కొరకు వందనాలు. మీ కార్యక్రమాలు చూసేవాళ్ళు, వినేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది మిమ్మల్ని తమకు దేవుడిగా చేసుకొని జీవించడానికి, మీరిచ్చే కాపుదల భద్రతలో జీవించడానికి సహాయం చేయమని, ప్రతి కష్టం, దుఃఖం, బాధ, సమస్య వెనుక మీరిచ్చే భద్రతను గ్రహించడానికి సహాయం చేయమని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.
1: మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడయండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్.
0: దేవుడు మీ అందరికీ కూడా తోడయండి. ఆ నూతన జీవితం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి సహాయం చేయనిగాక, ఆమేన్.
2: మా అడ్రస్ శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
3: ఉపమానములను రహస్యములను సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్స్ అనే నూతన కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము.

0: Let's welcome Brother M.D. Jagan and ask him directly, what are the secrets of the parables? Brother, కార్యక్రమానికి స్వాగతం. ఈ అంశమే కొంచెం కొత్తగా ఉంది, పాత విషయం బట్ కొత్త కోణం. 2000 సంవత్సరాలుగా పారబుల్స్ అని చెబుతుంటేనే క్రైస్ట్ చెప్పిన కథలు అని మనం గమనిస్తున్నాం, సండే స్కూల్ నుంచి వింటున్నాం. అయితే ఒక్కొక్క కథ మన జీవితానికి వర్తిస్తుంది. నా మొదటి ప్రశ్న, ఈ పారబుల్స్ అంటే ఏంటి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇప్పుడు డైరెక్ట్గా ఉపమానం అనే మాటకి అర్థం చెప్పాలంటే, ఉపమానం అంటే ఆ లోకానుసారంగా ఒక నార్మల్గా మనం ఆలోచిస్తే ఒక తెలియని విషయాన్ని తెలియజేయడానికి మనం ఉపయోగించే ఎగ్జాంపులే ఉపమానం. ఉదాహరణకు మీరిప్పుడొచ్చి మహా చెప్పాలంటే 50 సంవత్సరాల క్రితం అనుకోండి, విమానమే చూడని ఒక గ్రామానికి వెళ్ళి ఈ విధంగా ఫ్లైట్లో వచ్చాను, ఆ ఫ్లైటా అది ఎలాగుంటుందన్నప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాం కదండి. అంటే పక్షిలాగా పైన ఎగురుతుంది ఈ మాదిరి అంటాం కదండి. వలే, మాదిరి అనే వర్డే ఉపమానానికి ముఖ్యమైన వర్డ్. ఒక విషయాన్ని తెలియజేయడానికి తెలిసిన విషయముతో అర్థం తెలియజేయడం, ఇది ఉపమానం. దీనికి పేరు పారబల్ అని చెప్తాం. బైబిల్ ఇది వేరే విధంగా చేపడుతుంది. దేవుడు ఇటువంటి రీతిలో ఆనాడున్న జనులకు అర్థం తెలియజేయడానికి ఒక విషయాన్ని చెప్తున్నాడు. మనమెందుకు దీన్ని బైబిల్ అని చెప్తున్నాం, ఎందుకు వేదం అంటున్నామంటే, లోకములో ఉన్న అన్ని పుస్తకాలకు దీనికి ఇంకొక వ్యత్యాసముంది. అన్ని పుస్తకాల్లో అక్షరాలుంటాయి, ఇందులో జీవముంటుంది. ఆ జీవం అంటే ఏంటని అడిగినట్లయితే దీనికి అనేక డైమెన్షన్స్ ఉంటాయి. ఒకే మాటగా ఉంటుంది, ఒక ఉదాహరణకు చెప్తాను. ప్రకటన గ్రంథములో ఆ చోట ఒక స్త్రీ 7 కొండలపై కూర్చుని ఉండెను అని ఉంటుంది. ఆ యొక్క స్త్రీకి ఏంటి గుర్తు అని అడిగినట్లయితే అదే సమయంలో ఆ వాక్యంలోని ఇలాగుంటుంది, నీవు చూచిన స్త్రీ భూరాజుల మీద రాజ్యభారము చేయు మహానగరము. అప్పుడు స్త్రీ అన్నందులకు నగరము అనేటువంటి మాట తెలియజేయబడుతుంది. ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలని ఉంటుంది. ఆ 7 కొండలను 7 రాజులుగా సూచించబడుతుంది. అప్పుడు ఆ కొండ రాజులకు ఉపమానంగా చెప్పబడుతుంది. ఇదొచ్చి ఇది బైబిల్లో మాత్రమే ఉండేటువంటి ఒక
0: యూనిక్నెస్
1: స్పెషాలిటీ. సో ఈ విధంగా బైబిల్ అంతటా ఉంటుంది. నేను చెప్పింది ఒకే ఎగ్జాంపుల్. ఈ విధంగా బైబిల్ అంతటా ఉంది. దేవుడు ఒక మాటను చెప్పి ఆ మాట వెనుక అనేక వివరాలు ఇస్తారు. బైబిల్లో ఇలాగ ఉండటం వల్ల మనం ఇది బైబిల్ అని ఒప్పుకుంటున్నాం. అలాగుంటున్నప్పుడు ఇటువంటి పారబుల్స్లోనూ ఈ విధంగా అనేక విషయాలు దేవుడు ఉంచు. లోకానుసారంగా చెప్తే అది ఒక కథ. ఆ అంజూరపు చెట్టును చూచాను, ఒక యజమానుడు పనికి పిలిచాను, 11 గంటలకు వారు వచ్చారు. ఇది అక్కడ నార్మల్గా జరిగే ఒక సంభవం, స్టోరీ. ఆ స్టోరీ వెనుక హెవెన్ ఒక ముఖ్యమైన విషయాన్ని ఉంచి ఉంటుంది. ఆ విషయాన్ని మీరు దానితో కూడా పోల్చి చూసినట్లయితే యాప్ట్గా కలిసిపోతుంది. అదొచ్చి హెవెన్ వచ్చి వేరొక విషయాన్ని దాచి ఉంటుంది, అది మనం సీక్రెట్ అంటాం. ఇంకొకటి మనం వాక్యం నుండి తెలియజేస్తే జనులకు ఈజీగా అర్థమవుతుంది. ఏంటి చాలా డీప్గా వెళ్తున్నారేమో అని అనుకుంటారు కదా. మత్తయి సువార్త 13:10-11 వచనాల్లో ఒక సంభాషణ జరుగుతుంది, శిష్యులకు యేసైకి. ఇప్పుడు శిష్యులు యేసుని ఒక మాట అడుగుతారు, మీరెందుకు ఎప్పుడు వారితో ఉపమానముల చేతే మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా చెప్పట్లేదేంటి, ఒక కథను మీరు చెప్తూనే ఉన్నారు, డైరెక్ట్గా చెప్పచ్చు కదా అన్నప్పుడు అందులోకి ఆయన వారితో చెప్తాడు, ఈ ఉపమానము వెనుక ఒక హెవెన్లీ సీక్రెట్ ఉంది, అందులో వెనుకుంటుంది.
0: అవును,
1: మీరెందుకు వారితో ఉపమానముల చేత మాట్లాడుతున్నారు, దానికి ఆయన ప్రత్యుత్తరముగా ఆ పరలోక రాజ్య రహస్యములు తెలుసుకోవడం మీకు అనుగ్రహించబడింది. ఆ సీక్రెట్ని నేను ఎవరికి చెప్పాలో వారికి అది తెలియను, మిగతా వారికి అది కథగానే ఉంటుంది, వారికి అది అనుగ్రహింపబడలా.
0: ఇప్పుడు కథగా అర్థం చేసుకోవాలా సీక్రెట్గా అర్థం చేసుకోవాలా అన్న విషయం మన దగ్గరే ఉంది.
1: మనము ఏ యొక్క స్టాండర్డ్లో ఉన్నా, స్పిరిచువల్ స్టాండర్డ్లో, మీరు కేవలం యేసును చూడాలనుకుని వస్తే కథ, ఆయన పాదముల చెంత కూర్చుని అందులో ఏముందని అడిగినట్లయితే అది సీక్రెట్. ఎందుకంటే యేసు ఇద్దరికీ మాట్లాడాల్సింది. అక్కడ శిష్యులు ఉన్నారు, అక్కడ నాన్ బిలీవర్స్ ఆయన కృతగా చూసేవారు ఉన్నారు.
0: ఇద్దరికీ
1: అది వారికి సువార్తగా ఉండాలి, వీరికిది సీక్రెట్గా ఉండాలి. ఇద్దరికి ఒక మెసేజ్, ఒకే వర్డ్లో 2 మెసేజ్. ఈ విధంగా లోకంలో ఇంకెవ్వరూ మాట్లాడలేరు, ఆలోచిస్తూ మాట్లాడలేరు. కావాలంటే నేను మాట్లాడే దాంట్లో 2 మెసేజ్లు తీసుకోవచ్చు. ఆయన ఇది ఆధారం చేసుకుని చెప్పుంటాడు అని
0: ఒకలా ఊహించుకొని
1: ఒక వ్యూహంగా. అయితే మాట్లాడిన వారు 10 మందికి ఒకే విషయం 10 విధాలుగా అర్థం చేసుకోవాలని మాట్లాడడం అసాధ్యం. హెవెన్ వచ్చి ఇతనికి ఇందులో ఇదే మాట ఇలాగ అనిపిస్తోంది, అయితే ఇతనికి ఇలాగా చేర్చబడుతుంది.
0: ఇందులో నాకు ఒక ప్రశ్న వస్తుంది, పారబుల్ యొక్క మీనింగ్ని చూస్తే తెలియజేయడమే ఆయన ఒక కథగా చెప్తున్నాడు, ఆ కథలో ఒక ట్విస్ట్ ఉంది కదా, అప్పుడొక వ్యత్యాసమైన ట్విస్ట్గా ఉంటే అనేది నా ప్రశ్న.
1: మీరు హెవెన్ గూర్చే కదా చదువుకోబోతున్నారు, వీరు ఈజీగా అర్థం చేసుకోవడానికేనా కదా. విత్తనం విత్తాడు, ఆ విత్తనము మంచి భూమిలో పడింది, అప్పుడు వారెలా తీసుకుంటారంటే, ఆ ఓకే, ఒక మంచి మాటను గుర్చి చెప్తున్నాడు, అదొక మంచి భూమి అని ఇలాగా అలాగా చెప్తున్నాడని అనుకుంటారు. అయితే వెనుక వివరాన్ని అడిగినప్పుడు తర్వాత శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తువాని యొక్క ఉపమానమును గుర్చి తెలియజేయమన్నప్పుడు ఆ విత్తనము ఏమిటి, ఆ భూమి ఏంటని తర్వాత చెప్తున్నాడు. అప్పుడు వీళ్లకదే అలాగే, ఆ ఉపమానముల వెనుక ఉన్నటువంటి సీక్రెట్, అదే ఇందులో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన విషయం.
0: అయితే ఇలా అర్థం చేసుకోవచ్చునా, అదేంటంటే మీరు కథలాగా కూడా వినొచ్చు లేదా కథగా బైబిల్లో చదవచ్చు. అయితే ఒక పైన ఉంది, అది కథలో నుండి వచ్చిన సీక్రెట్, ఆ దాన్ని అన్లాక్ చేసి అందులో ట్రెషర్ బయటికి తీసి చూడాలంటే ఒక పైన ఉంది. ఆ పైనాన్ని నేను అర్థం చేసుకుంటే నేను ట్రెషర్గా తీసుకోవచ్చు అనేది స్పష్టమవుతుందా?
1: లేదు, మీరు ప్రయాణమే అందులోకై చేస్తున్నారు.
0: ఓ, ప్రయాణమే అందుకే కదా.
1: ఎలాగంటే ప్రతి స్థలంలో ఒక ట్రెషర్ ఉంచబడి వెళ్ళిపోయాడు, యేసు వెళ్ళిపోయారు, ఇప్పుడు నేను తీసుకుని వెళుతున్నా. ఇందులో ఏంటంటే ఈ ట్రెషర్ తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆ ట్రెషర్ తీయడంలో ఇంకొక రూట్ దొరుకుతుంది, ఇలాగే వెళ్లాలని చెప్పి
0: ఒక ట్రెషర్ రూట్ లాంటిది.
1: అలా చివరి వరకు వెళితే యేసు ఉన్న చోటికి వెళ్ళగలం. మీరింకేం చేయక్కర్లా.
0: అదే మనం చెప్తున్నాం, ఒక విశ్వాసికి ఒక శిష్యునికి ఉన్న ఒక జర్నీ అంట.
1: విశ్వాసిగా ఉండి శిష్యునిగా ఎదుగుతున్నప్పుడు ఇది హంట్ చేయడం ఆరంభిస్తారు. మీరు ఆ ట్రెషర్ని పొందుకుంటూ వెళతారు,
0: ఇంకా లోపలికి వెళ్తున్నారు. ఇంకా
1: వెళుతూ ఉన్నప్పుడు, అంటే మనం ఈ యొక్క యూదులకు మనకు ఒక చిన్న వ్యత్యాసం ఉంది. ఏంటంటే ఈ పరలోకం అనేటువంటి మాటను ఎప్పుడూ వారు ఉపయోగించరు. ఇజైన్ అనేవాడు, ఈ సియోన్ అనే మాటను వారు ఉపయోగించరు. అంటే పారంపర్య యూదులు ఏంటి రీజన్ అని అడిగితే, అదొచ్చి మోస్ట్ హోలీ ప్లేస్.
0: చెప్పడానికి
1: అర్హత లేదు, మన నోటి ద్వారా చెప్పడానికి అర్హత లేదు, ఎందుకంటే గాడ్ అక్కడున్నారు, ఆయన చూసే స్థలం అది. ఇప్పుడు మనము పరలోకమని చెప్పి చెప్పి చెప్పి ఎంతో అది క్యాషువల్ అయిపోయింది. అయితే వాస్తవంగా వారు చెప్పేదే సరి. పరలోకం అనేది ఈ ఆల్మైటీ గాడ్ వాసం చేసే స్థలం, అంటే ఫాదర్ గాడ్ ఉండే స్థలం అది. ఆ స్థలానికి అంత ఈజీగా మీరు వెళ్ళిపోలేరు. యేసయ్య వచ్చి మనకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు, కానీ ఆ అవకాశాన్ని మనము, అది ఎలాగంటే డాక్టర్ చదవడానికి సీటు దొరికింది, అందువల్ల నేను డాక్టర్ అయిపోయానని అర్థం కాదు. సీటే నాకు లభించింది, అయితే అది చదివి ముగించడానికి నాకొక ఎంతో ముఖ్యమైన కెపాసిటీ అవసరమవుతుంది. ఆ విధంగా హెవెన్కి వెళ్లడానికైనా మరి కొన్ని ఆ పరిశుద్ధత, ఆ విశ్వాసం అంతా అవసరం. అంతటినీ కూడా ఈ మార్గంలోనే వెళ్లడం జరుగుతుంది.
0: అందుకనే చెప్తున్నాడు, వైడ్ గేట్లో చాలా మంది ప్రవేశిస్తారు, నేరో గేట్లో కొద్ది మంది ప్రవేశిస్తారు.
1: ఎందుకంటే ఈ హంట్, మీరు చెప్పిన మాట విశేషం, ఆ యొక్క ప్రయాణములో హంట్ చేస్తూ వెళ్లడం అనేది ఎంతో తక్కువగా ఉంటుంది. ఎంతమంది ఆలోచిస్తారు,
0: ఆ డిజైర్ ఉంటేనే త్రోవగలం.
1: మనం మాట్లాడేది ఏసఐ యొక్క బేసిక్ లెవెల్ మాట్లాడుతున్నాం,
0: ఇంకా డీపర్ కూడా ఉంది.
1: దీని తర్వాత వర్షన్ ఒకటి ఉంది. ఇదొచ్చి ఈ ఉపమానంలో ఆయన తెలిసిన విషయాన్ని చెప్తున్నాడు, విత్తుతున్నాడు. తర్వాతొచ్చి యజమానుడు దాసులను పంపుతున్నాడు. తర్వాత ఒకడొచ్చి వేటగాడొస్తున్నాడు. ఈ విధంగా ఆయన తెలిసే విధానంలో ఉపమానం చెప్తున్నాడు.
0: హూ ఈజ్ ఎ సమారిటన్,
1: గుడ్ సమారిటన్, ఇవన్నీ తెలిసిన ఉపమానాలు.
0: అవును, ఈరోజు చాలా మందికి అర్థమవుతుంది.
1: అదే క్రైస్ట్ 2000 సంవత్సరాలకు ముందు చెప్పిన కథ. ఈరోజు మీ డైలీ లైఫ్కి అది యూస్ అవుతుందే. ఇలా ఎవరు మాట్లాడగలరు? హెవెన్లో ఉన్న కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే అందులో లోకానికైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రొఫెసీని మీరు త్రవ్వి కనిపెట్టాలి. నేనిప్పుడేం చెప్తున్నా, యేసు వచ్చేంత వరకు మీకు అవసరమైన అన్ని ప్రవచనాలు ఇందులో ఉన్నాయి. ఇందులో డైరెక్ట్ ప్రొఫెసీ అనేది ఉంది, మోయాబు నాశనమగును, బబులోను మునిగిపోతుంది, నెబుకద్నెజర్ వస్తాడు, ఇర్మియా చెప్తాడు, నేరుగా ప్రవచనాలు. ఇక్కడ అలా కాదు, ఇక్కడున్న విషయమే వేరే. అంజూరపు చెట్టు చిగుర్చును, అందులో లేత కొమ్మ కలుగును. అప్పుడు అంజూరమంటే ఏంటి, లేత కొమ్మంటే ఏంటి, ఒక్కొక్కటి చూడవలసి ఉంటుంది. చిగుర్చునంటే ఏంటి, ఇలా ప్రతిదాని వెనుక

0: తెలియని విషయాన్ని చెప్పి దానికైన అర్థాన్ని తెలియజేయడం.
1: ఓ, అలా కూడా ఒక యాంగిల్.
0: ఇప్పుడు ఒక వాక్యం ఉంది, ప్రకటన 13:1 ఉంది, మరియు 10 కొమ్ములును 7 తలలును గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దానికి 7 తలలును 10 కొమ్ములును ఉన్నాయి. ఇది లోకములో లేనిటువంటి విషయం.
1: అవును, ఊహించుకోవడానికే కష్టం.
0: ఇప్పుడు యేసు చెప్పిన ఉపమానాలు గమనించండి. ఒక మనిషి విత్తనము విత్తుటకు బయలుదేరెను. కొన్ని మంచి భూమి మీద పడ్డాయి, కొన్ని రాతి నేలను పడెను. ఇదొచ్చి ప్రాక్టికల్, మనం చూసే
1: విషయం.
0: అంతకుముందు దానిని చూస్తే 7 తలలును 10 కొమ్ములున్నటువంటి మృగం ఒకటి సముద్రము నుండి లేచి వచ్చాను. దీన్ని ఎలా వివరించగలరు? దీన్ని మీరు ఎక్కడ లోకంలో చూసి ఉండలేరు. సముద్రము నుండి 7 తలలు 10 కొమ్ములతో దీనిపైన కిరీటమున్న మృగము ఏదీ లేదు.
1: ఇదే అర్థం కాలేదని చాలా మంది వదిలేస్తున్నారు.
0: వారందరూ త్రొవలేకపోయారు, లేక వద్దు త్రొవనక్కర్లా, ఎందుకు? ఒకరు నాతో ఇలా చెప్పారు, బ్రదర్ ఎందుకండి ప్రకటనంత చెప్తూ అందులో 3 అధ్యాయాలు చెప్పి వదిలేస్తే కూడా చాలన్నాడు. ఎందుకంటే ఆ 3 అధ్యాయాలు ఉపమానం ఉండదు కాబట్టి. 3 అధ్యాయాలు ముగించడానికి 30 సంవత్సరాలు అవుతుంది. అంత విషయం ఉంది అందులో. అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ విధమైన ఒక పారబుల్, ఒక స్టైల్. ఇప్పుడు 7 తలలు 10 కొమ్ములతో మృగం లేదు. అప్పుడు మొదటిగా మృగం ఏంటో చూడాలి. 7 తలలంటే ఏంటని చూడాలి. 10 కొమ్ములంటే ఏంటని చూడాలి. కిరీటమంటే ఏంటని చూడాలి. అప్పుడు అందులో ఒక సీక్రెట్ బయటపడుతుంది. ఇది ఎవరికోసమని చూసినట్లయితే ఇది వేరెవరికి కాదు, చర్చ్ కోసం. అంటే డిసైపుల్ అయిన వారికి ఇది. ఇక్కడ ఉపమానం నార్మల్ పర్సన్కి ఉంది, డిసైపుల్కి ఉంది. నార్మల్ పర్సన్ అర్థం చేసుకోవాలంటే చేసుకోవచ్చు, డిసైపుల్స్కి సీక్రెట్ అర్థమవుతుంది. అయితే రెవల్యూషన్, డానియల్లో 1:6, ఏహెచ్కేల్లో 2-3 అధ్యాయాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే డిసైపుల్స్కి మాత్రం అర్థమవుతుంది, వేరెవరికీ అర్థం కాదు.
1: అప్పుడు బిలీవర్ అయ్యేంత వరకు దీన్ని చదువుతూనే ఉంటే, చదువుతూనే ఉంటే తవ్వగా అతడు అందులోనూ డిసైపుల్ అయ్యాడంటే బైబిలే వేరే యాంగిల్.
0: అందువల్ల దేవుడు మన కొరకు ఏం చేశాడంటే, మొదటిగా 4 గాస్పల్స్ ఇవ్వబడ్డాయి. అంటే దానికి మరొక కారణముంది, ఇంకొక రీజన్ అందులో ఉన్నటువంటిది. మీరు ఈ ఉపమానములు ఇలా చదువుకుంటూ వెళ్ళినట్లయితే మీరు బేసిక్గా సీక్రెట్ని అర్థం చేసుకునేవారిగా మారతారు. తరువాత డీప్ అయిన సీక్రెట్స్ని ఇవ్వడం మొదలు పెడతారు.
1: ఫస్ట్ లెవెల్
0: సెకండ్ లెవెల్ లాగా. ఈ యొక్క మతైలో ఉన్న ఉపమానములన్నీ కూడా, మార్కు లూకాలో ఉన్నటువంటి ఉపమానాలు కొంచెంగా తెలుస్తుంది. అదిను ఉపమానమే ఒక సీక్రెట్. అందులో ఇది 1st లెవెల్ సీక్రెట్. ఇంకా కొంత మీరు రెవల్యూషన్లోకి వెళ్ళినట్లయితే అది ఓన్లీ ఫర్ చర్చ్. ఆయన రాయడమే సంఘాలకు రాస్తూ, అప్పుడు అవన్నీ కూడా ఫర్ డిసైపుల్స్. ఆ డిసైపుల్స్ యొక్క ఉపమానం మీరు తెలుసుకోకముందు ఈ బేసిక్ లెవెల్ తెలుసుకోవాలి. ఇది చదువుకుంటే అది చదువుకోవడం ఈజీ.
1: కార్యక్రమం యొక్క అంశం సీక్రెట్స్ ఆఫ్ ద పారాబుల్స్. చెప్పాలంటే ఉపమానాల్లోని రహస్యాలని చెప్పొచ్చు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత, ఇవి ఎవరికోసం రాయబడినవి, ఏ ఎందుకని ఇవి నాకు చాలా వర్తిస్తున్నాయి, లేదా ఈ ట్రెషర్ని నేను ఎలా తీసుకోవాలి, అలాంటి పలు ప్రశ్నలున్నాయి. మిస్ అవ్వకుండా తర్వాతి పార్ట్ చూడండి.

0: వెల్కమ్ బ్యాక్ టు సీక్రెట్స్ ఆఫ్ ది ప్యారబుల్స్. బ్రదర్, మన ఇంట్రొడక్షన్లో ప్యారబుల్స్ అంటే ఏంటి, ఇది ఎందుకు సీక్రెట్ అని మీరు వివరించారు. నా ప్రశ్న ఏంటంటే, మాథ్యూలో ఈ విషయాలు రికార్డ్ చేయబడ్డాయి, లూక్లో రికార్డ్ చేయబడ్డాయి. మాథ్యూ అయితే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇంకా చెప్పాలంటే ప్రభుత్వానికి పనిచేసే ఒక వ్యక్తి. అది మాత్రమే కాకుండా అకౌంట్స్ గురించి బాగా తెలిసిన వ్యక్తి. బ్యాలెన్స్ షీట్ కూడా వేస్తాడు. అతని దేవుడు చూస్ చేస్తున్నాడు. లూక్ అయితే హిజ్ ఎ డాక్టర్, వైద్యుడు. అతడైతే ఫ్యాక్ట్స్ విని విని థియోఫిలిస్కి రాస్తున్నాడు. మాథ్యూ దీన్ని, ఈ పారాబుల్స్ని చాలా చక్కగా రికార్డ్ చేశాడు, లూక్ కూడా నమోదు చేస్తున్నాడు. మాథ్యూ రికార్డ్ చేసిన యాంగిల్స్ అయితే కొంచెం వ్యత్యాసంగా ఉంది, లూక్ మరో యాంగిల్లో ఉంది. ఇప్పుడు మీరు మాథ్యూ గురించి చెప్పారు, అది ఫస్ట్ బ్రేక్కి ముందు. మాథ్యూ ఎందుకని దీన్ని ఇలా రికార్డ్ చేశాడు, మాథ్యూ తెలియని కోణంలో, అది తెలిసిన విషయం తెలియని కోణంలో, అదే ప్రకారం తెలిసిన విషయం ఏంటి, తెలియని కోణాలేంటి.
1: ఈ నాలుగు గాస్పల్స్ నాలుగు యాంగిల్స్లో రాయబడుతున్నాయి, నాలుగు వ్యక్తులకు నాలుగు విధాలుగా. లోకప్రకారంగా మీరు చెప్పినట్టుగా థియోఫిలస్, ఆయన ఒక రోమా

0: అడ్వకేట్ ఆయనకి రాస్తున్నాడు. మాథ్యూ వచ్చి డైరెక్ట్గా జ్యూస్ కోసమే రాస్తున్నాడు, యూదుల కొరకు రాస్తున్నాడు. మార్కొచ్చి జెంటైల్స్కి రాస్తున్నాడు. ఇప్పుడు ఈయనొచ్చి జాన్ వచ్చి గ్రీక్స్కి రాస్తూ అందులో ఆరంభంలోనే గ్రీకులోనే ఆరంభిస్తాడు. ఆది అందు వాక్యముండెను అని గ్రీక్ పదాన్ని హైలైట్ చేస్తాడు. సో ఇక నాలుగు గాస్పల్స్లోనూ ఈ పారబుల్స్ ఈ ముగ్గురు చేపట్టే విషయము ఈ ముగ్గురే వీరు అధికంగా నమోదు చేస్తూ ఉన్నారు. అప్పుడు నమోదు చేసేప్పుడు ఈ పారబుల్స్కి వెనుక ఉన్న విషయం ఏంటంటే ఈయనొచ్చి ఆ యొక్క యూదా పారంపర్యంలో ఉన్నటువంటి విషయాలను అధికంగా అక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరు?
1: మాథ్యూ.
0: మాథ్యూ
1: జీనాలజీ నుండి
0: జీనాలజీ నుండి ఆరంభించి వారికి అర్థమయ్యేటువంటి టర్మ్స్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఇది సరిగ్గా నమోదు చేయాలి, లేక తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ గ్రీక్ హీబ్రూను చదివి ఈ బైబిల్ చూసే విధానం ఉంది కదండి, అలా చూసే వారిని ఆ యొక్క లాంగ్వేజ్ని చదివేప్పుడు పూర్వాపరాలు కూడా చదువుతారు.
1: బ్యాక్గ్రౌండ్
0: అంటే యూదా పారంపర్యము, ఇస్రాయేల్ పారంపర్యము, ఒక్కొక్క ట్రైబ్స్ వెనుక ఉండేటువంటివంతా ఎంతో డీప్గా చదివేవారు ఉంటారు. ఇందులో ఒకే ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. అందులో కొందరు సరిగ్గా ఫాలో చేస్తున్నారు. ఏంటి డ్రాబ్యాక్ అన్నప్పుడు, వీరి పారంపర్య విధానంగా చదువుకున్నప్పుడు వారా పారంపర్య విధానంగానే వాక్యాన్ని చూస్తున్నారు, స్పిరిచువల్గా చూడటం లేదు.
1: ఓకే,
0: మీకు నాకు ఇది పారంపర్య విధానంగా ఇవ్వబడలా, స్పిరిచువల్గా ఇవ్వబడింది. నేనిప్పుడేం చేస్తున్నానంటే ఈ పారంపర్య విధి విధానంగా చదువుకుంటూ వెళుతూ ఉంటే నేను ధర్మశాస్త్రానుసారంగా మారడానికి అవకాశముంది, యూదుని వలే మారడానికి.
1: ఓకే,
0: యూదులకి మనకి ఏంటి వ్యత్యాసం అంటే యూదునికి పారబుల్ యొక్క కథే తెలుస్తుంది, దాని వెనుకున్న సీక్రెట్స్ మనకి తెలియజేయబడ్డాయి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, యూదుని యొక్క ఈ పారంపర్యంగా చదివినట్లయితే యూదుని వలే మీరు కూడా కథనే చూడగలరు. ఎందుకు ఈ కథను ఇక్కడ చెప్తున్నాడు, ఆ స్థలములో ఈ కథకైన వారు కూడా ఉన్నారు, ఆయన ఒక పొలంలో ఉన్నాడు, ఆ యొక్క రైతు, ఇది మనకి జ్యూస్ యొక్క వ్యూ. ఇప్పుడు ఇది మనకు అవసరం లేదని చెప్పడంలా, దానికంటే అవసరమైంది ఏదని అడిగినట్లయితే దాని వెనుకున్నటువంటి సీక్రెట్స్.
1: అదేమంటే మీరేం చెప్తున్నారు, హిస్టరీ బ్యాక్లోకి వెళ్ళి చక్కగా ధ్యానించి హిస్టరీగా మార్కండి, కంటెంట్కి రండి అని అంటున్నారు.
0: ఎందుకంటే అందుకొరకే ఇవ్వబడింది మనకి స్పిరిచువల్గా, లేదంటే మనల్ని యూదా పారంపర్యంగా మార్చాలనుకునేవాడు కదా. తిరిగి తిరిగి మనం పారంపర్యాచారకులుగా మారకూడదని పౌలు చెప్తూనే ఉంటాడు.
1: అందుకనే అతను అలా వస్తున్నాడు,
0: ఆయన జెంటైల్స్ మధ్య నుండి వస్తుంటాడు,
1: స్ట్రైట్ గా వస్తున్నాడు.
0: అవును, ఆయన ఏ చోట కూడా యూదా పారంపర్య బ్యాక్గ్రౌండ్ రాయడు.
1: ఎందుకంటే అతనికి తెలిసిపోయింది,
0: ఆయనకు బాగా తెలుసు,
1: సీక్రెట్ తెలుసుకున్నాడు.
0: ఇదే ఈనాటికి మనలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం. అది అనేక టీచర్స్ చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఈ పారంపర్య బ్యాక్గ్రౌండ్ని అధికంగా ఫోకస్ చేసి అందులో ఉన్నటువంటి ఒక స్పిరిచువల్ థాట్ని వదిలేస్తున్నారు. పారంపర్యాన్ని ఫోకస్ చేయడం తప్పు కాదు,
1: అది కావాలి.
0: దానికంటే ముఖ్యం ఏంటంటే దానిలో ఉన్నటువంటి ట్రెషర్.
1: ఎందుకంటే అల్టిమేట్గా మనం వెళ్ళి అక్కడికి చేరాలి కదా.
0: అది వదిలేసి ఆ స్పిరిచువల్ థాట్ని వదిలి ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి పారంపర్యాచారాన్ని మాత్రం చదివినట్లయితే
1: అందులో రీసెర్చ్ చేసి
0: అవును ప్రజలకు ఒక సీక్రెట్ తెలియజేద్దామా, పారబుల్ని పెట్టుకుని మనం
1: సమే వచ్చి ఉపమానములు రహస్యాలు
0: నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అందరూ చెప్తున్నారు అశ్విన్ మిమ్మల్ని ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు.
1: నా పని ఏంటంటే ప్రశ్నలు కురిపించేది.
0: సరే, ఇప్పుడు అబ్రహాం వచ్చి ఇస్సాకును బలి ఇవ్వడానికై పైకెళ్ళాడు కదండి.
1: అవును,
0: అక్కడ బలి ఇవ్వలేదు, ఒక పొట్టేలు నర్పిస్తాడు కదా. అటు తర్వాత ఎంతమంది వచ్చారు?
1: మంచి ప్రశ్న.
0: తిరిగి వచ్చేప్పుడు
1: తిరిగి అబ్రహాం వచ్చాడు, ఐసాకు వచ్చాడు.
0: కొండపై నుండి క్రిందకు వచ్చిన వారిని అడుగుతున్నా, అబ్రహాము
1: అతను కుమారుడు,
0: ఆయన కుమారుడే కదా వచ్చాడు. యాక్చువల్గా మీరు అక్కడ చూడండి జెనసిస్, ఎందుకంటే జనులకు ఇది టిట్ బిట్స్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ దే విల్ నో దిస్ వన్ ఆఫ్ ద సీక్రెట్స్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్ ఆఫ్ ద బైబిల్. జెనసిస్ 22 19వ వచనాన్ని చదవండి.
1: సో అబ్రహాం రిటర్న్ టు ది యంగ్ మ్యాన్ అండ్ ఎరోస్ వెంట్ టుగెదర్ టు బషీబా అండ్ అబ్రహాం లివ్డ్ ఇన్ బషీబా.
0: ఎక్కడ ఐసాక్?
1: రిటర్న్ టు దిస్ యంగ్ మ్యాన్ అని రాసుంది, ఐసాక్ అందులో లేదు.
0: అప్పుడు దీని అర్థమేంటి? అబ్రహాము కొండ మీద నుండి తిరిగి రాగా.
1: అవును,
0: అలాగే ఉంది కదా.
1: తెలుగులో ఎలా ఉంది బ్రదర్?
0: తెలుగులో ఎలాగంటే, తరువాత అబ్రహాము తన పనివారి వద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బెయర్షెబాకు వెళ్ళిరి. అబ్రహాము బెయర్షెబాలో నివసించను. ఇస్సాక్ అనే మాటే రాలేదు చూడండి. ఇస్సాక్ వస్తే అప్పుడేం రావాలి? అబ్రహాము ఇస్సాకు తిరిగి వచ్చారని ఉండాలి కదా. అబ్రహాము తన కుమారుడితో వచ్చాడని ఉండాలి కదా. అబ్రహాము వచ్చాడని సింగులర్ గా ఉంది చూడండి.
1: అవును, అబ్రహాం రిటర్న్ విత్ దిస్ యంగ్ మ్యాన్ అని రాసింది. ఓకే, సో కిందికి వచ్చాడని ఉంది, ఐసాక్ గురించి మెన్షన్ చేయలేదు.
0: దీని తర్వాత ఇస్సాకును గురించి కొంత ఎడం ఉంటుంది. దీని తర్వాత 24వ అధ్యాయంలో రిబ్కాను చూసేప్పుడే ఇస్సాకు వస్తాడు. దీనికి మధ్యలో శారా మరణించి ఉంటుంది. అక్కడో ఇస్సాకు వచ్చినట్టుగా ఉండదు, ఏముండదు.
1: ఏంటి దీనికి కారణం?
0: ఇదే చెప్ప వస్తున్నాను సీక్రెట్ అని. ఇప్పుడు
1: అప్పుడు ఆ ప్రశ్న అడగాలి మనం.
0: ఇక్కడ ఈ చోట ఎందుకు అబ్రహాం వచ్చాడు, ఇస్సాకు లేడు? ఇప్పుడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే అబ్రహాం ఇస్సాకుతో వచ్చాడు, ఇస్సాకుతో వచ్చాడని అనుకుంటారు. ఇప్పుడు ఓల్డ్ టెస్టమెంట్లో ఇవ్వబడిన సీక్రెట్ యొక్క వెరీ ఇంపార్టెన్స్ ఇదే.
1: రైట్.
0: ఇక్కడ ఏముందని చూసినట్లయితే యేసుక్రీస్తు కొండపైన ఆరోహణమైన తర్వాత శరీరముతో ఆ తర్వాత ఎవరిని చూడటానికి రాలేదు, అట్లే ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన సంఘాన్ని ఎదుర్కోవడానికి ఆయన వస్తాడు. యేసుక్రీస్తు సంఘాన్ని విడిపించడానికి వస్తాడు, అలా ఆయన ఎదుర్కొని పరలోకానికి వెళ్తుంది. అలా వెళుతున్నప్పుడే యేసు కనబడతాడనేది చూడగలం. అంతవరకు యేసుక్రీస్తు యొక్క పార్ట్ రోల్ భూమిలో ఉండదు, పరిశుద్ధాత్మునిదే ఉంటుంది. కరెక్ట్గా ఈ చోట చూస్తే అక్కడ పైకెళ్లిన ఇస్సాకు తిరిగి రిబ్కాను చూడటానికే వస్తాడు. మధ్యలో ఇస్సాకును గూర్చిన విషయం బైబిల్ మరుగు చేసింది. ఇప్పుడు ఇస్సాకు లేడా అప్పుడు భూమిలో లేడా, ఆ ప్రశ్న కాదు. బైబిల్లో ఇస్సాకు ఇక్కడ వెళ్లినవాడు, రిబ్కాను సంధించడానికి వస్తాడు.
1: అప్పుడు కారణం కొరకు ఇక్కడ నమోదు కాల
0: మరుగు చేశాడు దేవుడు. ఆ స్థలంలో ఇస్సాకును గూర్చి అంతవరకు ఆపబడింది. అందుకే యేసు చెప్తాడు, లేఖనాలు పరిశోధించుచున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి అంటాడు. ఈ సీక్రెట్ని వారు యూదులు అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు వారేమనుకుంటారు, ఇస్సాకు ఇంతటితో రావాలి, అప్పుడు మెస్సయ్య ఇస్సాకుకు ఆ మోడల్గా ఉన్నాడు, గుర్తుగా ఉన్నాడు. దీని తర్వాత ఇస్సాకొచ్చి మెస్సయ్య వచ్చేప్పుడు ఒకసారి వచ్చి కొండమీద బలి అర్పించబడితే తిరిగి సంఘాన్ని రక్షించుకోవడానికి వస్తాడనేది సీక్రెట్. ఇప్పుడు యూదా పారంపర్యానికి వద్దాం. పారంపర్య టీచర్స్ ఇది ఎలా బోధిస్తున్నారంటే, పైకెళ్లిన ఐసక్, ఇది పారంపర్యంగా వారు కథలో చదివేది, బైబిల్లో లేదు, ఇదొచ్చి మనము అక్సెప్ట్ చేయాలనే అవసరం లేదు. అంతటితో ఇస్సాకు అబ్రహామును వదిలి వెళ్ళాడు.
1: ఓహో.
0: ఎందుకంటే అబ్రహాం చంపాలనుకున్నాడు కాబట్టి. అటు తర్వాత అబ్రహామును వదిలి ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే, శారాతో జీవిస్తాడు. శారా అబ్రహాము నుండి వేరయ్యింది నా కుమారుణ్ణి చంపడానికి చూడటం వల్ల. ఇద్దరు వేరుగా వాసం చేస్తున్నారు. తర్వాత శారా చనిపోతుంది. తర్వాత అబ్రహాం శారాని పాతిపెట్టడానికి వస్తాడు. వాక్యం ఇలాగుంది, అబ్రహాము వచ్చెను అని ఉంటుంది. సో అబ్రహాం వారలా తీసుకుంటున్నారు, ఆయన వచ్చాడు. ఆ చోట ఐసెక్ లేడు, ఎందుకంటే అబ్రహాం చూడటానికి ఇష్టపడలా, వెళ్ళిపోయాడు. తిరిగి అబ్రహామును పాతిపెట్టడానికే వచ్చాడు అనేటువంటిదే యూదా పారంపర్యం. ఇప్పుడు ఇది ఒక కథగా ఉంటుంది, అంగీకారంగా ఉంటుంది, దీనికి వేరింకెక్కడన్నా హిస్టారికల్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. అయితే దేవుడు మీకు చెప్పదలిసింది ఏంటి?
1: వేరే విషయం.
0: హెవెన్లీ మ్యాటర్.
1: అయితే మనం హిస్టరీలోకి వెళ్ళాం.
0: ఇప్పుడు దీనికంటే ఆశ్చర్యం, అబ్రహాం క్రిందకొచ్చిన వెంటనే ఆ సంగతులు జరిగిన తర్వాత రిబ్కా పుట్టిన విషయం తెలియజేయబడుతుంది. అటు తర్వాత వాక్యంలో బెతుయేలుకు రిబ్కా పుట్టిన విషయం తెలపబడుతుంది. రిబ్కా సిరియా దేశంలో పుడుతుంది, దాని అర్థమేంటి? యేసు కొండపైకి వెళ్లి కల్వరిలో ఆయన ప్రకటెముకలో గుచ్చుతారు. ఎవరి ప్రకటెముక తీయబడింది? ఆదాముది. ఎందుకు తీయబడింది? భార్యను కలుగు చేయడం కోసమై. ఇప్పుడు ఇస్సాకు పైకి వెళ్ళాడు, క్రింద రిబ్కా పుట్టింది. యేసు పైకెళ్ళిన తర్వాత క్రింద సంఘం పుడుతుంది. అద్భుతమైన సీక్రెట్. ఇదే విధంగా ప్రతి సీక్రెట్ ఉంటుంది బైబిల్ లోపల, ఒక్కొక్కటి ఉంటుంది ఇందులో. ఈ సీక్రెట్ని మీరు తెలుసుకోకుండా చేసేది ఎవరు?
1: మన రీసెర్చ్ ద్వారా
0: మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే. హిస్టరీ వద్దండం లేదు, అయితే ఈ సీక్రెట్ని గమనించడం కూడా మన ఇంపార్టెన్స్ అని చెప్తున్నాను నేను. అందుకే మనకి హిస్టరీని ఇవ్వకుండా దీన్ని ఇచ్చి ఉన్నాడు. మనం ఈ యూదా పారంపర్యం ఇటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు, హిబ్రూ వారిని గ్రీకు వారిని తప్పు చెప్పడం లేదు, తిరిగి చెప్తున్నా, తప్పుగా నమోదు కావచ్చు. అంతకంటే ఇంపార్టెన్స్ దానిలో ఉన్నటువంటి స్పిరిచువల్ సీక్రెట్స్. ఇప్పుడు యూదుల యొక్క సమస్య ఏమయ్యింది? యేసు విత్తుబాని ఉపమానం చెప్పిన వెంటనే ఉపమానాన్ని మాత్రం తీసుకున్నారు, లోనున్న సీక్రెట్స్ని వదిలిపెట్టారు. ఇప్పుడు మనవారేం చేస్తున్నారు? పారంపర్యాన్ని తీసుకుని, పద్ధతులు తీసుకుని, యూదుల వల్ల డ్రెస్ చేసుకుని అన్నీ చేస్తున్నారే గాని దాని వెనుక బాణంటే ఏంటి? అందులో ఎందుకు నీళ్లు నింపమన్నాడు? అందులో ముంచి ఎందుకు తీసుకెళ్లి ఇవ్వమన్నాడు? దీని వెనుక సీక్రెట్ వారు అర్థం చేసుకోవాలి. సో ఇదే ఒక పారబుల్ చదివే విధానం, దాని వెనుక దేవుని కార్యం. ఈ మత్తయి రాయడంలో పారంపర్యంను గూర్చి ఎందుకు రాస్తున్నాడంటే దాన్ని తెలియజేయడానికంటూ రాయలేదు, దాని వెనుక కూడా ఒక సీక్రెట్ ఉంది. లూకా రాసేటప్పుడు వేరే కొన్ని యేసుక్రీస్తు యొక్క మనుషరీతిగా వాటిని ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తున్నాడు.
1: కామన్ మ్యాన్కి
0: అర్థమయ్యేలాగా. అందులోనూ పలు విషయాలున్నాయి. లూకా యొక్క పారబుల్స్ యొక్క తీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే పరిశుద్ధాత్మ కలుగు చేసింది. ఒక పారబుల్కి మరొక పారబుల్కి కలయిక ఉంటుంది. ఒక పారబుల్ యేసు చెప్పేప్పుడు దానికి ముందు ఎక్కడున్నాడని చూస్తే ఆ పారబుల్కి ఆయన చెప్పడానికి ఒక గొప్ప కనెక్షన్ ఉంటుంది. సో ఇటువంటి విషయాలు మాథ్యూ రాయడానికి, లూకా రాయడానికి అనేక డిఫరెన్స్ ఉన్నాయి. మార్కు అది వేరే విధంగా, మార్కు యొక్క సువార్త అది వేరే గాస్పల్ మొదటిగా రాయబడింది.
1: ఇంకా చెప్పాలంటే అతను స్టార్టింగే జాన్ ది బాప్టిస్ట్
0: ప్రారంభించాడు, ఎందుకంటే జాన్ ద బ్యాప్టిస్ట్ కి ఓల్డ్ టెస్ట్మెంట్ కి కనెక్షన్ ఉంది.
1: అవును,
0: ఓల్డ్ టెస్ట్మెంట్ ముగించేది జాన్ ద బ్యాప్టిస్ట్ తో ముగిస్తుంది. సో ఫస్ట్ అధ్యాయం ఆయనతో ఆరంభమవుతుంది. సో అది వేరే. ఇవన్నీ కూడా దాటించి జాన్ ఒక పారబుల్ రాస్తున్నాడంటే
1: హెవెన్లీ సీక్రెట్స్,
0: హెవెన్లీ యొక్క ట్రెషర్ పొకిషం అందులో ఉందని అర్థం. అది తప్ప జాన్ వచ్చి ఒకటి, మీరు చూడండి, జాన్ వచ్చి ఒక్క చాప్టర్ కి, ఇప్పుడు చాప్టర్స్ గా ఉన్నాయి, ఒక చాప్టర్ కి ఒక సంభవం, మించితే రెండు సంభవాలు మాత్రం రాస్తాడు. అయితే డీటెయిల్డ్ గా రాస్తాడు.
1: ఇంకోటి, జాన్ రాస్తున్నప్పుడు ఎక్కడో డైరెక్ట్ అవుతుంది, ఈ స్టోరీ ఇక్కడ ముగించబడదు, ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది,
0: అది అట్లే కంటిన్యూగా వెళ్తుంది. ఆ విధంగా జాన్ వచ్చి హెవెన్లీ ట్రెషర్ అది అంటే ఏ బుక్ ని కొరత చెప్పడం లేదు, ఒకదానికంటే ఒకటి తక్కువైంది కాదు, అందువల్ల సైన్స్ గొప్పదని హిస్టరీ మోసమైంది కాదు. మరి హిస్టరీలో అనేక మంది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఇంపార్టెన్స్ ఇచ్చి లాంగ్వేజ్కి ఇవ్వరు, తెలుగే కదా అంటారు, తెలుగు పాస్ అవ్వాలి, తెలుగు ఫెయిల్ అయితే అన్నిట్లో ఫెయిలే. ఆ విధంగా మాథ్యూ మార్క్ అంటే కూడా జాన్ పెద్దదవడం వల్ల మనం ఆ విధంగా చెప్పడం లేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం కొంత హార్డ్ అయింది, అదేలా డెప్త్ అయింది, హెవెన్లీది. సో ఈ నాలుగు గాస్పుల్స్ వెనుక ఉన్న ఒక్కొక్క పారబుల్లోనూ ఒక్కొక్క యాంగిల్ ఉంటుంది, అది త్రువి తీసుకోవడం మన యొక్క పని.
1: పారబుల్స్ అండ్ ది సీక్రెట్స్ అనే విషయాలు చాలా చెప్పారు. టైం ఇప్పుడు ముగించబోతోంది. మరో నమోదులో మనమైతే ఏ పారబుల్ చూడబోతున్నాం, మరో రికార్డింగ్లోనే ఈ జర్నీలోకి వెళ్తున్నాను. ఎందుకంటే ప్రేక్షకులకు జర్నీలోకి అని చెప్తున్నానంటే ఇలా అనేకమైన పారబుల్స్లోని సీక్రెట్స్ని మనం డిస్కస్ చేస్తూ వస్తాం. సో ఇదొక జర్నీ. ఈ జర్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంటే మీరు చెప్పినట్టు మరో ఘట్టానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. మరో కార్యక్రమంలో మనం ఏ పారబుల్ని చూడబోతున్నాం, నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి?
0: మనం ఇది ఒక హోంవర్క్ లానే వీరికి ఇద్దాం అనుకుంటున్నా. మీరు చెప్పిన వెంటనే జ్ఞప్తికి వస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఒక్కొక్క ఎపిసోడ్ ముగిసేప్పుడు మరొక పారబుల్ గురించి మనం మాట్లాడతాం. ఆ పారబుల్ ఏంటని మాత్రం మనం చెప్పేద్దాం. వారు ధ్యానించనివ్వండి,
1: వారు ధ్యానించి రెడీగా
0: రానివ్వండి, ముగిసిన వారు మనకి వారు మెయిల్ కూడా పంపనివ్వండి, ఆ పారబుల్ గురించి ఇలా ఇలా అని చెప్పి. ఒకవేళ మనం చెప్పేప్పుడు అది కలిసిపోతే వారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ ని అర్థం చేసుకోవచ్చు.
1: యూట్యూబ్ లో చాలా మంది కమెంట్స్ రాస్తున్నారు, వాళ్ళని రాయనివ్వండి.
0: సో ఆ పారబుల్స్ గురించి వారి యొక్క వ్యూ ఏంటని వారు చెప్పచ్చు. నెక్స్ట్ టైం మనం దేన్ని చూడబోతున్నామంటే ఈ క్రొత్త ద్రాక్షారసము, పాత తిత్తిని గురించి దేవుడు మాట్లాడతాడు, మత్తయి 9 మాట్లాడతారు, మార్కు 2 ఉంది, లూకా 5 ఉంది. సో ఈ 3 స్థలాల్లో ఈ పారబుల్ వస్తుంది. వైన్, ఆ న్యూ వైన్ ని వచ్చి మీరు పాత స్కిన్ లో మీరు పోయరాదు, దానికి ఒక రీజన్ అని ఆయన ఉపమానంగా మాట్లాడతాడు. సో ఇది దేని గుర్చి, ఈ వైన్ దేని గుర్చి రాయబడింది, పాత తిత్తి అంటే ఏంటి, దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి, దీన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం.
1: ప్రేక్షకులతో పాటు నేను ఆశగా ఎదురు చూస్తున్నా, నేను ప్రిపేర్ అయి చదువుకుని ప్రశ్నలతో వస్తాను. తప్పకుండా మనం మళ్ళీ కలుద్దాం. మీ సమయాన్ని మాతో వెచ్చించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మరో జర్నీకి తయారు చేసే కార్యక్రమంగా ఉంటుంది. ఐఎమ్ షూర్ మరో నమోదులో మనం ఇంకా తవ్వి కొన్ని ట్రెజర్స్ తీద్దాం. కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం, వందనాలు.

హోసన్న ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు. 5వ క్యాసెట్ హోసన్న ప్రార్థనా బృందం వారి ఆనంద కీర్తనలు.

ప్రార్థన. సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ మూడవ క్యాసెట్ వింటున్న వారిని ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ నామస్మరణలో ఉన్న శాంతిని, ఆరోగ్యాన్ని ప్రసాదించండి. నీతో జీవించే జీవితం మాకు మాధుర్యం. నిన్ను ఏమని వర్ణించను? ఆనాడు కృపామయుడవై, మహోన్నతుడవై, ఈనాడు మా జీవితాలకు సర్వోన్నతుడు అయ్యావు. నీ సన్నిధిలో నిత్యము మమ్ములను నిలిపి తేజోవాసుల స్వాస్థ్యమునకు మమ్ములను సిద్ధపరచమని కోరుచున్నాను తండ్రి. ఆమేన్.

0: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు సిస్టర్ విశాలాక్షి గారు. తను హిందూ కుటుంబంలో పుట్టి పెరిగి శివభక్తురాలుగా ఉండి శివుణ్ణి పూజిస్తూ ఆరాధిస్తూ ఉండే తాను, సో యేసుక్రీస్తు ప్రభువులోకి ఎలా మారారు, విశాలాక్షిగా ఉన్న తాను విశాల కింద ఎలా క్రీస్తులోనికి వచ్చారు, క్రీస్తులోనికి రావడానికి గల కారణాలేంటి, అంత భక్తి చేస్తున్న తాను విగ్రహారాధనను విడిచిపెట్టి యేసుప్రభువే నిజదేవుడు అని సాక్ష్యమిస్తూ మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి సిస్టర్ విశాల గారి సాక్ష్యాన్ని మనం విని ఆత్మీయంగా బలపడి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మహిమపరుద్దాం.
1: ప్రైజ్ లార్డ్ సిస్టర్.
2: ప్రైజ్ లార్డ్. నాకు శివుడు అంటే చాలా ఇష్టం. చిన్నగా ఉన్నప్పుడు మా ఫ్యామిలీలో అందరూ శివుని కోసం అంటే చాలా ఇది చేసేటోళ్ళము. పొద్దున్న లేవగానే అందరూ 4 గంటలకు అందరికన్నా ముందు లేచి ఫస్ట్ 4 గంటలకు తలస్నానం చేసుకొని ప్రతిరోజు గుడికి పోయేదాన్ని, శివుని గుడికి. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంకా మిగతా పాలు వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అమ్మ వాళ్ళ గిట్ట అందరూ రోజు సాయంత్రం పూట శివుని గుడికి బాగా పోయేది. మేము అందరు సోమవారం మాత్రమే వెళ్ళేది, కానీ నేను సోమవారం కాకున్నట్లు ప్రతిరోజు శివునికి మా ఇంట్లో బాగా బర్రెల గిట్ట ఉండేటివి. ఆ పాలు అన్నీ తీసుకుపోయి ఫస్ట్ నీళ్ళు పోసి అభిషేకం చేసి శివునికి పాలు పోసి అభిషేకం చేసి పుష్పాలు అన్నీ ముంగేది తీసుకొని వచ్చుకొని నైట్ పూట అల్లుకొని పూలారం గిట్ట అన్నీ తీసుకొని పోయి ఫస్ట్ శివునికి మొక్కిన తర్వాతనే మేము ఏ పని అయినా మొదలు పెట్టేటోళ్ళం. ఫస్ట్ శివుని పూజ చేసిన తర్వాతనే ఏ పని అయినా స్టార్ట్ చేసేది అనమాట. పూజ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులన్నీ చేసుకునేది ప్రతిరోజు ఇట్లనే. సాయంత్రం కాగానే మళ్ళీ సాయంత్రం పూట మొత్తం ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ఆశ్రమంకి వెళ్ళిపోయేది. మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసుకొని మళ్ళీ చెట్టుకున్న పూలన్నీ తెంపుకొని ఆశ్రమంకి వెళ్ళి మళ్ళీ అక్కడ ప్రసాదాలు గిట అన్నీ వండుకు మా అమ్మ వండిస్తే నేను తీసుకెళ్ళేదాన్ని. నేను వండకపోయేదాన్ని తీసుకెళ్ళేసి అక్కడ పెట్టి భజన అయిపోగానే రాత్రి 8:30 అట్లా వస్తే అమ్మవాళ్ళు తినేసి వండుకునేది. ప్రతిరోజు ఇట్లనే చేసేది. ఇంకా అక్కడక్కడ కొన్ని మీటింగ్లు అవి ఇవి ఉంటుంటే అప్పుడు వెళ్ళేటోళ్ళం మేము. వెళ్ళి బాగా దేవుని గురించి శివుని గురించి పూజ చేయాలి, మీరు ఇట్లా వేయాలి అని ఆశ్రమంలో చెప్పేది. చెప్పిన తర్వాత కొన్ని రోజులకు ఆశ్రమం వాళ్ళు కొన్ని పేపర్లు పంచారు అనమాట మా ఆశ్రమంలో. ఇట్లా అందరికీ కొంతమందికి రాముని గురించి చెప్పనికి వస్తలేదు అని చెప్పండి అని చిన్నపిల్లలకు కొంతమందికి వచ్చేటోళ్ళు 2 ముగ్గురు వెళ్ళేది ప్రతిరోజు ఆశ్రమంకు. వెళ్తుంటే కొంతమంది పిల్లలు బంద్ చేసేసారు. సరే దేవుని కోసమే కదా చేద్దాము, మనం ప్రతిరోజు లేచి దేవుని గురించే కదా చేద్దాంలే అని చెప్పి నేను ఏం చేసినా సరే అని ఆశ్రమంలోని ఆ పేపర్లు తీసుకొని ముసలి వాళ్ళు వాళ్ళందరూ ఉన్న వాళ్ళకి అందరికీ గురుబోధం తీసుకునేటోళ్ళకు, మీరు గురుబోధం తీసుకోవాలి చనిపోతే మాత్రము, మీరు ఇట్లా దేవుడు అడుగుతాడు చనిపోతే మాత్రము పాతంలోకి వెళ్ళిపోతారు కాలుస్తాడు నూనెలో దేవుడు, అట్లా కాకున్నట్లు గురుబోధం తీసుకున్నారనుకో మంచి దేవుడు దగ్గరే ఉంటారు మీరు ఎప్పటికైనా అని చెప్పేదాన్ని. అయితే ఈ ముసలోళ్ళు చాలా మంది వచ్చి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి గురుబోధం తీసుకునేటోళ్ళు. తీసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని మాటలు వాళ్ళకి పలకనికి రాకపోయేది. రాకపోయేసరిలో చెప్పమ్మా అంటే అయితే మేము కన్నడలోనే ఒక మాట చెప్పేది నేను. ఆ చెట్టు ఈ చెట్టు అంటే రాముని మాట వస్తుంది. ఆ మర ఈ మర అంటే రామ అన్నట్టు ఒక పలుకు దాంట్లోకి వెళ్ళి మాట వస్తుంది అన్నట్టు అని చెప్తే సరే అని రోజు దాంతోనూ వాళ్ళు జపం చేసుకొని రోజు ప్రతిరోజు అట్లనే వచ్చేది. సరే అని అక్కడక్కడ ఆశ్రమంలోకి వెళ్ళడము చెప్పడము ఇంటికి రావడము ఇట్లనే ప్రతిరోజు మొత్తం గడిచిపోయేది. ఎప్పుడైతే శివరా ఉగాది వస్తుందంటే చాలా స్పెషల్ అనమాట మాకు. శ్రీశైలం పోవాలి అది ఏది నడుచుకుంటూ వెళ్ళాలి. మనం నడుచుకుంటూ వెళ్తేనే మనకు లింగ దర్శనం అవుతుంది. శ్రీశైలంలోని లోపలికి గర్భగుడిలో వదులుతారనమాట అందరినీ. గర్భగుడిలో వదిలేసి అక్కడ వెళ్ళి మన నుగుష్టి అనేది శ్రీశైలం లింగానికి తాకితే మనకు ఎంతో పుణ్యం వస్తుంది, ఎంతో అదృష్టం కలగలము మనము అని ప్రతి చిన్నగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు నాకు వయసు ఉన్నప్పటి నుంచి నేను బాగా నాకు తెలివి ఉన్న కాడికి వెళ్ళి మా ఆశ్రమం వెళ్తుంటే సరే నేను కూడా వెళ్దాం పులతోటి పాటి వెళ్దామని మా అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మ వాళ్ళు అందరు ఒకటే ఊరు వెళ్ళేది అనమాట. సరే అని నేను కూడా వెళ్ళేది దానింబడి. ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు రాలేకపోయినా కూడా నేను వెళ్ళేదాన్ని ప్రతిసారి. ఎవరు వెళ్ళినా కూడా మా ఊరికెళ్ళి శ్రీశైలము పాదయాత్ర చేసేది అనమాట. ఇంకా పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడ ఊరేగింపులు జరుగుతాయి, జాతరలు జరుగుతాయి. ఇంకా జాతరలో నా ఈ తేరు ఒక్కొక్క తేరు ఇగ్గుతారనమాట. మేము అవన్నీ వేపించుకొని మళ్ళీ ఎన్ని మెట్లయితే పాతాళ గంగకు ఎన్ని మెట్లయితే ఉన్నాయో అన్ని మెట్లకు ప్రతి మెట్టుకు బొట్టు పెట్టి నీళ్ళతో కడిగి బొట్టు పెట్టి చేసుకుంటా ప్రతి ఒక్క మెట్టుకు కింద పాతాళ గంగం దాకా అవన్నీ చేసేదాన్ని. చేసి మళ్ళీ మీదికి వచ్చే టైంలోన స్నానం చేసుకొని పడి బట్టలతోనే అట్లనే మళ్ళీ పొర్లుకుంటా అందాకా శివాలయంలో వెళ్ళేదాకా అట్లనే చేసేదాన్ని. చేసుకొని అక్కడ మళ్ళీ అన్నీ ముగించుకున్న తర్వాత ఇంకా అక్కడ ఉన్నాయి అన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పుడు అందరు చాలామంది బస్సుకు గిట్టా అట్లా వచ్చేస్తారు. దాన్ని నాకు అనిపించేది, అరే మనం ఇంత చేసి కూడా మనం నడుచుకుంటే వెళ్ళి కూడా ఏం లాభము, మళ్ళీ నడుచుకుంటేనే వెళ్దాం అని అన్నీ. ఏంటంటే మనం ఇంత వేస్తున్నాం, పొద్దున్న లేచినప్పుడు సంది ఇంత వేస్తున్నాం, కానీ నాకు ఒక చిన్న గుణపు సంది ఒక ఆశ ఉండేది చాలా మటుకంటే దేవుడు కనిపించాలని. దేవుడు కనిపించాలి, నేను ఏం అడగకపోయేది. మాకు ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, చాలా దేవుడు చాలా ఇచ్చిండు మాకు. అన్ని అమ్మ నాన్న గుట్ట బాగా చూసుకునేటోళ్ళు, అన్నీ మంచిగా ఉన్నాయి. కానీ నా కోరిక ఒకటే ఉండేది, ఎప్పుడైనా అమ్మను వచ్చి ఒక మాట అడిగేది. నేను అమ్మ క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండేది అమ్మ నాతోని. అయితే అమ్మని అడిగేది, ఏందమ్మా ఎప్పుడన్నా దేవుడు కనిపించిందా నీకు అని అడిగిన. అడిగితే అమ్మ ఉండన్నది దేవుడు కనిపించడం అట్లా ఎవరైనా భక్తితోని పూజ చేసిన వాళ్ళకే కనిపిస్తాడు అని చెప్పింది అమ్మ. సరేనా అని నేను భక్తిగా చేసలేనేమో దేవునికి, అందుకనే దేవుడు నాకు ఇంత పరీక్ష పెడుతుండేమో అని చెప్పేసి నేను ఇంకా దేవుళ్ళు ఉండడానికి చాలా ఇది చేసిన అనమాట శివుని కోసం. సరే అని బాగా పూజ చేయడము, ఇంకా ఎక్కువ నవరాత్రులు వచ్చినా అనుకో 1 గంట రాత్రులు ఇవ్వడము, నైట్ పూట ఎవరు కనిపించినప్పుడు 1 గంట నైట్ లేచి మనం స్నానం చేసుకొని శివుని గుడికి పోతే అప్పుడు దేవుడు మనం ఏది వరం అడిగితే అది ఇస్తాడు అని మనుషులు అందరు పండుకున్న టైంలో పోయి మన దీపారాజన చేసి మొత్తం అన్నీ చేసి వచ్చేదాన్ని. అట్లనే వస్తుంది 40-41 రోజు అయిపోయింది పూజ చేయడం. చేసేది అయిపోయిన తర్వాత మా అమ్మ అన్నది అయిపోయింది అమ్మ ఏదైనా యాత్రలు పోయి అక్కడ నిద్ర చేసేసి రమ్మన్నది. సరే అమ్మ నేను కూడా వెళ్తా మీరు కూడా రారంటే నాకు ఏ వేరే దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోవడం ఇష్టం ఉండదు, కానీ ఒక శివుడు అంటేనే చాలా ఇష్టం నాకు. ఎక్కడికైనా కానీ శివుని గుడి ఉంటే మాత్రమే నేను వెళ్ళేది. ఇంకా వేరే దగ్గరికి వెళ్తున్నాము అంటే నాకు అంత ఇష్టం అనిపించకపోయేది చిన్నగా ఉన్నప్పుడు. సరే అమ్మ ఇక్కడ నాయనమ్మ వాళ్ళు వెళ్తురు వెళ్ళేస్తా అంటే సరే అని మేము పోయినాం. పోయేసి అక్కడ యాత్రలన్నీ ముగించుకొని వచ్చేసినాం రిటర్న్. వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఆవులకు గిట్ట ఆవులు బాగుండేది మా దగ్గర. ఇంకా ప్రతిరోజు ఆవు కూడా పూజ చేసేదాన్ని నేను. ఆవు కూడా పూజ చేసేసి దాన్ని చుట్టూ ఆవు చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి పనికెళ్ళేదాన్ని కొన్ని రోజులకు. స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూలర్ గిట్ట వస్తే ఇట్లా పనికెళ్ళేసి వచ్చేదాన్ని. నాన్నకు సడన్గా గుండెలో నొప్పి వచ్చేసింది, బాగా నొప్పి వస్తే అయ్యో నాన్నకి ఇట్లా అయిపోయిందమ్మా ఇట్లా ఇట్లా అని నేను ఎక్కువ అందరము మా ఇంట్లో నాన్నకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తాం, భయపడతాం అనమాట మాట్లాడకపోయేది. నాన్న నాతోనే ప్రేమగా మాట్లాడేది బాగా మా అందరికన్నా. ఇంట్లో నేను పెద్ద బిడ్డను, చాలా ప్రేమగా మాట్లాడేది. నాన్నకి ఇట్లా అయిపోయింది కానీ అమ్మ ఏ దేవునికి పోతే మర్చుకుంటుందంటే అప్పుడు 10-11 సంవత్సరాలు ఉండొచ్చు నాకు. ఆ టైంలో అమ్మ అన్నది ఏమమ్మా మన పూర్వీకులు అప్పుడు ఈ పీర్ల పండుగ చేసేది అగ్గిలో నడిచేది ఇవన్నీ ఉపవాసాలు ఉండేది ఇచ్చబెట్టేసినాం కదా అందుకే మీ డాడీకి ఇట్లా అయ్యిందేమో మీ నాయనమ్మ చెప్పింది అంటే అదేదో నేను చేస్తా మా డాడీకి మంచిగా అయితే చాలు అని నేను అనుకున్నా. అనుకొని పోయినా పోతే సాయిబులు దగ్గర పోయి దర్గా కాడికి పోయి అడిగిన. అయితే ఇట్లా ఉపవాసం ఎట్లుండాలి, నాకు నేను శివుని తప్ప ఇప్పటిదాకా ఎవరిని పూజించలేదు అని అంటే ఆయన చెప్పిండు లేమో పొద్దున్న 5 గంటలకల్లా తినేసాలి, సాయంత్రం పూట ఇట్లా మళ్ళీ వదిలేసాలి, సాయంత్రం కూడా తినొచ్చు, పొద్దుంతా మాత్రమే ఉండొచ్చు, అట్లా ఏమి ఉండదు అని చెప్పింది. సరేలే అని చెప్పేసి నేను మళ్ళీ వచ్చి మా అమ్మని అడిగితే, సరే అమ్మ నాన్నకు మంచిగా ఏంటో కావాలి కదా అని ప్రతి గురువారం అప్పుడు దర్గాకి వెళ్ళేదాన్ని. 11 సంవత్సరాలు వేజ్ ఉన్నప్పుడు సంది దర్గాకి వెళ్ళి ఇంకా అప్పుడు మొత్తము నిప్పులు అగ్గిగుండం ఉంటుంది అనమాట. మొత్తం అక్కడ పీర్లను ఎత్తుకున్న వాళ్ళు మాత్రం అందులోకి వెళ్ళి నడుస్తుంటారు ఎక్కువ శాతం. ఇంకా నేను కూడా ఏం చేసేది, నాకు అప్పటి సంది కొంచెము ఎక్కువ పోవడం వలన ఎందుకో తెలియదు చాలా మటుగా ఇదైపోయినా అనమాట ఆ దేవునికి. మా నాన్నకు అప్పుడప్పుడు కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత కొంచెం మంచిగా అయ్యిండు. మా డాడీ మంచిగా అయ్యిండు కదా, ఈ దేవుడే బాగు చేసినట్టుండు అని నేను అమ్మ కన్నా, అమ్మ మంచిగా అయ్యిండు కదా నాన్న ఇంకా మాకు చూపించుకున్నందుకు, అసలు మనము పీర్ల పండుగ చేసినందుకే మంచిగా ఉన్నాడు. అంతకుముందు కూడా పీర్ల పండుగ చేసేది కానీ ఒక పొద్దు ఉండకపోయాడు. అట్లనే డాడీ నేను ప్రతి సంవత్సరం ఉండేది ఇంకా అప్పటి నుంచి ఇద్దరం కలిసి ఇద్దరము ఒక పొద్దు ఉండేది. అగ్గి నేను మాత్రం అగ్గిలో నడిచేదాన్ని, అగ్గిలో నడిచి చాలా వచ్చిన తర్వాత అన్ని రోజులు మొత్తం ఒక పొద్దు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మనది మేమే వండుకోవాలి, ఒక పొద్దు ఉన్నప్పుడు మనది మనమే తినాలి, ఎవరు వండింది తినకున్నట్లు అట్లా ఉండేది. ఇంక ఇద్దరం ఉంటున్నాం కదా నేను వండేస్తానన్న తినేద్దామని అట్లా అయిపోయింది. ఆడికెళ్ళి వచ్చిన తర్వాత అమ్మ అన్నది, సరే అమ్మ అన్ని మంచి ఇవన్నీ మంచిగా ఉన్నాయి మమ్మీ, నేను అన్ని ఆత్రాలు చూసిన, మొత్తం అన్ని దగ్గరికి పోయేసి వచ్చిన, ఇవన్నీ చూసినా కూడా ఎందుకు మేము దేవుడికి కనిపించాలని నేను అనుకున్నది ఒక్కటి మాత్రం అయితే లేదు, మనకు అన్నీ ఉన్నాయి కానీ దేవుడు ఎందుకు కనిపిస్తలేము మమ్మీ, ఏ శివాలయం పోయినా ఏ శివుడు ప్రత్యక్షం అయ్యిండు అక్కడ అని చెప్తే అక్కడ ఒక లింగం కొనుక్కొని ఇంట్లో పెట్టుకునేదాన్ని నేను. రోజు ఫస్ట్ బిందెలతో తీసుకొచ్చి నీళ్ళు పోసి ఆ లింగానికి అభిషేకం చేసిన తర్వాతనే బయటికి వెళ్ళేదాన్ని. చాలా మటుకు ఇంత చేస్తున్నాం మమ్మీ, నాకు ఎందుకు కనిపించకుండా వచ్చు మమ్మీ దేవుడు అంటే, నేను మాకు అనిపించేటోళ్ళకే కనిపిస్తాడు అందరికి కనిపించడు అని చెప్పింది. అట్లా నా అయితే నాలో ఏమో తప్పు ఉంది అందుకే నాకు దేవుడు కనిపించకుండా అయిపోయాడు, నేను ఇంకా మంచిగానే చేద్దాం దేవునికి అని చెప్పేసి ప్రతిరోజు ఇంకా అట్లా చేయడం మొదలు పెట్టేసిన తర్వాత నా మ్యారేజ్ అయిపోయింది. మా మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము అక్కడ ఉంటలేము, హైదరాబాద్ వచ్చేసినాం. హైదరాబాద్ వస్తే నేను నాన్ వెజ్ కూడా తినేదాన్ని కాదు, ఇంట్లో కూడా వండిపించేదాన్ని కాదు. వద్దు మనం నాన్ వెజ్ తినొద్దు, మళ్ళీ నాన్ వెజ్ తింటే శివునికి నచ్చదు మనం తినొద్దు ఆ నాన్ వెజ్ అని చెప్పేదాన్ని. నాన్ వెజ్ తినకున్నట్టు మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో ఇక్కడ శివాజీనగర్లో ఉన్నాం. శివాజీనగర్లో ఉన్న తర్వాత ప్రతిరోజు రక్షపురం గుడికి వచ్చేదాన్ని, శివుడి గుడికి. చాలా పాత గుడి అది, ఇప్పుడు చాలా డెవలప్ అయింది కానీ అప్పట్లో చాలా పాత గుడి, ఏముండకపోయేది, ఖాళీ శివుడి మాత్రమే ఉండేది, పక్కకి ఏ గుళ్ళు ఉండకపోయేది. ఆ గార్డెన్ అదంతా వచ్చి పొద్దున్నే వచ్చి నేను ఫస్ట్ ఒక చీపిడి తీసుకొని గుడి మొత్తం అంతా ఉంకేసి క్లీన్ చేసి ఇక్కడ చెత్త వాడేసిట పోయి మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకొచ్చి అప్పుడు దేవునికి పూజ గిట వేసుకుని వెళ్ళేదాన్ని. మళ్ళీ సాయంత్రం వచ్చేది, అయితే పంతులు బాగా ఆశ్చర్యపోయాడు. అయితే ఇక్కడ మీది ఎక్కడి సైడ్ అమ్మా అని అన్నాడు, అంటే మాది కర్ణాటక అని చెప్పిన నేను. అంటే అందుకేనమ్మ ఇంత భక్తిగా పూజ చేస్తున్నావు, ఇక్కడోళ్ళైతే ఇక్కడ ఎప్పుడు చేయలే అని చెప్పిండు. ఇంకా సరే అని నేను రోజు ప్రతిరోజు వస్తావమ్మ అంటే వస్తాన్న, ప్రతిరోజు వచ్చి ఇంకా నాకు దేవుణ్ణి మొక్కనికి నేను నాన్ వెజ్ గిట్ట ఏం తినను ఆయనకు నేను చెప్పినా అనమాట పంతులకు, నాన్ వెజ్ గిట్ట నేను ఏం తినను ఎప్పుడు, నాకు చిన్నగున్న పసంది అలవాటు లేదు, లింగ దర్శనం చేపించుకుంటా అంటేమో నేను ప్రతిరోజు వచ్చి పనులన్నీ చేస్తా కానీ శివుని లింగానికి నేను మొక్కాలి అనేది నా ఉద్దేశం అనమాట. ప్రతిరోజు ఆయనకు పాలాభిషేకం చేసి అన్ని అక్షణాలు చేస్తే ఆయన నాకు కనిపిస్తాడు, నేను ప్రతిరోజు నా నుష్టి ఆయన లింగానికి తాకి నేను మొక్కి రావాలనేది నాకు చాలా ఉంటుండే. సరే అని అట్లనే మొదలు పెట్టేసిన, ప్రతిరోజు మొదలు పెట్టింది. ఒకరోజు నేను డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా, డ్యూటీకి వెళ్ళేసి వస్తుంటే మా ఇంటి మీదనే కొంతమంది పక్కకు క్రిస్టియన్స్, అంటే జీజస్ ఎవరు అనేది కూడా చిన్నగా ఉన్నప్పుడు సంది నాకు తెలియదు, జీజస్ ఎవరు అనేది కూడా నాకు తెలియదు. అయితే చాలా ఊర్లలో ఇందాక పోయేది చర్చిలు గిట క్రిస్టియన్స్ ఎవరు అనేది కూడా మనకు అంత లేకున్నమాట. ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక దగ్గర ఇట్లానే మీటింగ్ పెట్టారు వీధ మీటింగ్ పెడితే నేను గురువారం రోజు ఆ రోజు ఇక్కడ స్టేషన్ అవతల ఒక దర్గా ఉంటుంది ఆ దర్గాకి వెళ్ళేసి వచ్చిన ఇంట్లో ధూపం గిట అన్నీ వేసేసి కూర్చున్నా ఇంట్లో. కూర్చున్న తర్వాత వాళ్ళు అందరూ మా పక్కకు ఉన్నోళ్ళు అక్కడ ఉన్నోళ్ళు ఇంటి పక్క వాళ్ళు మీదికి వెళ్తారు మా ఆయన కూడా వెళ్ళిండే వాళ్ళ సరిగ్గా పాటు. అయితే నాకు బాగా కోపం వచ్చేసింది వాళ్ళు ఏదో చేస్తారు వాళ్ళకు ఒక దేవాలయం ఉండదు ఏముండదు నువ్వేం తెలుసని వాళ్ళ దగ్గర పోయి కూర్చున్నావు అట్లా కూర్చోవద్దు మనము నువ్వు రా కిందికి రా అంటే మా ఆయన రాలే రాకున్నట్లు అక్కడనే వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు అనమాట ఆయనకు అంతకుముందు తెలుసు అంట జీజస్ గురించి అందుకనే కూర్చుండు నేనేమో ఈయన రాక రాని రాకపోయినా అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళేసిన ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాయి ఇంక ఇట్లానే అప్పుడప్పుడు అక్కడ పెట్టేది ప్రార్థనలు గిట్ట వేసుకునేది అది మిద్ద మీద ఇవన్నీ వేసుకుంటుండే. నేను ఒకరోజు డ్యూటీకి వెళ్ళేసి వస్తున్నా అయితే లలితబాగులో డ్యూటీకి వెళ్ళినా నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఒకరు అది చర్చి లాగానే ఉంది మామూలు ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటారు వాళ్ళు పిలిచిరు అయితే ఇక్కడ రామ్మ అన్నారు నా ఎంబడి నా డ్యూటీ చేసేటాం ఏమన్నది నాకు చాలా దూపు అవుతున్నాయి నీళ్ళు తాగుతా అని అంటే సరే అక్క నువ్వు తాగేసి నాకు ఏమొద్దు అని నేను చెప్పిన చెప్తే ఆమె అన్నది ఎందుకు తాగవు నీకు కూడా ఇంతసేపు అయింది అలసట వచ్చింది కదా తాగురాదంటే నాకు వద్దు వీళ్ళు క్రిస్టియన్స్ నేను నీళ్ళు తాగాను ఉల్లింట్లో అని చెప్పి అయితే ఎందుకమ్మా క్రిస్టియన్స్ అయితే నీళ్ళు తాగొద్దా అంటే కాదు నాకు మంచి అనిపించదు వాళ్ళు అంత మాంసం తింటారు ఇట్లా చికెన్ తింటారు మటన్ తింటారు వాళ్ళు ఏదేదో వేస్తారు మా ఇంటి కాడ ఉన్నోళ్ళు కూడా చూసిన నేను నాకు నచ్చదు అక్క అట్లా అదే గ్లాస్తో తెచ్చి నీళ్ళు ఇస్తారు నేను తాగను అని అన్న తాగను అంటే లే ఈ సారు మంచిగానే ఇస్తాడు బాటిల్లో నీళ్ళు తాగదాం దారే అన్నాడు అంటే నాకు వద్దు అని చెప్పిన నేను ఆయన కూడా ఆయన ఆ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిండు మంచి బాటిలే తీసుకొచ్చి ఇచ్చిండు డోర్ కొడితే అయితే నీకు యేసుప్రభు గురించి తెలుసా అమ్మా అని అన్నాడు అంటే మాకు తెలియదు యేసుప్రభు ఎవరు మేము చిన్నగా ఉన్నది ఎక్కడ పోలే మాకు శివుడు అంటే ఇష్టం నేను ఎప్పుడైనా గుడికి వెళ్తా అందుకే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడొద్దు అనుకున్నా ఇట్లా వేస్తారని చూసిన వాళ్ళ దేవుని గురించి మొదలుపెట్టిరు అప్పుడే చెప్పడము అయినా రావడం రావడమో మనం ఎవరని తెలియనే తెలియదు ఎట్లా అడుగుతుంది చూడక నాకు వీళ్ళు అచ్చరు అని నాన్న అంటే కాదమ్మా నిజమైన దేవుడు మా దేవుడే మీరు తప్పు పడుతురు నేను ఎవరు వచ్చినా మా ఇంటి ముంగడికి నేను ఈ మాట చెప్తా అని అని చెప్పిండు నువ్వు నమ్ము నమ్మకో నా దేవుడు చెప్పమన్నాడు నేను చెప్తున్నా నీకు అని చెప్పిండు కానీ మీరు అట్లనే అంటారు నేను నమ్మ అని చెప్పి నేను ఆడికెళ్ళి వెళ్ళిపోయినా ఆడికెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రతిరోజు అక్కడనే డ్యూటీ చేసేటామె ఎప్పుడన్నా ఒకసారి నేను వెళ్ళేది ఇంకా ఆడికెళ్ళి వెళ్ళిపోయినా ఇంటికాడికి పోయినా అక్కడ కూడా ఇట్లా ఊకే డిస్టర్బెన్స్ అవుతుంది నేను పూజ చేస్తుంటే అంటే మా ఆయన ఎవరిని తిట్టొద్దే అట్లా అని చెప్పిండు కానీ నాకు అయినా క్రిస్టియన్స్ అంటే బాగా కోపం వీళ్ళు మార్చేశారని నాకు ఒక ఆమె చెప్పింది వీళ్ళు క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడినాం అనుకో మనము వాళ్ళు మార్చేస్తారు మన దేవుళ్ళకి వెళ్ళి మొత్తం తొలగిపోయేలాగా చేస్తారు వాళ్ళు అలా మాటలు మొత్తము మాయ మాటలు ఉంటాయని అన్నది అంటే అందుకేనా క్రిస్టియన్సే దోస్తానం ఉంటారు కానీ మనతో ఎక్కువ ఉండరు హిందూస్తోని వీళ్ళు అని నేను అనుకున్నాను మాట్లాడుకున్నట్లు దూరం ఉన్నదే మేలు అని చాలా మటుగా అనుకుని నేను వస్తున్నా వస్తుంటే నాకు ఉంటుంటే గురువారం వస్తే నేను దర్గాకి వెళ్ళేసి వస్తున్నా ఒక ఆమె పరిచయం అయింది నాకు అయితే ఏడికి వెళ్తున్నావు అమ్మా నువ్వు అని అంటే నేను ఇట్లా దర్గాకి వెళ్తా ప్రతి గురువారం అంటే ఈ పూలు ఏం చేసావమ్మా అని అడిగింది గులాబీ పూలు పట్టుకొని దర్గాకి వెళ్ళేదాన్ని నేను అయితే లాడే కూడా తీసుకెళ్లేదాన్ని ఎర్ర లాడే కూడా తీసుకెళ్ళి అక్కడ కట్టేసి మళ్ళీ నేను నా చేతికి మొత్తం చేతికి కట్టేసుకొని ఆ పూలు అక్కడ వేసి సాంబ్రాణి గిట్ట పొగ ఇంత తీసుకొని ఇంట్లో వచ్చి ధూపం వేసుకునేదాన్ని ధూపం వేసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఆమె నాకు పరిచయం అయింది అయితే నేను కూడా బాగా ఇక్కడ వచ్చేదాన్ని అమ్మ అప్పుడు అందుకే అడుగుతున్నా అని అన్నది అంటే ఏందక్క అని నేను అన్న అంటే మీరు ఏమిటోళ్ళు అని అడిగేదాన్ని ఫస్ట్ నేను ఏమిటోళ్ళు మీరు ఏమిటోళ్ళు అంటే మేము ఇంకా దేవుణ్ణి నమ్ముకోలే దేవుణ్ణి చర్చికి అయితే వెళ్తున్నామ్మా ఇప్పుడు ఇలాంటి పూజలు ఏం చేస్తలేనా అన్నది నాకు ఇంకా కోపం వచ్చింది ఆమె మీద అయితే నువ్వు నాతో మాట్లాడకు మనకు దేవుళ్ళు లేకనా ఎంతోమంది ఉన్నారు మనకు దేవుళ్ళు అందులో ఎవరో ఒకరు నచ్చిన దేవుణ్ణి ఎంచుకోవచ్చు కదా ఇంతమంది దేవుళ్ళని నిరసపెట్టి ఆయనేంది యేసుప్రభుని పట్టుకోవడము నాకు నచ్చలేదు మీరు మాట్లాడకరియాక అని అన్నది ఆమెను కూడా అది కట్ చేసేసిన, కట్ చేసి ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చేసి మేము మళ్ళీ ఊరికి వెళ్ళిన. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు చర్చిలు ఉంటా పోయేదని చెప్పిన కదా. అయితే చాలా ఏళ్ళకు తర్వాత నేను ఊరికి వెళ్తున్నా. ఊరికి వెళ్తుంటే మా ఊరి చివరిలోనే ఒకటి చర్చి కట్టి సిల్వది పెట్టిరనమాట. అది చూసి నేను షాక్ అయినా. అయితే ఇదేంది ఇది మొత్తం ఇట్లా పెట్టిరు మన ఊరి చివరిలో, అసలు మన దేవాలయాలు ఇన్నిగానే ఉన్నాయి, వీళ్ళకి ఏమైనా తెలివి ఉందా అసలు ఈ దేవుని నమ్ముకోవడము అని. మనం ఏం చేయాలంటే మైకులు ఎత్తేసుకో, వాళ్ళు పాటలు గిట్ట వాడతారు కదా, మైకులు గుంజుకొని వచ్చేసేయాలని నాకు అనిపించింది. అనిపిస్తే నేను ఆడికి కూడా వేరే వాళ్ళ పిల్లలతో మాట్లాడినా, అరే మీకు ఎంత ఇస్తారా అక్కడ వెళ్ళేసి ఆ మైకులు గుంజుకొని వచ్చేసేయండి అని. అయితే సరే అక్క అని చెప్పారు పిల్లలు. సరే అంటే సరే అని ఆ పిల్లలకు కొన్ని పైసలు ఇచ్చి మైకులను మొత్తం పగలగొట్టిపిచ్చేసాను కోపంలో. పగలగొట్టిపిచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి అక్క అరే నాకు మంచి అనిపిస్తుందిరా అసలు ఊళ్ళేందిరా మొత్తం మనల్ని అందరినీ ఇది చేసేస్తారు మైకులు పెట్టి అది పెట్టి అని ఆ పిల్లలతో చెప్పేసి నేను రిటర్న్ మళ్ళీ ఊరికి వచ్చేసాను. ఊరికి వచ్చిన తర్వాత ఏడిపోయినా నాకు ఇట్లా అనిపించింది. అయితే ఒకసారి మా అమ్మ కూడా వచ్చిందనమాట హైదరాబాద్కు. వస్తే మా అమ్మతో నాన్న ఏందమ్మా ఇట్లా అంటే, మా అమ్మ అన్నది కాదమ్మా ఆయన కూడా ఏ సుప్రభు అంటే దేవుడే మరి అని చెప్పింది. దేవుడు అంటే మరి మనం అందరిని పూజిస్తాం కదా, మన దేవుళ్ళు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఆ దేవుడు ఎందుకమ్మా మనకు ఇంగ్లీష్ దేవుడు అంట ఆయన అని నేను అని ఇంగ్లీష్ ఆయన అంట ఆయన మనకెందుకు మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నాగా అని అంటే, అమ్ముండి కాదమ్మా ఆయన కూడా గొప్ప దేవుడు అంట, నేను మీరు అందరు ఆడపిల్లలే పుడుతురు కదా, ఆడపిల్లలు పుడుతురని నేను మస్తు దేవుళ్ళకు మొక్కుకున్నా, కానీ నాకు మగ పిల్లగాడు పుట్టలే, ఇప్పుడు తమ్ముడు ఆడికి వెళ్ళిన తర్వాతనే పుట్టిండు అని మా అమ్మ చెప్పింది. అయితే కొంచెం అప్పుడు అమ్మ చెప్పినప్పుడు కొంచెం అట్లా అనిపించింది నాకు, ఏమో ఒకసారి ఇట్లా పోయేసి చర్చిలోకి వచ్చేద్దాం అనుకుని నేను అదే లలితా బాబుకి ఎవరైతే నాకు చెప్పిరో ఆడికి వెళ్ళినా, మళ్ళీ అక్కడ వెళ్ళినప్పుడే పోదాం ప్రత్యేకంగా ఏం పోయే అవసరం లేదు అని చెప్పేసి పోగాను. అప్పటికే పూజలు చేస్తున్నా అన్నీ వేసుకుంటానే లలితాబాగ్ వెళ్ళిన. ఇంకా అక్కడ డ్యూటీ పడ్డది ఆ రోజు వెళ్ళిన. అయితే రామ్మ చాయ్ గిట పెట్టినా, మీరు చాయ్ తాగి నీళ్ళు తాగడ్డే అని ఆయన ఎవరైతే క్రిస్టియన్స్ ఉరు ఆయన ఏం చేసిండు మాకు చాయ్ ఇచ్చి బిస్కెట్లు ఇచ్చిండు నీళ్ళు తాగి. సరే అని ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో నీళ్ళు తాగిన, నీళ్ళు తాగేసి ఇంకా ఆడికెళ్ళి వచ్చాను. కొంచెం అప్పుడు కూడా చెప్పిండు మా దేవుడే నిజమైన దేవుడమ్మా, వేరే మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడంటే మీరు ఇట్లా అంటారనే నేను క్రిస్టియన్స్ దగ్గర మాట్లాడను నాకు కోపం వస్తుంది అని కొంచెం కూల్గా మాట్లాడినా అనమాట వాళ్ళ దగ్గర. అంత ఇదిగా మాట్లాడుకున్నట్టు ఫస్ట్లో అయితే వాళ్ళు చెప్పకముంచే నేను వాళ్ళని తిట్టేసేదాన్ని బాగా. ఇంకా అప్పటికే కొంచెం ఇది మాట్లాడు, సరే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను నాకు తెలివి ఉండి చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అడుగుతూనే ఉన్నా కదా నాకు దేవుడు కనిపిస్తాడు అని శివుడిని అడుగుతూనే ఉన్నా, మళ్ళీ అక్కడ దుర్గదేవుడిని కూడా పోయినా అన్నీ చేసిన, సరే చూద్దాం ఈసారి కూడా అని ఒక దగ్గర ప్రార్థన ఉంటే కూర్చున్నాం మేము అందరు కూర్చురు. సరే చివరిన పోయి ఒక దగ్గర నేను కూర్చున్నా, చివరిన పోయి కూర్చున్నా నాకు వాళ్ళు చెప్పే మాటలు కొంచెం అర్థం కాలే. ఇంకా అట్లనే వాళ్ళు చెప్పిన కాడికి ఇన్నా వచ్చేసిన ఇంటికి. అయితే నేను ఒకటే అనుకున్నా అనమాట మనసులో, అప్పటికేం తీసేయలే, ఒకటే అనుకున్నా నాకు నువ్వు నిజమైన దేవుని అయితే కనిపిస్తావు అని అనుకున్నా. నాకు ఎప్పటి నుంచో కోరిక ఇది, నా దేవుడు అంటే నాకు కనిపించాలి అనేది నాకు ఎప్పటి నుంచో ఉంది అని, చిన్న ఉన్నప్పటి సందు ఉంది కనిపించాలి దేవుడు మాట్లాడాలి దేవునితో అనేది నాకు ఉంది. నాకు కనిపించే దేవుడు నువ్వు కనిపించవు అనుకో నేను ఎప్పటికీ ఇంకా నిన్నే ముక్తా అని అనుకున్నా. నేను అనుకొని వచ్చేసిన ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత పోవడం మొదలుపెట్టిన చర్చికి. ప్రతిరోజు పూజ చేస్తున్నా, ఆదివారం రాగానే మాత్రమే చర్చికి వెళ్తున్నా, చర్చికి వెళ్ళేసి కూర్చుంటున్నా. అట్లనే 4 సంవత్సరాలు అయిపోయి 5వ సంవత్సరం వరకు కూడా నేను మళ్ళీ చర్చికి వెళ్తున్నా, పూజలన్నీ వేస్తున్నా. పూజలన్నీ వేసుకుంటేనే ప్రతిరోజు పూజలన్నీ వేసుకుంటేనే ఆదివారం రాగానే చర్చికి వెళ్తున్నా. అంటే చర్చిలో నా ఇంకా ఒక్కొక్క పాస్టర్లు ఇట్లా మారుతూ ఉంటారు అనమాట ఆ చర్చిలో పాస్టర్లు. ఈ 3 వారాల తర్వాత ఒక ఆయన వస్తాడు అట్లా చెప్తుడు. ఒక పాస్టర్ వాక్యం నాకు బాగా అనిపించింది, చాలా నిదానంగా చెప్పిండు, చాలా మంచిగా అనిపించింది. చాలా మంచిగా అనిపిస్తే అసలు మనం పురాణంలో ఇంతగానం చదివినా కానీ ఇట్లా దేవుడు ఏదైనా పేరు పెట్టి పిలుస్తాడా? మేడి చెట్టు మీద పొట్టి జగ్గయ్యని కిందకి పిలిచిండు కదా ఆ రోజు, మనం మన దాంట్లో ఎందుకు లేరు ఇట్లా అని చెప్పేసి నేను చూసిన అనమాట. ఇంటికి వచ్చి చూసుకునేదాన్ని, చూసుకొని మళ్ళీ అవును నేను అడిగిన, మా ఆయన కూడా అప్పుడప్పుడు వెళ్ళేది కదా, అడిగిన మా ఆయనను. అడిగితే మా ఆయన కోపం వచ్చింది, అప్పటికేమైందో తెలియదు నాకు, కోపం వచ్చింది. ఏ ఏం పోతు ఊకో అని అన్నాడు. నేను చెప్పకున్నట్లు చర్చికి వెళ్ళేదాన్ని తర్వాత, కానీ బాప్టిజం తీసుకోలే, నమ్ముకోలేదు దేవుణ్ణి, కానీ పూజలు చేసుకుంటేనే అదే. కానీ ఆ రోజు అనిపించింది నాకు, చూద్దాం ఈయననగా అనిపిస్తాడో ఏమో అని అట్లనే వెళ్ళి ప్రార్థనలో నా కూర్చున్నా. కూర్చుంటే ప్రేయర్ చేసుకుంటారు అందరూ, ప్రేయర్ చేసుకుంటే నాకు ఏమి ఆమెన్ అనేది కూడా రాదు. ఎప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎప్పుడు కళ్ళు తీయాలనేది కూడా సరిగ్గా రాదు. ఏదో అందరు కళ్ళు మూసాం, మనం కళ్ళు మూసాం, అందరు కళ్ళు తీసాం, మనం కళ్ళు తీద్దామని అనుకునేదాన్ని. సరే అని కూర్చునేదాన్ని, ఎవరు చెప్పలే. ఇంకా సరే అని కూర్చున్న ఒకరోజు కూర్చుంటే ఇంకా ఈ దేవుడు కూడా అంతేనేనా, నాకు ఇంకా కనిపించడా, ఈయనను కూడా బాగానే నేను ప్రతి ఆదివారం వస్తున్నా. అంటే విగ్రహారాధన తప్పు, విగ్రహారాధన ఇడిసిపెట్టాలనేది తెలియదు, అంత మనం బైబిల్లో విషయాలు తెలుసుకోలే కాబట్టి నాకు తెలియదు. నేను అనుకున్నా ఈయన కూడా ఇంతనేనా, నేను ఏదో ఇంగ్లీష్ దేవుడు అన్నా కనిపిస్తాడు అనుకుని వచ్చినా కానీ ఈయన కూడా కనిపించకపోయా అని అనుకున్నా. మా అమ్మ మాటలకు అనుకుని వచ్చిన, కనిపించకపోయే ఇంకా చూద్దాం ఇది ఒక లాస్ట్ వారం అనుకున్నా. అప్పుడప్పుడు వెళ్ళేదాన్ని, మొత్తం చర్చ అయిపోయేటప్పుడు వెళ్ళేదాన్ని, చర్చేపు కూర్చునేదాన్ని, మళ్ళీ రిటర్న్ వచ్చేదాన్ని. ఒక్కొక్కసారి ఇంక ఇట్లా నాకు ఇష్టం వచ్చినట్లు, ఇష్టం ఉంది ఇష్టం లేక పోయేదాన్ని. ఒకరోజు ఏం చేసినా చైర్లో కూర్చున్నాం, చూద్దాం ఈరోజు అందరి సంగంగా నేను కూడా ప్రార్థన చేద్దాం, కనిపించే దేవుడు అన్నారు కదా, మాట్లాడే దేవుడు అన్నాడు కదా, చూద్దాం ఈయన ఎంత పూర్తిగా కనిపిస్తాడు ఈ దేవుడు కూడా అనుకొని ఇష్టగా శివునికి జపం చేసినట్టే ఈయన కూడా ప్రార్థన చేస్తాను నేనని ఖచ్చితంగా అనుకున్నా. ఆ రోజు ఖచ్చితంగా అనుకొని, శనివారం రోజు ఖచ్చితంగా అనుకొని మళ్ళీ ఆదివారం చర్చి పోయినా, అందరికన్నా ముందు పోయి కూర్చున్నా, అందరికన్నా ముందు పోయి కూర్చొని మోకాల మీద ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా. అందరు వచ్చిర్రు కూర్చురు, ఇంక పాటలు పాడు, చర్చి జరిగింది. ఇంకా చూద్దాం కనిపిస్తాడేమో దేవుడు, నేను ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోయే లోపల కనిపిస్తాడేమో అని కూర్చుంటే ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కనిపించింది ఆయన వెలుగు అనేది. మొత్తము నేను నేను ఉన్న స్థలంలోనే ఆయన వెలుగు అనేది మొత్తం నిండిపోయింది నా మీద. ఆయన చెయ్యి హస్తం ఇట్లా చాపే లోపల నాకు అసలు వణుకుడు అనేది ఇట్లా ఇదైపోయింది మొత్తం, చాలా ఆందోళన అనేది కలిగిపోయింది. అసలు ఆయన వెలుగునే నేను చూడలేకపోయినా, ఆయన అసలు ఎంత ఉంటుంది ఆ దేవుని వెలుగు అనేది అని ఆశ్చర్యపోయినా ఆ వెలుగు చూసి. నేను అన్ని సంవత్సరాలు నేను చేసినప్పుడు కూడా నాకు ఎప్పుడు ఈ దృశ్యాలు కానీ ఏది కానీ నాకు కనిపించలే, ఎప్పుడు కనిపించలే. అసలు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతనే, నమ్ముకోకుండా ముంచే నేను తీర్మానం చేసుకున్నా ముందు ఆయనతో, ఏమని నువ్వు కనిపిస్తే మాత్రమే నేను నిన్ను నమ్ముతా, లేకపోతే నేను నిన్ను నమ్మ. నమ్మే దేవుడు, మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు అన్నారు కదా మీ వాళ్ళందరూ. మళ్ళీ కనిపించే దేవుడు అంటే కనిపించాలి, మాట్లాడే దేవుడు అంటే మాట్లాడాలి. ఈ మాట్లాడంది చేయండి నేనెందుకు నమ్ముతాను నిన్ను అని నేను ప్రార్థనలు అనుకునేదాన్ని ప్రార్థనలకు కూర్చున్నప్పుడల్లా. ఇంకా ఆ రోజు కనిపించినప్పుడు సంది ఇంకా చాలా నాలోని ఒంట్లో ఉన్నంత ఏదో ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. నా మంచి చాలా ఇదైపోయినా నేను, నా ఒంట్లోకి వెళ్ళి ఒకటి వెళ్ళిపోయినట్టు అయిపోయింది. అప్పుడు ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చేసి ఇంకా అట్లనే ఆ రోజు సాయంత్రం మళ్ళీ చర్చికి వెళ్ళేసి వచ్చి పూజ చేసేదాన్ని నేను సాయంత్రం కూడా. సాయంత్రం కాగానే మళ్ళీ కాలుముఖం కడుక్కొని ఇల్లు ఆకులు కొన్ని దీపం పెట్టుకొని పూజ చేసేదాన్ని బాగా. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా అట్లా చేసేదాన్ని, కానీ ఆ రోజు నా మనసు రాలేదు, చాలా ఇట్లానే అనిపించేసింది. నా ఒంట్లో బరువు అంతా మొత్తం ఇట్లా దిగిపోయినట్టు అయిపోయింది, దిగిపోయినట్టు కాగానే దేవుడు వెలుగు కనిపించగానే అట్లా కాగానే ఇంకా ఇంట్లో వచ్చి కూర్చుని అయితే ఏం చేయలే. ఆ రోజు అది పొద్దున్న లేవలే వెళ్ళలే ఇంకేం చేయలే, ఇడిచబెట్టేసిన అన్నీ. కానీ ఇంట్లో మాత్రం ఫోటోలు గిట్ట ఏది తీసేది, అన్నీ బాగా ఎండివి మా విగ్రహాలు, అన్ని వేసి పెట్టి ఒక దగ్గర సెల్ఫ్, ఒక దేవుని కోసమే ఒక సెల్ఫ్ పెట్టుకొని మంచిగా పూజ చేసేదాన్ని. సామాను గుట అన్ని తెచ్చి పెట్టుకునేదాన్ని. మొత్తం తుక్కు పట్టిపోయినాయి. ఇంకా అక్కడ చూడడమే బంద్ చేసేసిన. పొద్దున్న లేవగానే ప్రార్థన, ప్రార్థన కాగానే ఇంకా కథ. స్నానం చేసుకొని ప్రార్థన చేసుకొని పొద్దున్న కూడా అప్పట్లాగానే సేమ్, అమ్మో మనం స్నానం చేసుకొని దేవునికి ఎట్లా మొక్కాలి అని అనుకుని స్నానం చేసుకొని పొద్దున్నే 4 గంటలకే స్నానం చేసుకొని గుడి పోయేదాన్ని. గుడి పోవడం బంద్ చేసిన, అదే స్నానం చేసుకొని ఇంకే స్వామి స్వామి యేసుప్రభ అనుకంట కూర్చునేదాన్ని. ఇంకా అదొక మాట తప్ప మనకి ఏరేది రాదు. ఇంక అప్పుడు స్వామి అంటే దేవుడా, అదే కన్నడ స్వామి యేసుదేవురా యేసుదేవురా యేసుదేవురా అని బాగా అనేదాన్ని నేను. ఇంకా అదే మాట అనుకుంటా కూర్చునేదాన్ని. కూర్చుంటే మన సాయంత్రం కాగానే మళ్ళీ అదే స్నానం చేసుకోవడం, పూజ పూజ టైంలో దేవుడిని అనుకుంటా మోకాల మీద వంగి ప్రార్థన చేసుకునేదాన్ని. వచ్చి రాక ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా మళ్ళీ పోవాలి, చర్చి పోవాలి, మనం ఆదివారం రాగానే చర్చి పోవాలని. ఇంకా ఇక్కడ శివుని గుడి ఊడవడం బంద్ చేసిన, దేవుడు కనిపించగానే అక్కడ పోయి చర్చి ఊడవడం మొదలుపెట్టిన. ఫస్ట్ చర్చి అందరు రాకముంచే చర్చి ఊడవడం, కడగడము, చీరలు వేయడము మొదలుపెట్టింది. నేను పోయినప్పుడు మాత్రం ఆ ఇంట్లో ఇద్దరు మాత్రమే ప్రేర్ చేసుకునేది. ఆయన కూడా ఒక ఆయన బంద్ అయిపోయింది. ఆ ఒక్క ఆయన అయ్యగారు మాత్రమే ప్రేర్ చేసుకునేది. సరేలే పోదాము, ఎవరుంటే ఏంది మనకేంది, మన మొక్కలు ఉన్నా కూడా దేవుడు ఇంటాడేమో, ఎందుకు తిన్నాడు కానీ మనం ఒకరిద్దరు అని ఇంకా అంత దేవుని గురించి తెలియకుండా కూడా పోయేదాన్ని. పోయి ఇంకా అక్కడ కూర్చొని వారు ప్రార్థన చేసేంత వరకు ఉండి ఏమైనా చేసామ్మా అంటే చేసి ఇచ్చేసి వచ్చేదాన్ని. వస్తే ఇంకా మా ఇంట్లో గట్టా ఎవరికి చెప్పలే నేను బాత్ మిషన్ తీసుకుంటా అని. అయితే నువ్వు తీసుకుంటావా అమ్మా బాత్ మిషన్ గట్టా తీసుకుంటావా అంటే, తీసుకుంటేనే రక్షణ లేకపోతే లేదు అని చెప్పారు. మరి నా దగ్గర అప్పటికి మొత్తము రుద్రాక్ష మాలలు అన్నీ ఉన్నాయి మెడలు, చాలా ఉండేటివి. ఇంకా పొద్దున్న లేవగానే విభూతి, ఇంత పెద్దగా విభూతి పెట్టుకునేదాన్ని నేను. ఇవన్నీ అని రుద్రాక్ష మాలకు ఏం చేయాలి, నీళ్ళు పోసి కడిగి మనం పూజ చేసుకునేటోళ్ళం. గుడిలో పూజ చేసిన తర్వాత దానికి కూడా రుద్రాక్ష మాలకు పూజ చేసుకునేటోళ్ళం. ఇవన్నీ తీసేస్తే మళ్ళీ మా ఆశ్రమం వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, నేను బాత్ మిషన్ తీసుకుని కానీ సరే అయ్యారు. నేను ఊరి పోయేసి వచ్చిన తర్వాత ఒకసారి కనుక్కుంటా అని ఇంట్లో ఫ్యామిలీలు ఎవరిని అడగలే, మా అమ్మ నాన్నని అడగలే, మా భర్తను అడగలే, ఎవరిని అడగలే. సరే అని నేను ఎప్పుడు ఏడైతే బాగా పుట్టి పెరిగి ఊరికి పోయి ఆశ్రమాల దగ్గర పోయి అడిగిన. అయితే తప్ప మాట్లా ఏడము, నువ్వు యేసుప్రభుని నమ్ముకోవద్దు, మనం హిందూస్ అయ్యి నువ్వు గురుబోధం తీసుకున్నాను. గురుబోధం తీసుకుని ఒకసారి గురుబోధం తీసుకున్న తర్వాత నీకు ఎప్పుడైతే ఈ లింగాన్ని మేము మెడలేసినాము అప్పుడు దేవుణ్ణి ఎప్పటికీ ఇడిచిపెట్టద్దు, నీకు చాలా కష్టాలు వస్తాయని చెప్పారు. చాలా కష్టాలు వస్తాయి నీకు ఈ తీసేసినాం అనుకో అని అని చెప్పారు. చెప్పంగానే నేను మళ్ళీ ఆడికెళ్ళి రిటర్న్ వస్తున్నాను. వచ్చేటప్పుడు అక్కడ ఒక దగ్గర కూర్చున్నా, కూర్చొని బాగా ఆలోచన చేసుకున్నా. నేను దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నా కదా, నువ్వు కనిపిస్తే నేను నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, నిన్నే పూజిస్తా దేవా అనుకున్నా, మళ్ళీ ఊళ్ళో చెప్పిన మాటలు వినాలా, ఇప్పుడు దేవుని నమ్మాలా అనుకొని వచ్చిన. అక్కడ ఒక బావి ఉంది, బావి దగ్గర కూర్చొని అన్నీ తీసి బావిలో వాడేసిన. ఫస్ట్ ఏదైతే అది అవుతుంది, ఇంకా దేవుని గురించి ఏదైనా కానీ, ఇంకా దేవుని కోసమన్నా. ఇంకా అనిపించిన తర్వాత ఆయనకు మాట ఇచ్చిన కదా నేను నమ్ముకుంటా అని, ఇంకా ఆయనని పూజిస్తాం ఎన్ని అయినా కష్టాలు రాని అనుకొని మొత్తం తీసి అందజేసేసిన. మొత్తం బంగారువి ఎండివి రుద్రాక్షలతో అల్లిపించుకునేవి కూడా ఉండే, కానీ అక్కడ కోసం ఆశపడలే నేను పాడేసిన. వెంకటేశ్వర స్వామికి కూడా నిలుదోపుడు ఇస్తా అని మొక్కుకున్నారు మా వాళ్ళు. అప్పటికి నా మ్యారేజ్ అయినప్పుడు సొమ్ములు అన్నీ ఉండే నాకు, అప్పటికి ఒకసారి ఇచ్చేసిన నేను నిలుదోపుడి. అంటే మన ఒంటి మీద ఉన్న సొమ్ములన్నీ అక్కడ ఉండి లేచేసి పుస్తెలతో సహా, తర్వాత అక్కడ వేరే బట్టలు తీసుకొని మనం స్నానం చేసుకొని గుండు కొట్టుకొచ్చుకున్న తర్వాత ఆ బట్టలు వేసుకొని స్నానం చేసుకుని ఆ బట్టలు వేసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు మొక్కి రావాలి ఇంటికి. అట్లా వచ్చినాం, ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసి ఆడికెళ్ళి దీని రుద్రాక్షలు అవన్నీ తీసేసినా కదా, నా దగ్గర ఇంకేం లేవు, లేకపోతే ఖాళీ మామూలుగా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి, అప్పటికి నిలుదోపుడి కూడా ఇచ్చేసిన. అయితే మా ఆయన అట్లా ఉండొద్దంట, ఫస్ట్ టైం ఇచ్చేసి వెంకటేశ్వర స్వామికి నిలుదోపుడు ఇచ్చి అట్లా ఉండొద్దంట, సెకండ్ టైం కూడా ఇవ్వాలంట అని అన్నాడు. సరే ఇదేంది అనుకొని చాలా కష్టపడి చేపించుకున్నా నేను సొమ్ములు, కొన్ని కొన్ని ఎందుకు కాదు, మ్యారేజ్ అయినప్పుడు పోయినాయి కదా, చాలా కష్టపడి చేపించుకున్నా పనులు చేసి. ఆ సమయంలో కూడా పోనీ ఇంకేం చేస్తాం అని కొంచెం కొంచెం అప్పట్లో అప్పుడే దేవునిలోకి వస్తున్నా. అయినా కూడా తిరుపతి వెళ్ళిన, వెళ్ళి సొమ్ములన్నీ తీసి వేసేసిన అందులో మళ్ళీ వచ్చిన రిటర్న్. అయితే బాప్తీసం తీసుకునేకి వాళ్ళు అలాగా అట్లా చెప్పారు, నేను ఎట్లా చేయాలి అని ఆలోచనలు ఇంకా ప్రార్థన చేసుకుంటూ ఆలోచన చేసుకుంటున్నా. ఎవరికైతే చెప్తలే ఈ మాట తిడతారా మళ్ళీ ఏమంటారు అని ఎవరికి చెప్పకున్నట్టు ఊకుడు. ఒక సంవత్సరం మళ్ళీ గడిచిపోయింది, రుద్రాక్షలు తీసేసిన తర్వాత కూడా ఒక సంవత్సరం గడిచిపోయింది. అప్పుడు కూడా మళ్ళీ కొన్ని అమ్మవాళ్ళు ఇట్లుంటే ఎట్లమ్మా కొన్ని సొమ్ములు వేసుకోవాలని చెప్పేసి కొంచెము వేరే వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నా, బంగారం గిట్ట అవి తెచ్చుకుని వేసుకున్నా. వేసుకుంటే రెండు సార్లు ఒక తమిళం వచ్చి రెండు సార్లు నీళ్ళు దోపి ఇయ్యొద్దు వెంకటేశ్వర స్వామికి, మీకు అందుకే ఇంత కష్టాలు వస్తున్నాయి, ఆ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు మంచిగా ఉండాలంటే మూడోసారి కూడా ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడి అని చెప్పింది. అరే వీళ్ళు తమిళలు తమిళమే కదా, ఆమెకు దేవుడు వస్తాడు అందుకే చెప్పింది, ఆమె మాట విను నువ్వు అని చెప్పారు. ఆ బస్సులు ఉన్న ఒక పెద్ద మనిషి సరే మంచిది అని చెప్పేసి మళ్ళీ ఏం చేసిన, మళ్ళీ తిరుపతి వెళ్ళిన. సంవత్సరం తర్వాత తిరుపతి వెళ్ళి మళ్ళీ నీళ్ళు దోపిడిచ్చి, నీళ్ళు దోపిడిచ్చి మళ్ళీ ఇంటికి వచ్చిన. మూడు సార్లు అట్లనే వెంకటేశ్వర స్వామికి నీళ్ళు దోపిడిచ్చిన, మూడు సార్లు గుళ్ళకి వెళ్ళి మూడు సార్లు నీళ్ళు దోపిడిచ్చేసి వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మాకు చాలా సంవత్సరాలు పిల్లలు కాలే, మా మ్యారేజ్ అయిన 9 సంవత్సరాల వరకు మాకు పిల్లలు లేరు. మాకు పిల్లలు లేకపోతే నేను దేవుణ్ణి వెతుకుంటూనే ఉన్నా కానీ పిల్లల మీదే నాకు ఆలోచన లేకపోయింది. పిల్లల మీదే అయినా అవుతారేమో తి, మనకేం చిన్న వేజ్లోనే కదా పెళ్ళయింది అనుకొని మేము ఊరుకున్నాం. ఇట్లానే జరుగుతుంటే ఒకరోజు ఒక ఆమె పిలిచింది, అని చర్చి పోతే పిల్లలు పుడతారా అని కూడా చెప్పింది ఆమె. నేను అప్పటికి దేవుళ్ళోనే ఉన్నా కాబట్టి ఆమెకు తెలియక పిలిచిందేమో అని నేను అనుకున్నా. అప్పటికి దేవుని చర్చికి వెళ్తున్నా వస్తున్నా, చర్చికి పోయేసి వస్తున్నాయి, మీకు తెలియక పిలిచిందేమో అని, సరే అక్క నేను కూడా వస్తలే అని చెప్పింది. చాలా ట్యాక్స్ అమ్మ వస్తానందుకు నువ్వు రావని అని నేను భయపడ్డా అని అన్నది. మా గల్లీలో తెలియదు అనమాట నేను వెళ్తున్న విషయం. ఇంకా ఆమె విలువంగానే సరే అమ్మా అని అన్న, వస్తా అని చెప్పేసి వచ్చిన. వచ్చి ఇంటికి వస్తే నేను ఇప్పుడు ఎవరినన్నా అడిగితే వద్దంటారు బాప్తీసం తీసుకుని. మాకు పోయిన పోయి పాస్టర్ని అడిగిన, నేను ఒక పాస్టర్ని తెలిసిన ఆయన దగ్గర పోయి అడిగిన, నేను బాప్తీసం తీసుకుని ఒప్పుకుంటున్నాను నేను అంటే, సరే అమ్మా మళ్ళీ దేవుని గురించి తెలుసు కదా నీకు, తెలుసు పాస్టర్ ఇప్పుడు అప్పుడు అట్లా తెలియదు కదా ఇప్పుడు తెలుసుకున్నా అంటే, ఒక పాస్టర్ అమ్మ కూడా కూసోబెట్టుకొని అన్నీ చెప్పింది, ఇట్లుండాలి ఇట్లుండాలి దేవుని అంటే, సరే అమ్మా తీసుకుంటా అని చెప్పింది. ఇంకా 5 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఇంట్లో ఎవరికి చెప్పలే, చెప్పకపోతే మా ఇంట్లో ఇట్లనే ఇంట్లో ఫోటోలు అన్నీ తుక్కుపట్టిపోయినాయిగా, అవన్నీ తీసుకోకపోయినా ముందు ఒక రోజు ముందు పోయి అవన్నీ మూట కట్టుకుపోయి మాకలమ్మ గుళ్ళో బాయిలో వాడేసిన. వాడేస్తే 1000 గ్రాములు గిట్ట ఉండే, అయితే ఇవన్నీ ఎందుకు తీసుకోబోతున్నావు అని అడిగింది. అడిగితే నేను వాడేస్తున్నా, నేను ఇంక ఊళ్ళో ఎవరిని మొక్కదాల్చుకోలేదు, ఇక్కడ తప్పని ఉంది అందులో అందుకనే వాడేస్తున్నా అని చెప్పేసి ఒక అన్ని కవర్లో తీసుకుపోయి వాడేసిన. అయితే ఆమె ఒక ఆమె అడిగింది, నాకు ఇచ్చేసేయండి ఇక్కడ వద్దు, నేనే నాకు కాదనుకున్నప్పుడు నేను అది ఇతరులకు ఇచ్చినా అది విగ్రహాధనే అవుతుంది పాపమే అవుతుంది అనుకొని తీసుకుపోయి బాయిల్ వేసేసిన. బాయిల్ వేసి ఇంక చర్చికి వెళ్ళి బాప్తీసం తీసుకున్నా. ఈస్టర్ అప్పుడు ఈస్టర్ ఉన్నప్పుడు తీసుకున్నా బాప్తీసం, గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు. ఆడికెళ్ళి ఇంటికి వచ్చేసి ఇంట్లో ఉన్నా. ఇంకా కొంచెం కొంచెం మెల్లమెల్లగా మేము ఉండడము, మా బాబు పుట్టిండు మాకు అప్పుడుకు ఆయన అనుకోగానే నాకు చాలా, మా ఆయన అన్ని ఆయన మారలే ఇప్పటికైనా, మా కుటుంబస్తులు ఎవ్వరు మారలే నేను తప్ప. ఇంకా ఎందుకు అమ్మ వాళ్ళకు తెలిసింది ఇట్లా, నాన్నకి గిట్ట తెలిసి నాన్న ఎప్పుడు ఒక మాట అడగనైనా అడిగిండు, నేను ఇట్లా మా నమ్ముకున్నావు మా దేవుణ్ణి అని అంటే, నేను అన్న అన్నీ తెలుసుకున్నా నాన్న, తెలుసుకున్న తర్వాతనే నేను దేవుని నమ్ముకున్నా, ఆయన నిజమైన దేవుడు, మాట్లాడమంటే మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు, ఈయననే ఇంక ఈయన తప్ప ఇంకో దేవుడు లేడు మనకు, మనమే పొరపాటు పడ్డాము అని నేను మా నాన్నకి చెప్తే, మా నాన్న అన్నాడు ఇంకేం అనలే, ఎక్కువ సైలెంట్గా ఉండేటా మా నాన్న. మా అమ్మకు కూడా చెప్పిన, అయితే అందులకు తమ్ముడు మాత్రం ఒప్పుకుండు. దేవుని గురించి. అక్క నాకు చిన్నగా ఉన్నప్పుడు సందే తెలుసక్క, జీజస్ అంటే నాకు యేసు ప్రభు స్వామి అనేది తెలియదు. జీజస్ అంటే నాకు తెలియదు అంతప్పుడు. జీజస్ అంటే జీజస్ ఎవరు, చిన్న చిన్న తమ్ముని పేరు చిన్న అని అంటే జీజస్ అంటే యేసు ప్రభుని ఒకే యేసు ప్రభు జీజస్ అంటారు అని అన్నాను. అట్లానని ఇంకా ఆయన కూడా ఒప్పుకుంటా అని అనుకునే టైంలో అకస్మాత్ ఇదైపోయింది. ఆయన క్రిస్టియన్ హాస్టల్లోనే తమ్ముడు చదువుకుంటా అనమాట, బాగా నర్సరీ సంది 10th వరకు అదే హాస్టల్లో చదువుకుంటు. తర్వాత ఇక్కడ మా దగ్గరికి వచ్చింది హైదరాబాద్కు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత నేను ఇక్కడనే చదువుకుంటా అక్క అంటే సరే అని ఇక్కడ కూడా క్రిస్టియన్ దాంట్లోనే చదువుకుంటా అని చదువుకుంటు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆయన బాగా యూత్ మీటింగ్కి ఎవరైనా పిలిస్తే వెళ్ళేది, కానీ బాప్టిజం తీసుకోలే అమ్మ వాళ్ళ సైడ్ పోతే విగ్రహాలన్న చేసేది, వాళ్ళు తోలుకోపోతే ఆ గుళ్ళకు ఈ గుళ్ళకు బాగా పోయేది. నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇట్లా కాదు, మనం విగ్రహాధన చేస్తే పాపం చిన్న ఇట్లా చేయొద్దు, బైబుల్ ఉంది కదా నాకంటూ అంతగా చదువు రాదు నీకు వస్తుంది కదా, నువ్వు రోజు బైబుల్ చదువు నేను కూర్చుంటా ఇంటా అని బాగా అడిగేది. ఇంకా ఆయన చదివినప్పుడు కూర్చునేదాన్ని, కూర్చొని ఉన్నప్పుడు నువ్వు ఇంత బైబుల్ చదివి నాకే చెప్తున్నావు మళ్ళీ నువ్వు విగ్రహం చేస్తే పాపం కాచిన అంటే, లేక నాకు ఇష్టం ఉంటుంది విగ్రహం చేయడము, ఇప్పుడు నేను కూడా మారతా అని చెప్పిన తర్వాత యూటి మీటింగ్ కూడా వెళ్ళినప్పుడు అక్కడ అడిగిరట చాలా మంది, నువ్వు మనస్ఫూర్తిగా నా దేవుని హృదయంలో విశ్వసించాలని చెప్పిరట. సరే అని అక్కడ నమ్ముకో.

తీసుకున్నాను, ఒక బుక్ తీసుకొని అన్నీ రాసి పెట్టుకొని కూర్చుండేటాడు. 22 సంవత్సరాలు ఆయనకు వేజ్. 22 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంకా ఇట్లానే సండే అయిపోయింది. సండే అయిపోయింది, మేము వెళ్ళిన చర్చికి పోయేసి వచ్చాము. అక్కడ చర్చి పోయి వచ్చిన తర్వాత నేను తెల్లారి ఊరి పోతా అక్క అని అన్నాడు. సరే పోతా, వద్దు వద్దు అని నేను ఏడ్చిన. మా ఇంకో చెల్లె ఉండి పైసలు ఇచ్చింది ఊరి పోనీకి. ఎప్పుడు అయ్యగారు పైసలు ఇచ్చేది, తమ్ముడు ఆడనే ఉండేది. ఇస్తే ఇవ్వకుండా వెళ్ళొద్దు చిన్న నువ్వు అని చెప్పిండు. అయితే కూడా నేను వెళ్ళి అమ్మని తోలుకొస్తా, కొంచెం పని ఉంది కదా, చాలా రోజులే అమ్మ రాక ఇక్కడ ఎరవ తీసుకొస్తా పోతా అని పోయి వెళ్ళిండు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ రోజు ట్రైన్ దిగి, బళ్ళాలో ట్రైన్ దిగి ఊరికి వెళ్ళిండు. ఊరికి వెళ్ళి అమ్మ వాళ్ళని పలకరించి చేసి తినేసి వాళ్ళ ఫ్రెండ్స్ వెంబడి కాలువకి వెళ్ళింది. కాలువకి వెళ్ళిన టైంలోనే నాకు అప్పటికి ఫోన్ చేసింది. 3 సార్లు ఫోన్ చేసిండు. ఎప్పుడు ఎక్కువ శాతం మా తమ్ముడు ఎవరు ఫోన్ చేయడు. ఫోన్ చేసింది, ఏమేమి చిన్న ఇట్లా ఫోన్ చేస్తున్నావు అంటే లేక నీతో మాట్లాడాలనిపించింది అందుకని చేసిన, నేను ఇక్కడ కాలువకి వచ్చినా ఇంటికి వెళ్తున్నా అని చెప్పాడు 11 గంటలప్పుడు. సరే వెళ్ళు మరి జాగ్రత్తగా వెళ్ళు అంటే అప్పటిదాకా నీళ్ళు లేవంట కాలువలో, సగం పాటు ఇంకా నీళ్ళు ఉన్నాయంట. ఈయన 2 సార్లు ఈత కొట్టి బయటకు వచ్చిండు. బయటకు వచ్చినప్పుడు 3వసారి దుంకిండు, అందులోకి వెళ్ళిపోయిండు. 5 నిమిషాల ఆయన ఇదైపోయిండు. 5 నిమిషాలు అసలు మరి వాటర్ కూడా తాగలేడు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక 15 మంది దుంకి అప్పటికప్పుడే తీసిరు, కానీ ఆయన ప్రాణంతో లేదు అప్పటికి. ఇదైపోయిండు. నాకు అప్పుడే మా నాన్న ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఇక్కడ నా హైదరాబాద్లోనే ఉన్నా నేను, ఫోన్ చేసి చెప్పిండు. చెప్తే నాకు అసలు ఏంటి అర్థం కాలే నాకు. నేను హాస్పిటల్ తీసుకెళ్ళండి అది ఇది అని అంటున్నా. అంటే లేమ్మా తమ్ముడు లేడు ఇంకా, నువ్వు వచ్చేసేయని చెప్పిండు. మా చిన్న చెల్లె కూడా ఇక్కడనే బోరమండలు ఉంటుంది, ఆమెను కూడా ఆమెకు చెప్పలే చాలా ఇదే పోగలదు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి మా మరిది అట్లా తీసుకొచ్చి తీసుకెళ్ళినాం ఊరికి వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చూసి అసలు మాకు 7 మంది ఆడపిల్లల తర్వాత ఆయన పుట్టిండు అనమాట. నేను ఫస్ట్ ఆమెను, ఆయన నా తర్వాత 8 ఆయన చాలా ప్రేమగా చూసుకునేదాన్ని నేను అందరికన్నా, మా అక్క జిల్లాలో అందరికన్నా నేనే చాలా నా దగ్గర పెట్టుకొని ఏది ఆయనకు కష్టం అనిపించకున్నట్లు చూసుకునేదా. కానీ నాకు చాలా బాధ అనిపించింది. మా తమ్ముడు దేవుని కూడా ఒప్పుకుండు ఇట్లా మస్తు బాధ అనిపించింది. అయితే 5 రోజులు నేను ఏం తినలే, బాగా ఏడ్చిన మస్తు ఏడ్చి, ఏం దేవా ఇట్లా అయిపోయింది, ఇట్లా అయిపోయింది నాది పరిస్థితి, ఉన్న ఒక్కోడు అసలు వంశానికి ఇంత ఆస్తికి వారసుడు మా తమ్ముడు ఇట్లా అయిపోయింది అని మా అమ్మ వాళ్ళకి అందరూ బాధపడ్డారు. నన్ను ఉండకు నువ్వు వెళ్ళిపోమని చెప్పారు. ఇట్లానే ఏడ్చుకుంటుంటావు నువ్వు వెళ్ళిపో అని పంపించేసారు. 3 రోజే నేను వచ్చిన, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ 2 రోజులు నేను ఏం తినలే. నాకు నువ్వు కనిపించాలని నేను అనుకున్నా, నువ్వు కనిపించినావు అందుకనే నేను నమ్ముకుంటాను. యేసు స్వామిని నమ్ముకోవాలంటే దేవుడు కనిపిస్తానే నేను నమ్ముకుంటాను, నువ్వు కనిపించినావు. ఇప్పుడు నా తమ్ముడిని తీసుకుపోయే కారణం ఏమొచ్చింది, ఎందుకు తీసుకుపోయినావు దేవా, నువ్వు నాకు అసలు చూపించాలి, నువ్వు చూపించాలని 5 రోజులు అసలు ఏది పిల్లలను గిట ఇల్లు ఏది పట్టించుకోలే తినలే. 5 రోజులు తిండి గిట ఏది తినకున్నట్టు ఆయన కోసం ప్రార్థన చేసిన, దేవుడు చూపించాలి మా తమ్ముడు ఏడుందని. ఎందుకంటున్నావు బాప మేషన్ తీసుకొని ఒప్పు తీసుకోకుండా కూడా ఆయన ఒప్పుకుండు కదా యూత్ మీటింగ్లో, నేను దేవుడు నమ్ముకుంటున్నా అని తీసుకుని కూడా సిద్ధపడ్డాడు కానీ తీసుకోలేదు. కానీ మా తమ్ముడు ఎక్కడుండు, బాప్తీసం తీసుకుంటే మాత్రమే పరలోకంలో ఉంటాడా లేకపోతే ఉండడా, నువ్వు ఎక్కడుంటావు చూపించాలి దేవుడా, నాకు చూపించాలని చాలా పట్టుదలతోనే నేను ఉండాను. ప్రార్థన చేసి ప్రార్థన చేసి బాగా 5 రోజు ఒక నైట్ అప్పుడప్పుడే కొంచెం నిద్ర పట్టినట్టు అయింది నాకు. 12:30 1 గంట అవుతుండొచ్చు. ఆ టైంలో నా ఇక్కడ మెరుపు మెరుపు లాగా ఒక వెలుగు అనేది కనిపించింది. మెరుపు అయ్యే ఆ టైంలో మెరుపు మెరుపు లాగా ఎలుగు అనేది కనిపిస్తే చూసిన, కళ్ళు తీసే చూసిన నేను బాగా చూడంగానే ఆ వెలుగులో నా ఒక దగ్గర నది ఉంది, చెట్టు ఉంది, మా తమ్ముడు నిలబడి ఉన్నాడు అక్కడ. దేవుడు చూపిస్తుండి ఇట్లా ఇట్లా చూపిస్తుండు నాకు చాలా బా ఆయన చూపించు దేవా ఇప్పుడు అని అడుగుతున్నాను నేను. అయితే ఆయన చెయ్యి పెట్టి ఇట్లా చూపించండి ఆయన ఇక్కడుండు మీ తమ్ముడు అని. చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా సంతోషం అనిపించింది. మా తమ్ముని చూడండి నాకు చనిపోయిందనే నాకు బాధ పోయింది. ఆ బాధ లేదు ఎందుకంటే దేవుడి దగ్గర ఉండు మా తమ్ముడు, ఈరోజు లేకపోతే రేపు మనం కలుసుకుంటామని అని చూడంగానే నాకు మస్తు సంతోషం అనిపించింది. ఇట్లా
అదే టైంలో ఇట్లా కనిపించగానే మా

0: పిల్లలందరూ సడన్గా లేచి కూర్చోరు, మా ఇంటిలో పాదు ఒక మాత మా ఆయన తప్ప మా ఇంట్లో అందరూ ఇట్లా కనిపించగానే మా తమ్ముడు దేవుడు నాకు చూపించగానే వాళ్ళకు ఒక ఎట్లా ఎట్లా వెనుకైందేమో తెలియదు వాళ్ళకి ఏమనిపించిందో. ఆ టైంలో అందరు లేచి కూర్చోరు, పిల్ల ఏమైందమ్మా నేను ఏమైందా ఏమైందా ఇట్లా లేచిరు అందరు అని అంటే, ఏదో మమ్మీ నాకు ఏదో ఇట్లా వచ్చిపోయినట్టు అనిపించింది అని పిల్లలందరూ చెప్పారు. నలుగురు పిల్లలు నాకు, నలుగురు పిల్లలు అసలు ఒకప్పుడు దేవుళ్ళు నాకు పిల్లలే లేరు అనుకున్నా, కానీ దేవుడు నలుగురు పిల్లలు ఇచ్చిండు. వాళ్ళు నలుగురు అదే మాట చెప్పారు, చిన్న చిన్ననే ఉంటారు వాళ్ళు, ఆ మాటనే చెప్పారు. అట్లా నాన్న దేవుని దృశ్యం ఇట్లా కనిపించిండు వచ్చిలే పండుకోండి అని ఇంకా పండబెట్టేసి, ఇంకా నాకు అప్పటి నుంచి ఆ బాధ అనేది నేను మా తమ్ముడు చనిపోయిండు అన్న బాధ నేను పెట్టుకోలే, తీసేసిన నా మనసులోకి చాలా ఉండదు. కానీ ఒక సంవత్సరం దాకా కూడా ఇట్లా ఉండేది, మనసు కొంచెం బాధ అనిపించేది అనేది ఏది చూసినా కూడా. ఇంకా ఆడికి ఆ చర్చకి నానిబాబు పాస్టర్ వాక్యం చెప్పనీకి వస్తాడు, ఓ వాక్యం చెప్పనీకి వస్తే నేను ఒకరోజు పాస్టర్ని కూడా అడుగుదాం అని చూపించండి దేవుడు, కానీ పాస్టర్ని కూడా అడుగుదామని చెప్పేసి మా చిన్న కూడా పాస్టర్ వాళ్ళకు తెలుసు బాగా అడిగిన, ఇట్లా చిన్న ఇట్లా అయిండు కదా మళ్ళీ పరలోకంలో ఉంటావు అంటావు ఆ పాస్టరు అని అంటే, లే యేసుప్రభు చనిపోయినప్పుడు దొంగ కూడా బాహ్మేసిని తీసుకోలే కదా సిలువ వేసినప్పుడు, ఇట్లా అని అడిగితే లే అమ్మా ఆయన విశ్వసించినా కూడా సార్లే విశ్వసించిండు కదా యూత్ మీటింగ్ పోయినప్పుడు అని చెప్పి చెప్తే, ఇంకా సరే దేవుడు అయితే కనిపించిండు కదా అనుకొని ఇంకా అమ్మ వాళ్ళకు కూడా చెప్పినా కూడా వాళ్ళు ఇంకా మారలే మారాలని అనుకుంటున్నాను. నేనైతే దాని కోసం ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు వాళ్ళు మారాలి, మా కుటుంబం మొత్తం మారాలి, అసలు అటు తరపులు ఇటు తరపులు మారాలి మొత్తం అని ప్రార్థన చేస్తున్నా. దేవుని చిత్తం ఎట్లుందో ఇంకా దేవుడు వాళ్ళని మార్చాలి, అందరు ప్రార్థనన్నా మార్చాలి, మీరు కూడా ప్రార్థన చేయండి అందరు కలిసి.
1: చాలా వందనాలు సిస్టర్, చాలా చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు. మీరు చెప్పిన సాక్ష్యంలో చాలా విషయాలు నేను రాసుకున్నాను, ఎందుకంటే మీరు ఒకప్పుడు శివభక్తులు, శివుడికి బాగా పూజించేవారు, తర్వాత మీరు శ్రీశైలం దర్శనానికి పాదయాత్ర వెళ్ళారు, పాదయాత్రే కాకుండా పాతాళ గంగ వరకు మీరు ప్రతి మెట్టుకి బొట్టు పెట్టుకుంటూ వెళ్ళారు కదా. సో ఇంతటి భక్తి మీరు చూపించి, తర్వాత నవరాత్రులు వచ్చినప్పుడు 41 రోజులు మీరు ఉపవాసం ఉండడం, రాత్రి 1 గంటకు లేచి దీపారాధన చేయడం, తర్వాత ఆవుకి పూజ చేయడం, దాని చుట్టూరా 5 సార్లు ప్రదక్షిణాలు చేయడం. సో ఇంత పూజ చేశారు మీరు, ఇంత. అదే కాకుండా మీ తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు, హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మీరు ముస్లిమ్స్ దేవుడికి కూడా పూజ చేశారు, పీర్ల పండుగ టైంలో మీరు మరి దర్గాకి వెళ్ళి అక్కడ కూడా మీరు ఉపవాసం ఉండి నిప్పుల మీద నడవడం, సో దర్గాకి వెళ్ళడం, అక్కడ పూజలు చేయడం. సో ఇన్ని పూజలు చేశారు, ఇంత ముస్లిమ్స్ దేవుడిని పూజ చేశారు, శివుడిని పూజ చేశారు, అలాగే మీ పేరెంట్స్ వాళ్ళైతే మరి మన వెంకటేశ్వర స్వామికి మీరు 3 సార్లు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ఇచ్చారు కదా, 3 సార్లు నిలువు దోపిడీ ఇచ్చారు. సో ఇంత భక్తి, ఇంత పూజ చేశారు మీరు. సో ఇప్పుడు మతోన్మాదులు ఏమంటున్నారు, మన క్రైస్తవులని వీళ్ళు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అని అంటున్నారు. సో ఇక్కడ మీ సాక్ష్యం వింటే కనుక మీకు అసలు డబ్బు సమస్య ఏం లేదు మీ జీవితంలో,
0: మీరు
1: సో పొలాలు ఆస్తులు అన్నీ ఉన్నాయి, సో మీరు రిచ్ ఫ్యామిలీయే చెప్పాలంటే. సో మరి మీరు రిచ్ ఫ్యామిలీ అయినప్పుడు మరి మీకు ఎవరన్నా డబ్బులు ఇస్తాను మీరు మా మతంలోకి రండి అని కానీ, లేదా ఇంకేమన్నా ఆశలు పెట్టి మిమ్మల్ని యేసుక్రీస్తు వైపు మీరు మిమ్మల్ని లాగడానికి ప్రయత్నించారా, ఎందుకంటే మీరు ఇంత భక్తి చేశారు కదా. మరి ఇంత భక్తి చేసినప్పుడు ఏ ప్రలోభంకి మీరు లొంగితే మరి యేసుప్రభులోకి వచ్చి ఉంటారు?
0: మాకు అన్ని దేవుడు ఇచ్చినప్పుడు నేను పైసల కోసం దానికోసం అయితే ఆశపడదు కదా, అసలు దేవుడు కనిపించాలి అన్న ఒక ఆలోచన మీద దేవుడిలోకి వచ్చిన, ఈ దేవుడు కనిపించిండు కాబట్టి ఇట్లా కావాలి. అది కూడా తొందరలో కనిపించలే, చాలా కష్టపడ్డ తర్వాత దేవుడు కనిపించింది. దేవుడు కనిపిస్తేనే మాట్లా అని అనుకున్నా దేవుడిలో. దేవుడు కనిపించిన తర్వాతనే నేను బాప్టిజం తీసుకున్నా. అది కూడా టైం చాలా టైం తీసుకున్నా. టైం తీసుకున్న తర్వాతనే తీసుకున్నాను. ఎవరైతే ఏం పైసలు ఇవ్వలే, ఏం అసలు దేవుని గురించి కూడా నాకు ఎవరు వచ్చి సువార్త కూడా చెప్పలే. నేనే దేవుని గురించి, దేవుని ఎత్తుక్కుంటూ నేను పోయినా కానీ తెలుసుకున్నాను దేవుని గురించి. అంత ఎవరు వచ్చి మా ఇంటి దగ్గర కూడా వచ్చి ఎవరు చెప్పలే నాకు.
1: చాలా సంతోషించారు, చాలా చక్కని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే మీ సాక్ష్యం మొత్తం చూస్తే మీరు ఎంత భక్తిలో మీరు చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది సాధారణమైన వ్యక్తి చేసే భక్తి కాదు. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు రక్షాపురంలో శివాలయంలో కూడా రోజు ఉదయమే వెళ్ళి దానికి పాలాభిషేకం చేసి మీ నుదురు ఆ విగ్రహానికి తగలాలి అని ప్రతిరోజు ఉదయం వెళ్ళి శివాలయం అంతా క్లీన్ చేసి పాలాభిషేకం చేసి, సో ఇంత పూజ చేసిన మీరు, అలాగే మీకు క్రైస్తవుల దేవుడు కూడా మీకు నచ్చదు. ఎందుకంటే మీ ఊర్లో ఒక చర్చ్ కడితే మీరు పిల్లలకి ఎవరికి మనీ ఇచ్చి మరియు వాళ్ళ మైకులు అన్నీ మీరు ఇది ధ్వంసం చేశారు అని చెప్పారు. సో మరి యేసు ప్రభు అంటే అంత నచ్చని మీరు, శివుడు అంటే అంత ప్రేమ అంత భక్తి కలిగిన మీరు, సో మీ సాక్ష్యం చూస్తే మీకు ఒకటే ఒకటి ఏంటి, నాకు దేవుడు కనబడాలి. సో శివుడు దగ్గరికి వెళ్ళినా దర్గాకి వెళ్ళినా యేసు ప్రభు దగ్గరికి వచ్చినా మీకు కావాల్సింది దేవుడు కనబడడం. సో ఎవరు కనపడ్డా మీరు వాళ్ళు నమ్మడానికి సిద్ధం. శివుడు ఒకవేళ కనబడి ఉంటే ఇంకా మళ్ళీ
0: నేను కష్టపడ్డా, చాలా కష్టపడ్డా. ఎన్నో 6 సంవత్సరాలు నాకు తెలివి ఉన్నప్పటి సంది నా ఈ దేవుడిని నమ్మక ముంచు దాకా కూడా నేను చాలా కష్టపడ్డా. నా దేవుడు నాకు కనిపిస్తాడు చూడని నేను ఖచ్చితంగా ఉన్నా అప్పుడు. కానీ చాలా సంవత్సరాలు నేను కష్టపడ్డా కూడా, 28 సంవత్సరాలు అనకు నా 25 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా కూడా నేను చాలా పూజలు చేసిన నాకు కనిపిస్తాడని. కానీ నాకు అనిపించింది ఈ నేను నమ్మాలి అని దేవుణ్ణి నమ్మలే అసలు. దేవుణ్ణి ఈయన కూడా ఏం కనిపి అంటే ఒక ఇంతమందికి చేసిన నేను ఇంతమంది దగ్గర ఇంత నిష్టగా చేసిన వాళ్ళే కనిపించలే. ఈయనంత మాత్రం నేను పోయి జరసేపు ఇట్లా ప్లాన్ చేసుకొస్తే ఈయన కనిపిస్తాడని నేను అనుకోలే అసలు. ఊహించుకోకున్నట్లనే పోయి కూర్చున్నా. అది లాస్ట్ టైంలో చర్చి టైంలో పోయి కూర్చుని ఇంత ప్రార్థన చేసుకొని సరే ఆమెన్ అనేసి వచ్చేదాన్ని అంతే. ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టలే అనమాట యేసుప్రభు మీద. ఆయన కూడా ఆయన కనిపించిండు. ఆయన మాట్లాడే దేవుడు అంటే మాట్లాడే దేవుడు ఖచ్చితంగా చెప్తున్నా నేను. ఆయన మాట్లాడే దేవుడు అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కానీ ఆయన కనిపించే దేవుడు అంటే కనిపించే దేవుడు, ఇది మాత్రం ఎవరు కాదన్నా అవునన్నా దేవుడు మాత్రం ఖచ్చితంగా. ఎవరు అడిగినా ఏ పంతులు పూజారులు చేసినా కూడా వాళ్ళకి తెలుసు. కానీ బయట పెట్టారు ఎవరు వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా చెప్తున్నా నేను. నాకు ఇప్పటిదాకా ఈ హైదరాబాద్లో చాలా మంది తెలుగు వాళ్ళు తెలుసు, చాలా మంది పంతులు. ఎందుకంటున్నా పంతులు కాలు మొక్కేదాన్ని నేను ప్రతిరోజు పోయి గుడిలో పూజ అయిపోగానే పంతులు కాలు మొక్కి కర్ణాటక వాళ్ళే ఎక్కువ ఉంటారు పంతులు హైదరాబాద్ తెలంగాణలో. ఇంకా మొక్కి వాళ్ళ మీద అక్షంతులు ఇచ్చి నా మీద అల్పించుకొని మొక్కి కాలు మొక్కి వచ్చేదాన్ని. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే నమ్మినా నీ ఇప్పటిదాకా ఎవరి కాలు, మా పేరెంట్స్ కాలు కూడా మొక్కాలి. ఎందుకంటున్నా నా మనసు అనిపిస్తుంది దేవుని కాలు మొక్కాలి కానీ మన మనుషుల కాలు మొక్కొద్దని. నేను కూడా ఒకసారి ఎరువులకు మొక్కనికి పోతే వాళ్ళు అన్నారు, కాదమ్మా మన ఆలుల కాలు మొక్కడం కాదు దేవుని కాలు మొక్కాలి, మనము దేవుని కోసం బతకాలి అని. అప్పటి నుంచి నేను ఎవరు ఇప్పుడు దశ వస్తే కూడా మనము మొక్కుతుంటాం ఆ తెలుగు వాళ్ళగా ఉన్నప్పుడు అందరికీ. కానీ నాకు ఇష్టం అనిపించదు అవన్నీ ఒకటేసారిగా చంపేసుకున్నా. నాకు ఇష్టం అనిపించదు. మా ఇంట్లో పెద్దలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలని గౌరవిస్తా, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇస్తా. కానీ వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మాత్రం మొక్కను. నా దేవుడు నిజమైన దేవుడు అని నా దేవుని కాలు తప్ప ఎవరి కాలు మొక్కదలుచుకోలేని అన్ని ఇచ్చబెట్టేసిన. ఇంకా
1: చాలా సంతోషం చేశారు, మంచి సమాధానం ఇచ్చారు. అదే అయితే మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, ఎందుకంటే మీరు శివుడైనా కానీ దర్గాకి వెళ్ళినా కానీ ఇంతవరకు మీకు 6 7 సంవత్సరంలో ఊహ తెలిసినప్పటి నుంచి మీకు 28 సంవత్సరాలు వచ్చేంత వరకు ఓ పక్కన శివుని పూజ, ఇంకో పక్కన దర్గాకి వెళ్ళి అక్కడ పూజ చేసేవారు. కానీ మీకు ఈ 28 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా శివుడు కానీ లేదా దర్గాలో అల్లా కానీ కనపడలేదు. ఒకనొక సమయంలో మీకే యేసు ప్రభువుని కూడా ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది, ఏమో కనబడితే నమ్ముదాం లేకపోతే లేదు అన్నట్టు అని అనుకుని మామూలుగా వెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. సో యేసు ప్రభు కనబడినప్పుడు మరి మీకు ఎలా అనిపించింది, అంటే మరి ఇంతకాలము నేను చేసిన పూజ అంతా వృధా అయిపోయిందా, మరి ఎందుకంటే మీరు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పారు, ఎక్కడ శివుడు ప్రత్యక్షం అయ్యాడు అని మీకు సమాచారం వచ్చినా అక్కడికి వెళ్ళడము, అక్కడ విగ్రహాన్ని కొనుక్కొని, లింగాన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పాలాభిషేకము పూజ అన్ని చేసేవారని. సో అయితే దేవుణ్ణి చూడాలి అన్న ఆశ, దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన మాట వినాలి అన్న ఆకలి మీలో ఉంది అని మీ భక్తి ద్వారా తెలుస్తుంది. సో ఇంత 28 సంవత్సరాలు మీరు చేసిన భక్తి అది యేసు ప్రభువులో అది నెరవేరడం, అలాగే యేసు ప్రభు వెలుగైన దేవుడు మీకు వెలుగులా కనబడి ఆయన హస్తం కూడా మీకు కనిపించిందని చెప్పారు
0: కనిపిస్తుంది.
1: కదా, అలా కనిపించినప్పుడు మీకు మీ హృదయంలో ఏమనిపించింది, ఈ ఇంతకాలం చేసిన భక్తి అంతా ఒకసారి గుర్తొచ్చిందా, అప్పుడు మీ టైంలో మనసులో ఏమి వచ్చింది
0: నాకు
1: ఆలోచన?
0: చాలా బాధేసింది. ఎందుకనుకో, నేను ఇన్ని సంవత్సరాలు ఊళ్ళక పూజ చేసింది, ఇన్ని సంవత్సరాలు ఈ మట్టి బొమ్మలక మొక్కింది అని నాకు చాలా బాధేసింది. ఏడ్చుకున్నా నేను ఆ టైంలో, ఎందుకు దేవా అసలు నువ్వు దేవుడు అయ్యి వీళ్ళందరూ ఇట్లా మొక్కడం ఏంది, మనకు చిన్నగా ఉన్నప్పటి సంది అని చాలా బాధేసింది. బాధేసి నేను అప్పుడు ప్రారంభం చేసుకున్నా ఆ టైంలో. అందరు వెళ్ళిపోయినా కూడా, చర్చిలోకి వెళ్ళిపోయినా కూడా నేను ఆడే కూర్చొని చేసేపు ప్రార్థన చేసుకున్నా. ఏందమ్మా వెళ్తలే అని అడిగితే, లే పాస్టర్ నేను చేసేపు ఉండి పోతా అని చెప్పేసి అడ కూర్చొని మళ్ళీ మోకాళ్ళను ప్రార్థన చేసుకున్నా. విగ్రహాన్ని మొత్తం తొలగిపోవాలని ప్రార్థన చేసిన నేను. ఎందుకంటే నా అసంటి అమాయకులు ఎంతో మంది ఉన్నారు, తెలివక వాళ్ళకు తెలుసు, ఎవరు చెయ్యరు, తెలివక చేస్తారు ఆ పనులన్నీ. తెలిసే మాత్రం ఇట్లా తెలుసుకుంటే మాత్రం దేవుడు వాళ్ళకు కూడా కనిపిస్తాడు, కానీ వాళ్ళు నమ్మితే మాత్రం వాళ్ళకి కనిపిస్తాడు ఖచ్చితంగా, కానీ వాళ్ళు తెలివక విగ్రహాన్ని చేస్తారు.
1: ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, 4 సంవత్సరాలు మీరు ఒక పక్కన శివుడు పూజ చేసేవారు, ఇంకో పక్కన చర్చికి వెళ్ళేవారు. సో
0: చర్చికెళ్ళారు,
1: ఆ టైంలో మీకు యేసు ప్రభు కనబడలే.
0: కనబడదు.
1: సో ఎప్పుడైతే మీరు ఇంకొకసారి వెళ్దాం ఫైనల్గా అని
0: అంటే
1: నిశ్చయించుకో.
0: నా మెడలో ఉన్న రుద్రాక్ష మాల మొత్తం ఎప్పుడైతే నేను తీసేసి చర్చిలో పోయి అన్ని ఇడ్చబెట్టేసి పోయి చర్చిలో కూర్చున్నా, అప్పుడు మాత్రమే నాకు దేవుడు కనిపించాడు.
1: ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నాకు ఒక్కడికే ఇంకొక ఛాన్స్ ఇద్దాం అందరు కాకుండా ఈయన ఒక్కడనే ఒక్కసారి కొన్ని రోజులు నమ్మి చూద్దామని ఎప్పుడైతే మీరు ప్రయత్నించారో, 4 సంవత్సరాల్లో కానిది, ఎప్పుడైతే ఇది వదిలిపెట్టి వెళ్ళారో మీకు వెంటనే మీ మీ జీవితంలో ఏదైతే ఆశ కోరిక ఉందో అది మీకు నెరవేరింది. చాలా సంతోషించారు. మరి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత ఎప్పుడైతే మీ బ్రదర్కి మీరు యేసు ప్రభు గురించి చెప్తే ఆయన కూడా నమ్ముకున్నాడు కదా, నమ్ముకున్నాడు, యూత్ మీటింగ్కి వెళ్ళారన్నారు. సో మరి మీ బ్రదరు చనిపోయినప్పుడు మీకు ఎక్కడన్నా అనిపించిందా, లేదా మీ కుటుంబాల్లో కానీ నువ్వు ఆ యేసు ప్రభు దేవుని నమ్ముకున్నావు అందుకే ఇంటి మీదకి ఏమన్నా ఇలా వచ్చింది అందుకే వీడు చనిపోయాడని కానీ, లేదా మీకు మనసులో యేసు ప్రభు నమ్ముకున్నందుకే ఇలా అయ్యిందా, ఎందుకు ఇలా అయ్యింది అని ఎప్పుడన్నా అవిశ్వాసం కానీ అనవసరంగా నమ్ముకున్నానా అన్న ఆలోచన కానీ ఎప్పుడన్నా వచ్చిందా?
0: రాలే, ఆలోచన రాలే, అనిపించలే కూడా. మా ఇంట్లో కూడా అనలే, నేను అనుకున్నా దేవుడుకు ప్రార్థన చేస్తే దేవుడు చూపిస్తాడు అన్నది ఒక ఖచ్చితంగా నిర్ణయంతో 5 రోజులు ప్రార్థన చేయించిన దేవుడు అది కూడా చూపించుండు. ఆయన చనిపోయి ఎక్కడుండు, ఇది నిజమేనా, పరలోకములు ఉంటారు ఇట్లా అని చెప్తారు కదా, బైబుల్ ఉన్న మాటలు నిజమేనా అని. అప్పుడు కూడా ఇంకా అప్పటి నుంచి తమ్ముడు చనిపోయి దేవుడు ఆ అదృష్టాన్ని కూడా చూపించినప్పటి నుంచి నేను ఇంకా దేవుళ్ళో చాలా ఉండడం జరుగుతుంది. ఆయనకు దేవుడు 2 సంవత్సరాల నుంచి ఒకటే వాగ్దానం ఇస్తుంది, చనిపోక ముందు నుంచి వాగ్దానం కార్డులో నేను జీవ కిరీటం ఇస్తా అని వాగ్దానం కార్డులో వచ్చింది అనమాట దేవుడు. ఇంకా ఆయన సొత్తు నీవు నా సొత్తు, నేను జీవ కిరీటం ఇస్తా అని ఉంది వాగ్దానం కార్డులో. అయితే చాలా సంతోషపడ్డాడు. అక్క చూసినవా నీకు ఇట్లా వచ్చింది వాగ్దాన కార్డు, నాకు ఇట్లా వచ్చింది చూసినవా, నాకు మస్తు 2 సంవత్సరాల నుంచి నాకు ఇదే వస్తుంది వాగ్దానం కార్డు అని చాలా సంతోషపడ్డాడు. ఆయన సంతోషపడి, నువ్వు లేదు నీకు నీకు స్వీట్ అంటే ఇష్టం కదా, ఏదైనా స్వీట్ చేసి స్వీట్ అంటే అందరు చర్చికి వచ్చిన వాళ్ళకి అందరు భోజనాలు పెడతాం, స్వీట్ కూడా వేసామని ఇద్దరం కలిసి ఆ రోజు ఆయనకు ఆ వాగ్దానం కార్డు వస్తే అందరికి భోజనాలు పెట్టించు. చాలా సంతోషపడి, నాకు దేవుడు ఇంత మంచి వాగ్దానం ఇచ్చిండు అని చెప్పి అన్ని ఆ వాగ్దానంలో కార్డులు వచ్చినట్టే దేవుడు ఆయన సొత్తుగా వేసుకుంటాని నేను నమ్ముతున్నాను.
1: చాలా సంతోషించారు, ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ తమ్ముడు చనిపోయిన తర్వాత 5 రోజులు ఉపవాసం ఉండి మీరు యేసు ప్రభు దగ్గర గోజాడి, నా తమ్ముడు ఎందుకు చనిపోయాడు, ఇంకా బాప్తిజం కూడా తీసుకోలేదు, ఎందుకు చనిపోయాడు, తను ఎక్కడున్నాడని యేసు ప్రభుని మీరు రెండవసారి, మొదటిసారి కనపడమని, రెండవసారి మీ తమ్ముడు గురించి చూపించమని అన్నప్పుడు రెండవసారి మీ మొర కూడా యేసుప్రభు విని మీ తమ్ముడిని చూపించడం, మీ తమ్ముడిని కల్లారా మీరు చూశారు చనిపోయిన తర్వాత కదా, ఇంత మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు చూడలేదు కానీ ఆ ఆధిక్యత మీకు ఇచ్చారు. సో మీ తమ్ముడు ఒక నది దగ్గర అలాగే ఒక వృక్షముతో దగ్గర, సో దేవుడు చూడు అని మీకు ఇలా చెయ్యి చూపించారు కదా అది. సో ఈ దర్శనం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీ మీ తమ్ముడు నేనే తీసుకున్నాను తను ఎటు వెళ్ళలేదు అని దేవుడు మిమ్మల్ని ఆదరించి మీకు ధైర్యపరిచారని ఈ యొక్క దర్శనం ద్వారా దేవుడు చాలా ఇంత గొప్పవాడా, ఇంత యథార్థంగా అడిగిన వారికి ఆయన కనపడతాడు అనడానికి మీరే ప్రత్యక్ష సాక్షి. చాలా చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్షి అని చెప్పారు. విన్నారు కదా సిస్టర్ విశాలాక్షి గారి సాక్ష్యాన్ని. సో శివభక్తురాలు అలాగే ఆంజనేయ స్వామి భక్తురాలు, మీరు సాక్ష్యం మరొకసారి డీటెయిల్గా వినండి. ఇంత పూజ, ఇంత భక్తి నేనైతే ఎప్పుడు వినలేదు. సో ఇంత భక్తి, ఇంత పూజ, తన జీవితంలో ఒకటే ఆశ, ఏ దేవుడైనా పర్వాలేదు నాకు దేవుడు కనబడాలా, నాకు కనబడే దేవుణ్ణే నేను నమ్మాలనుకుంటున్నాను కానీ కనబడని మాట్లాడని దేవుణ్ణి నేను పూజించను అని తను ఒక నిర్ణయం తీసుకొని యేసు ప్రభువునైనా సరే, తప్పేముంది, తను యేసు ప్రభు మీద మంచి అభిప్రాయం లేకపోయినా సరే తను ఒకసారి ట్రై చేద్దాము అని యేసు ప్రభుని, ఎప్పుడైతే తను సమస్తం విడిచిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చిందో వెంటనే ఆయన జీవము గల దేవుడు కాబట్టి, ఆయన వెలుగైన దేవుడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు వెలుగుగా తనకి ప్రత్యక్షమై తన చేయిని చాచి తనని ముట్టి చక్కని రక్షణను తనకి దయచేశారు. మీ జీవితంలో కూడా విగ్రహారాధనలో కనుక మీరు ఉన్నట్లయితే ఈ సాక్ష్యం ద్వారా మీ జీవితంలో కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే మీరు కూడా మాట్లాడే దేవుణ్ణి పూజించాలని, అలాగే కనపడే దేవుణ్ణి మీరు ఆరాధించాలని ఆయన కోరుతున్నాడు. సో వై డోంట్ యు గివ్ ఎ ట్రై, ట్రై జీసస్ వన్స్, ఒక్కసారి అడగండి, దేవా నీ సాక్ష్యం విన్నాను, యేసుప్రభువు నిజమైన దేవుడు అయితే నాకు ఒకసారి కనపడు, నాకు ఒకసారి నీ స్వరం వినిపింపజేయి, నేను కూడా ఆ సిస్టర్ లాగా నేను మిమ్మల్ని నమ్ముకుంటానని. వై డోంట్ యు ఆస్క్ జీసస్ వన్స్, ఒక్కసారి అడిగి చూడండి, తప్పకుండా యేసుప్రభు మీతో మాట్లాడతాడు, మీకు దర్శనాన్ని కలుగజేస్తాడు. కాబట్టి ఈ సిస్టర్ సాక్ష్యాన్ని మనం ఒక చక్కని ఆధారంగా తీసుకుందాం, చక్కని మనము ధైర్యపడడానికి బలపడడానికి సిస్టర్ సాక్ష్యం మనకు ఒక అమూల్యమైన సాక్ష్యంగా మారాలని కోరుకుంటూ, ఎవరైతే హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరైనా కానీ ఒకవేళ మీరింతవరకు మీ జీవితంలో మీ దేవుణ్ణి చూడనట్లయితే, ఆయన స్వరాన్ని విననట్లయితే, ఐ రిక్వెస్ట్ యూ జస్ట్ గివ్ ఇట్ రైట్, జీసస్ విల్ డెఫినెట్లీ ఓంట్ డిసప్పాయింట్ యూ. సో ఒక్కసారి మీరు యేసుప్రభువుని పూజించండి, యేసుప్రభువుని అడగండి నాకు కనపడమని, తప్పకుండా సిస్టర్కి కనబడిన దేవుడు మీకు కూడా కనపడతాడు, మీ జీవితాలను మారుస్తాడు. పాపభరితమైన మన హృదయాల్ని కడిగి శుద్ధీకరించి నీతి గల జీవితాన్ని, యథార్థమైన పరిశుద్ధమైన ఆత్మీయ వరములను మనకు దయచేస్తాడు. సిస్టర్ బ్రదర్కి ఎలా అయితే ఆయన నిత్య జీవము జీవకిరీటం ఇచ్చారో, మనకి కూడా మన మరణాంతరం మనకి జీవకిరీటాన్ని ఆయన పరలోకంలో ఇవ్వబోతున్నాడు. సో మీకు కూడా ఎన్నో ఇలాంటి సాక్ష్యాలు ఉండి ఉండవచ్చు. సో మీ సాక్ష్యం, దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మీ హృదయంలో పెట్టుకొని మీతోనే అది అంతం అయిపోవాలని దేవుని చిత్తం కాదు. సో మీ జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు జరుగుంటాయి, యేసు ప్రభువుని చూసి ఉంటారు, స్వరం విని ఉంటారు, లేదా ఆయన కార్యాలను పొందుకుని ఉంటారు. సో మీరు కూడా మాకు కాల్ చేయండి, మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉన్నవారైతే ఇమీడియట్గా ఈ నెంబర్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అండ్ అలాగే సిస్టర్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కూడా ప్రార్థన చేయండి. తన ఫ్యామిలీలో తన ఒక్కరితే ఇప్పుడు మారారు. సో వాళ్ళ భర్త కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు మారులాగునా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని మీ సాక్ష్యాలను కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ ఘనత కలగాలని కోరుకుంటూ, కల్లారా మన యేసయ్యని చూసిన సిస్టర్ మన పక్కనే ఉన్నారు, మనం ఆరాధిస్తున్న దేవుడు తనకి కనపడి తన కళ్ళతో తన గొప్ప వెలుగును చూసింది, మనం కూడా రానున్న రోజుల్లో రెండవ రాకుండా మనం కూడా కల్లారా మన రక్షకుణ్ణి చూడబోతున్నాం. అంతవరకు నిరీక్షణ కలిగి విశ్వాసముతో సహనముతో మన మేసుప్రభు రాకడ కొరకు ఎదురు చూడాల్సిందిగా ఈ లోక శ్రమలను భరిస్తూ క్రీస్తు వైపు చూచుచు మనము ముందుకు వెళ్దామని కోరుకుంటూ, ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి మీరందరూ ఆశీర్వదింపబడతారని కోరుకుంటూ, సిస్టర్ కూడా వందనాలు చెల్లిస్తూ అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

మనము రక్షింపబడిన వారం అయినప్పటికీ సాతాను సింహాసనం ఉన్న ఈ లోకములో జీవిస్తున్నాం. కావున పరిస్థితులు అనేక రీతులుగా మారుచూ ఉండను. అయినను మారని మన యేసురాజుని రాగాలాపన ప్రతిరోజు ఆలపించుచుండిన మనకెంతో మేలుగదా. ఇది మన ఆత్మీయమైన జీవనాడి. ఇందామా మరి.

ఆల్ఫా ఒమేగా యేసే, అవతరించిన లోగోస్ వాక్యం యేసే, ఆయనే సృష్టికర్త, రక్షకుడు, కరుణామయుడు, మృత్యుంజయుడు, నీలో నాలో నివసిస్తున్న సజీవ దేవుడు, ఆయనకే స్తుతి స్తోత్రములు.

0: మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 9-10 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి వివరిస్తుంది. యోర్దానుకు పశ్చిమాన ఉన్న అనేక దేశాలు ఇస్రాయేలును ఓడించేందుకు ఒకటయ్యారు. అలాంటి వారిలో ఒకరైన గిబియోనీయులు ఇస్రాయేలీలకు భయపడి వారి వద్దకు వెళ్ళి తాము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూస్తాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా ఇందులో పరిగణించబడింది. దేవుని సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇక 10వ అధ్యాయంలో ఇస్రాయేలీలు 5 రాజులను ఓడించినట్లుగా చూస్తాం. యెహోషువ అమోరీలతో యుద్ధం చేసినప్పుడు జరిగిన ఒక అద్భుత సంఘటనను ఇందులో గమనిస్తాం. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. చివరికి అమోరీల 5 రాజులను యెహోషువ హతం చేసిన వైనాన్ని ఇందులో గమనిస్తాం. ఇక సందేశాన్ని వింటూ కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోవడానికి మనము సిద్ధపడదామా?
1: శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం యెహోషువ గ్రంథం 9-10 అధ్యాయాలు. ఏకాగ్రతతో వినండి. 9వ అధ్యాయంలో యెహోషువ ప్రదర్శించిన యుద్ధనీతిని చూడండి. కనాను దేశమందలి స్థితిగతులు బాగా ఎరిగినవాడు యెహోషువ. మునుపు ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చిన వారిలో తను ఒకడు. కనాను దేశమందలి కేంద్రాన్ని ఆక్రమించాడు. దేశాన్ని 2 విభజించాడు. సైన్యాన్ని వ్యూహపరచడంలో యెహోషువ ఎంతో నేర్పుగలవాడు. అవసరాన్ని బట్టి రాత్రివేళ కూడా సైన్యాన్ని నడిపించాడు. ఆయా పట్టణాల్లో మాటుగాండ్రను ఉంచాడు. ముఖ్య పట్టణాలను కొల్లగొట్టాడు. యుద్ధనీతిని యెహోవా పర్యవేక్షణలో కనపరిచాడు, ప్రయోగించాడు. 9వ అధ్యాయంలో ఒక గొప్ప మోసం జరిగింది. ఇస్రాయేలీయులను గిబియోనీయులు మోసం చేశారు. గిబియోనీయుల వృత్తాంతం నెహెమ్యా గ్రంథంలో రాయబడి ఉంది. గిబియోనీయులు హివ్వీయులు అని పిలువబడతారు. నెహెమ్యా యెరూషలేము గుమ్మాలను మరమ్మతు చేసేటప్పుడు గిబియోనీయులు పనిలో ఎంతో సాయపడ్డారు. దావీదు రాజు దగ్గర ఉన్న శూరులలో ఒకడు గిబియోనీయుడు. ఇక్కడ ఈ 9వ అధ్యాయంలోని గిబియోనీయులు తరచుగా ఇస్రాయేలుకు సమస్యలు సృష్టిస్తూ వచ్చారు. యెహోషువ కనాను దేశంలో 3 శత్రువులను ఎదుర్కోవలసి వచ్చింది. యెరికో, హాయి, గిబియోనీయులు. అలాగే క్రైస్తవ విశ్వాసికి కూడా 3 శత్రువులున్నారు. యెరికో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. మొదటి 2 యెహోషువ జయించాడు. అయితే గిబియోనీయులు ఎంతో ఉపాయశాలురు. యెహోషువతో యుద్ధం చేయడానికి, ఇస్రాయేలుతో విశేషించి యెహోషువతో యుద్ధం చేయడానికి స్థానిక జనులందరూ వచ్చి తారసిల్లారు. కాని వారే ఘోరంగా ఓడిపోయారు. గిబియోనీయులు సంధి ప్రయత్నాలు చేశారు. వారు కపటోపాయంతో రాయబారుల్లాగా వేషం వేసుకుని బయలుదేరారు. దిక్కులేని కాందిసీకుల్లాగా నటించారు. వారు గిల్గాలునందలి శిబిరములో ఉన్న యెహోషువ వద్దకు వచ్చి అన్నారు, మేము దూరదేశము నుండి వచ్చాము, మాతో ఒక నిబంధన చెయ్యండి. అసలు వీరు హివ్వీయులు. మేము నీ దాసులం, బహుదూరము నుండి వచ్చాము. నీ దేవుడైన యెహోవా కీర్తిని, ఆయన నామమును విన్నాము. యొర్దాను అద్దరిని, యెహోవా సీహోను ఓగు రాజులను ఎలా జయించింది అది కూడా విన్నాము. శ్రోతలు చూచారా, వీరు చెబుతున్నవన్నీ అబద్ధాలు. దూరం నుంచి వచ్చాము అంటున్నారు, అది అబద్ధం. వారి నివాసం యెరూషలేముకు చాలా దగ్గర. తిండి బట్టలు కూడా మాకు లేవు అంటున్నారు, ఇది మరో అబద్ధం. యహోవా నామము అంటున్నారు, అదంతా దొంగభక్తి. యహోషువా వారి మాటలు నమ్మి మోసపోయాడు. దేవుణ్ణి సంప్రదించకుండా వారితో సంధి చేసుకున్నాడు, తొందరపడ్డాడు. ఎరికో అంటే లోకం. విశ్వాసం ద్వారా ఎరికోను గెలిచాడు యహోషువా. హాయి అంటే శరీరం. ఇది అంతర్గత పోరాటం. పరిశుద్ధాత్మ సాయంతో శరీరాన్ని జయించగలం. మూడో శత్రువు సైతాను. గిబియోనియులు సైతానుతో పోల్చబడడం విశేషం. ఎఫెసి పత్రిక 6:11 అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులమవ్వాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. గిబియోనీయుల తంత్రాలను యహోషువా ఎరిగి ఉండాల్సింది. యాకోబు పత్రిక 4:7 అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు పారిపోతాడు. గిబియోనీయుల కుతంత్రంలో యహోషువా చిక్కుకున్నాడు. వారి కళ్ళబొల్లి మాటలు విని మోసపోయాడు. గిబియోనీయులతో ఒడంబడిక చేశాక దాన్ని రద్దు చేయడానికి వీలు కాలేదు. వారు తమ పొరుగువారే అని పసిగట్టలేకపోయాడు. యహోవా తోడని చెప్పి ప్రమాణం చేశాడు. వారిని హతం చేయవలసి ఉండగా సంధి చేసుకుని గొప్ప తప్పు చేశాడు. యహోషువా 9:19-20 మేము వారికి ఎట్టి హాని చేయలేము, వారిని బతకనీయాల్సి వచ్చింది అని ఇశ్రాయేలీయులు గుర్తించారు. గిబియోనీయులు చేసింది మోసమే, అయినా మాట ఇచ్చారు గనుక వారి జోలికి పోకూడదు. అయితే గిబియోనీయుల మోసం వారికే బెడిసి కొట్టింది. వారి దాస్యం వారిమీదనే నిలిచి ఉంది. కట్టెలు కొట్టడానికి, నీళ్లు చేదడానికి మాత్రమే వారు నియోగించబడ్డారు. గిబియోనీయులు నిజం ఒప్పుకున్నారు. ప్రియశ్రోతలు, యహోషువా ఎదుర్కొన్న శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువు తంత్రాల నెరిగి వమ్ము చేయడానికి దేవుడే మనకు మెళుకువ జ్ఞానము అనుగ్రహించాలి. మనం పావురముల వలె నిష్కపటులము, పాముల వలె వివేకులము అయి ఉండాలి. యహోషువా యుద్ధనీతిలో ఆరితేరినవాడే కాని ఈ సంధి రాయబారం విషయంలో తప్పటడుగు వేశాడు. దేవుని నడుపుదల కోసం కనిపెట్టలేదు. గిబియోనీయుల విషయంలో యహోషువా నైతిక బాధ్యత వహించక తప్పలేదు. శ్రోతలు వింటున్నారా? అనాలోచితంగా ప్రమాణాలు చేయకూడదు. గిబియోనీయుల వంచనా శిల్పం వల్ల వారికే తీరని నష్టం కలిగింది. ఇశ్రాయేలీయులు గొప్ప పాఠం నేర్చుకున్నారు. మోసగించటం పాపం, కాని మోసపోవడం బలహీనత. అప్రమత్తులమై ఉండాలి. ఇశ్రాయేలీయులు చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి. శత్రువులు పెట్టిన భోజనం వీరు తిన్నారు. గిబియోనీయుల ఉప్పు తిన్నారంటే వారికి అపకారం చేయకూడదు. ఇశ్రాయేలీయులు గిబియోనీయులతో చేసుకున్న సంధి ఫలితం గిబియోనీయులకు శిక్షగానే పరిణమించింది. వారు వెట్టి చాకిరీ చేసే దాసులుగా ఉండిపోయారు. వారికి ఎట్టి ఆధిక్యమూ లేదు. వారి మీద శాపం నిలిచి ఉంది. వారికి స్వేచ్ఛ లేదు. సమాజంలో గౌరవమూ లేదు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో నివసించేటప్పుడు వారితో ఒకటైపోకూడదు. తమ ప్రత్యేకతను కాపాడుకోవాలి. వారితో వియ్యమందకూడదు. దేవుని ప్రజలు రాబోయే యుగంలో పరిపాలకులు. అందుకే దానికి తగినట్టుగా ఇప్పుడు జీవించాలి. పాపాన్ని ఖండించాలి. పరిశుద్ధతను ప్రేమించాలి. దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెదకాలి. మనసు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందుతూ ఉండాలి. శ్రోతలు, మనమిప్పుడు యహోషువా 10:1 వస్తున్నాము. ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దక్షిణ ప్రాంతాలపై దండెత్తుతున్నారు. 5 రాజులను ఓడించాడు. సూర్యుడు సైతం ఆగిపోయాడు. అమోరీ రాజులు అపజయం పాలయ్యారు. హిజ్కియా రాజు కాలంలో అహాజు గడియారపు పలక మీద 10 ముందరికి నడిచిన నీడ 10 వెనుకకు తిరిగిపోయేటట్లు దేవుడు చేయలేదా? హిజ్కియా జీవితాన్ని దేవుడు పొడిగిస్తున్నాడు అనడానికి అది నిదర్శనం. 2 రాజులు 20:8-11 ఈ వృత్తాంతం రాయబడి ఉంది. యెహోషువా విషయంలో దేవుని ఆజ్ఞ మేరకు సూర్యుడు ఆగిపోయాడు. ప్రకృతి శక్తులు కూడా దేవునికి లోబడతాయి. యెహోషువా 10వ అధ్యాయం వివరాలు. యెరూషలేము రాజైన అదోనీసెదెకు, అతని ప్రజలు ఇశ్రాయేలు సాధించిన విజయాలను గురించి విన్నారు. చాలా భయపడ్డారు. గిబియోను పట్టణం హాయి కంటే పెద్దది. అదోనీసెదెకు మిగతా రాజులకు వర్తమానం పంపాడు. అతని మిత్రరాజ్యాలు 5. ఈ రాజులందరూ అమోరీయులు. వీరందరూ ఏకమై గిబియోనును ముట్టడించారు. గిబియోనీయులు యెహోషువాకు వర్తమానం పంపారు, మమ్మలను రక్షించండి, వచ్చి సాయం చెయ్యండి. గిల్గాలులో ఉన్న యెహోషువా తన సైన్యంతో బయలుదేరి వచ్చాడు. యెహోవా అన్నాడు, వారికి భయపడకు, నీ చేతికి వారిని అప్పగించాను. వారిలో ఎవడూ నీ ఎదుట నిలవలేడు. దేవుడు శత్రు సైన్యాలను కలవరపరిచాడు. యెహోషువా గిబియోను ఎదుట శత్రువులను ఘోరంగా హతం చేశాడు. బేత్హారాను నుండి హజేకా వరకు దేవుడు వారి మీద భయంకరంగా వడగండ్లు కురిపించాడు. శత్రువులెందరో చనిపోయారు. ఇశ్రాయేలీయులు ఖడ్గము చేత చంపిన వారికంటే ఆ వడగండ్ల చేత చచ్చినవారు ఎక్కువ మంది. ఆ సందర్భంలో యెహోషువా ప్రార్థన చేశాడు. సూర్యుడా, నీవు గిబియోన్లో నిలవాలి. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలవాలి. ఇశ్రాయేలు వారు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచాడు, చంద్రుడు ఆగాడు అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉంది. సూర్యుడు ఆకాశమధ్యమున నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమించ త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కాని దానికి తరువాత కాని ఉండలేదు. ఆనాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేశాడు. అప్పుడు యెహోషువా తన సైన్యంతో గిల్గాలుకు తిరిగి వచ్చాడు.

0: శ్రోతలు వింటున్నారా, గిబియోనీయులు అంటే హివ్వీయులు. గిబియోనీయుల పక్షంగా యెహోషువా యుద్ధం చేసి గెలిచాడు. తాను అంతకుముందు గిబియోనీయులతో సంధి చేసుకుని ఉన్నందున ఈ యుద్ధం చేయక తప్పదు. అమోరీయులను హతం చేయవలసిందని దేవుని ఆజ్ఞ. 12వ వచనంలో యెహోషువా చేసిన ప్రార్థన ఉంది. సూర్యుని గమనాన్ని దేవుడు ఆపివేశాడు. యుద్ధం చేయడానికి యెహోషువాకు వెలుగు కావాలి. దేవుడు సౌరమండలాన్ని ఆపేశాడు. ఎండ తీవ్రం కాకుండా దేవుడు వడగండ్ల వాన కురిపించాడు. యెహోషువా దేవుని సాయంతో గొప్ప విజయం సాధించాడు. సూర్యుణ్ణి దేవుడు ఆపడం గొప్ప అద్భుతం. అవునా, నీతి సూర్యుడైన యేసు పరలోకము నుండి రావడం అంతకంటే గొప్ప అద్భుతం. ప్రభువు సూర్యుణ్ణి ఆపినప్పుడు దేవుని జ్ఞానము శక్తి బయలుపరచబడ్డాయి. అయితే నీతి సూర్యుడైన దేవుని కుమారుడు మానవుడై అందరి కోసం శిలువ మీద చనిపోయాడు. ఈ విధంగా తన ప్రేమను వెల్లడించాడు. ఈ యేసును నీ వ్యక్తిగత రక్షకుడని ప్రభువని అంగీకరించావా సోదరుడా సోదరి? యెహోషువా 10వ అధ్యాయం 16వ వచనం, ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా గుహలో దాక్కున్నారు. యెహోషువా వారిని ఆ గుహలోనే దొరికించుకున్నాడు. వారిని అక్కడనే దిగ్బంధన చేశాడు యెహోషువా. అమోరీయుల పాపం పండింది. అమోరీయ రాజునైనా పశ్చాత్తప్తుడై దేవునికి లోబడి ఉంటే దేవుడు క్షమించి రక్షించేవాడే. కాని వారు అలా చేయలేదు. అందుకే వారి మీదికి దేవుడు తీర్పును శిక్షను పంపాడు. ఎంత ఘోర పాపి అయినా రక్షించడానికి యేసుప్రభు సిద్ధంగా ఉన్నాడు. విశ్వసిస్తే నిత్య జీవం, లేకపోతే నిత్య నాశనం. యెహోషువా 10వ అధ్యాయం 20వ వచనం నుండి, వారు బొత్తిగా నశించే వరకు యెహోషువా శత్రు సంహారం చేశాడు. ఇశ్రాయేలీయులకు విరోధంగా ఒక్క మాటైనా అనడానికి ఎవనికీ గుండె చాలలేదు. యెహోషువా అన్నాడు, ఆ గుహకు అడ్డం తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా వద్దకు తీసుకురండి. వారిని తెచ్చారు. యెహోషువా ఇశ్రాయేలీయులందరినీ పిలిపించాడు. సేనాధిపతులతో అన్నాడు, మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదాలుంచండి. వారు అలాగే చేశారు. యెహోషువా అన్నాడు, మీరు భయపడకండి, జడవకండి, దృఢత్వం వహించి ధైర్యంగా ఉండండి. యెహోవా వీరికి ఏమి చేశాడో అదే శత్రువులందరికీ మీరు చేయండి. యెహోషువా వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరితీశాడు. వారి శవాలు సాయంకాలం వరకు చెట్లకు అలాగే వేలాడుతున్నాయి. పొదుగుంకినప్పుడు ఆ శవాలను తొలగించి వారు దాగిన గుహలోనే ఆ శవాలను పడవేసి గుహాద్వారమందు పెద్ద రాళ్లు పడేశారు. అదే రోజున యెహోషువా మక్కేదాను పట్టుకున్నాడు. రాజును సైన్యాన్ని అక్కడికక్కడే హతం చేశాడు. లిబ్నాను ముట్టడించాడు. శత్రువులను హతమార్చాడు. ఆ తరువాత లాకీషును ముట్టడించాడు. అందులో ఉన్నవారినందరినీ ఖడ్గంతో హతం చేశాడు. గెజరు రాజైన హోరాము లాకీషుకు సాయం చేయాలని వచ్చాడు. అతడూ హతమైపోయాడు. ఎగ్లోను, ఆ తరువాత హెబ్రోను, దాని రాజును, దాని సమస్త పురములను, అక్కడి ప్రజలను యెహోషువా హతం చేశాడు. ఆ తరువాత దెబీరును ఓడించాడు. 40వ వచనం, అప్పుడు యెహోవా మన్యప్రదేశాన్ని, దక్షిణ ప్రదేశాన్ని, చెరియల ప్రదేశాన్ని, వాటి రాజులందరినీ జయించాడు. శత్రువులను నిశ్శేషంగా హతమార్చాడు. కాదేశు బర్నియా మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు, గోషెను దేశమంతటినీ యెహోషువా జయించాడు. జైత్రయాత్ర చేసి చివరికి యెహోషువా గిల్గాలుకు చేరుకున్నాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా, ఈ అధ్యాయంలోని ఇశ్రాయేలు విజయాలను ఒక్కసారి పరిశీలించండి. శత్రురాజుల మెడలను కాళ్ల కింద తొక్కేశారు. యెహోషువా దేవుని సాయంతో శత్రురాజులను, వారి సైన్యాలను హతమార్చాడు. దేవుడు యెహోషువాకు ఆజ్ఞ ఇచ్చాడు, వాగ్దత్త భూమిలో అపవిత్రత అనేది ఉండకూడదు. యెహోషువా దేవుని ఆజ్ఞను తూచా తప్పకుండా నెరవేర్చాడు. దేవుడు నీ జీవితంలోని పాపాన్ని తొలగించుకో అన్నప్పుడు వెంటనే ఆ పని చెయ్యాలి. మన జీవితంలో పాప నిర్మూలన దేవుని చిత్తం. యెహోషువాలాగా నిర్దాక్షిణ్యంగా కనికరించక ప్రతి పాపాన్ని పట్టుకొని సిలువ వెయ్యాలి. మధ్యప్రాచ్య దేశాలలో విజేత ఓడిపోయిన శత్రువు మెడమీద కాలుపెట్టి నిలవడం పరిపాటి, అనగా శత్రువు పూర్తిగా వశమైపోయాడని అర్థం. అతడు మళ్లీ లేవడానికి వీల్లేదు. ఇశ్రాయేలు సైన్యంలో ఒక్క సైనికుడు కూడా చనిపోలేదు, గాయపడలేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? శ్రోతలు, అలనాడు యెహోషువాను నడిపించిన దేవుడే ఈ రోజున నిన్ను నన్ను నడిపిస్తున్నాడు, గెలిపిస్తున్నాడు. గతకాలంలో మనకు సహాయం చేసిన దేవుడే ఇక ముందు కూడా మనకు తోడై ఉంటాడు. ఈ అధ్యాయంలో 12వ వచనంలో యాషారు గ్రంథం పేర్కొనబడింది. యాషారు గ్రంథం ఒక పాటల పుస్తకం. ఇందులో గత చరిత్రలోని అంశాలను పాటల రూపంలో రాశారు. చరిత్రలోని దేవుణ్ణి మహిమపరిచే పాటలవి. యాషారు గ్రంథం పాటల సంపుటం. యాషారు అనే గాయకుడు ఎన్నో పాటలను సేకరించి ఒక గ్రంథంగా రూపొందించాడు. యెహోషువా దేవునికి చేసిన ప్రార్థన ఒక పాటలాగా ధ్వనిస్తోంది. సూర్యచంద్రులు ఆగిపోయారంటే ఇది వింత అనిపించవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది గదా. సూర్యుడు ఆగిపోయాడు అంటే అది గ్రహాలన్నిటిని గురించి చెప్పిన మాట. కాలం స్తంభించిపోయింది, దేవుడి గడియారం ఆగిపోయింది. సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు అని చెప్పుకుంటాము గదా, అది సామాన్య భాషాప్రయోగం అంతే. దేవుడు చేసిన అద్భుతమేమిటంటే యెహోషువా కోసం ఆ రోజును దేవుడు పొడిగించాడు. దేవుడు కాలగమనాన్ని స్తంభింపచేశాడు. దేవుడే ఆ యుద్ధాన్ని జరిగించాడు. శత్రురాజులందరూ ఏకమై వచ్చినా ఇశ్రాయేలును ఏమీ చెయ్యలేకపోయారు. గిబ్యోనీయులతో సంధి కారణంగా యెహోషువాకు పరోక్షంగా యుద్ధంలో కలిసి వచ్చింది. 5 శత్రువులను ఒకే చోట ఎదుర్కోగలిగాడు. గిబ్యోనీయులు అసలు ఇశ్రాయేలీయులకు శత్రువులే. అయినా యెహోషువా వారితో సంధి చేసుకున్నందువల్ల వారి పక్షాన పోరాడవలసి వచ్చింది. రోమాపత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించేవారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము వారి మేలుకే సమకూడి జరుగుతుంది, అనగా దేవుడే అలా జరిగిస్తాడు. ప్రియ సోదరుడా, సోదరి, దేవుడు నీ పక్షాన ఉన్నాడనే అనుభవం నీకుందా? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఈ లోకములో శత్రువులు ఎవరూ లేరు. సైతానే మనకు ఆగర్భ శత్రువు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? యెహోషువాను మోసపుచ్చిన కపటోపాయులు ఎవరు? 1 మోయాబీయులు, 2 అమోరీయులు, 3 గిబియోనీయులు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఈ సందేశంలో మనము హాయి యుద్ధం తర్వాత దేవుని సెలవు లేక గిబియోనీయులతో ఇస్రాయేలు చేసిన నిబంధన పరిణామాల గురించి విన్నాం. గిబియోనీయులు ఇస్రాయేలీలకు భయపడి వారి వద్దకు వెళ్ళి తము దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పుకొని కపటోపాయంతో వారితో శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు. వారి పన్నాగంలో యెహోషువ చిక్కుకున్నట్లుగా చూశాం. ఇది యెహోషువ చేసిన ఘోరమైన తప్పిదంగా పరిగణించబడింది. దేవుణ్ణి సంప్రదించకుండా స్వంత నిర్ణయాలతో ఈ శోధనలో పడిపోయారు. ఇస్రాయేలీయులు గిబియోనీయులపై ఎప్పటికీ దాడి చేయకూడదనే నిబంధనకు అతడు అంగీకరించాడు. ప్రభు ఆలోచన తీసుకోకపోవడంతో ఈ నిర్ణయం ఘోర తప్పిదంగా మారింది. కనాను దేశంలో ముగ్గురు శత్రువులు ఉన్నట్లే మనకు కూడా ఆధ్యాత్మికంగా ముగ్గురు శత్రువులు ఉన్నారు. ఎరుకో అనగా లోకం, హాయి అనగా శరీరం, గిబియోనీయులు అనగా సైతాను. యెహోషువా ఎదుర్కొనిన శోధనలే మనకు ఎదురవుతాయి. శత్రువుకు సాతాను తంత్రాలు ఎరుగుటకు దేవుని జ్ఞానము మనకు కావాలి. ప్రియులారా, దేవుని ప్రజలుగా మనము రాబోయే యుగంలో పరిపాలకులం. అందుకే దానికి తగ్గట్లుగా మనము ఇప్పుడు ఈ లోకంలో జీవించాలి, పాపమును ఖండించాలి, పరిశుద్ధతను ప్రేమించాలి, దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకాలి. 10వ అధ్యాయంలో యెహోషువా అమోరీయులతో యుద్ధం చేయుచున్నప్పుడు యెహోషువా ప్రార్థించినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు. దేవుడు కాలానికి దేవుడు, సమస్తము ఆయన స్వాధీనంలోనే ఉన్నాయి. యెహోషువా దేవుని సహాయంతో గొప్ప విజయాన్ని పొందాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇట్టి దేవుణ్ణి నీ రక్షకునిగా, ప్రభువుగా అంగీకరించావా? అట్టి కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
3: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: క్రీస్తునందు ప్రేమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన పాఠము యెహోషువ గ్రంథము 7-8 అధ్యాయాలు. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు దానిలోని ప్రతి వస్తువు శపించబడింది కనుక అందులోనిది ఏది కూడా ముట్టుకోవద్దని ప్రభువు ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాను అనే వ్యక్తి ప్రభువు ఆజ్ఞను పట్టించుకోలేదు. దేవుని కోపము ఇశ్రాయేలందరిపై రగులుకుంది. ఫలితంగా హాయిపై దాడి విఫలమైంది. యెహోషువ ప్రభువుకు మొరపెట్టి ఆయన తన ప్రజలను ఎందుకు విడిచిపెట్టాడని అడిగాడు. ఇశ్రాయేలీలు పాపం చేసి నిబంధనను మీరియున్నారని దేవుడు తెలియజేశాడు. ఓటమికి కారకుడైన ఆకానుకు జరిగిన పర్యవసానాన్ని ఇందులో గమనిస్తాం. ఇక 8వ అధ్యాయంలో దేవుడు యెహోషువకు, నీవు భయపడవద్దని తన సైన్యాన్ని తీసుకుని హాయిపై దాడి చేయమని చెప్పాడు. యెహోషువ అతని సైన్యము మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి హాయిలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ 2 అధ్యాయాల్లో ఇమిడి ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను ఈనాటి సందేశం ద్వారా తెలుసుకుందామా?
1: ప్రియ సోదరీ సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 7-8 అధ్యాయాలు అధ్యయనం చేయబోతున్నాము. 7 అధ్యాయం ఇశ్రాయేలుకు గొప్ప అపజయం కలిగింది. ఈ పరాజయానికి కారణం ఒక వ్యక్తి. అతని పేరు ఆకాను. యూదాగోత్రికుడైన ఆకాను అనేవాడు శపితమైన దానిలో కొంత తీసుకున్నాడు. అందుకు దేవుడు ఇశ్రాయేలీయుల మీద కోపగించాడు. హాయి అనే ఊరికి యెరికో నుండి యెహోషువ వేగుల వారిని పంపాడు. వారు తిరిగి వచ్చి అన్నారు, జనులందరూ వెళ్లనక్కర్లేదు, 2-3 వేల మంది చాలు, హాయిని సులభంగా పట్టుకోవచ్చు. హాయివారు కొద్దిమందే కదా. సరే, 3 వేల మంది వెళ్లారు, గాని వీరు హాయివారి ఎదుట నిలవలేక పారిపోయారు. ఆకాను అనేవాడు శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు. ఆకాను పాపానికి ఫలితంగా ఇశ్రాయేలుకు అపజయం కలిగింది. హాయి యుద్ధంలో 36 ఇశ్రాయేలీయులు హతమయ్యారు. యెహోషువ తన బట్టలు చింపుకొని పెద్దలతో పాటు తాను యెహోవా మందసము ఎదుట సాష్టాంగపడ్డాడు. తలపై బూడిద పోసుకున్నాడు. తన బట్టలు చించుకున్నాడు. ప్రార్థించాడు, అయ్యో ప్రభువా, యొర్దాను దాటించావు, మరి మమ్మలను శత్రువుల చేతికి అప్పగిస్తావా? నీ నామమును ఘనపరచుకో. దేవుడు యెహోషువతో అన్నాడు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నా నిబంధనను వారు మీరారు. శపితమైన దాన్ని దొంగిలించి దానిని తమ సామానులో దాచిపెట్టారు. అందుకే శత్రువుల ఎదుట వీరికి పరాభవం కలిగింది. శాపగ్రస్తుడైన వాడు మీ మధ్యన ఉండకూడదు. ఈ విషయం నీవు ప్రకటన చేయాలి. మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి కలదు. దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలం చేసే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. ఉదయమే మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పించబడతారు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచిస్తాడో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలి. యెహోవా సూచించే వంశము కుటుంబముల ప్రకారము దగ్గరికి రావాలి. పురుషులు వరుసగా దగ్గరికి రావాలి. అప్పుడు శపితమైనది ఎవని వద్ద దొరుకుతుందో వానికి కలిగిన వారినందరినీ అగ్నిచేత కాల్చివేయాలి. ఎందుకనగా వారు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలీయులలో దుష్కార్యం చేశారు. శ్రోతలు వింటున్నారా? శపితమైనది వారి మధ్యన ఉంటే దేవుడు వారితో ఉండడు. శపితమైన వ్యక్తి రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ఇశ్రాయేలీయులు శపితమైన దానిని వారి మధ్య నుండి తొలగించినప్పుడే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలు తమ జీవితంలో పాప సంబంధమైన అపవిత్రత ఉండకుండా జాగ్రత్త పడాలి. పులిసిన పిండి నిషిద్ధం. దానిని తొలగించినప్పుడే పరిశుద్ధత అలవడుతుంది. హాయిలో కలిగిన అపజయానికి యెహోషువా ఎంతగానో బాధపడ్డాడు. అందరూ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. యెరికో ఘన విజయం తరువాత హాయిలో ఘోర పరాజయం. వారు ఆత్మపరీక్ష చేసుకున్నారు. మొదట యెహోషువా హాయి విషయమై దేవునితో సంప్రదించి ఉండాల్సింది. స్వశక్తి మీద ఆధారపడితే ఓటమి తప్పదు. వెలిచూపును బట్టి తీర్మానాలు చేయకూడదు. యెహోషువా ప్రార్థనలో దేవుని ఎదుట తన హృదయాన్ని కృమ్మరించుకున్నాడు. దేవుని కృపాసనము ఎదుట మన బలహీనతలను ఒప్పుకోవాలి. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు యెహోషువా ప్రార్థన విన్నాడు. శ్రోతలు, పాపాన్ని దాచిపెట్టకూడదు. ఆకాను దొంగిలించాడు, దాన్ని దాచిపెట్టాడు. సమస్యలను పేరబెట్టుకోకూడదు. ఎప్పటికప్పుడే ప్రార్థనలో దేవునికి వాటిని చేరవేయాలి. ఆకాను ఒక్కడు చేసిన పాపానికి సమాజమంతా నష్టపోవలసి వచ్చింది. ఆకాను పాపాన్ని శిక్షించకపోతే జాతి అంతా అపకీర్తి పాలవుతుంది. శపితమైన దాన్ని ముట్టకూడదు అనే దేవుని ఆజ్ఞను ఆకాను అతిక్రమించాడు. ఏ రూపంలోనైనా పాపం పాపమే. ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల్లో దేవుని మాట వినాలి, ఆయనకు లోబడి ఉండాలి. ఇప్పుడు వారు తమ పాపాన్ని ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. యెహోషువా 7:16 నుండి ఇశ్రాయేలీయులు తమ గోత్రికుల వరుసను బట్టి దగ్గరికి వచ్చారు. జెరహీయుల వంశం పట్టబడింది. ఆ వంశంలో పురుషుల వరుసను దగ్గరికి రప్పించగా జబ్ది పట్టబడ్డాడు. అతడు అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరికి రప్పించగా యూదాగోత్రములోని జెరహు ముది మనమడు, జబ్ది మనమడు, కర్మి కుమారుడు అయిన ఆకాను పట్టబడ్డాడు. ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. యెహోవాకు విరోధంగా నేను పాపం చేశాను. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రము, 200 తులాల వెండిని, 30 తులాల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను. నా డేరా వద్ద వాటిని భూమిలో దాచిపెట్టాను. ఆ వెండి దాని కిందే ఉన్నది. వెంటనే ఆకాను దాచిన దొంగ సొమ్మును ఆకోరు లోయలోనికి తెచ్చారు. ఇశ్రాయేలీయులందరూ అతన్ని రాళ్లతో చావగొట్టారు, అగ్నితో కాల్చారు. వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేశారు. ఆకాను చేసిన పాపానికి జాతి యావత్తు సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చింది. ఒక్క వ్యక్తిని బట్టి నీ తమ్ముళ్ళు చెల్లెండ్లు ఎందరో పాడైపోతారు. దేవుడు కుటుంబమంతటినీ ఒకే వ్యక్తిగా పరిగణిస్తాడు. మన దేవుడు కుటుంబాల దేవుడు. కుటుంబ యజమాని పాపం చేస్తే దాని విషమ ఫలితం కుటుంబమంతా అనుభవించవలసి వస్తుంది. ఇంటి దొంగను పట్టుకోవడం కష్టం, కాని అది దేవునికేమీ కష్టం కాదు. సంఘంలో ఆకాను మనస్తత్వం గల శరీరానుసారులు సంఘమంతటికీ ఎంతో కీడు చేసిన వారవుతున్నారు. ప్రకటన గ్రంథం 2:14 ప్రభు పెర్గము సంఘంతో అన్నాడు, బిలాము బోధను అనుసరించేవారు నీలో ఉన్నారు. అలాగే ప్రకటన గ్రంథం 2:20 తుయతైర సంఘం, యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. సంఘం లోపలే అంతఃశత్రువులున్నారు. ఆకానే ఇశ్రాయేలీయుల మధ్య ఇంటి దొంగ, అంతఃశత్రువు, పంచమాంగదళం. శిబిరంలో ఆకాను శరీరంలో ముళ్ళులాంటివాడు. సంఘ శరీరంలో ఏ అవయవం పాపం చేసినా శరీరమంతా దెబ్బతింటుంది. యెరికో లోకానికి సంకేతం, హాయి శరీరానికి సంకేతం. చాలామంది లోకాన్ని జయిస్తారు గాని శరీరానికి ఓడిపోతారు. ప్రాచీన పురుషుణ్ణి సిలువ వెయ్యండి. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. ఆకానులు, అననీయా సప్పీరాలు సంఘాలలో ఉన్నారు, జాగ్రత్త. సోదరుడా, సోదరి, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన మన పాపములను క్షమించి తన రక్తముతో కడిగి శుద్ధి చేస్తాడు. శ్రోతలు రండి, మనమిప్పుడు 8వ అధ్యాయంలోకి వెడతాము. యెహోషువా మొదట్లో కంగారు పడ్డాడు. ఆకాను చేసిన పాపం శిబిరం మొత్తాన్ని అపజయానికి గురిచేసింది. 1 యోహాను 1:5-6 వచనాలు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమూ లేదు, ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిస్తే మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగించము

0: ఆకాను తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయితే ఆకాను చేసింది జాతిపరంగా మరణకరమైన పాపం. 8వ అధ్యాయంలో దేవుడు యెహోషువాతో అన్నాడు, భయపడవద్దు, జడియవద్దు, నీవు హాయి మీదికి దండెత్తి వెళ్ళు, యుద్ధ సన్నద్ధులందరూ బయలుదేరండి. ఎరికో అంటే లోకం, హాయి అంటే శరీరం. ఎరికో శపితమైనది, అందులోనిది వారేమీ తీసుకురాకూడదు. గాని హాయి అలాంటిది కాదు, దీనిని కొల్లగొట్టవచ్చు. ముందుగా యెహోషువా 30,000 శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపాడు. మేము వారి ఎదుట నిలువక పారిపోతాము, మీరు పొంచి ఉండడం మాని లేచి పట్టుకోండి, వారు మా వెంట పడతారు, కాబట్టి మీకు అడ్డమేమీ ఉండదు, హాయిని ఆక్రమించుకోవచ్చు. ఈ విధంగా యెహోషువా విజయం సాధించాడు. హాయి అంటే శరీరం అన్నాము గదా, దీన్ని జయించడానికి మన స్వశక్తి చాలదు. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, ఇది శరీరం చేసే ఆక్రందన. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? శరీరాన్ని స్వశక్తితో జయించడానికి అనేకులు విఫల ప్రయత్నం చేశారు. శరీరాన్ని ఆత్మ ద్వారానే జయించగలం. రోమాపత్రిక 8వ అధ్యాయం 3వ వచనం, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకునే మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని గెలిపిస్తున్నాడు. జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని పౌలు సాక్ష్యమిచ్చాడు. యెహోషువా 8వ అధ్యాయం 8వ వచనం, దేవుడంటున్నాడు, మీరు ఆ పట్టణాన్ని తగలపెట్టండి, హాయి పడమటి దిక్కున బేతేలుకు హాయికి మధ్య వారు పొంచి ఉన్నారు. యెహోషువా ఉదయమే లేచి జనులను వ్యూహపరిచాడు. తాను ఇశ్రాయేలు పెద్దలతో హాయి మీదికి పోయాడు. యోధులందరూ ఉత్తర దిక్కున దిగారు. వారికి హాయికి మధ్య ఒక లోయ ఉన్నది. 5,000 మంది మనుష్యులను పొంచి ఉండడానికి నియమించాడు. పట్టణానికి ఉత్తర దిక్కుగా సైన్యాన్ని, పడమటి దిక్కున వెనుక భాగాన కొంతమందిని ఉంచి యెహోషువా ఆ రాత్రి లోయలోకి దిగిపోయాడు. హాయి రాజు పొద్దున్నే మైదానం ఎదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొన్నాడు. పట్టణానికి పడమటి వైపున తనను పట్టుకోడానికి మాటుగాండ్రు పొంచి ఉన్నారని అతనికి తెలియదు. ఇశ్రాయేలీయులందరూ అరణ్య మార్గం తట్టు పారిపోతున్నట్టు నటించారు. వారిని తరుముకుంటూ హాయివారు పట్టణానికి దూరంగా పోయారు. పట్టణ ముఖద్వారం తెరిచి ఉంది. యెహోవా అన్నాడు, ఇదిగో యెహోషువా, నీ ఈటెను హాయి వైపుగా చాచు, ఈ పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను. యెహోషువా ఈటెను హాయి వైపు చాచినప్పుడు పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరిగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకుని అక్కడే తగలబెట్టారు. అరణ్యానికి పారిపోయిన జనులు తిరిగి తమను తరుముతున్న వారి మీద పడుతున్నారు. ఇశ్రాయేలీయులు వారినందరినీ హతం చేశారు. హాయిరాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువా వద్దకు తెచ్చారు. హాయి యుద్ధంలో శత్రువులు మొత్తం 12,000 మంది హతులయ్యారు. హాయి పట్టణం పూర్తిగా దగ్ధమైపోయింది. యెహోషువా హాయిరాజును సాయంకాలం వరకు మానుమీద వేలాడతీశాడు. పొద్దుగుంకుతున్నప్పుడు ఆ శవాన్ని పురద్వారమెదుట పడవేసి దానిమీద రాళ్ల కుప్పను వేశారు. యెహోషువా యెహోవా నామమున బలిపీఠం నిర్మించాడు. ఏబాలుకొండపై కట్టిన ఆ బలిపీఠం ఏమాత్రము ఇనప పనిముట్లు తగలకుండా నిర్మించింది. దహన బలులు, సమాధాన బలులు అర్పించారు. ఆ రాళ్లపై ధర్మశాస్త్రమును రాయించాడు. ఏబాలుకొండ నుండి దేవుని ఆశీర్వాదాలు, శాపాలు కూడా పలకబడడం ఒక విశేషం. మందసానికి ఇరువైపులా పెద్దలు, నాయకులు, న్యాయాధిపతులు నిలిచారు. ధర్మశాస్త్రమంతా అందరికీ చదివి వినిపించాడు యెహోషువా. శ్రోతలు వింటున్నారా? ధర్మశాస్త్ర గ్రంథమే ఆ దేశపు చట్టం. అదే దేవుని నిబంధన గ్రంథం. దేవుని కట్టడలు అందులో ఉన్నాయి. బలిపీఠం మీద యెహోషువా నిర్గమకాండం 20వ అధ్యాయమందలి దశాజ్ఞలు రాయించాడు. ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రానికి హృదయంలాంటివి. దశాజ్ఞలు సార్వత్రికమైనవి. యెహోషువా హాయి మీద విజయం సాధించిన సందర్భంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. సోదరీ సోదరులారా, మనం కూడా ఈ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోగలం. ప్రతిరోజు దేవుని నడుపుదల కోసం కనిపెట్టాలి, పాపాలను ఒప్పుకోవాలి. ఓడిపోతే అపజయానికి కారణమేదో తెలుసుకోవడానికి ఆత్మపరీక్ష చేసుకోవాలి. పాపాన్ని గురించిన పశ్చాత్తాపం, క్షమాపణానుభూతి విశ్వాసికి ఎంతో ఉపకరిస్తాయి. ఒకసారి పశ్చాత్తాపం చెందిన తరువాత దేవుడు క్షమించిన ఆ పాపం మన జీవితంలో తిరిగి కనపడకూడదు. దేవుడు శుద్ధి చేస్తాడు, క్షమిస్తాడు, బలపరుస్తాడు. ఇశ్రాయేలీయులు హాయిని జయించిన తరువాత కొల్లగొట్టిన సొమ్మును తీసుకోవడానికి దేవుడు అనుమతించాడు. అయితే ఎరికో పట్టణం శాపగ్రస్తమైనది. అందులో నుండి ఇశ్రాయేలీయులు ఏదీ తీసుకోవడానికి వీల్లేదు. విగ్రహారాధన సంబంధమైనది ఏదీ దేవుని బిడ్డలు ముట్టకూడదు, తీసుకోకూడదు, వాడుకోకూడదు. సాధారణంగా పట్టణాలను కొల్లగొట్టినప్పుడు సైనికులకు అవసరమైన ఆహార పదార్థాలు ఆ విధంగా సమకూడుతాయి. హాయి ఎరికోలాగా శపితమైనది కాదు. సైనికులకు ఆహారము, వస్త్రాలు కావాలిగదా. సిపాయిలకు వేరే ఆదాయమేమీ ఉండదు. కొల్లసొమ్మే వారికి పంచి ఇస్తారు. అదే వారి జీతం, బహుమానం. యెహోషువా ప్రజలందరికీ దేవుని వాక్యం వినిపించాడు. ప్రియశ్రోతలు వింటున్నారా, బైబిలు మామూలు పుస్తకం కాదు. ఇది సజీవ గ్రంథం, పఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్. ప్రతిరోజు క్రమం తప్పకుండా దేవుని వాక్యం శ్రద్ధగా అధ్యయనం చెయ్యాలి. సర్వసమాజము కూడిరాగా యెహోషువా వారికి దేవుని వాక్యం వినిపించాడు. దేవుని వాక్యమే మన విశ్వాస ప్రమాణం. వారందరూ కుటుంబాలుగా వచ్చి ధర్మశాస్త్ర గ్రంథమందలి సందేశం విన్నారు. ఈ అధ్యాయంలో ఏబాలు, గెరిజము అనే 2 కొండలు పేర్కొనబడ్డాయి. ఈ 2 కొండలు హాయి నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గిల్గాలు నుండి 50 కిలోమీటర్ల దూరం. యెహోషువా ధర్మశాస్త్ర సత్యములు అందరికీ అర్థమయ్యేటట్లు చెబుతున్నాడు. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు వాక్యాన్ని మనం ప్రకటించాలి. ప్రియ సోదరీ సోదరులారా, మరువకండి, హాయి అనే శరీరాన్ని జయించే వరకు మీ ఆత్మలకు హాయి ఉండదు. హాయి రాజుకు ఉరిశిక్ష విధించబడింది. ప్రియ శ్రోత, మనకు నరమాత్రులెవరూ శత్రువులు లేరు. సైతానే మన శత్రువు. లోకం, శరీరం, సైతాను శత్రుత్రయం. వీటిని జయించిన యేసును నీవు స్వకీయ రక్షకుడుగా అంగీకరించావా? రక్షించబడ్డావా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము, సహాయము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: హాయ్ పట్టణం మీద ఇశ్రాయేలీయుల అపజయమునకు కారకుడు ఎవరు? హాయ్ పట్టణం మీద ఇశ్రాయేలీయుల అపజయమునకు కారకుడు ఎవరు? 1 అహాబు, 2 ఆకాను, 3 ఆసాపు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలరా, ఈనాటి సందేశంలో ఇస్రాయేలీలు ఎరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు దానిలోని ఏ వస్తువును తీసుకోవద్దని ప్రభువు చెప్పినట్లుగా చూశాం. అయినప్పటికీ ఆకాను అనే వ్యక్తి ప్రభువు ఆజ్ఞను పట్టించుకోలేదు. ఫలితంగా హాయిపై గొప్ప ఓటమి ఎదురైంది. ఈ సంఘటనలో ఆకాను నేరస్తునిగా తేలి చివరికి తాను చేసిన పనిని యెహోషువాతో ఒప్పుకున్నాడు. ఆకాను దొంగిలించి తన గుడారంలో దాచిన ప్రతి దానిని తిరిగి తీసుకువచ్చాడు. ఇందులో బంగారం, వెండి మరియు అనేక ఇతర వస్తువులు ఉన్నాయి. యెహోషువా ఆకానును ఆక్కోరు లోయకు తోడుకొని వెళ్ళాడు. ఆకానును రాళ్లతో కొట్టి చంపారు. అప్పుడు యెహోవా తన కోపాన్ని వీడాడు. మరుసటి రోజు వారు హాయి మీదకు యుద్ధంలోకి పోయినప్పుడు దేవుడు వారికి గొప్ప విజయాన్ని అందించాడు. ఈ సంఘటన తర్వాత యెహోషువా ధర్మశాస్త్రమంతటినీ చదివి ప్రజలకు వినిపించినట్లుగా గమనించాం. ప్రియ సహోదరా, సహోదరి, ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా గమనించాలి. శపితమైనది మనలో ఉంటే దేవుడు మనతో ఉండడు. అది మన మధ్య నుండి తొలగించబడినప్పుడే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలు తమ జీవితంలో పాప సంబంధమైన అపవిత్రత ఉండకుండా జాగ్రత్త పడాలి. దేవుడు లేకుండా స్వశక్తి మీద ఆధారపడితే ఓటమి తప్పదు. ఓటమి ఎదురైనప్పుడు యెహోషువా దేవుని సన్నిధిలో తన బలహీనతలను ఒప్పుకొని ప్రార్థించినట్లే మనము కూడా దేవుని సన్నిధిలో మన పరిస్థితిని ఒప్పుకోవాలి. ఆకాను తన పాపాన్ని దాచిపెట్టాడు. అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. పిల్లారా, ఈ సత్యాలను మీ జీవితాలకు అన్వయించుకొనుటకు దేవుడు మీకు సహాయం చేయునుగాక. దైవాశీస్సులు.
3: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: మత్తయి సువార్త 13వ అధ్యాయం చాలా ఆసక్తికరమైంది కాదు? అనేక రహస్యాలున్నాయి, పరలోక రహస్యాలున్నాయి. బ్రదర్ ఎండి జగన్ ఆహ్వానిస్తున్నాను, ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. ఒక్కొక్క ఉపమానానికి ఒక్కొక్క కోణంలో మనం చూడగలం. పరలోక రహస్యము అని ఉపమానంలో ఉన్నట్లుగా మరొక కోణంలో తీసుకుని మనం మాట్లాడతాం. మత్తయి 13వ అధ్యాయం. 13 అంటేనే ఒక ప్రత్యేకమైన అధ్యాయం. ప్రాథమికంగా ఆధారపూరితమైన సులభంగా అర్థం చేసుకోవడానికైతే ఇందులో ఎన్నో రహస్యాలున్నాయి. ఈ మత్తయి 13వ అధ్యాయం ఎలా ఉంటుంది?
1: ఇది ఫుల్గా మరి పూర్తిగా చూసినట్లయితే ఆ ఉపమానాలు మాత్రమే ఉండేటువంటి ఒక చాప్టర్. అది మాత్రం కాదు, ఇందులో వచ్చి ఆ ఉపమానాలు దేని బేస్ చేసి ఉందని అడిగినట్లయితే విత్తడను గూర్చి, విత్తనము గూర్చి, విత్తేవారిని గూర్చి, పొలమును గూర్చి, దాని సంబంధించి అతి ముఖ్యమైన 3-4 ఉపమానాలు ఇందులో ఉన్నాయి. సో దీని గురించే మనం ఈరోజు చూడబోతున్నాం. ఎందుకంటే ఈ ఉపమానముల వెనుక రహస్యముంది, పరలోక రహస్యములున్నవనే ఆ వాక్యమే ఈ అధ్యాయంలోనే
0: ఉంది,
1: ఈ బేసులో ఉంది అని దేవుడు చెప్తున్నాడు. అది వారు వింటున్నారు. వారికెందుకు ఉపమానాలతో మాట్లాడుతున్నారని అడిగినప్పుడు యేసు చెప్తున్నారు, పరలోక రాజ్యపు రహస్యాలను తెలుసుకోవడంలో ఈ ఉపమానము ద్వారా పరలోకపు రహస్యం అనేటువంటి ఒక ఎక్స్ప్లెనేషన్ ఈ అధ్యాయంలోనే ఆయన చెప్పారు.
0: మనం తేలిగ్గా తీసుకోలేం. అప్పుడు పరలోక రహస్యాలు అని చెబితే దీన్ని కొంచెం నిలిపి మనం తీసుకుని చదువుట మాత్రం కాదు, ధ్యానించుట మాత్రమే కాదు, దీన్ని కొంచెం డీప్గా చూస్తున్నాం.
1: అన్ని వాక్యాలు కూడా మనం చూస్తే మనం అనేక విషయాలు ఇప్పుడు సమీపకాలంలో వాక్యాన్ని కొంచెం ధ్యానించడానికి దేవుడు సమయాన్నిస్తున్నాడు. ముందటి కంటే కొంత సమయం అధికంగానే దొరుకుతుంది. అప్పుడు ఈ వాక్యము నాకు వెనుక ఉన్నటువంటి, అంటే నేను చెప్పేది వచ్చి ఆ యూదా కళాచారము, దాని గురించి మాట్లాడడం లేదు. ఈ వాక్యం వెనుక ఉన్న హెవెన్లీ సీక్రెట్స్, దీని ప్రతిదాని వెనుక ఒక ట్రెషర్ ఉంటుంది. మీ భాషలో చెప్పాలంటే గొప్ప ట్రెషర్ ఉంటుంది. అది త్రవ్వే కొద్దికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక 2 రోజులు సమీపకాలంలో వాక్యాన్ని ధ్యానించడానికని వెళ్ళాం. అప్పుడు అలా కూర్చుని ఎన్నో గంటలు మాట్లాడుతూనే ఉన్నాం. చదివిన వాక్యమే కాని అందులో తిరిగి తిరిగి ఇన్ని విషయాలు ఉన్నాయా అని చూశాం. సో ఈ ట్రెషర్స్, ఇది జీవితకాలమంతా ధ్యానించడానికి మనకి సరిపోదు. ఈ ట్రెషర్స్ని వెలికి తీసి మనం ఇస్తున్నాం కదండి, వీరు ఇంతటితో తృప్తి పడకూడదని నేను నమ్ముతున్నా, ఇష్టపడుతున్నా. దీని వెనుక మరొక వర్షన్ ఉంటది, వారు చదవడానికి, వారు కనిపెట్టడానికి. ఆ విధంగా చదివితే ఎంతో బాగుంటుంది.
0: ఇప్పుడు మీరు బైబిల్ టీచర్గా ఉన్నందువల్ల అనేక స్థలాలకు మిమ్మల్ని పిలుస్తున్నారు, మీ వివరణ అనేక మంది ఇష్టపడి అడుగుతున్నారు. అంత మాత్రమే కాదు, మీరు చెప్పినట్టు ఒక భాగం మీరు చేస్తున్నారు, వారి భాగం కూడా ఉంది.
1: అవును, మనం కొంత డిక్ చేసి ఒక లిమిట్ వరకు మనం చేయగలుగుతున్నాం, మరొక పార్ట్ వారి డిక్ చేసి బయటికి. ఒక ఇంగ్లీష్లో చెప్తుంటారు కానీ మన భాషలో బాగుంటుంది, అంటే చేపనివ్వద్దండి, చేపను పట్టడానికి నేర్పించండి అంటారు. చేపనిచ్చామంటే అంతటితో తిని ఆ రోజు ముగించేస్తారు. చేపను పట్టడానికి నేర్పిస్తే వారికి కావలసినప్పుడు వెళ్ళి చేపను పట్టుకుంటారు. ఇప్పుడు మనం మామూలుగా తీసి ఒక విషయాన్ని తెలియజేశామంటే వినడంతో ముగిసిపోతుంది. అయితే ఇది ఎలా ధ్యానించడం అని చెప్పినట్లయితే వారు దాని తర్వాత వారే ధ్యానించడం సాధ్యమవుతుంది.
0: మొదటి ప్రశ్న, ఈ అధ్యాయంలో మత్తయి 13లో ఈ పరలోక రహస్యములు అని చెప్పినట్టయితే ఈ ఉపమానము, అదేమనగా విత్తనములు విత్తువారు గురించి మాట్లాడుకున్నాం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
1: మరి ఇందులో పూర్తిగా 2 యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో ఈ ఉపమానం మట్టుకైతే, అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 3వ వచనం నుండి ఆరంభమవుతుంది. ఉపమానం గురించి చెప్తున్నాడు, అది 9వ వచనం వరకు ఉంటుంది. ఇందులో చూసినట్లయితే దానికైన వివరణ 19వ వచనం నుండి 23వ వచనం వరకు ఆయనే ఇస్తున్నాడు.
0: అదే చాప్టర్లో
1: ఉంది. ఇప్పుడు శిష్యులు వెళ్ళి అడుగుతున్నారు, మాకి ఉపమానం గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగినప్పుడు ఆయనే దానికైన వివరణ ఇస్తున్నాడు,
0: చెప్తున్నాడు.
1: ఓకే, ఇదొచ్చి తేటగా తెలియజేయబడిన ఎక్స్ప్లెనేషన్,
0: వివరణ.
1: అయితే ఇందులో ఉండేటువంటి రహస్యమేంటి?
0: అదే నా ప్రశ్న,
1: అదే మనకి అవసరం.
0: ఇది చెప్పి దాన్ని కూడా చెప్తున్నాడు,
1: అది కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ 4 విధాలైన నేలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, 3వ వచనం నుండి మాట్లాడుతున్నాడు. కొన్ని విత్తనాలు ముళ్ళున్న చోట, కొన్ని మంచి నేలను, కొన్ని రాతి నేల, కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. ఇవన్నీ కూడా 4వ వచనం నుండి మనం చూడగలము. ఇప్పుడు దేవుడు భూమిని సృష్టించేప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు నేలను ఏర్పరుస్తున్నాడు, 3వ రోజు ఇది జరిగిస్తున్నాడు. అన్నిటినీ చేసి ఆరిన నేలను ఏర్పరచడం జరిగింది. అందులో గడ్డి, చెట్లు, ఫలవృక్షములన్నిటినీ సృష్టించాడు. సృష్టించి దేవుడు చెప్తున్నాడు అది మంచిదని దేవుడు చూచినట్టుగా ఉంటుంది. తర్వాత ఆ అధ్యాయం ముగిసేప్పుడు ఏం చెప్పబడుతుంది? దేవుడు తాను చేసిన యావత్తును చూచాను, మంచిదిగా ఉండెను.
0: అది మంచిది,
1: గుడ్. అప్పుడు మంచిగా సృష్టించిన ఆ భూమిలో ఎలా నాలుగు విధాలైన నేల ఏర్పడింది? దేవుడు సృష్టించినప్పుడు ఒక నేలని, అంతా కూడా మంచి ల్యాండ్. ఆ మంచి ల్యాండ్ ఉన్నటువంటి ఆ స్థలములో ఇప్పుడు నాలుగు విధాలు అయ్యాయి.
0: సో ఇప్పుడు ఆది కాండం ఒకటి నుంచి ఇంత
1: మార్పులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆదామును పండు తిని పాపం చేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి మాట ఏంటండి? అతన్ని ఏం చెప్పి బయటికి పంపించాడు తోట నుండి? నీవు వెళ్ళి నేలను త్రవ్వి సేద్యపరచమని చెప్పాడు. నువ్వు వెళ్ళి మొదట ల్యాండ్ని సేద్యపరచమన్నాడు. నిన్ను మట్టి నుండి తీశాను, ఆ ల్యాండ్ని నువ్వు వెళ్ళేం చెయ్యి, సరిచేయి అని చెప్పాడు. అలాగంటే ఆదాము పాపము చేసిన వెంటనే ల్యాండ్ ఏదో అయ్యింది. తను పాపం చేసిన వెంటనే దేవుడు ఆదాముతో చెప్పిన రెండవ మాట ఏంటి? నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, నెంబర్ వన్. నెంబర్ టూ దేవుడేం చెప్తున్నాడు? ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును అంటాడు. అప్పుడు రెండవ ల్యాండ్ అక్కడే కనబడుతుంది.
0: ఒక్కొక్క యాక్షన్ అనేక రకాలుగా
1: రకరకాలు చూస్తున్నాం. అప్పుడు మంచి ల్యాండ్ రెండు విధాలుగా మారిపోయింది.
0: అక్కడే
1: మారింది, స్పాట్ లో మారిపోయింది. ఒక ముళ్ళున్న ల్యాండ్ వచ్చింది, మంచి నేల వచ్చింది. సో ఇది రెండవ పార్ట్. ఇప్పుడు తర్వాత కయ్యను ఒక తప్పు చేస్తున్నాడు. అవునా?
0: అవును.
1: కయ్యను తప్పు చేసిన తర్వాత ఆ స్థలంలో దేవుడు చెప్పింది ఏంటంటే, నీవు దేశ దిమ్మరివై ఉందువు, యు విల్ వాక్. వెగబాండ్ అని ఉంటుంది, అలాగే మరి ఫ్యూజిటివ్ అని ఉంటుంది. అతను నడుస్తూనే ఉండాలి. ఈ త్రోవ ప్రక్కన అనేది ఏంటని అడిగినట్లయితే మనుషులు నడిచే దారి అది. ఇప్పుడు దేవుడు అతన్ని చూసి ఏమంటున్నాడు? కయ్యన్ని చూసి, శపింపబడిన భూమి మీద శపింపబడిన వాడవుగా ఉంటావు. రెండవ కర్స్ అక్కడొస్తుంది. ఇప్పుడు నడవనారంభించాడు. దేవుడు చెప్తాడు, నీవు సేద్యపరుస్తావు కానీ అది తన సారమునివ్వదు అని అంటాడు. దేవుడు తిరిగి తిరిగి ల్యాండ్ మీద చేయి వేస్తున్నాడు. చూడండి, మొదట ఆదాముతో చెప్పాడు, ఇతనితో చెప్పేప్పుడు ల్యాండ్ మారిపోయింది, ముండ్లతుప్పగా మారిపోయింది. తర్వాత కయ్యనుతో చెప్పేప్పుడు త్రోవ ప్రక్కనది వచ్చింది, నువ్వు నడుస్తావు, ఇక నడుస్తూనే ఉంటావు. ఇతను నడుస్తూ ఉంటే దారి ఏర్పడుతుంది. బాగా గమనించండి, ఏ మృగాలు నడిచినా దారి ఏర్పడదు.
0: అవును,
1: మనిషి నడిస్తేనే దారి కలుగుతుంది. కారణం, మరి కారణం ఏంటంటే, శపింపబడిన మనిషి అతను. అతను నడిచేటువంటి దారిలో ఏది మొలవదు.
0: ఇందులో బ్యూటీ ఏంటంటే, దేవుని ప్రణాళిక అది కాదు,
1: దేవుని ప్లాన్ అది.
0: ఆయన నిజమైన ప్లాన్ అన్ని మంచిగా ఉండాలి,
1: మంచిగా ఉండేటువంటివే. అదే రీసెంట్ గా మాట్లాడుకున్నాం. అందరిప్పుడు దేవుణ్ణి ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకు దేవుడు ఇలాగున్నాడు, దేవుడుంటే ఇలా జరుగుతుందా? ఆయన వీరినే ఒక ప్రశ్న అడుగుతున్నాం. వీరొచ్చి ఒక మంచి వస్తువు పిల్లలు ఆడుకోవడానికి ఇస్తున్నారు, వీడియో గేమ్స్ ఇస్తున్నారు, లేక సెల్ ఫోన్స్ ఇస్తున్నారు. పిల్లవాడు సెల్ ఫోన్ ఇరక్కొట్టాడు, ఆ తప్పు తండ్రిదా లేక పిల్లవానిదా? వీరేం చెప్పగలరు? ఆ మీరుండగా మీ పిల్లవాడు ఎలా పగలగొట్టగలడు? మీరున్నప్పుడు అలా చేయగలడా అంటే, నేను వానికిచ్చి వానికి స్వతంత్రతను ఇచ్చాను, నీవు నీ ఇష్టానుసారంగా యూజ్ చేయమని చెప్పి, యూజ్ చేసినప్పుడు నువ్వు తప్పుగా యూజ్ చేశావు, దానికి ఆయన ఏం చేస్తాడు? ఇదే వీరి పిల్లవాని యాంగిల్ నుండి వీరు చూశారనుకోండి, తండ్రి ఒకవేళ ఇవన్నీ చేయకూడదు, కొనిచ్చాడు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఈ ఫోన్ నువ్వు ఇలాగే యూజ్ చేయాలి, అలా చేస్తే విరిగిపోతుందని చెప్తూ ఉంటే మనల్ని చూసి ఏమంటారంటే, ఏంటి కొనిచ్చి మొత్తంగా ఆయన డిక్టేటర్ పనిచేస్తూ ఉన్నాడు, ఒక ఫ్రీడమ్ అనేదే లేదిక్కడ అని వీరే చెప్తూ ఉంటారు. తండ్రి ఫ్రీగా వదిలి వీరు తప్పు చేస్తే దానికి వారు తండ్రి ఆపకూడదా? బిడ్డ తప్పు చేస్తున్నప్పుడు
0: మొత్తం మీద తండ్రిలాగా
1: తండ్రి మీదే వీరు కార్నర్ చేయడం, దేవుణ్ణే కార్నర్ చేస్తున్నారు వీరు. అప్పుడు ఈ స్థలంలో దేవుడు 6,000 సంవత్సరాల క్రితం భూమిని మనిషికి మంచిగానే ఇచ్చాడు. ఇవి మనిషి చేసినవి. ఫస్ట్ ఇతను చేసినప్పుడు ల్యాండ్ శపించబడింది. తర్వాత దేవుడు చెప్తున్నాడు, అతను శపించబడ్డాడు. అతడు నడిచి వెళ్లే త్రోవ ఏది కూడా మొలవదని చెప్పాడు. ఏనుగు నడిచే దారి మొలుస్తుంది, ఎంత వెయిటు. మనిషి నడిచిన చోట అక్కడ ఏది కూడా మొలవదు. అదే ఈనాడు. ఇప్పుడు రెండవ మూడవ ల్యాండ్ వచ్చింది. మంచి ల్యాండ్ ఒకటుంది, ముళ్ళున్నటువంటి ల్యాండ్ ఉంది, త్రోవ ప్రక్కన ఒకటొచ్చింది. దీని తర్వాత ఇతడు నోవాహు కాలంలో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు చూసినట్లయితే నోవాహు కాలంలో అన్ని కూడా పోయి మిగతాది ఏదుందని చూస్తే కొండలు మాత్రమే ఉన్నాయి,
0: మౌంటైన్స్.
1: దానిపైనే ఓడ నిలుస్తుంది. అందులో నుండి ఒక కూటం ఏర్పడుతుంది. అక్కడి నుండి దిగి ఏర్పడుతున్నారు. వారి యొక్క మనోస్థితి రాతి వంటి మనసుగా మారిపోయింది. సో ఈ నాలుగు విధాలైన ల్యాండ్ ఏర్పడటానికైనా పరిణామం ఇది.
0: చాలా పూర్తయింది ఆదికాండంలోనే.
1: జెనసిస్లోనే, జెనసిస్ ఏనండి ఈ టోటల్ బైబిల్ యొక్క సీక్రెట్కైనా ధననిది. అంటే అనేక రహస్యాలు చెప్పుకుంటున్నాం, రెవల్యూషన్ చెప్పుకున్నాం, డానియేలు చెప్పుకున్నాం, మరిప్పుడు ఈ పారబుల్స్ చెప్పుకుంటున్నాం, అన్నిట్లో సీక్రెట్స్ ఉన్నాయి. బట్ జెనసిస్లో ఉండేటువంటి సీక్రెట్స్ ఉన్నాయి కదండి, అవి మీరు త్రవ్వి తీనేలేరు. మేమొక 11 అధ్యాయాలు మాత్రమే ఈ టోటల్ బైబిల్ ఓల్డ్ అంతటికి మ్యాప్గా పెట్టుకున్నాం.
0: అన్ని విషయాలు ఉన్నాయి,
1: 11 చాప్టర్స్లో ఉన్నాయి. ఆ 11 చాప్టర్స్ని కూడా మీరు జెనసిస్ 1-11 వచ్చి మీరు మెడిటేట్ చేయగా చేయగా చేయగా అన్ని సీక్రెట్స్ అందులో ఉన్నాయి, రివీల్ అవుతూ ఉన్నాయి.
0: అది కూడా ఆదికాండం 1-2 ప్రకటన వివరణలో ఒక యూనిక్ గా
1: ఒక యూనిక్ గా ఉంటుంది. అవి రెండు ఈ రెండు అంటే గాడ్ యొక్క మహాత్మ్యమంతా కూడా, అట్లే తన పొకిషం అంతా కూడా ఆ భాగాన్ని, ది బెస్ట్ ని కంప్రెస్ మోడ్ లో ఇచ్చి ఇప్పుడు చెప్తున్న జిప్ ఫైల్ గా ఇచ్చాడంటే అది ఇదే. కాబట్టి ఈ 4 విధాలైన ల్యాండ్ అనేది 4 విధాలైన మనుషుల యొక్క తన్మయం
0: వ్యత్యాసం.
1: భూమి 4 ల్యాండ్లుగా మారింది. అదే మరొక పార్ట్, ఇందులోనే మరొక పార్ట్ ఉంది. ఈ 4 విధాలుగా మనుషులు మారిన తర్వాత 4 విధాలైన నియమాలు వస్తున్నాయి, 4 కాలఘట్టాలు వస్తున్నాయి. అవి ఏవేవి కాలఘట్టాలని నేను చెప్తాను. ఇప్పుడు ఆదాము నుండి నోవాహు కాలం వరకు ఒక నియమము. నియమం అంటే మనకి ఇప్పుడు ఆజ్ఞాపనలు లేక లా. వీరందరూ చెప్పచ్చు అప్పుడు లాయే లేదు, ఉంది. మనస్సాక్షి ప్రమాణం అనే పేరు దానికి. మీ మనస్సాక్షి ప్రకారంగా మీరేం చేస్తారో దానికి మనస్సాక్షికి నిజాయితీగా ఉండాలి.
0: అది నోవా కొంచెం వ్యత్యాసంగా ఉన్నాడని చెప్పి,
1: నోవాహు దేవునితో సంచరించి నీతిమంతుడుగా ఉండాడు. ఇప్పుడు ఉదాహరణకు మనస్సాక్షి ఎలాగ ఉండాలంటే, ఇప్పుడు ఆదాముతో దేవుడు ఏ ప్రశ్న అడిగాడంటే, నీవు తినకూడదని చెప్పిన వృక్షఫలము తింటివా? సరేనా, మొదటి ప్రశ్న, నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? ఈ ప్రశ్నకి జవాబు చెప్పాడా? బదులు చెప్పలా. ఈ ప్రశ్నకు అతడు జవాబు చెప్పినట్లయితే కథే వేరు.
0: అక్కడే కొంచెం అయిపోయి ఉండొచ్చు,
1: అయిపోయేది
0: అయ్యుండొచ్చు,
1: వేరేలాగుండేది. ఈ ప్రశ్నకు జవాబు చెప్పలా, నీవు దిగంబరివని చెప్పినవాడెవడు? రెండవ ప్రశ్న అడుగుతున్నాడు, నీవు తినకూడదని చెప్పిన వృక్షఫలము నీవు తింటివా? తినకూడదని ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివా? దీనికేం బదులు చెప్పాలి?
0: లేకపోతే లేదని చెప్పాలి
1: కదా బదులు. తను ఏం చెప్పాడు? నీవు నాకిచ్చిన ఈ స్త్రీ ఆ వృక్షఫలములిచ్చింది.
0: బ్లేమ్ చేశాడు,
1: దేవునిపైనే ఆ నింద మోపాడు.
0: అది రివర్స్ చేశాడు,
1: రివర్స్ చేశాడు. ఆ మీరిచ్చిన ఆ మనిషే ఆమె నన్ను తినమని చెప్పింది. ఇప్పుడు ఆమె దగ్గర అడుగుతున్నాడు, ఏమా నీవు చేసినది ఏమిటి అన్న వెంటనే ఆమె, క్షమించండి నేనే తప్పు చేశానని ఆమె చెప్పలేదు, ఇతను చెప్పలేదు. ఈమె ఏం చెప్పిందంటే, సర్పము నన్ను మోసపుచ్చింది.
0: ఈమె
1: కూడా సర్పం మీద బ్లేమ్ చేసింది. అయితే మొత్తానికి వీరెవరూ కూడా నేను పాపినని ఒప్పుకోలేదు,
0: ఒప్పుకోలేదు,
1: అక్సెప్టే చేయలేదు, నేను తప్పు చేశాను. అవునయ్యా దేవా నేనే తిన్నాను అనేటువంటిది వీరి మాటల్లో రాలేదు. ఇదే మొదటిగా మనస్సాక్షికి విరోధంగా. అంటే ఇప్పుడు మనమొచ్చి యేసుక్రీస్తిచ్చిన ఉపదేశములు ప్రమాణంగా ఉంచుకున్నాం. కృపా నియమము, స్వతంత్ర నియమం అనేది చెప్తున్నాము లా. దీనికి ముందు యూదులకంటూ ఒకటి ఉండేది, అది ధర్మశాస్త్రం, అది మనం చట్టం అంటున్నాం. దానికి ముందు ఉండేటువంటిది మనసాక్షి నియమం. మనసాక్షికి ఒక లా ఉంది. ఇప్పుడు కూడా మనం ఏ మాట చెప్తామంటే, నీ మనసాక్షి ప్రకారంగా చెప్పు అని అంటుంటారు. అంటే నీవు దేనికి భయపడతావో లేదో, దేనికి భయపడాలి?
0: మనసాక్షి,
1: మనసాక్షికి భయపడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉండే అన్ని సాక్ష్యములు అబద్ధము చెప్పే అవకాశాలు ఉన్నాయి.
0: మనసాక్షి
1: అబద్ధం చెప్పదు. ఒకవేళ మీరు బయటికి చెప్పేప్పుడన్నా అబద్ధం చెప్పవచ్చు, మీ మనస్సాక్షికి బాగా తెలుసు మీరేం చేశారు అనేటువంటిది. అప్పుడు దేవుడేం కోరుతున్నాడు, నీ హృదయం ఏమనుకుంటుందో, ఏం చెప్తుందో అది నువ్వు బయటికి చెప్పు.
0: డిఫాక్ట్గా లోపల పెట్టాడు.
1: అవును, మరి ఇదొచ్చి తప్పే చెయ్యదు. ఒక పీరియడ్లో ఈ మనస్సాక్షి అబద్ధం చెప్పని ఆరంభిస్తుంది. అదే బైబిల్ చెప్తుంది మనస్సాక్షి గద్దెంపు కలిగిన వారిగా ఉండాలని చెప్పి. వారు మనస్సాక్షికి విరోధంగా మాట్లాడతారు, లేనే లేదంటాడు.
0: అది సాధారణంగా,
1: అది ఎలాగంటే లోకానికే తెలుసు తనే చేసి ఉంటాడని. కాని తను చెప్తాడు లేనే లేదండి, ప్రూవ్ చేస్తాడు, చివరి వరకు న్యాయస్థానంలో లేదంటాడు. అన్నిటినీ ప్రూవ్ చేసి చెప్పేస్తాడు, కాని తన మనస్సాక్షికి తప్పు చేశానని తెలుసు. ఆ విధంగా ఇదే మనస్సాక్షి గద్దెంపునకు లోబడని వారు. ఈ ప్రమాణం ఎంతవరకు ఉందన్నట్లయితే నోవహ్ కాలం వరకు ఉండింది. ఇప్పుడు ఆదాము తర్వాత నెక్స్ట్ జనరేషన్ కయీను. కయీను హేబీలును చంపుతున్నాడు.
0: అవును,
1: ఇప్పుడు కయీను దగ్గర మరొక ప్రశ్న అడుగుతున్నాడు. ఏమడిగాడు? నీ సహోదరుడు ఎక్కడా అని అడిగాడు. దీనికి అతను ఏం చెప్పి ఉండాల్సింది? నాకు నేనే అతన్ని కోపంతో కొట్టాను, చనిపోయాడు అని చెప్పుండాలి. అందుకతను అతనికి కావలివాడనా,
0: రివర్స్ చెప్పాడు,
1: నేనే అతనికి వాచ్మ్యానా, నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అనేది. ఆయన చెప్తున్నాడు, అతని రక్తము నాకు మొరపెట్టెను, అతని యొక్క స్వరము నాకు వినబడుతుంది అని అంటున్నాడు. అప్పుడు ఇతని మనస్సాక్షిలో అబద్ధం. ఇతని వంశములో ఒకడు వస్తున్నాడు, లామీక్ అనేవాడు. అంటే నోవాహు యొక్క తండ్రి కాదు, ఇతని వంశములో ఒక లామీక్ వస్తున్నాడు. ఆ లామీక్ చెప్తున్నాడు, నేను నా చేతితో ఒకరిని చంపాను, నాకు గాయం ఏర్పడినందువల్ల ఒకరిని చంపాను చేసి చెప్తున్నాడు. చూడటానికి మంచోడుగా కనబడుతున్నాడు.
2: పర్వాలేదు ఒప్పుకున్నాడు. తను చెప్తున్నాడు, కయీనికి అప్పుడు దేవుడొచ్చి, ఎవడైనా కయీను చంపితే వానికి ప్రతిదాన్న 7 అంతలు కలుగును, నన్ను ఎవడైనా ముడితే 7 అంతలు దేవుడు శిక్షిస్తాడని తనే అలాగే చెప్పుకుంటాడు, జస్టిఫై చేస్తాడు. అప్పుడు వీరందరూ మనసాక్షి ప్రమాణములు చేజారినవారు. ఒక ధర్మశాస్త్రం అన్నది వచ్చింది కదండి, ఆ ధర్మశాస్త్ర నియమము ఎందుకు దేవుడు ఇస్రాయేలుకి ఇచ్చాడంటే వీరు మనస్సాక్షిలోనే అబద్ధం చెప్పని ఆరంభించారు. బేసే అవుట్ అయిపోయింది. దీని తర్వాత వీరి దగ్గర నిజం బయటికి రాదు. సో మరి వేరే ఏ దారి లేక లోని బయట పెడుతున్నాడు.
0: అందువలనే దేవుడు జలప్రళయం కారణం తీవ్రంగా పోయింది.
2: దీని తర్వాత ఎవరి దగ్గర కూడా నిజాయితీ లేదు. అదే వాక్యం చెప్తుంది, భూమి అక్రమము చేత నిండి ఉన్నది.
0: దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నాడంటే
2: దీని తర్వాత ఎవరూ నిజము పలకలేదు, నిజాయితీకి ఎవరూ లేరు. తాను చేసిన తప్పును న్యాయపరుచుకుంటున్నాడు. ఈరోజు ఆ పరిస్థితిలోనే ఉంది భూమి మ్యాక్సిమం. పలుచోట్లలో మీరు చూసినట్లయితే తాము చేసిన తప్పును న్యాయపరిచే ఒక కార్యం. నేను ఈ బైబిల్ చదివి నాకు తెలిసినంతవరకు మనము తప్పు చేయ జాలమని మన దేవుణ్ణి నమ్మడం లేదు. వాక్యం చెప్తుంది, వారు మంటి వారని ఆయన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఇతను మట్టి నుండి వచ్చినవాడే, ఇతనికేముంది ఆ తన్మయముంది అని అనుకుంటున్నాడు. కాని ఆయన ఏమిష్టపడుతున్నాడు, చేసేవంటే ఒప్పుకో అంటున్నాడు. నువ్వు చేయవని చెప్పడం లేదు, నువ్వు చేయడానికి ఆస్కారముంది, చేసేవంటే ఏం చెయ్యి, నేనడిగినప్పుడు ఒప్పుకో. ఈ సౌలుకి దావీదుకి ఈ ఒక్కటే డిఫరెన్స్. సౌలు చేసింది ఒక తప్పు, ఒక రకమైన తప్పు. దావీదు చేసింది ఒక రకమైన తప్పు. మనమే జడ్జ్ చేస్తాం, సౌలు చేసింది కొంచెం చిన్నది, దావీదు చేసింది ఎంతో పెద్దది. మనము పాపములు అనేక డిఫరెన్స్ పెట్టామనుకోండి,
0: మనం అందులో డాక్టరేట్ పొందుకున్నాం,
2: తీసుకున్నాం. మనం చేశామంటే అది ఎప్పుడు చిన్న పాపమే, ఇంకెవరన్నా చేస్తే అది ఉన్నంతలో గొప్ప పాపము. దానికైనటువంటి జడ్జ్మెంట్ మనం ఇవ్వకుండానే పోము. అప్పుడు ఈ ఇద్దరికి మధ్యలో కూడా ఎక్కడ డిఫరెన్స్ అని చూసినట్లయితే, సౌలు మరి సమూయేలు చేత గద్దించబడుతున్నాడు. చూడు, నువ్వు నీ దగ్గర పశువుల కేక వినబడుతుంది ఏంటని అడిగితే వెంటనే తను చెప్పిన మాట, నీ దేవుడైన యెహోవాకు బలి చెల్లించడానికి ఉంచామంటున్నాడు. అమాలేకీయులదంతా కూడా హతము చేయమని చెప్పాను కదా,
0: ఇన్స్ట్రక్షన్ క్లియర్గా ఉంది,
2: నువ్వు అది చంపవలసిందే కదా అన్న వెంటనే ది బెస్ట్ మాత్రం ఉంచుకున్నాడు. ఎందుకు ఉంచుకున్నావని అడిగితే, లేదు దేవునికే, స్పిరిచువల్ పాపం దీని పేరు, ఆ పాపానికి స్పిరిచువల్ ట్యాగ్ అంటిస్తున్నాడు. ఇప్పుడు దావీదు, ఇది మన దృష్టిలో దీనికంటే గొప్ప పాపం చేశాడు, తప్పు చేసేశాడు. ఇప్పుడు నాతాను ప్రవక్త విడి చెప్తున్నాడు, ఏంటి నువ్వు ఆ పాపం చేశావు అన్న వెంటనే మరొక మాట స్ట్రైట్గా, నేనే ఆ మనిషిని, నేనే ఆ తప్పు చేశాను అని కాల్లో పడ్డాడు. చూడండి,
0: అంగీకరించాడు, అది కూడా ఆర్గ్యుమెంట్ లేదు.
2: దేవుడేం చూస్తున్నాడంటే నీ మనస్సాక్షికి ఒకటి తెలుస్తుంది, దానికి అగేన్స్ట్గా మాట్లాడద్దు. నీ మనస్సాక్షికి తెలిసినట్టుగా అవునని చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. నీవు మనస్సాక్షికే విరుద్ధంగా మారిపోయినట్టయితే ఎలా నిన్ను మార్చగలను,
0: ఏమీ చేయలేం.
2: తర్వాత నీతో మాట్లాడడానికి దారే లేదు. బయటనవారు చెప్తే ఒప్పుకోవడం లేదు, చట్టప్రకారంగా ఒప్పుకోవడం లేదు.
0: లోపలున్న
2: మనస్సాక్షికే విరుద్ధంగా మారితే నేనింకేం చేయగలను. అదే దేవుడు చూస్తున్నాడు, ఇదే డిఫరెన్స్. ఈ ఇద్దరి మధ్య డిఫరెన్స్ను ఒకనికి చివరికి తన సంతతే లేకుండా పోయింది, సౌలుకి. ఇతన్ని చూడండి, దావీదు ఒప్పుకున్నాడు, ఒక దగ్గర క్షమాపణ దొరికింది, అతని సంతతి కాపాడబడింది. అప్పుడు ఈ మనస్సాక్షి నియమం అనేది ఉంది ఫస్ట్, రెండవది ఉంది, అదే ధర్మశాస్త్రం. ఎప్పుడు ఈ ధర్మశాస్త్రం వస్తుందంటే నోవహ్ ఫ్లడ్ తర్వాత వస్తుంది. నోవహ్ దగ్గరే అది ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఇక ప్రతిదండన చేస్తా, సహోదరుని అడుగుతాను, అతని ఆరోపణకై ఇతని దగ్గర పగ తెచ్చుకుంటాను. దేవుడన్నీ
0: అది మనుషులు నొప్పించినందువల్ల వచ్చింది.
2: అవును, అతను చేసిన తప్పు వల్లనే ఇది. ఇప్పుడు రెండవదిగా ధర్మశాస్త్రము. ఇప్పుడు ఈ మనస్సాక్షి నియమం ఉంది కదండి, ఈ మనస్సాక్షి నియమముకైనటువంటి ఒక నేలే అది, ఆ సంభవించిన కాలానికైనా నేల. ఇప్పుడు ఆ నేలే ఇప్పుడు మనం చూసేటువంటిదైనా ముళ్ళున్న స్థలము. ఎందుకంటే అతను చేసిన వెంటనే ఏమొచ్చింది, ముళ్ళు వచ్చాయి. ముళ్ళు వచ్చిన వెంటనే అతనితో దేవుడు మాట్లాడుతున్నాడు, కాని అతని వల్ల ఏం చేయలేకపోయాడు, అంగీకరింపలేకపోయాడు. అతని వల్ల విత్తనమన్నది వాక్యం, ఆ వాక్యాన్ని వేసే కొలది అతను అంగీకరించలేకపోయాడు. ఒకచోట అంగీకరిస్తున్నాడు, తిరిగి ఏమవుతుంది, అది అట్లే అతన్ని అణచి ఆ యొక్క స్టాండర్డ్ లేకుండా చేసింది. ఇప్పుడు కూడా చూడండి, కొన్ని కార్యాలను చెప్తాం, చెప్పినప్పుడు వినేటువంటి గుంపు ఉంటుంది, కొంతమంది పిల్లలు ఉంటారు ఇంట్లో, మీరు చెప్పినప్పుడు అట్లే నెమ్మదిగా కూర్చుని ఉంటారు, సారీ డాడీ అని ఒకటే చెప్తాడు, తిరిగి అదే తప్పు చేస్తాడు. ఇప్పుడు మనకేమనిపిస్తుంది, ఇప్పుడు మనం మాట్లాడేమే, ఏంటి నీ బుర్రలో ఎక్కింది, ఏం జరిగింది, కాని వినేటప్పుడు ఖచ్చితంగా వింటాడు. ఈ మనస్సాక్షి ఆ విధంగానే. కయీనుతో మాట్లాడేటప్పుడు అతను వింటాడు, దేవా మీరు ఇలా చెప్పేశారు, నేను భరించలేనయ్యా, సరి బిడ్డనొచ్చి హతం చేయొద్దు, అతనిలో ఉద్దేశముందంటే, కాని క్షమాపణ మాత్రం అడగడు. తిరిగి నేను తప్పు చేశాను అని అతను ఏం చేయడు. ఒక్క దగ్గరైనా మీరు కయీను చూడండి, తాను హేబెలుకు చేసిన దానిని రెగ్రెట్ చేశాడా? ఏదైనా ఒకచోట దిగులు పడినట్టుగా ఉంటుందా? లేనేలేదు. అతనికి అది చేసింది సరి, అంతే, దానితో పని అయింది, మనస్సాక్షే పోయింది. ఇదే ముళ్ళున్న స్థలాలు. ఆ ఫస్ట్ ఫస్ట్ ముళ్ళు వస్తుంది, అప్పుడే ఫస్ట్. ఆ ముళ్ళు వచ్చిన వెంటనే ఒక విత్తనం వేస్తున్నాడు, అయ్యా ఈ ముళ్ళు రిమూవ్ చేయడానికి అని చెప్పి. ఇది అక్కడ ఆరంభమైన ముళ్ళు ధర్మశాస్త్రం ఎక్కడంటే సీనాయి కొండ దగ్గర ఆరంభమవుతుంది. సీనాయి కొండ మీద మోషేతో దేవుడు ముళ్ల పొద నుండి మాట్లాడతాడు. ఈ ముళ్ల నుండి ఆ ముళ్ల వరకు నియమం ముగిసిందని అర్థం. క్రొత్త నియమం ఆరంభమవుతుంది అక్కడ. ఎందుకు ముళ్లతో ఆరంభించాడు అని అడిగితే, ఇతని మనస్సాక్షి నియమం ముగిసిపోయింది, ఇక ధర్మశాస్త్రం ఆరంభమవుతుందని అర్థం. కొండపైన ఇది ఎటువంటి నియమమని చూసినట్లయితే, ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి కనానుకు వెళ్లే ఆ మార్గంలో ఇవ్వబడింది.
0: ఆన్ ద వే
2: అదే తురో ప్రక్కన వేయబడిన విత్తనం. ఇది రెండవ నియమము. వీరు వెళుతున్నప్పుడు దేవుడు వారికిస్తున్నది, వీరిని చూడండి, ఆ దారిన మొలిచినది అది కాన్స్టెంట్గా ఉండదు, ధర్మశాస్త్రాన్నిచ్చాడు. వీరు ఆ నియమాన్ని ఎలాగ మార్చారో తెలుసండి, అది అంతకంటే ఘోరం. ఇప్పుడు మనస్సాక్షి పోయింది, ఇప్పుడు తర్వాత దేవుడు చూస్తున్నాడు, సరి బలి అనేది తెస్తున్నాడు. బలికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పాప విమోచన, ఇంకొకటి మిమ్మల్ని ఒక సంవత్సరం గొర్రెని పెంచమంటున్నాడు. ఇంట్లో నువ్వేం చేయి, ఒక గొర్రెని పెంచాలి, అది ఎలా పెంచాలి, లోపమైనా కుంటితనమైనా ఉండకూడదు, అట్లే పర్ఫెక్ట్గా
0: ఉండాలంటున్నాడు.
2: ఎందువల్ల? దానికి అర్థమేంటంటే, ఆ స్థాయికి నువ్వు అల్లారుముద్దుగా పెంచాలని అర్థం. చూసుకోవాలి ప్రతిరోజు, ఇలాగా డైలీ 365 రోజులను భద్రంగా చూసుకున్నటువంటి గొర్రెను 366వ రోజున మీరు బలి ఇవ్వాలంటే మీకు ఎలాగుంటుంది?
0: కొంచెం అది బాధగా ఉంటుంది.
2: ఈరోజు మీరు ఇంట్లో పిల్లిని 3 నెలలు పెంచి చూడండి, లేక ఒక 6 నెలలు కుక్కను పెంచి చూడండి,
0: కలిసిపోతారు,
2: అటాచ్ అయిపోతాం మనం. అప్పుడు డైలీ లేచి దానికి ఏ గాయం కలగకుండా ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచి దాన్ని పోషించి అంత కేర్ తీసుకుని చూసే ఒక ప్రాణిని నువ్వు బలి ఇస్తున్నావంటే నీ మనసులో ఏముంటుంది? ఒక బాధ కలుగుతుంది. ఆ మనసాక్షిని పురికొలిపేదే ధర్మశాస్త్రం.
0: అదే మనము క్రీస్తు పుట్టినప్పుడు రాత్రులయందు కాపాడినారు.
2: కాపర్లు మందను కాస్తున్నట్టుగా ఉంది కదండి, రాత్రివేళ కాచినట్టుగా. ఆ రాత్రివేళ కాచిన వారు ఎవరిని చూసినట్లయితే, సాధారణంగా కాపర్లు రాత్రులు వారు మందను కాయరు. వారేం చేస్తారంటే ఆ మందను దొడ్డిలో ఉంచుతారు, వాటిని ఉంచి ఇంటికి వెళ్ళిపోతారు. కాని ఆ యొక్క కావలిగా ఉండేవారు ఆ పస్కా పశువును కాచేవారు, అంటే ఈ పాసవర్ కొరకు పర్టికులర్గా ఈ పశువులను కాచేవారు. ఈ కావలి వారు ఏం చేసేవారంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకు ఆ దూత వారికి చెప్పాడనేటువంటిది. కాచేవారు ఏం చేస్తారని అడిగినట్లయితే, ఎవరి గొర్రెను వారు పెంచుతున్నారో ఆ గొర్రెను పెంచేవారిని మరుసటి ఉదయము, ప్రతిరోజు ఉదయము, అది గుడారాల పండుగ అంటారు, ఆ గుడారాల పండుగలో వారు ఉంటారు. అంటే ఇంటికి ముందే ఒక టెంట్లో వారు ఉంటారు, అలాగ ఒక 1 వీక్. సో వారేం చేస్తారంటే ఉదయాన షలోమ్ అని చెప్తారు, వెళ్ళి మీకు సమాధానం అని చెప్తారు. ఇది వచ్చి అక్కడ ఒక ప్రొసీజర్ యూదుల మధ్యలో. ఇప్పుడు ఇది చెప్పిన వెంటనే వీరేం చేస్తారు, మరుసటి ఉదయాన షలోమ్ అని చెప్పడానికి బదులుగా రక్షకుడు పుట్టాడు అని చెప్తున్నారు వెళ్ళి వారికి. సో ఇదే ఆ యొక్క అక్కడున్నవారు ఆ పస్కా గొర్రె పుట్టింది, బలి కావలసిన యేసుక్రీస్తు అక్కడ పుట్టాడనేటువంటిది వారికి తెలియదు.
0: అది కరెక్ట్గా లింక్ అవుతుంది,
2: లింక్ అయ్యేట్టుగా చెప్పబడుతుంది. అప్పుడు ఈ గొర్రెను బలి ఇవ్వడం అనే కాన్సెప్టు అది ఎలాగంటే, ఇంతవరకు మనస్సాక్ష్యమైంది, అది కఠినపరచబడింది, ఇప్పుడు దాన్ని ఫిజికల్గా పురిగొలుపుతున్నాను నేను, దేవుడు చేస్తున్నాడు, నీ ప్రేమను నేను. అప్పుడు ఆ గొర్రె బలి అయ్యేప్పుడు మీకేమవుతుందంటే, నా యొక్క పాపానికి అది ఏమవుతుంది, బలి అవుతుంది అని చెప్పి వారు ఫీల్ అవుతారు.
0: అప్పుడైనా మారతాడు,
2: అప్పుడన్నా దాని తర్వాత పాపం చేయకుండా ఉంటాడని. సో ఇక మీదట నేను బలి చెల్లించడానికి వెళుతున్నప్పుడు నేను తిరిగి పాపం చేస్తే నేను మరొక గొర్రెను బలి ఇవ్వాలి అనేటువంటిది. కానీ ఒక పీరియడ్లో అది ఎలాగ మారిపోయిందని చూసినట్లయితే, ఈ వాక్యం మరొక రీతిగా వారిలో కార్యం చేయనారంభించింది. పోను ఒక 2-3 తరములు వెళ్లిన తర్వాత ఎలాగయ్యాడంటే, గొర్రె ఉంది నేను పాపం చేయొచ్చని తీర్మానించుకున్నాడు.
0: అది ఉందిలే చూసుకుందాం.
2: గొర్రె ఉంది, అదేం చేశాడు, దాన్ని ఇతడు పెంచలేదు,
0: పెంచమని
2: గొర్రెను తీసుకెళ్లి కాపరికి ఇచ్చేశాడు. పస్కా గొర్రె పిల్లను పెంచేవారు మరొకరు,
0: ఓహో,
2: వారికిచ్చేశాడు, ఈ గొర్రెను 1 సంవత్సరం పెంచి నాకివ్వు, అలా అతను పెంచి బలి చెల్లించాల్సిన రోజున నువ్వు నేరుగా చేయి,
0: అక్కడికి
2: ఆలయానికి తీసుకొచ్చేయి. ఇప్పుడు ఈ గొర్రెకి ఇతనికి ఏం లేదు,
0: దానికి సంబంధమే లేదు,
2: నియమం వేస్ట్ అయిపోయింది. ధర్మశాస్త్రం
0: అక్కడ పెట్టిందే,
2: ఆ ఉంచిన ఉద్దేశం పోయింది. నువ్వు పెంచాలి, నువ్వు ఉంచుకోవాలి, ప్రతిరోజు పరామర్శించాలి, అది గాయపడకుండా చూసుకోవాలి, అన్నీ చేయాలి. అయితే ఇతడు ఏం చేశాడు అని చూస్తే ఇది పోయింది.
0: దానికంటే ఘోరమైంది ఆ త్యాగం. తీసుకున్న వస్తువు వ్యాపారంగా మారిపోయింది.
2: ఇప్పుడు అది బిజినెస్ అయిపోయి చివరిలో ఆ దేవుని యొక్క స్పిరిచువాలిటీ వచ్చి కమర్షియల్గా మారింది.
0: అందుకే కోప్పడ్డాడు.
2: ఆయన కోప్పడ్డాడు, ధర్మశాస్త్రాన్ని కొలాప్స్ చేశాడు. అవసరం లేదు వెళ్ళమంటున్నాడు.
0: అంత పెద్ద సమస్య.
2: ఒక దగ్గర దేవుడు చెప్తున్నాడు మలాకీలో, పండుగలలో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖం మీద వేస్తాను అంటున్నాడు. ఎంతటి మాటో చూడండి, ఒక ఆక్రోషమైన మాట అది. నీ యొక్క బలి అవసరం లేదంటాడు. హోషేయాలో చెప్తాడు నీ బలి అవసరం లేదంటాడు. నీ యొక్క ద్రాక్షరసం అవసరం లేదంటాడు. నీ అర్పణ నాకు అవసరం లేదు, నువ్వే ఉంచుకో అంటాడు. అంటే అది ఎందుకు మనం ఇస్తున్నాం? ఈరోజు అదే పరిస్థితిలో మనమున్నాం. ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నారు? ఆఫరింగ్ ఎందుకు ఇస్తున్నారంటే ఇవ్వద్దని అర్థం కాదు, ఎందుకు ఇస్తున్నాం?
0: అది కృతజ్ఞత
2: హృదయంతో. దేవుడు నాకు ఇన్ని చేశాడు, ఆయన చేసిన దాంట్లో సంతోషంగా నా పాటు. ఇప్పుడు ఆఫరింగ్ ఎలాగయింది? దేవుడు ఇస్తాడు, మనమింతిస్తే ఇంతిస్తాడు అనే స్థాయికి వచ్చేసాం.
0: క్యాల్క్యులేషన్.
2: ఆఫరింగ్ ఒక కర్తవ్యమైపోయింది. అయ్యో, ఆఫరింగ్ ఇవ్వకపోతే దేవుడు శిక్షిస్తాడు, ఆఫరింగ్ ఇవ్వకపోతే దేవుడొచ్చి దరిద్రత వస్తుంది. దేవుణ్ణి ఎంత చీప్గా చేశారో చూడండి. ఏది కూడా లేని లోకములో తన ఏకైక కుమారుడినే ఇచ్చినటువంటి వాడు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే శిక్షిస్తాడా?
0: ఆ ఆలోచనే మారింది.
2: ధర్మశాస్త్రం యొక్క మరొక వర్షన్ ఇది. వారు ధర్మశాస్త్రంలో ఎటువంటి తప్పు చేశారో ఆ వర్షన్ ఇది. అదేమైంది, అతను గొర్రెపిల్లను ఇస్తే నా సమస్య సాల్వ్ అవుతుంది, అప్పుడు గొర్రెపిల్ల ఉంది, నేను పాపం చేయొచ్చు. ఇప్పుడేమైంది, ఆఫరింగ్ ఉంది, ఏమైనా చేయొచ్చు. ఒప్పుకోలు చేశాం, ఇచ్చామంటే ఓకే, రైట్. ఒక పిల్లుడు ఎగ్జామ్కి చెప్తున్నా మంచి మార్కు సంపాదిస్తే దేవునికి ఇంత నేను చేస్తానని చెప్తున్నాడు. నువ్వు మంచి మార్కులు తీసి ఇంత చేయడం అనేది రెండవది. చదవవద్దా? చదివితేనే కదా మార్కు వస్తుంది. చదవకుండా నాకు దేవుడు ఇన్ని మార్కులు ఇచ్చినట్లయితే ఇంత దేవునికి చేస్తాను అంటే
0: ఆ తర్వాత మార్కు రాలేదంటే నాకేం దేవుడు ఇవ్వలేదు?
2: దేవుడు నాకు మార్కులు ఇవ్వలేదు. ప్రార్థించడం అనేది రెండవది, చదువు మొదట. క్రియలేని విశ్వాసం మృతమే కదా. ఈరోజు ఆఫరింగ్ అదే స్థితిలో ఉంది, ధర్మశాస్త్రం యొక్క స్థాయికి వచ్చింది. సో ఈ రెండు నేలలు, రెండు నియమాలు. ఆదము నుండి ఆ సీనాయి కొండపైన ఆ ముళ్ల పొద చూడండి, పొదలో దేవుడు, అదే ముళ్లలో పడినటువంటి నియమం. ఆ చోట నుండి కల్వరి కొండ వరకు అక్కడ నియమం, ధర్మశాస్త్రం ముగిసింది, క్రీస్తుతో ముగిసింది. అయితే ఇది ఎక్కడ దొరికింది వీరికి నియమం? ఫ్రమ్ ఈజిప్టు ఇస్రాయేల్ వీరు నడిచొచ్చేప్పుడు దేవుడు ఇచ్చినటువంటిది. ఇది ఇస్రాయేల్లో దేవుడు ఇవ్వల, దారిలో ఇచ్చాడు. ఇదే త్రోవ ప్రక్కనైన నేల. సో ఈ రెండు కార్యాలను దీనికైనా ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూడొచ్చు. సమయం సరిపోదు అనుకుంటా, ఇంకా పూర్తిగా ముగించాలంటే.
0: అవును, దీన్ని మనం మాట్లాడినట్టుగానే ఇందులో ఒక లైన్ లాగే ఉంది. అయితే దీన్ని చూసి అనేక ఎపిసోడ్స్ పోయే విధంగా ఇది ఉంది. తరువాత భాగంలో దీన్ని చూసి ఇంకా రెండు నెలలు ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ తక్కువ టైం ఉండడం వల్ల ముగిద్దాం. బట్ తర్వాత వారం ఇందులో మరొక రెండు నెలలున్నాయి. అయితే అందులోని రహస్యాలేంటి, మనం ఎలా సిద్ధపడాలి? ఇందులో కరెక్ట్గా ఒకటి అర్థమైంది. ఏది కరెక్ట్ అంటే, మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే అది చాలా డీప్గా ఉంది. మనం ఎలా వెనుకబడి ఉన్నాము అన్నది డీప్గా ఉంది. అది ఎలా సరిచేయాలి, దాని రహస్యాలు కూడా దేవుడు చెప్తున్నాడు. అదేంటంటే లక్షలను మరియు రహస్యాలను ఇచ్చి మీరు లోపలికి రండి అని ఎంత చక్కగా తెలియజేస్తున్నాడు. తరువాతి భాగంలో ఇంకా కొంచెం డీటెయిల్డ్గా మనం చూద్దాం. వన్స్ అగైన్ ఉపమానములు, రహస్యాలు, అనేక విషయాలు వీక్షకులు యూట్యూబ్ ద్వారా మరియు టీవీ ద్వారా చూసి ఫోన్ చేస్తున్నారు, రాస్తున్నారు కూడా. ఆత్మీయంగా చాలామంది నేర్చుకుంటున్నారు, మనం కూడా నేర్చుకుంటున్నాం. సో మనం దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదములు. నెక్స్ట్ వీక్లో మనం ఈ ఉపమానములు, రహస్యాలను డీకోడ్ చేద్దాం. వందనములు.
3: ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

0: లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. చాలా విషయాలు అడగాల్సి ఉంది, రండి అడుగుదాం. బ్రదర్ జగన్ కార్యక్రమానికి స్వాగతం. గత నమోదులో మనం లాస్ట్ షిప్ను గురించి చూసాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే, ఆ తండ్రి యొక్క హార్ట్ అంతగా ఒకరు వెళ్ళిపోయారే, 99 నా యొద్ద ఉన్నాయితే అని చెప్పలేదు. వారు ఆ ఒకరి కోసం వెళ్ళి వెతికి ఆ పార్ట్ని చూసాం. ఈరోజు మనం లూక్ 15వ అధ్యాయములో ది లాస్ట్ కాయిన్ గురించి మనం చూడబోతున్నాం. ఈ లాస్ట్ కాయిన్ అని చెప్పినప్పుడు ఆ నమోదుకు దీనికి ఫండమెంటల్ ఏంటా వ్యత్యాసం?
1: మీరు ఫండమెంటల్ అని అడగడం వల్ల నేను సాధారణంగానే ఈ యూదా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళడం లేదు, ఎప్పుడు ఆ విధంగా చూడను. దీని యొక్క స్పిరిచువల్ థాట్ మాత్రం తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వారికి ఇచ్చాడు, దాని స్పిరిచువల్ థాటే మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్తో చేర్చి చదవకూడదని చెప్పడంలో అది ఒక విధమైన టీచింగ్. అది చదివేవారు ఉంటారు, అది ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఉంటారు, అందుకని హీబ్రూ చదివి గ్రీక్ చదివి వచ్చేవారు ఉన్నారు. అది తప్పని చెప్పడం లేదు. నేను సాధారణంగా బ్యాక్గ్రౌండ్లకి అధికంగా వెళ్లేది లేదు. నా యొక్క థాట్, అధికంగా బ్యాక్గ్రౌండ్లకి వెళ్ళేప్పుడు నాకు వారికైనా ధర్మశాస్త్రాన్ని పొందుకుంటున్నాను. కానీ నాకైనా ఒక స్పిరిచువల్ థాట్ దొరకాలంటే దానికంటే ఇది అధికంగా ధ్యానించాలనుకుంటా. అయితే ఇప్పుడు మనం ఈ ఉపమానాన్ని గుర్చి చూసేప్పుడు, మీరు ఫండమెంటల్ అని అడగటం వల్ల దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది. మొదటది చెప్పి దాని తర్వాత దీనిలోనికి వెళితే బాగుంటుంది అనుకుంటాను. 8వ వచనము నుండి 10వ వచనం వరకు అది చెప్పబడింది. లూకాసు వార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వరకు. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని ఉంది. అప్పుడు అందులో కనిపెట్టే మెథడ్స్ అని ఉన్నాయి. దీపం వెలిగించి, ఇల్లు ఊడ్చి అనేవి ఉన్నాయి. దాని గురించి చూడగల అవును డీటెయిల్గా ఉంది, అది తర్వాత చూద్దాం. ఎందుకు ఆ స్త్రీ ఈ ఒక వెండి నాణెము కొరకు ఇంపార్టెన్స్ ఇస్తుంది? ఆ స్త్రీ దగ్గర మిగతా 9 నాణెములు ఉండి కూడా అక్కడ ఒక నెంబర్ చెప్తున్నాడు, 10 అని అక్కడ చెప్తూ ఉన్నాడు. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. వేదపాఠ్య నిపుణులు అది చెప్తూ ఉన్నారు. ఏంటంటే, సామాన్యంగా ఇస్రాయేలీల్లో స్త్రీలను వివాహము చేసుకొనక ముందు నిశ్చయం చేసిన తర్వాత వారి చేతిలో వచ్చి 10 వెండి నాణెములు కలిగిన చైన్ వంటిది ఇస్తారట. అందులో 10 కమాండ్మెంట్స్ రాసి ఉంటుందట. ఒక్కొక్క నాణెములోనూ ఒక్కొక్క కమాండ్ రాసి ఉంటుందట. ఇదొచ్చి ఇప్పుడు మన ఊరిలో నిశ్చయం చేసేప్పుడు చూస్తే కొందరు రింగ్ పెడతారు, కొందరైతే గాజులు వేస్తారు, కొందరు బైబిల్ మార్చుకుంటారు. ఇలా కొన్ని
0: చేస్తున్నారు
1: కల్చర్ని బట్టి. వారి కల్చర్ ప్రకారం ఆ స్త్రీకైతే 10 వెండి నాణెములు ఉన్నటువంటి చైన్ ఒకటి ఇస్తారు, చైన్ వంటిది ఒకటి ఇస్తారు. ఇది వచ్చి స్పిరిచువల్గా ఇచ్చేది. మా యొక్క కుటుంబంలో నీవచ్చి స్పిరిచువల్గా నడిపించడానికి రామ్మా, ఈ 10 నీవు గైకొనాలి అనేది చెప్తూ, అందులో ఒకటి తగ్గిన ఆ నిబంధనను మీరినట్టే ఆమె. ఇప్పుడు ఒక ఉదాహరణకు, వ్యభిచరింపకూడదు అనేది ఉంటది. ఆ వెండి నాణెం కనపడలేదనుకోండి, ఇప్పుడేమవుతుంది? లైఫ్లో అది అడిగేప్పుడు ఆ ఒక వెండి నాణెం లేదు, 9 ఉన్నాయి, ఏ ఆజ్ఞ మీరింది?
0: మరి మేజర్
1: మేజర్ దొంగిలింపరాదు అనేది ఉంటది, దొంగిలించకూడదు. ఇప్పుడు రాహిలు తను ఏం చేస్తుంది? అక్కడి నుండి తండ్రి ఇంటి నుండి వచ్చేప్పుడు తండ్రి కొలిచే బొమ్మల్ని దొంగిలించుకుని వస్తుంది. ఇప్పుడు ఈ వెండి నాణెం కనపడలేదంటే ఈమె దొంగనే అర్థం స్పిరిచువల్గా చూస్తే. సో ఆ విధంగా అందులో ఏ ఒక్కటి కూడా ఏమవకూడదు, మిస్ అయిపోకూడదు. మిస్ అయితే పెండ్లే ఆగిపోతుంది.
0: అంత
1: సీరియస్ అయిన విషయం ఆమె లైఫ్కైనా 10 అది. ఇప్పుడు ఇంటిలో ఏది కనబడకపోయినా అది సమస్యే కాదు.
0: అయితే ఇవి
1: ఈ 10ని పెండ్లి కొడుకు వచ్చేప్పుడు వారి ఇంటి వారు చూస్తారు, వరుడొచ్చేప్పుడు చూస్తాడు. ఆ 10ను ఆమె మెడలో వ్రేలాడితేనే సెలెక్టెడ్. వరుడు వధువును పెండ్లి చేసుకోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు ఇచ్చి వెళ్ళాడు, ఆజ్ఞలను ఇచ్చి వెళ్ళాడు. ఈ ఆజ్ఞలను ఈ స్త్రీ అనేది ప్రత్యేకించి సంఘానికి సూచనగా
0: ఉంది.
1: ఆ సంఘం అనేది ఈ నియమములను చివరి వరకు భద్రపరుచుకోవాలి. అది ఎంతవరకు? పెండ్లి చేసుకునేంతవరకు భద్రంగా చూసుకోవాలి. అప్పుడు వరుడు తిరిగి వచ్చేప్పుడు, యేసుక్రీస్తు వచ్చేప్పుడు, ఇందులో ఏది కనబడకుండా పోయినా, ఆజ్ఞలలో ఏది కనబడకుండా పోయినా ఈమెకు పెండ్లి జరగదు. మోర్ ఇంపార్టెంట్, ఆమె లైఫ్ మరొక ఘట్టానికి వరుణితో వెళ్ళి ఆమె చనిపోయేంతవరకు జీవిస్తుంది. ఆమెకి ఆ అంగీకారాన్ని ఇచ్చేటువంటిదే ఈ వెండి నాణెము.
0: ఇది సాధారణ కథగానే ఉంది, కానీ దీని వెనుక ఉన్న స్పిరిచువల్ డెప్తే భయంకరంగా ఉంది.
1: ఇది ఇప్పుడు మనకి దేవుడు అలా న్యూ టెస్టమెంట్ నిబంధన ఇచ్చేతున్నాడు.
0: అయితే సులువుగా మాట్లాడుతున్నాడు,
1: ఆ విధంగా మాట్లాడుతున్నాడు. వాక్యమైనను దాని పొల్లైనను గతించిపోదన్నమాట, ఒకటి కూడా కనపడకుండా పోదని అర్థం. అప్పుడు నేను ఇది ఎలా కాపాడుకోవాలి వచ్చేంతవరకు?
0: చాలా కరెక్ట్గా గమనించాలి. మరి జీవితమే అలా మారుతుంది.
1: మారాలి. సో ఇప్పుడేంటి, ఇప్పుడు ఇది మనకొచ్చి ఇది ఒక యూదా పర్స్పెక్టివ్ లో ఫండమెంటల్ అని మీరు అడగడం వల్ల దీన్ని చెప్పారు.
0: బ్యాక్గ్రౌండ్
1: ఇప్పుడు మన దృష్టిలో ఇది ఎలా చూడొచ్చంటే, సంఘములో ప్రభు ఏం చేస్తున్నాడు, అనేకుల కలయికగా ఒక కట్టడముగా మనం అమర్చబడి ఉన్నాం. అదే బైబిల్ చెప్తుంది, ప్రభు మనల్ను అమూల్యమును సజీవమునైన రాయిగా ఉంచి నిర్మిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఒక చైన్లో చూసినట్లయితే, ఒక ఉదాహరణకు చైన్లో చూసినట్లయితే, మనులు మనులుగా చేర్చి ఒక చైన్ తయారు చేసి ఉంటారు. అవన్నీ చేర్చబడిందే ఆ ఒకటి. ఇటికలన్నీ చేర్చి కట్టబడితేనే ఒక రూమ్.
0: అవును.
1: ఇప్పుడు మనమందరం కలిసి చేస్తే ఒక ప్రోగ్రాం. ఆ విధంగా ఆ 10 నాణ్యములన్నీ కలిసి ఉండేటువంటిదే ఒక కాన్సెప్ట్. ఇప్పుడు సంఘము తనలో ఉండేటువంటిది. గృహం అన్నది దేవుని యొక్క ఇల్లు, స్త్రీ అన్నది సంఘము. తనలో ఉండేటువంటిదైనా, దేవుని అమూల్యమైన రక్తము చేత సంపాదించిన వెండి నాణ్యమును పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిందే సంఘము యొక్క బాధ్యత,
0: రెస్పాన్సిబిలిటీ.
1: రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో ఏం చూసామంటే, వెలుపల కనబడకుండా పోయిన గొర్రెను చూసాం.
0: అవును, గొర్రె బయటికి వెళ్ళిపోయింది.
1: వెళ్ళిపోయింది, అది వెతుక్కుంటూ కాపరి బయటికి వెళ్ళాడు.
0: తండ్రి దాన్ని కనుగొని వాయిస్ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడాము.
1: ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఇలా చెప్తాను, మీరు గమనించండి. వెలుపట భర్త గొర్రె కోసం వెళ్ళాడు, లోన భార్య నాణ్యం వెతుకుతూ ఉంది. మొదట అతడని ఉంది, ఫస్ట్ తను వెతకడానికి వెళ్ళాడు, ఇక్కడ ఆమె వెతుకుతుంది. ఒక స్త్రీ పురుషునిగా చెప్పబడుతుంది, వధువు వరునికైన చిహ్నం. అప్పుడు సంఘము లోన కనబడని వారిని వెతకాలి. ఇదే వెండి నాణ్యంకైన సూచన.
0: లోపలే ఉన్నారు,
1: లోన ఉన్నారు,
0: వీళ్ళని రెడీ చేయాలి.
1: వీరు కనబడటం లేదు, ఇప్పుడు
0: కనిపించడం లేదు.
1: ఇప్పుడు దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూస్తే, గత ఉపమానానికి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, తప్పిపోయిన గొర్రె ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిందనేదే తెలియదు.
0: అవును.
1: అయితే నాకు ఇది ఇంటిలోనే ఉంది, కానీ ఎక్కడ ఉందో తెలియదు.
0: ఓహో, అదైతే తప్పిపోయింది, అదొక డిఫరెంట్ అయిన అప్రోచ్.
1: అది బౌండరీ వదిలి వెళ్ళిపోయింది, ఏ బౌండరీలో ఉందో తెలియదు.
0: ఓకే, ఇదైతే ఇంటిలోనే ఉంది,
1: నాకు తెలుసు, ఆ బౌండరీ తెలుసు,
0: బౌండరీ తెలుసు.
1: కన్ఫర్మ్ గా చెప్తారు చూడండి, ఇంట్లో ప్రొద్దున్నే స్నానానికి వెళ్ళేప్పుడు నా కమ్మలు ఇక్కడ ఉన్నాయండి.
0: ఇక్కడే ఉంది,
1: ఇక్కడే ఉన్నాయి, ఈ ఇంట్లోనే ఉన్నాయండి.
0: అయితే ఎక్కడున్నాయి?
1: అయితే ఎక్కడుందో తెలియదు. అంతకంటే ఘోరము, ఒకరిద్దరు ముగ్గురు కలిసి వెతికినా కొన్నిసార్లు కనపడదు. చూసారా?
0: అవును.
1: మా అమ్మగారికి ఒక అలవాటు ఉండేది, నేను చెప్తాను, మా అబ్బాయి కూడా చెప్తాడు మా అమ్మతో. అది ఏంటంటే, నైట్లో వారు మాత్రలు వేసుకుని పడుకుంటారు, అంటే షుగర్ మాత్రం ఇటువంటివి ఏవో రెండు మాత్రలుంటాయి. అప్పుడు రాత్రి వారు పడుకునేప్పుడు మాత్రలు వేసి పడుకుంటారు. అలా పడుకునే ముందు మా అబ్బాయి ఇవ్వడం జరుగుతుంది, కొన్నిసార్లు నేనే ఇస్తూ ఉంటాను, ఇలా ఎవరో ఒకరు ఇస్తాం. వారు తీసి ఇలా వేసుకునేప్పుడు ఒక మాత్ర కింద పడిపోతుంది. ఇది రొటీన్గా జరుగుతుంది. మా అబ్బాయి అడుగుతాడు, నేను అడుగుతా. డైలీ కింద వేస్తున్నారు కదమ్మా, అంటే ఏం చేసేది బాబు, నాకు తెలియడం లేదు. ఏదైనా ఒకటి క్రింద పడిపోతూ ఉంటుంది,
0: మిస్ అవుతుంది.
1: అయితే ఏం కష్టతరమైన పని అంటే, అది కనిపెట్టడం అనేది వచ్చి సిఐఏ కంటే కూడా కష్టతరంగా ఉంటుంది. అది వెళ్ళి ఏదైనా ఒక మంచం గోడ వెనుక వెళ్ళి అలా నుంచుంటుంది, అది కనిపెట్టనేలేము. ఏంటంటే ఇక్కడన్నా ఈ వాక్యంలో చెప్పబడుతుంది, ఆమె ఇంటిని ఊడ్చే అని ఉంటుంది కదా, మాత్రను ఊడవలేము చూడండి.
0: అవును, దుమ్ము పడుతుంది,
1: దుమ్ములో కలిసిపోతుంది. అది వెతికే లోపల మేము పడే పాటుంటో చూడండి, ఆ రాత్రంతా మేము ఇది అనుభవించాము, కానీ వెండి నాణ్యం కాదు, కానీ ఒక చిన్న మాత్ర. ఈ విధంగానే అది ఇంటిలోనే ఉంటుంది, కానీ అది మీరు కనిపెట్టనే లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి మరుగై ఉంటుంది. అది వేరే చిన్నదిగా ఉంటుంది, కొన్నైతే ఆ ఫ్లోర్ కలర్లోనే ఉంటుంది, అది కనిపెట్టలేం చూడండి. దీని అర్థం ఏంటంటే, ఈరోజు బయటికి వెళ్ళి కనబడకుండా ఉన్నవారు అనజనులు, ఇస్రాయేలీలు, మీరు ఎవరినన్నా చెప్పుకోండి, అయితే విశ్వాసిగా సంఘములో కనబడిన ఒక గొప్ప కూటమే ఉంది.
0: వారం వారం వస్తున్నాడు,
1: వారం వారం వస్తున్నారు, సంఘములోనే వీరు కనపడకుండా ఉన్నారు, వీరిని మీరు కనిపెట్టనే లేరు.
0: అప్పుడు ఆ స్పిరిచువల్ దృష్టితో చూస్తేనే గాని,
1: అయితే దాన్ని కనిపెట్టడానికి మరొక దారి, ఆత్మీయ కోణం అనేది ఒకటి ఉంది, దానితో మరొక దారి ఉంది, దాన్ని మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఈ కనబడని నాణ్యము ఎవరై ఉంటారు? ఈరోజు నా మట్టుకైతే అందరూ ది బెస్ట్. నేను అదే ఎప్పుడు చెప్తుంటా, ఒక స్కూల్లో మీరు వెళ్ళి అడిగితే మీ యొక్క ఒక క్లాస్ రూమ్లో ఒక డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తున్నాడు. వచ్చేం చేస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఒక క్లాస్ టీచర్ దగ్గర మీ క్లాస్ గురించిన ఒక రివ్యూ ఇవ్వండి అన్న వెంటనే, సార్ ఆ ఫస్ట్ 2 బెంచెస్లో కూర్చున్న వారికి ఎప్పుడు మంచి ర్యాంకులు వస్తుంటాయి, ఆ వెనుకున్న వారి యావరేజ్, ఆ బ్యాక్ బెంచ్లో ఉన్నవారు కొంత ఇదిగా ఉన్నారు, వారిని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అని కూడా చెప్తారు, డీటెయిల్స్ చెప్తారు. వారి వల్ల చెప్పగలరు, ఆ క్లాస్ టీచర్ వల్ల. ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక వార్డులో ఒక నర్స్ దగ్గర ఒక డాక్టర్ అడుగుతాడు పేషెంట్స్ కండిషన్. ఒక్కొక్క పేషెంట్ కండిషన్ వారికి తెలుసు. ఒక చర్చిలోకెళ్ళి ఎంతమంది పరలోకానికి వెళ్తారో మీరు చెప్పగలరా? అక్కడున్న వారి వాళ్ళు చెప్పగలరా? ఈనాటికి మనకి తెలీదు. ఎందుకంటే మనమనుకుంటున్నాం, ఆశపడుతున్నాం మన చర్చిలో ఉన్నవారు అందరూ హెవెన్కి వెళ్లాలని. అందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. హెవెన్కి వెళ్లడానికే నేను ఎక్కడికొచ్చి ఉన్నాను.
0: ఎక్కడికొచ్చాను?
1: చర్చికే వచ్చాను. ఎందుకంటే వెండి నాణెము నాకు ఇవ్వబడిందే పెళ్లి కోసమే ఇవ్వబడింది. సో పెళ్లి కుమారుంతో పరలోకానికి వెళ్లడానికే ఇంట్లోకొచ్చాను. ఇంట్లో నాణెముంది. కాని ఈరోజు ఆ నాణెమెక్కడా? హెవెన్కి వెళతామా? పెళ్లి జరుగుతుందా? ఈనాడు అనేక వెండి నాణెములు కనపడటం లేదు. ఈరోజు చర్చిలో ఎక్కడున్నాయో తెలియడం లేదు. స్పిరిచువల్గా తీసుకున్నట్టయితే అందరు కూర్చుని ఉంటారు. ఎంతమంది స్పిరిచువల్గా లాస్ట్? నేను చర్చికొస్తున్నా, వెళ్తున్నాను, యాక్టివ్ మెంబర్. అన్ని ఏవేవి మీరు దశంభాగాల నుండి మీరేవైతే చెప్తారో ఐఎమ్ రెడీ టు పే. ఫస్ట్ ఇచ్చేస్తా. చర్చికొస్తాను, ఫ్యామిలీగా వచ్చి కూర్చుంటా, వెళ్తాను. బట్ నేనింకా దేవుని యొక్క ఆ చైన్ రోలో నేను ఉన్నానా? ఆ సిరీస్లో ఉన్నానా లేక కనబడకుండా వేరుగా ఉన్నానా? ఇది కనిపెట్టాల్సింది ఎవరి బాధ్యత?
0: ఆ కాపరి బాధ్యతే.
1: ఆ యొక్క సంఘ కాపరి బాధ్యత ఆయనే కనిపెట్టాలి. దేవుడు వచ్చేప్పుడు ఏ ఒక వ్యక్తి కానివ్వండి, ఒక ఇంజనీర్ వస్తున్నాడు. ఇంజనీర్ ఒక కట్టడాన్ని కట్టేప్పుడు ఎవరి దగ్గరికెళ్ళి విచారిస్తాడు?
0: అక్కడుండే ఇంజనీర్ దగ్గర.
1: అక్కడున్న ఇంజనీరు, అక్కడున్న సూపర్వైజరు వారికి ఇవ్వాలి రిపోర్ట్ అనేది. ఇవ్వాలి
0: గ్రౌండ్.
1: ఆ ఒక్కొక్క ఇంజనీర్ గాను అక్కడ కడుతున్నటువంటి కూలివారు పెద్ద మనుషులు అందరి దగ్గరికెళ్ళి ఎన్ని రాళ్లు పెట్టారు అవన్నీ అడుగుతూ ఉండరు. ఎవరిని అడుగుతారు?
0: ఆ ఇన్ఛార్జ్ సూపర్వైజర్.
1: యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు, నేను వచ్చేప్పుడు నేనిచ్చిన 5 కాసులెక్కడా? నేనిచ్చిన 2 కాసులెక్కడా? నేనిచ్చిన 1 కాసు?
0: ఆయన అడుగుతున్నాడు.
1: అడుగుతున్నాడు. లెక్క అడుగుతాడని ఉంది. ఆయన వచ్చి అతని దగ్గర ఆ కార్యముల నిమిత్తం లెక్కప్ప చెప్పాలని భయంతో వాటిని మార్చి రాసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు అస్తమానం మనం ఈ మాట చెప్తుంటాం, ఈ మాట బైబిల్లో ఉందని. మనం బైబిల్లో ఉండే మాటను చెప్తేనే మనం సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతేనా అని ఉంటుంది. ఈరోజు ప్రభువు వస్తున్నప్పుడు యూ మస్ట్ క్వశ్చన్. ఈచ్ అండ్ ఎవ్రీబడి షుడ్ క్వశ్చన్. నేను చెప్పేది ఫర్ ఇవాంజలిస్ట్ ఆల్సో, ఫర్ ప్రాఫెట్ అండ్ అదర్స్ ఆల్సో. వారి వారి మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ని ఆయన అడుగుతాడు కదా. నా సంఘమును గుర్చిన రిపోర్ట్, నా యొక్క మినిస్ట్రీని గుర్చిన రిపోర్ట్ ఎక్కడా? నా దగ్గరుందా దాని గుర్చిన ఎక్సెల్? నేను తీసి ఇవ్వగలనా? నువ్వు ఇవ్వలేవు. ఎన్ని నాణెములు కనబడలేదో నాకు తెలీదు. అందరూ ఏం చెప్తున్నారు? హఠాత్తుగా ఒక విశ్వాసులు మరి కొందరు 10 మంది సంఘం వదిలి వెళ్ళిపోతున్నారు. మరొక సంఘానికో లేక దేనికో వెళ్ళిపోతున్నారు. పాస్టర్లు ఏం చెప్తున్నారు తెలుసండి ఆ సమయంలో? వీరందరూ ఇలా చేస్తారని నాకు తెలియనేలేదు. అదిను వీరే చేస్తారని నేను ఎక్స్పెక్టే చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకొస్తున్నా. ఎందుకు రాలేదు తెలుసా? ఆ స్పిరిచువల్ ఐడెంటిఫికేషన్ లేదు. ఆ స్పిరిచువాలిటీని కనిపెట్టే, ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు వస్తున్నాడు కూడా, 1000 మంది బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నారు. యేసు 1001గానే అక్కడ ఉన్నాడు, అందరితో నడిచి వస్తున్నాడు. అలా నడిచి వచ్చేప్పుడు ఆ 1000 మందిని చూసేప్పుడు సర్పసంతానంగా కనపడుతున్నారు కదా. ఈయన ఒక దేవుని గొర్రెపిల్లగా కనపడుతున్నాడు కదా. యేసు మాత్రం డిఫరెంట్గా వచ్చుంటాడా? దేవుని దూతల ముందు వెనుక నుంచుని దారి వదలండి, యేసు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నాడు సర్వోన్నతుడు అని చెప్తున్నారా? 10 మందితో 11వ వానిగా
0: వస్తున్నాడు.
1: సింపుల్గా వస్తున్నాడు. వచ్చేప్పుడు ఏది గొర్రెపిల్ల, ఏది సర్పసంతానమో క్లియర్గా ఉన్నాడు కదా. అప్పుడు ఈ నాణెము ఏది కనపడకుండా పోయింది, ఇంకా ఏది యాక్టివ్ అని ఎలా తెలుస్తుంది? ఈ కనబడని నాణెము మనలో అనేక మంది ఏది కనబట్టలేదు అనుకుంటున్నారు. అనేక మంది వెనుకంజ వేసి బయటికి వెళ్ళిన తర్వాత చెప్తున్నారు, సంఘం వదిలి వెళ్ళేవారుంటారు,
0: వచ్చాడు వెళ్ళిపోయాడు.
1: వెళ్ళిపోయాడు అతను కాదు, కనపడకుండా పోయింది. అది తప్పిపోయిన గొర్రె బయట కనపడకుండా
0: లోపలే ఉన్నాడు.
1: లోనే కూర్చుని ఉంటారు, చైర్లోనే కూర్చుని ఉంటారు, చూస్తూనే ఉంటారు,
0: గమనిస్తూ ఉంటారు, చక్కగా
1: గమనిస్తూ ఉంటారు. మనం వారిని బాగా నమ్ముతాం కూడా, ఎంతో కరెక్ట్గా ఉన్నారనుకుంటాం. అయితే కనబడని నాణెమది ఒకటి కూడా లోనికి వెళ్ళదు, వాక్యం వెళ్ళదు. స్వీయ నీతి. పాస్టర్ మాట్లాడే ప్రతిదానికి కౌంటర్ ఇస్తుంటారు.
0: సరే, మనం ఇప్పుడు వీరిని ఎలా కనిపెట్టాలి, మనం ఎలా అర్థం చేసుకోవాలి?
1: ఇక్కడ అదే వాక్యంలో ఆయన చెప్తున్నాడు చూడండి, అందులో ఒక వెండి నాణెము కనపడకుండా పోతే దీపము వెలిగించి ఇంటిని ఊడ్చి కనిపెట్టేంత వరకును. రెండు కాన్సెప్ట్. ఒకటి దీపాన్ని వెలిగించి
0: లైట్,
1: మరొకటి ఇంటిని ఊడ్చి
0: క్లీన్.
1: దీపము వెలిగించడం అంటే ఏంటని అడిగినట్లయితే ప్రకటన గ్రంథంలో దీపమును గుర్చి దేవుడెంతో తేటగా ఒక కార్యాన్ని చెప్తున్నాడు. దీపమంటే ఏంటనే దానికి చెప్తున్నాడు ఆ ప్రకటన గ్రంథము Chapter 21:23లో దేవుడు చెప్తున్నాడు దీపం అనేదానికి ఏంటి వివరణ ఇస్తున్నాడు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. ల్యాంప్ అనుందా? అప్పుడు దీపము వెలిగించి అని ఇటువైపుకొచ్చినట్లయితే దీపమేం చేయాలి? వెలిగించాలి. ఇప్పుడు మీరు దీపాన్ని వెలిగించి ఎందుకు వెదకాలంటే అప్పుడు ఆ ఇల్లు ఏమై ఉండింది?
0: చీకటిగా ఉంది.
1: చీకటిగా ఉండింది.
0: మీరు చెప్పేది చాలా హార్డ్గా ఉంది, మరి చాలా డీప్గా ఉంది.
1: వాక్యం డీప్గా ఉంది.
0: అవును.
1: ఈరోజు మీరు చూడటానికి ప్రకాశంగా ఉందా?
0: అవును.
1: ఇప్పుడు మీరు పగటిపూట ఇంట్లోకి వెళ్తున్నారు కదా. నేనొకరోజు ఇది చూసి అది జరిగించినప్పుడు దేవుడు నాకు తెలియజేసిన కార్యమిది. పగలింట్లోకి వెళ్తున్నారు కదా, రూమ్లోకి వెళ్తే లైట్ వేస్తున్నారా? ఏ, ఈరోజు ఎంతమంది ఇండ్లలో పగల లైట్ వేస్తున్నాం? పగటిపూట ఇంట్లో లైట్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఎందుకని చెప్తే వెలుతురు ఇంట్లోకి రాకుండా మనం ఇల్లు కట్టేశాం ప్రాక్టికల్గా చెప్తే. అయితే స్పిరిచువల్గా చూస్తే అనేక ఇండ్లు ఈరోజు వెలుతురు లేకుండా ఉన్నాయి. లైట్ వేస్తేనే వారి ఇంటిలో ఉండగలుగుతాం. అది పగలని మనం చెప్పుకుంటున్నాం, అయితే చీకటుంది ఇంట్లో. ఈరోజు మనం చెప్పుకుంటున్నాం స్పిరిచువల్ అని, ఇంట్లో చీకటుంది. ఇంటిలో కనబడకుండా పోయిన ఎన్ని నాణ్యాలు ఉన్నాయి. మీరు చర్చ్ అని చెప్తున్నారు, అట్లే మీరు ఇంటిని చూడండి. ఇంట్లో పిల్లలున్నారు, ముగ్గురు నలుగురు ఐదుగురు పిల్లలున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. ఇందులో ఏ కుమారుడు తప్పిపోయాడో మీకు తెలుస్తుందా? వాడు మనతో కూడా చర్చకొస్తున్నాడు, తను మనతో కూర్చుంటున్నాడు, మనతో ఆరాధన ముగిసి చర్చ నుండి ఇంటికి వస్తున్నాడు, మనల్ని చూస్తున్నాడు. ఎంతమంది పిల్లలు, ఎంతమంది ఇంట్లో రూమ్లో దేవుని వదిలి కనపడకుండా పోయి ఉంటారు. పేరెంట్స్కి తెలియలేదే. పేరెంట్స్ ఏం చెప్తున్నారు? నా పిల్లోడు అలాగంతా చేయడు అంటున్నారు. స్టేషన్ నుండి ఫోన్ వస్తుంది, కొద్దిగా రండి, మీ అబ్బాయిని ఒక కేసులో పట్టుకున్నాం. వీరు చెప్తారు మా పిల్లోడు అలాగంతా చేయడండి. వెళ్ళి చూస్తే వాళ్ళ అబ్బాయే.
0: లోపలే ఉన్నారు కానీ మిస్ అయ్యారు.
1: అమ్మ బాదుకుని ఏడుస్తుంది, నువ్వా అలా చేసింది? నువ్వా? ఎందుకు? నానేమి కనపడకుండా పోయింది ఇంట్లో. ఎందుకు వెలుతురు లేదు చీకటి? ఈరోజు ఇదే అనేకుల స్పిరిచువల్ పరిస్థితి.
0: అప్పుడు మనం ఎంత హెచ్చరికగా ఉండాలన్నది.
1: ఇంట్లో దీపం వెలగాలి, మీ ఇంట్లో లైట్ ఉండాలి, మీ ఇంట్లో వెలుతురు ఉండాలి. ఇప్పుడు యోచించండి, ఇప్పుడు ఉండే పరిస్థితులు వదిలేయండి. ఒక 40-50 సంవత్సరాల క్రితం, 30-40 సంవత్సరాల క్రితం పెద్ద ఇల్లుగా ఉన్నప్పటికీ నూక్ అండ్ కార్నర్స్ మన కంటికి కనబడే విధంగానే పెట్టుకుని ఉంటారు. మోర్ థింగ్స్ ఉండవు. అనేక వస్తువులు ఇంట్లో ఏం చేయరు. ఇప్పుడు వస్తువులు ఆశపడేటువంటి కాలం. అనేక వస్తువులు కొని మనం ఏం చేస్తున్నాం?
0: చిన్న రూమ్లో ఉంచుతున్నాం.
1: చిన్న రూమ్ అయినప్పటికీ అందులోనైతే ఒక మంచముంది, ఒక బీరువా ఉంది, ఒక్కొక్క రూమ్కి ఒక టీవీ ఉంటుంది. ఇది చాలదంటూ ఒక టీపాయి, ఒక చైరు,
0: అది కాకుండా వైఫై కూడా.
1: ఆ వైఫై వేరే, అది కాకుండా బట్టలు ఆరేయడానికి ఒక హ్యాంగరు. అన్నిటినీ మొత్తంగా పేర్చి పెడతాం. ఇంటిలో నడవడానికి మాత్రమే స్థలం ఉంటుంది. నడిచేప్పుడు తగులుతూ నడిచేవారు కూడా ఉన్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఒకటి కనబడకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అప్పుడు అన్నీ ఎలాగుండాలి? విజిబుల్ ఏరియాగా ఉన్నట్టయితే మీకు ఈజీగా తెలుస్తుంది. ఈరోజు ఇల్లు అలాగైపోయింది. ఎవ్రీవన్ ఇస్ బిజీ, అంతా ఇరుకే.
0: ఇంకొక విషయం, అలాంటి ఇంట్లో ఏదో ఒక చిన్న కాయిన్ కనిపించకపోతే వెతకడం కష్టం.
1: వెతకడం కష్టం. చివరిగా ఈరోజు ఎలాగైపోయారంటే పోతే పోని వదిలే.
0: సరే, అది లోపలే ఉంటుంది, పర్వాలేదు,
1: వదులు. అయితే ఆ విధంగా పరమతండ్రి వదలడానికి తయారుగా లేడు. ఎందుకంటే మీరు సంపాదించి తీసుకెళ్లే డబ్బుకి, మీరు సంపాదించి మీ అబ్బాయికిచ్చే తను ఖర్చు పెట్టే డబ్బుకి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే మీకే ఆ పెయిన్, అతనికి ఒకటి గెయిన్. తను తీసుకెళ్ళి ఒక 500ని అలా చాపుతాడు. ఒక జ్యూస్ ఇవ్వండి, ఒక షవర్మా ఇవ్వండి అని అంటాడు. అయితే మీ వల్ల ఒక జ్యూస్ ఇవ్వండి, షవర్మా ఇవ్వండి అని చెప్పడానికి కుదరదు. ఒక చిన్నగా అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఆ 200 కోసం కష్టపడి ఉంటారు. అలాగే పరమతండ్రి నన్ను విడిపించడానికి కష్టపడ్డాడు. అది తీసుకొచ్చి, ఆ కాయిన్ తీసుకొచ్చి ఇంటిలోనికి తెచ్చాడు, తల్లిదండ్రులకు ఇచ్చాడు ఆ యొక్క బిడ్డని. వాక్యం అలే చెప్తుంది, పిల్లలు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యం. విశ్వాసులను ఇచ్చి ఉన్నాడు ఆత్మీయ తండ్రికి, దైవ సేవకునికి. ఈ ఇద్దరు కూడా ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే కాయిన్ నాది కాదు, కాయిన్ దేవునిది. అది ఇంట్లో కనపడకుండా పోతే వెదకాలి, ఆయన వెదకినట్లు వెదకాలి.
0: అయితే ఇక్కడ ఈ స్త్రీ వెదుకుతుందని అందంగా చెప్పబడింది.
1: ఆమె కనిపెట్టేంత వరకు కూడా ఆమె వెదకకుండా ఉండునా? వాక్యం చెప్తుంది ఆమె కనిపెట్టేంత వరకు వెదకకుండా.
0: బ్యూటిఫుల్ గా డిస్క్రైబ్ చేస్తున్నాడు.
1: అప్పుడు నేను అది కనిపెట్టాలి,
0: విడవకూడదు.
1: అవును, ఈరోజు ఇల్లు కానివ్వండి, చర్చ్ కానివ్వండి, కనబడకుండా పోయిన వారు

0: కరెక్ట్.
1: మీ యొక్క స్పిరిచువల్ లెవెల్, మీ ప్రశ్నల యొక్క డెప్త్. ఒకటి చెప్తాను, ఒకసారి ఒక దేశంలో ఆర్థిక మంత్రితో కూర్చుని విలేకరి రిపోర్టర్ అడుగుతున్నాడు. ఆ ఆర్థిక మంత్రి ఒక దేశాన్ని నడిపేటువంటి ఒక ఆర్థిక మంత్రి. ఆయన దగ్గర ఇతను ప్రశ్న అడుగుతున్నాడు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఆయనేం చెప్పాడు, ఈ ప్రశ్నలన్నీ మీరు నన్ను అడగాలా అని చెప్తున్నాడు. మీరు నన్ను ప్రశ్న అడగాలంటే ఒక లెవెల్
0: స్టాండర్డ్ ఉంది.
1: నువ్వు అడిగేటువంటి ప్రశ్నలను బట్టే నీ యొక్క స్టాండర్డ్ని ఏం చేయగలను, డిసైడ్ చేయగలను. ఒక ఆర్థిక మంత్రితో కూర్చుని ఇంటర్వ్యూ చేసే ఆయన ఇంటర్వ్యూయర్ యొక్క స్టాండర్డ్ తెలుస్తుంది. అదేవిధంగా ఒక తండ్రికి తన కుమారునితో మాట్లాడేటప్పుడు స్పిరిచువల్ స్టాండర్డ్ తెలుస్తుంది. తను మాట్లాడే మాట కానివ్వండి, తను చూసే చూపు కానివ్వండి, తన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఉంది, ఇందులోనే తన నేచర్ కనిపెట్టచ్చు. మీ అమ్మాయిని మీరు కనిపెట్టేయగలరు, మీ వల్ల ఎందుకు కావడం లేదు? తను తప్పిపోయాడు, ఆ నాణ్యం కనబడకుండా పోయింది అనేది ఇంట్లో తెలియకుండా పోయిందే? ఎందుకంటే మీ ఇంట్లో చీకటి ఉంది. వెలుగు, దీపం వెలిగించండి, యేసును తీసుకురండి, క్లీన్ చేయండి, ఇల్లు శుభ్రంగా లేదు, వదలండి. నూక్ అండ్ కార్నర్కి ఆ చీపరిని వదలండి. ఏదో ఒక మూలన అది ఉంటుంది, వెతకవచ్చు. ఇదే ఈరోజు ఎంతో అధ్వానంగా ఉండేటువంటి ఒక సిచ్యువేషన్. ఎక్కడ? చర్చ్ సిచ్యువేషన్. ఇదే అనేక క్రైస్తవ గృహాల్లో ఉండే సిచ్యువేషన్. అమ్మ పనికెళ్తుంది, మంచి సంపాదన. నాన్న పనికెళ్తున్నాడు, మంచి సంపాదన. ఇద్దరు పిల్లల్ని బెస్ట్ స్కూల్లో చదివిస్తున్నారు. మరొక మాట అస్సలు ఉండదు. వారి ఆశయం వారేదో ఒక ఇంజనీరో డాక్టరో లేక ఏదైనా కావాలనుకుంటారు. దట్స్ గుడ్. బట్ వారు ప్రభువులో మెలుగుతున్నారా? ఎండ్ ఆఫ్ ద డే రాకడ ఆలస్యమైతే మట్టిలోకి వెళ్ళేప్పుడు ఇంజనీర్ వెళ్ళడు, డాక్టర్ వెళ్ళడు, నీతిమంతుడే వెళ్తాడు.
0: ఇంకా చెప్పాలంటే సంపాదించిన కాయిన్ కూడా లోపలికి
1: వెళ్ళదు. అయితే ఈరోజు మనం కూర్చుని పిల్లలతో, అదే నేను ఈ మధ్య కొంతకాలంగా దేవుడు ఇన్సిస్ట్ చేసేది, పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు. ఎందుకు పిల్లలతో కూర్చుని తినమంటున్నాడు అని అడిగినట్లయితే, మీరు తినే ఆ సమయం ఉంటుంది కదని 15 నుండి 20 నిమిషాలు, ఇప్పుడు ఏంటిలోనూ ఒకటిగా కూర్చుని తినడం లేదు. చూసారా, పిల్లలు భోజనం వేసుకుని రూమ్లోకి వెళ్ళిపోతున్నారు, ఫోను చేతిలో పెట్టుకుంటున్నారు, లేకపోతే వెళ్ళి హాల్లో టీవీకి ముందు కూర్చుంటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు, లేక ఫోన్ చూస్తూ తింటున్నారు. తండ్రి ఒక పక్కన ఫోన్ చూస్తూ తింటున్నాడు, లేక ఫోన్ మాట్లాడుతూ తింటున్నాడు. ఈ భోజన సమయం ఉంది కదండి 15-20 నిమిషాలు, పిల్లలతో కూర్చుని తినండి. వారు ఏ స్థితిలో ఉన్నారనేది మీరు కనిపెట్టేయగలరు. 99% మీరు కనిపెట్టగలరు, మీరు దీపం వెలిగించేవారైనట్లయితే. మీరెంత కష్టపడుతున్నారు, ఎంత సంపాదిస్తున్నారు, ఏం చదివిస్తున్నారు, అవన్నీ ఎండ్ ఆఫ్ ద డే ఏది లేదండి. మీ జనరేషన్ని దేవునిలో ఆ కాయిన్ కనిపెట్టుకుని ఉన్నారా అనేదే ప్రశ్న.
0: అది ఇంట్లోనే విషయాన్ని మనం మిస్ చేయకుండా దీన్ని చూస్తేనే వెలుపలకు వెళ్ళగలం.
1: ఇది కాకపోతే మీకు కళ్యాణమే జరగదు కదా. దేవన్ వచ్చినప్పుడు మిమ్మల్ని అడుగుతాడే, ఎక్కడ నా కాయిన్ అని అడుగుతాడే,
0: లెక్కడుగుతాడు,
1: లెక్కడుగుతాడే, 5 ఇచ్చానే. ఆయన 5ని 10గా అడుగుతున్నాడు, 2 4గా అడుగుతున్నాడు. మీరు 10ని 9గా చేసిస్తున్నారు.
0: మైనస్లో ఉంది,
1: మైనస్గా ఉంది. ఈరోజు అదే జరుగుతుంది. మీరప్పుడు వెళ్ళి దేవుని దగ్గర చెప్పలేరు, నేనేం చేయగలను, నా వల్ల అయింది, నేను చేశా. వారే అవన్నీ మీరు చెప్పలేరు దేవుని దగ్గర. నీ వలనైనది, ఏం చేయగలవు, దీపం వెలిగించు, ఊడ్చేవా, అన్ని చేసావా, అది కూడా మించి అది దొరకలేదా? ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఈయన 99 గొర్రెలు ఒక దగ్గర వదిలి ఒక గొర్రె వెతికాడా? ఇప్పుడు మీ ఇంట్లో ఒక రూమ్ లోపల ఒక కాయిన్ కనపడకుండా పోయింది. ఈ కాయిన్ని దీపం వెలిగించి ఊడ్చి వెతకమంటున్నాడు. ఇది ఆయన చెప్పిన మెథడ్.
0: అవును.
1: ఇప్పుడు నేను చెప్పేది నా యొక్క మెథడ్. సరే, కనిపెట్టలేకపోతున్నాం ఒక ఉదాహరణకి, తర్వాత ఏం చేయగలం?
0: క్లీన్ చేయాలి, లైట్ వేసి వెతకాలి, దొరకలేదు.
1: ఇది కనిపెట్టలేకపోయాం. కనిపెట్టలేకపోయినందువల్ల అది ఏదో ఒక మూలలో ఉండిపోయింది, అది స్టక్ అయిపోయింది. అది తర్వాత కనిపెట్టేటువంటి ఒక దారి ఉంది. ఆ రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అని తీశారనుకోండి, రూమ్ ఖాళీ చేశారనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది?
0: దొరుకుతుంది.
1: వెరీ సింపులే కదా. మన తల్లిదండ్రులకి, తాతల ముత్తాతలకు 8-10 మంది పిల్లలు. అవునా? అందులో 4ని చదివిస్తారు 4ని చదివించరు, కనీసం 3 అన్న. అందులో 8 మందిని చదివించిన వారు ఉన్నారు. ఒక 4ని చదివించేప్పుడు ఏం చెప్తారంటే, వీడిని చదివించలేకపోతున్నాం, వారిని చదివించగలిగాం, నిన్ను చదివించలేకపోతున్నాం, కుదరలా. 8 మంది 10 మంది పిల్లలుంటారు. వారు తమ ఆస్తినిచ్చేప్పుడు, ఆస్తిని పంచిచ్చేప్పుడు కొంచెం కొంచెంగా ఇస్తారు. మాకు కలిగిన దాంట్లో చేయగలిగింది ఇంతే, మేము చేస్తున్నాం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు మనకి ఈ జనరేషన్లో? 2. మనమిద్దరినీ చదివిస్తున్నాం, ఇద్దరికి మంచి ఆహారం పెడుతున్నాం. ఆ కాలంలో 8 మందికి మంచి ఆహారం ఇవ్వలేం. నాన్న యొక్క సంపాద్యంలో అందరూ షేర్ చేసుకుంటూ కొంచెం కొంచెం తిన్నారు.

0: అప్పుడు మీ దగ్గర క్రౌడ్ తక్కువైనట్టయితే మీరన్నిటినీ ఏం చేయగలరు? బాగా చేయగలరు. అప్పుడు మీ రూమ్ లోపల దీపం వెలిగించి వెదికే రీతిలో మీరు మంచం క్రిందకి వెళ్లేంత రీతిలో మీకు గ్యాప్ ఉండాలి కదా. కాయిన్ క్రింద ఉంటే, నేను చెప్పేది ఉదాహరణ, మంచం క్రిందకి వెళ్ళింది మీరేం చేయగలరు? మంచం క్రిందకి వెళ్ళి వెతుకుతాం కదా. ఇప్పుడు మంచం క్రిందకే వెళ్ళాలి మా అనేక మంది ఇంట్లో, ఎందుకంటే మంచం క్రింద కూడా అన్ని థింగ్స్ ఉంటాయి.
1: అంత స్పేస్ నింపేసాం,
0: స్పేస్ అంతా మూసేశాం, ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది.
1: అర్థమైంది.
0: లిమిటెడ్ క్రౌడ్ ఉన్నట్టయితే కనబడకుండా పోయింది కనిపెట్టడం అనేది ఈజీగా
1: ఉంటుంది.
0: సో మొదటిగా చర్చ్ లేక ఇల్లు, రెండునూ ఒకే కాన్సెప్టే. ఇది స్పిరిచువల్ చర్చ్, ఇది స్పిరిచువల్ హోమ్, రెండు ఒకటే. ఇల్లు చర్చ్ ఒకటే, రెండునూ లైట్, బ్రైట్గా ఉండాలి. అక్కడ యేసు ఉంటూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. దీపం అనడానికి అనేక అర్థాలున్నాయి. దీపం అంటే నూనె ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, వతి ఉండాలి, వెలిగించాలి. ఒక్కొక్క దాని వెనుక స్పిరిచువల్ థాట్ ఉంది. అయితే సాధారణంగా చెప్తున్నా, ఉన్న సమయంలో చర్చ్ కానివ్వండి, ఇల్లు కానివ్వండి, గాడ్ యొక్క ప్రెసెన్స్లో ఉంటూనే ఉండాలి. ఎప్పుడూ క్లీన్ చేస్తూనే ఉండండి. కొన్ని ఇండ్లలో ఏదైనా కనబడలేదని వెతుకుతారు, ఇంట్లో అంత డస్టు ఉంటుంది, డస్ట్ అలర్జీతో తుమ్ముతారు, ఆ తర్వాత వెతికేదే నిలిపేస్తారు. సో అటువంటి స్థితి కాకుండా లోపల వెతకడం అనేదే ఈ కాన్సెప్ట్.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఎపిసోడ్కి గత ఎపిసోడ్కి వ్యత్యాసం ఏంటంటే అది బయటికి వెళ్లిన గుర్రే, ఇది లోపల ఉన్న విషయం. చాలా డెప్త్ అయిన విషయం మాట్లాడారు. మరో నమోదులో మనం ద పారబుల్ ఆఫ్ ది ప్రాడిగల్ సన్, అదొక డిఫరెంట్, అయితే ఒక తెలిసిన విషయం. అయితే తెలియని సీక్రెట్స్ ఉన్నాయి, ఆ తెలియని సీక్రెట్స్ని మనం డీకోడ్ చేద్దాం. ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు సంతోషం. వన్స్ అగైన్ వీ విల్ మీట్ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ఫైండింగ్ ది ప్రాడిగల్ సన్. సంతోషం, వందనాలు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

ఇక ఒక్కటే, యేసులాగా ఉండాలి, యేసుతో నడవాలి, నిలవాలి, గెలవాలి, యేసునందే ఆనందించాలి అనేదే నా కోరిక.

శాంతిమూర్తి అయిన యేసుక్రీస్తుని ఈ లోకం ఎందుకు సిలువ వేసినో, ఆయన చేసిన అపరాధమేమిటో, ఇదేమిటి న్యాయం ధర్మమన్న ప్రశ్న ఈ క్షణమరకు నా హృదయములో ప్రతిధ్వనించుచున్నది.

యేసు రక్త ప్రభావం అమోఘమైనది. యేసు రక్తం కెమిస్ట్రీలో శక్తి, విడుదల, విజయం, బలం, జీవం, విమోచన, స్వాతంత్ర్యం, పరిశుద్ధాగ్ని, జ్వాలాగర్భితమైన మహాత్మ్యం ఉన్నాయి. ఆయన రక్తమందలి ప్రతి కణము ఆరోగ్యప్రదమైనది. యేసు రక్తమే జయం, దిగ్విజయం.

అమ్మా, అడుగో నీ కుమారుడు. యోహాను సువార్త 19:26. యేసు సిలువలో వ్రేలాడుతూ దగ్గరగా నిలుచున్న తన తల్లికి శిష్యుడు యోహానును చూపిస్తూ, అమ్మా, అడుగో నీ కొడుకు అన్నాడు. ఇచ్చట యేసు ఘోరమైన బాధలు అనుభవిస్తూ లోక పాపాల కోసం మరణిస్తూ ఉన్న సమయంలో కూడా దీనుల అవసరాల గురించి ఆలోచిస్తున్నాడు. యేసు ప్రభువును నమ్ముకున్న వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టడు. యేసుకు ప్రియమైన వారిని ఈ లోకంలో తన విశ్వాసులకు జతచేస్తాడు.

దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

యేసయ్య మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనస్సు. మనస్సు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను, ఆయన మార్గాన్ని బోధించగలరు.

0: ప్రభువా, మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో, మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావో మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెప్తే నేను నమ్ముతాను అన్నానండి.
1: మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి, 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో, అన్ని కూడా ఆవిడ రాసింది.
0: నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారో ఏంటో, ఎవరికైనా చూపించారో చూపించరో అని నేను అనుకుంటున్నానండి. మనసులో అనుకుంటే ప్రార్థన చేయి అన్నారండి, అదే మొట్టమొదటి.

అత్తయ్యేమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను. ఇది ఎన్నాళ్ళకు పూర్తవుతుందో నాకైతే తెలియదు. పూర్తయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను. అదే నా నమ్మకం అనుకున్నానండి.

అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు గానీ విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి ఏంటి అనేసి అనుకుని వచ్చేసారండి.

0: క్రైస్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు మా పట్ల చూపినటువంటి ఆయన కృపను బట్టి దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి సాక్ష్యాన్ని, మిమ్మల్ని దేవుల్లో బలపరచగలిగేటువంటి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకురావటం జరిగింది. యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి దేవుడు, ఆయన తన భక్తులతో మాట్లాడతాడు అంటే చాలామంది ఎగతాళి చేశారు, అది నిజం కాదన్నారు, దేవుడు నిజంగా మాట్లాడతాడా అని చాలామంది వెక్కిరించినటువంటి అనుభవాలు, సందర్భాలు మన జీవితంలో చూసాం. కానీ ఈరోజు భీమవరం ప్రాంతంలో ఒక సహోదరి, ఆవిడ పేరు సుబ్బలక్ష్మి గారు, ఒకప్పుడు హిందువురాలుగా ఉన్నటువంటి వ్యక్తి, సంవత్సరాలు తరబడి దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించి ప్రభువే నాతో మాట్లాడుతున్నాడన్న సంగతి తెలుసుకొని ప్రభు వైపు తిరిగి ఆయన సన్నిధి నడవటం ప్రారంభించిన తర్వాత క్రమంగా దేవుల్లో బలపడుతున్న ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం తన జీవితంలో వెలువడింది. ఈరోజు ఆ సహోదరిని మీ అందరికి పరిచయం చేసే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు. నాతో పాటు మీరు చూస్తున్నారు ఈ సహోదరి దేవుని యొక్క స్వరం వినటమే కాదు, అక్షరజ్ఞానం లేకపోయినప్పటికీ ఎప్పుడో 2-3 తరగతులు చదువుకున్నటువంటి ఆ చదువుతోనే ఇంచుమించు 89 పాటలు దేవుడు తనకి అందించినటువంటి పాటలు. వాస్తవంగా అక్షరజ్ఞానం లేకుండా, సాహిత్యం తెలియకుండా పాటలు రాయటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు. కానీ దేవుడు తనతో మాట్లాడి తనకు పాటలు ఇచ్చినప్పుడు, ఆ పాటలు తనకు స్వరంగా వినపడినప్పుడు, ఆ పాటల్ని తను స్వరాలాపన చేసి 89 పాటలు రాసింది. అంతేకాదు, ఆశ్చర్యం ఏమిటంటే నా చేతిలో పుస్తకం మీరు చూస్తున్నారు, దేవుడు తనతో ఏమేం మాట్లాడాడో, ఎన్ని సందర్భాల్లో మాట్లాడాడో, మాట్లాడిన ప్రతి మాట తను ఈ పుస్తకంలో రాసుకున్నారు. అంతేకాదు, ప్రతి మాటకి ఒక మంచి సందర్భం ఉంది, ప్రతి మాట వెనకాల ఒక అద్భుతమైనటువంటి స్టోరీ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మనతో ఉన్నటువంటి ఈ సహోదరితో మాట్లాడి తెలుసుకుందాం. తన జీవిత అనుభవాన్ని, దేవుని స్వరం విన్నటువంటి అనుభవాన్ని, దేవుడు తన పాటలు ఎలా ఇచ్చాడో అనుభవాన్ని, హైందవురాలుగా ఉన్నటువంటి తను ప్రభువులోకి ఇప్పుడు ఎలా వచ్చి దేవుల్లో కొనసాగుతుందో తన అనుభవాన్ని తన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలడమ్మా, మా చాలా సంతోషం సిస్టర్ గారు, మీరు దేవుడు మీతో మాట్లాడాడని, మీతో మాట్లాడినటువంటి ప్రతి సందర్భాన్ని నాతో పంచుకున్నారు. అసలు దేవుని యొక్క స్వరం వినపడుతుంది అంటే చాలామంది నమ్మరు, అంటే చాలామంది నమ్మకపోవడం అంటే నా ఉద్దేశం క్రైస్తవేతరులు లేక క్రీస్తుని వ్యతిరేకించేవారు ఆయన మాట్లాడితే మాకు ఇప్పుడు వినిపించండి చూద్దాం ఎలా మాట్లాడతాడు అని వెక్కిరింతల పాలు చేసిన సందర్భాలు, ఎగతాళి చేసిన సందర్భాలు చాలా సమాజంలో సేవకులుగా మేము చూస్తున్నాం. ఇటువంటి అనుభవం కలిగిన వాళ్ళు కూడా ఉంటే వారి ద్వారా దేవుడు ఎలా మాట్లాడతాడో అనేక మంది తెలియపరిచే అవకాశాన్ని ఈరోజు మీ ద్వారా దేవుడు ఇవ్వటం అనేది చాలా గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఈ సమయాన్ని మీరు ఇచ్చినందుకు, మీ సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకు వచ్చినందుకు ప్రత్యేకంగా ప్రభువు పేరిట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను.
1: అందరికీ నా వందనాలు అండి. మా పుట్టిన ఊరు అయితే కోటికేశ్వరం అండి. కోటికేశ్వరం అక్క తమ్ముడు.
0: మీరు పుట్టినప్పుడు
1: పూజలేనండి, పూజలు
0: చేసినప్పటి నుంచి పూజలు
1: చేసేనండి.
0: అంతేగాని యేసు ప్రభు అంటే
1: లేదండి, తెలియదండి. అయితే పూజలు పెళ్లి వరకు కూడా పూజలే. అప్పుడు పెద్ద మేనత్త గారు, అత్తయ్య గారు అనమాట, ప్రార్థనలు అయ్యి పెట్టా ప్రార్థన చేయించుకుంటున్నారండి. అలాగా ప్రార్థనలో వచ్చారనమాట. ఆవిడ కూడా మొత్తం ఇంటి నిండా ఫోటోలు ఉండేయండి ఆమె కూడా. అయినా కానీ దేవుడు ఆవిడని ఎన్నుకుని మరి ప్రార్థనలో ప్రార్థన చేయించేవారు, పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థనలు పెట్టేవారు. అప్పుడు మా అత్తయ్య గారు ఇల్లే కదని మేము కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. అలాగా 15-16 సంవత్సరాలతో అలా వెళ్ళారు. కానీ ఆయన గురించి నాకు తెలియదు, అంటే ప్రార్థన చేసినప్పుడు కూర్చోవాలి, పాట పాడితే వచ్చేయాలి అన్నట్టే, కానీ ప్రభు గురించి అంత లోతుగా తెలియదు.
0: మీ మేనత్త గారు ప్రార్థన పెడితే వెళ్ళేవాళ్ళు తప్ప యేసు ప్రభు నిజమైన దేవుడని కానీ ప్రార్థనకు వెళ్ళే అలవాటు గాని అప్పుడు మీకు లేదు. తర్వాత
1: పంపించే వాళ్ళు, మా తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించరు కూడా అండి. అయితే అలా అలా జరుగుతూ ఉంటుంటే ఒక రోజుని మా చిన్నమేనత్త గారు అబ్బాయితో వివాహం కుదిరిందండి. మా పెద్దమేనత్త గారు అబ్బాయితో మా అక్కకి వివాహం జరిగిందండి. మా చిన్నమేనత్త గారు అబ్బాయితో నాకు వివాహం కుదిరిందండి. కుదిరిన తర్వాత ముహూర్తం కూడా పెట్టారు. ముహూర్తం పెట్టిన తర్వాత అండి వాళ్ళ ఇంట్లోనూ మా ఇంట్లోనూ కూడా ఆరోగ్యం బాగాలేదు. అసలు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది, పెళ్లి ముహూర్తం సమయము, మాకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయండి. ఏంటి ఇలాగ అయిపోయింది, ముహూర్త బలం బాగాలేదేమో, పెళ్లి ఆపేద్దాము తర్వాత మళ్ళీ పెడదామని నిర్ణయించుకున్నారండి. అలా అనుకోగానే అందరం బాగున్నామండి. బాగున్న తర్వాత అప్పుడు ఆ పెళ్లి ముహూర్తం రోజునే మా పెద్ద మేనత్తయ్య గారింటికి మళ్ళీ వెళ్ళానండి. నేను వెళ్ళగానే ఇదేంటమ్మా, మనం అందరం బంధువులే కదా, గొడవలో లేవు ఏమి లేవు, మరి పెళ్లి ఎందుకు ఆగిపోయినట్టు, అసలు ఒకవేళ నేను ఎలా ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రార్థన పెట్టుకుంటున్నాను, నువ్వు కూడా అనుకో, ప్రభువా నాకు వివాహం జరగాలని అనుకో, అనుకుంటే దేవుడు చేయని వాడు కాదు అనుకో అన్నారండి. అనుకోని చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చారండి మా పెద్ద మేనత్తయ్య గారు. ఇస్తే ఆ బైబిల్ గురించి కూడా అందులో ఏముంటాయో కూడా నాకు తెలియదండి. తెలియక ఇంటికి తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకొచ్చి మా అమ్మగారి తాతలు కూడా ఏమి చెప్పలేదండి. నేను అంటే నేను ఇలాగ అనుకుంటాం చెప్పకుండా, అత్త బైబిల్ ఇచ్చారు కదా చదువుకోవాలనేసి, ప్రభు అక్కడ ఒక గోడ దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో నువ్వు ఏదడినా గానీ చేస్తావంట ప్రభువా, నాకు తెలియదు, అత్తయ్య ఏమో ఈ బైబిల్ ఇచ్చారు, ఇది చదవటం మొదలు పెడతాను, ఇది ఎన్నాళ్ళకి పూర్తి అవుతుందో నాకైతే తెలియదు, పూర్తి అయ్యేసరికి మాత్రం నా వివాహం జరగాలి ప్రభువా, అప్పుడే నేను నమ్ముతాను, అదే నా నమ్మకం అనుకున్నానండి
0: అని మీరు మనసులో అనుకున్నారు.
1: మనసులో అనుకుని ఆ బైబిల్ పట్టుకుని అనుకుని స్టార్ట్ చేశాను.
0: అంటే వివాహ సమయానికి మీ ఇంట్లో అందరికి అనారోగ్యాలు వచ్చి వివాహం ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. వచ్చినప్పుడు మీరు దేవునితో ఈ ఒప్పందం చేసుకున్నారు, నిజంగా దేవుడు అయితే ఈ బైబిల్ చదవటం అయిపోయేసరికి వివాహం జరగాలని మీరు నిర్ణయించి దేవునితో ఒప్పందం చేసుకున్నారు. ఓకే,
1: ఇంకా అలాగా బైబిల్ స్టార్ట్ చేశానండి. చదువుతా అలా వస్తా ఉంటుంటే అందులో చాలా అన్ని అర్థమవుతున్నాయంటే దానికి పూర్తిగా అర్థం అవ్వకపోయినా గిన్నె గురించి చెప్తే గిన్నె గురించేనేమో అనుకుంటుందండి. పైన తోముతారు కానీ లోపల మీరు కడగలేరు కదా అంటే నిజమే కదా, గిన్నెను పైన తోముతాం కానీ లోపల కడగలేం కానీ హృదయం అని నాకు ఆ రోజు తెలియదండి. అలా చెట్టు అంటే ఒక మనిషి అని తెలియదు, ఒక చెట్టు గురించే చెప్తున్నారు అనుకున్నాను. అలాగ ఎవరన్నా తిట్టకూడదు తిడితే అని చాలా ఇంకా కొత్త నిబంధనలు అన్ని ప్రభు మాట్లాడిన మాటలే కదండి. అయితే అప్పుడు యెహోవా అని కూడా తెలియదు నాకు, యేసు ప్రభు అని తెలియదు, మామూలు ప్రభువు యేసు ప్రభు అంతే. అలాగ నేను చదువుకుంటూ వస్తా ఉంటుంటే నాలో మారు మనసు అనేది, అంటే ఎవరిని ఏమనకూడదు, ఎవరి గురించి చెప్పుకోకూడదు, చెడుగా మాట్లాడుకోకూడదు, చేస్తే మంచి చెయ్యాలి, తప్పు చేయకూడదు, ఈ రకంగా అలాగలాగా తెలుసుకుంటా వచ్చానండి. నేను ఈ ఒప్పందం చేసుకున్నట్టు కూడా మా అమ్మగారు వాళ్ళకి ఎవరికే తెలియదండి, అసలు ఎవరికే తెలియదు, దేవుడికి నాకే తెలిసండి. అయితే మా పెద్ద మేనత్తయ్య గారు అబ్బాయిని మా అక్క గారు చేసుకున్నారు కదా, అయితే నేను కూడా చిన్న మేనత్తయ్య గారు అబ్బాయిని చేసుకుంటే బాగుంటది, ఇంకా బయట కుటుంబంలోకి వెళ్ళవసరం లేదు అని ఒక నిర్ణయం ఉండేదండి నాకు, ఆయన చేసుకోవాలన్న ఆలోచన అనమాట. ఇంకా ఇది కూడా ఎవరికి చెప్పింది కాదండి. అయితే ఈ లోపు పెద్దలే కుదిరిసి వివాహం జరిగించారండి. నేను అనుకున్నది కూడా జరిగింది అనమాట. అప్పుడు కూడా నా అంతరంగంలో ఉన్నాయి ప్రభు తీర్చినట్టున్నారు.
0: బైబుల్ చదవటం పూర్తి అయ్యేసరికి వివాహం అయిపోయిందా?
1: పూర్తి ఇంకా చదువుతున్నానండి. చదువుకుంటా వస్తేసరికి ఈలో మళ్ళీ ముహూర్తం స్టార్ట్ అయిపోయి మళ్ళీ ముహూర్తం పెట్టేశారండి. అయినా కానీ దీన్ని ఇలా చదువుకుంటున్నాను, సరిగ్గా మే నెల 20 ముహూర్తం పెట్టారండి. మీ పొద్దున్న 10 వెళ్ళండి. ఆ రోజు చదువుకుని పేపర్ పూర్తి చేసి పీటల మీద కూర్చున్నానండి. ఇంకా
0: బైబిల్లో ఉన్న ఆఖరి పేజీ
1: ముందండి,
0: పెళ్లి పీటల మీద కూర్చునే ముందు బైబిల్ ఆఖరి పేజీ పూర్తి చేసి
1: కూర్చున్నానండి.
0: అంటే మీరు దేవుడితో ఏ ఒప్పందం చేసుకున్నారో
1: అదే జరిగింది,
0: నెరవేర్చిన సమయానికి వివాహం కరెక్ట్ గా జరిగింది.
1: అప్పుడే ఇంకా ఒకసారి బైబిల్ చదువుకుంటానని పెళ్లి కూతుర్ని పెళ్లి బట్టలతో ఉన్నానండి, తలుపులు వేసుకుని కూర్చుని మోకాళ్ళు వేసుకుని, అప్పటికి ఇంకా ప్రార్థన కూడా నాకు ఇంకా తెలిసిపోతుందండి. అంటే ఏడుపు వచ్చేస్తుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది అనమాట. ఆయన ఎలాగా మరి ఇంత చేశారు కదండి దేవుడు, ఎంత నమ్మకంగా అడిగినట్టు చేస్తారు నాకు తెలియదు, అడిగేశాను కానీ అప్పుడు మోకాళ్ళు వేసింక ఎలా చేయగానే, ప్రభువా ఇంత ఇలాగా ఇంత కరెక్ట్ గా ఉంటుందా నీ మాట, ఇంత ఇలా చేస్తావా ప్రభువా, ఇంక నేను ఎప్పుడు వదలన ప్రభువా, ఇంక నువ్వే నా సర్వం అని, ఇంకా నేను ఎప్పుడు ఏ పూజలు చెయ్యను అని కూడా అనేసుకున్నానండి. అప్పుడే అనుకుని నాకు నచ్చిన భర్తనే చేసావు ప్రభువా, నేను అనుకున్న భర్తనే నాకు ఇచ్చి చేసావు ప్రభువా, ఇంకా నేను ఏ పై కుటుంబానికి నేను వెళ్ళవసరం లేదు, ఇంకా మా అందరిలోనే ఉన్నట్టే, పుట్టిళ్ళని అత్తలేని అందరం మేము ఒకటే కాబట్టి ఇంకా నాకు ఈ జీవితానికి సరిపోద్ది ప్రభువా అని పీటల మీద కూర్చున్నానండి. ఆ కూర్చున్న కానించి గౌరీ వ్రతం అవన్నీ పూజలు చేయవలసి వచ్చిందండి. తర్వాత అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రావణ మాసం మే నెలలో పెళ్లి అయిందండి. శ్రావణ మాసం వచ్చాక వరలక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఇంకా మామూలుగా వినాయక చవితులు అన్ని చేయడం జరిగిందండి. అలా చేస్తూ చేస్తూ ఉంటుంటే నేను అనుకునేదాన్ని భర్త చెప్పింది చెయ్యాలి, అత్తయ్య గారు చెప్పింది చెయ్యాలి, మళ్ళీ నేను ఇలా ఒప్పందం చేసుకున్నాను కదా ప్రభువే సర్వం అని, ఆయనకి తగ్గట్టుగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు చెప్పినవి నిష్ఠగా చేసేదానండి. నా నేను ఒప్పందం చేసుకున్నాను కాబట్టి ఆ ఇది కూడా ప్రార్థన బైబుల్ చదువుకోవడం కూడా క్రమంగా చేసేదాన్ని అండి. అలా పూజలు చేస్తూ ఉండగా చేస్తూ ఉండగా తర్వాత మేము హైదరాబాద్ వచ్చేసామండి. తర్వాత పెళ్లి అయిన 6 నెలలకి హైదరాబాద్ వచ్చేసామండి. మార్చి నుంచి హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పటికి కూడా అలా మా ఆయన గారు చెప్పిన శుక్రవారాలు చేయడము, మళ్ళీ శుక్రవారం ప్రభు కొరకు 3 గంటల వరకు ప్రార్థన చేసుకోవడం, బైబుల్ చదువుకోవడం, ఇంకెలాగే అన్ని కూడా అది ఇది కూడా ఒకలాగే నిష్ఠగా చేసుకునేదండి. అలా చేసుకుంటే ఎవరన్నా అనేవారు 2 పడవల మీద కాలు పెట్టకూడదు అని ఎవరొకరు చెప్పేవారండి. మళ్ళీ బైబిల్లో కూడా నాకు నచ్చినట్టు ఉండకపోతే నేనేం చేస్తానో తెలియదని బైబిల్ మాట్లాడేదండి. అలా బైబిల్ ఇంకా అతమాన్ అలా చదువుకుంటా ఉండేదాన్ని అండి. పూర్తి అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేదానండి.
0: ఎప్పుడు
1: చదివినా కొత్తగానే ఉంటుందండి. ఇప్పటికే కూడా అండి, ఇది కూడా 5 సార్లు అయిపోయింది చదవడం. ఇప్పటికే కూడా
0: మళ్ళీ
1: ఆ బైబిల్ చాలా సార్లు చదివి, నీ బైబిల్ కూడా 5 సార్లు చదివాను. అయితే ఎప్పుడు కొత్తగానే ఉంటదండి, చదువుతుంటే ఎప్పుడు కొత్తగానే ఉంటది. ఇప్పుడు ఇంకా లాస్ట్ పేజే ఉందండి ఈ రోజు, ఇది కూడా లాస్ట్ పేజే ఉంది. అయితే అలాగే చదువుతా ఉంటుంటే ఇంకెలాగే భయపెట్టేస్తున్నారు, బైబిల్ భయపెడుతుంది, ఎవరన్నా భయపెడుతున్నారో, ఇంకా మా ఆయన గారు అది ఇది చేస్తుంది కదా అనేసి ఆయన గారు కూడా ఎక్కువ శ్రద్ధ తీసుకోలేదండి అన్నాడు. అయితే అప్పుడు మా పెద్దమ్మ గారు ఇంకొక అక్క ఉంటే ఇదేంటి నువ్వు నమ్ముకున్నాను అంటున్నావో, బైబిల్ చదువుకుంటావో, రా మేము ప్రార్థనకి ఎప్పుడు వెళ్తాం కదా, ఇక్కడ ఇంటి ముందే కదా రా, మనం కూడా వెళ్దాము అనేసి నన్ను కూడా తీసుకెళ్తే మా ఆయనగారు ఏమనలేదండి. అలా వెళ్ళడం జరిగింది. ఇప్పుడన్నా సరదాగా మామూలుగా ఆత్మా వారం వారం కూడా కాదండి, మామూలుగా వెళ్ళేదాన్ని ఊరుకుంటుంది. అంటే నాకు వెళ్ళిపోవాలన్న ఇంట్రెస్ట్ నాకు తెలియదు అనమాట, ఎప్పుడు వారం వారం వెళ్ళాలని. అలాగే జరుగుతూ వచ్చిందండి, జరుగుతూ వస్తుంటే ఆ తర్వాత ఇంకా నా పేరున ఒక ఇల్లు వచ్చిందండి హైదరాబాద్ లో. ఇల్లు వచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళడానికే ముహూర్తం పెట్టించారండి. ముహూర్తం పెట్టించిన తర్వాత ఆ ఇంటికి ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ వస్తే ఇదేంటి ఇంటి బాత్రూమ్ ఆ మూల వచ్చింది కదండి. ఈలోపు క్యాలెండర్ చూస్తే అందులో ఏమున్నదంటే అసలు ఆ ఈశాన్యం వాళ్ళ బాత్రూమ్ ఉంటే వెళ్ళకూడదు, యాక్సిడెంట్ అయిపోతాయే, భార్య భర్తలు విడిపోతారు, ఏయో జరుగు అన్నీ ఉన్నాయండి. ఇదేంటి ఇలా వెళ్ళడం, ఇలా వెళ్ళకూడదు కదా, మార్పించిన తర్వాత వెళ్దామని ఏం చేసామంటే అండి అమ్మ వారితోటి ఇలా వెళ్ళకూడదంట, కొంచెం మార్చుకున్నాక వెళ్దాము. ఈలోపు చిన్న పాపకి 9వ క్లాసు కదా, 9, 10 కూడా ఒక స్కూల్లోనే చదవాలంట, అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్లకుండా మనం ఏ స్కూల్ అయితే జాయిన్ చేద్దాం అనుకున్నావో ఆ స్కూలే మధ్యలో ఉంది కదా, ఆ ఊరికి ఈ ఊరికి మధ్యలో ఉంది కదా, ఇంకా అక్కడికే కిరాయికి వెళ్ళిపోదాము. వెళ్ళిపోతే ఆ సంవత్సరం ఈలోపు ఎప్పుడు మారిస్తే అప్పుడే మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాము అనేసి అన్నానండి. అనగానే సరే ఆయన ఏం చేశారు, మా అమ్మగారు వాళ్ళు ఉంటారండి అక్కడ ఆ ఊర్లో మధ్య ఊర్లో, మా అమ్మగారు మా పుట్టింటి వాళ్ళు అందరూ ఉంటారనమాట, వాళ్ళు వెళ్ళి చూసారు. అక్కడికి మారిపోయామండి. మారిపోయిన తర్వాత ఇద్దరు అమ్మాయిలు అనమాట, ఒక బాబు నాకు. ఇంకా మారకుండానే ఏం చేశాను, సాయిబాబా సీరియల్ చూసేదండి, ఇటు చేసుకుంటే అటు చేసుకుంటే సాయిబాబా సీరియల్ చూసేదాన్ని అండి. సాయంత్రం మాటలు 6 గంటలకు ఎప్పుడు వచ్చేదండి. అలా చూస్తుండగా చూస్తుండగా ఈలోపు 2 పడవల మీద అడుగు వేయొద్దన్నారు కదండి, ఇలా అడుగు వేయొద్దన్నారు కదా, ఇదేంటి అందరిని నమ్ముకోవచ్చు కానీ ప్రభువు నమ్ముకుంటే మాత్రం ఎవరిని నమ్ముకోకూడదు అంటున్నారో, వారిని నేను తెలియక అలాగ అనేసుకున్నానేమో, వీళ్ళందరినీ నమ్ముకుంటే అసలు ఏ వ్యాధమో ఉండదు, ఇప్పుడు సాయిబాబా కూడా ఉన్నారు, యేసు ప్రభు మాటలాగే ఉన్నాయి సాయిబాబా మాటలు కూడా, అయితే ఇలా కాదు ప్రభువా నువ్వు అంటే ఇష్టమే గానీ నిన్ను నమ్ముకుంటే నువ్వు నిన్ను ఒక్కరినే నమ్ముకోవాలంట, మరి సాయిబాబాలోకి ఉన్నాననుకో నిన్ను కూడా నమ్ముకోవచ్చు, ఎవరినైనా అనుకోవచ్చు, ఇంకా మరి నా వల్ల కావట్లేదు ప్రభా, ఇటు అటు నువ్వు కూడా ఉండొద్దు అంటున్నావు, ఇంకా నేను సాయిబాబాలో ఉండి నిన్ను కూడా తలుచుకుంటాను ప్రభువా అనుకున్నానండి. అనుకుని ఉంగరం తాకట్టు పెట్టి మరి మా ఆయన గారిని సిరిడికి పంపించానండి. మా ఆయన గారు పూజలే కాబట్టి నేను ఎందుకు అలా పంపించాలి, ఏదో బాగుంటది అన్నట్టుగా అని పంపిస్తే ఆయన ఏం చేశారండి, శనీశ్వరుడు బొమ్మలు నువ్వులు ఇవన్నీ శనివారం నాడు బా బాగా పట్టుకొచ్చారండి. పట్టుకొస్తే మరి ఆ సమయం అలా వస్తదే, ఏ వారం వస్తామో తెలియదు కదా, మరి అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటది, మరి ఇంటికి వచ్చేసరికి ఏ వారం వస్తా తెలియదు కదా అన్నారు ఆయన గారు అన్నారు. అన్న తర్వాత ఇంక ఇల్లు ఖాళీ, ఇంకా ప్రసాదాలు ఆ బొమ్మలు అన్ని ఉన్నాయండి, ఇంక ఇల్లు మధ్య అద్దీంటిలోకి మధ్య ఊర్లోకి వెళ్ళి వెళ్ళామండి. ఆ ఇంటి దిగిన తర్వాత దిగిన 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. మా మావయ్య గారు కూడా హైదరాబాద్ చేశారనమాట. 20 రోజులకి మావయ్య గారు చనిపోయారండి. 20 రోజులు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం 10 రోజులు 11 రోజులు అయిన తర్వాత మర్నాడే వేడి నీళ్లు మా అబ్బాయి మీద పడిపోయి ముఖం మీద పడిపోయింది, ముఖం అంతా గులాబీ కలర్ వచ్చిందండి, తోలు ఊడిపోయిందండి, మొత్తం శరీరం అంతా ఊడిపోయిందండి. అది మళ్ళీ ఆ అబ్బాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమండి. హాస్పిటల్ 15 రోజులు హాస్పిటల్లో ఉన్నాయండి, చాలా నరకం అని మించాం. తర్వాత ఇంకా ఇల్లు అసలు మళ్ళీ వాస్తు బాగాలేదేమో అని అక్కడి నుంచి మళ్ళీ ఆ నెలలోని మళ్ళీ ఇంకొక ఇల్లు మారిపోయిందండి. అప్పుడు దైవజనరాలు దేవుణ్ణి నమ్ముకున్న ఆవిడ ఉన్నారండి అక్కడ.
0: అంటే ఇప్పుడు ఇల్లు అయితే మారుతున్నారు గానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో అనేటువంటి విషయం మాత్రం మీరు గ్రహించుకోలేదు?
1: గ్రహించుకోలేదండి, ఇంకా విడిచిపెట్టాను కదండి. అప్పుడు మా మేనత్తయ్య గారు ఇచ్చిన బైబిల్ కూడా ఏం చేశానంటే మళ్ళీ ఉండకూడదేమో అనేసి, మేము పైన ఉండేవాళ్ళమి కిందే చర్చి, ఆ వచ్చేటప్పుడు ప్రభువా ఇదిగో మరి తలుపు లేసేసి ఉంటాయి కదా, ఇదిగో ప్రభువా అని అక్కడే పెట్టేశానండి.
0: బైబిల్ పెట్టేసి వచ్చేసాను, అక్కడ
1: గుమ్మం ముందే వదిలేసి వచ్చేసానండి. ఇంకా
0: తెచ్చుకోలేదు,
1: బైబిల్ కూడా
0: తెచ్చుకోలేదు. తీర్మానం చేసుకున్నారు,
1: తలుచుకుంటానే గాని ఇంకా అలాగే ఇంకా పట్టుకుందండి ఇంకా నన్ను. ఇంకా ఏం కాలేదు, తర్వాత వచ్చేసాం కదండి, ఇంకా అలాగా వచ్చేసిన తర్వాత 7 నీళ్లు పడిపోయి ఇంకా ఇంకెలా పడితే అలాగా పింక్ కలర్ వచ్చేసిందండి ఇదంతా ఫేస్ అంతా. ఇంకా అది మాని అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ బంధువులతో గొడవలండి, ఇంకేదో ఒక సమస్య తర్వాత నాకు అనారోగ్యాలండి. నాకు తగ్గితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి టాబ్లెట్లు వేసుకునేసరికి మళ్ళీ మా పెద్ద పాపకి, మళ్ళీ ఆ అమ్మాయి తర్వాత మళ్ళీ చిన్నపాపకి, మళ్ళీ తర్వాత మా ఆయన గారికి, తర్వాత మా బాబుకి, ఇంక మొత్తానికి తిరగడమేనండి, ఇంకా తగ్గట్లేదు, ఎవరికే కూడా తగ్గట్లేదండి. తగ్గినా మళ్ళీ ఇంకా స్టార్ట్ అవుతుందండి. ఇంకా అలా హాస్పిటల్ తీసుకు, మా అక్క మా అమ్మాయి అయితే తీసుకెళ్ళకపోయేవారు, ఏంటి ఎన్నిసార్లు వస్తున్నారని డాక్టర్ కూడా ఆశ్చర్యపోయేవారండి. అలాగ తిరుగుతూ తిరుగుతూ వస్తుంటే ఇంకా కూడా నేను లక్షవారాలు గురువారాలే చేస్తున్నానండి. ఇంకా మళ్ళీ గురువారాలు కూడా మొదలు పెట్టేవండి ఇద్దరు, మా ఆయన గారు నేను కూడా. ఏదన్నా మిషన్ కుడదామా షాప్కి వెళ్దాం అనుకుంటే 10 రోజులు మిషన్ కుట్టాను అంటే మళ్ళీ ఇంకో 15 రోజులు ఇంటి దగ్గర ఉండిపోవాలండి. అలాగా 2-3 సార్లు వెళ్ళి అమ్మ మీకు టైఫాయిడ్ వచ్చేస్తుంది కదా ఎందుకమ్మ ఇంకా మానేయండి అని వాళ్ళు కూడా మానిపించేసారండి. ఇంక ఈ రకంగా ఎలాగ జరుగుతూ వచ్చిందండి, బంధువులు విడిపోయామండి. ఈలోపు అమ్మ అవసరం లేకపోయినా ఇల్లు అమ్మేసుకున్నామండి, ఆస్తి ఎందుకు అమ్మేసుకున్నామా, హైటెక్ సిటీలో ఇల్లు అండి, ఫోర్త్ బేస్ హైటెక్ సిటీలో ఇల్లు, అది అమ్మడం జరిగిందండి. ఆ డబ్బులు అలా చల్లా చెదరకింత ఇంకా అలాగా
0: యేసు ప్రభు నిన్ను వదిలేస్తున్నాను, యేసు ప్రభుతో మీరు చెప్పిన దగ్గర నుంచి
1: స్టార్ట్ అయిపోయిందండి.
0: స్టార్ట్ అయిపోయి అప్పటి నుంచి మనశ్శాంతి లేదు,
1: సమాధానం లేదు,
0: ఇక నెమ్మది లేకోకుండా అయిపోయింది, అనారోగ్యం వచ్చేసింది, కుటుంబంలో మామగారు చనిపోయారు, బాబు బాగలేదు, ఇవన్నీ వస్తున్నాడు. మీకు ఏమనిపించింది?
1: ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ ప్రభువులోకి వెళ్ళినా గానీ రెండు చెయ్యొద్దు అంటారు, ఇటు నా భర్త ఊరుకోరు అటు ఆయన చెప్పిందే చెయ్యాలి, ఇటు ఈయన చెప్పింది చెయ్యాలి, ఇంకా రెండు రకాలుగా అప్పుడు పడిన బాధే మళ్ళీ పడాలి. ఇష్టం లేకైతే కాదండి ప్రభు, నేను అలా చెయ్యకూడదన్న ఉద్దేశం మీద నేను కఠిన పరిచేసుకుంటున్నా నా హృదయాన్నండి. అలాగా నేను ఇంకా నా వల్ల కావట్లేదు, ఇంకా ఇలాగే అయిపోతున్నామండి. లాస్ట్ కి ఇంకా ఆఖరికి సంవత్సరం కూడా దగ్గరకు వచ్చేస్తున్నాడు మా మావయ్య గారు, కానీ బతుకులు బాగుపడతలేదండి. ఆ తర్వాత ఇల్లు అమ్మేసిన తర్వాత కూడా చిన్న స్థలం ఒక చోట కొనుక్కున్నామండి, మాకు ఇల్లు వచ్చిన చోట కొనుక్కున్నామండి, కొనుక్కున్నాం. ఆ తర్వాత అలాగే జరుగుతుందండి, జరుగుతూ వస్తుంటే ఇంకా నెమ్మదైతే లేదండి, సమాధానం లేదండి, చాలా గొడవలు, ఇంట్లో గొడవలు, ఇల్లో గొడవలు, ఇంక ఇలాగేలా మనశ్శాంతి లేకపోతే అలాగే జరుగుతూ వస్తుంటే అప్పుడు ఇంకా లాస్ట్కి మా పక్క ఆవిడ కూడా ఆ తల్లిగారు వచ్చి ఎవరో చేతపాటు చేశారంట, అమ్మ ఒకసారి అంత అలా ఉండవు కదా సన్నిధికి వెళ్ళమ్మా, నాకు కూడా ఎవరో చేతపాటు చేస్తే ఎన్ని చోట్లకి వెళ్ళినా తగ్గలేదు, మందిరానికి వెళ్తే తగ్గింది అన్నారండి. సరేలే అని పట్టించుకోలేదండి. ఒక మళ్ళీ ఏమనుకుంటే దాన్ని ఇది కూడా నా పాపం చెప్పకపోతే, మళ్ళీ ప్రభువు నమ్ముకున్న తర్వాత దశ భాగాలు ప్రభువుని విడిచిపెట్టిన తర్వాత విగ్రహారాధనలోకి వచ్చాను కదా, అప్పుడు 100 రూపాయలు కుడితే 10 రూపాయలు దేవుడికి తీసేదానండి. అప్పుడు కూడా నేను తీర్మానించుకున్నదేనండి, జాకెట్లు కుట్టేదాన్ని, ఏదైనా ప్రాబ్లం వచ్చేది ఇలా కాదు ప్రభువు నమ్ముకున్నాను కానీ. అంటే దశ భాగం అంటే 100 రూపాయలకి 10 రూపాయలని నాకు తెలియదు, దశ భాగం అంటారు కదా దానికి వివరం తెలియదు, కానీ 10 రూపాయలకు రూపాయి తీస్తాను అనుకున్నానండి. దశ అంటే తెలియదు నాకు,
0: దానికి తెలియదండి,
1: 10 అని తెలియదండి. 10 అని తెలియకుండా 10 రూపాయలు కొడితే రూపాయి తీస్తాను ప్రభువా. కానీ ఏదైనా సరే రిస్క్ రాకుండా ఉండాలి నాకు, కుట్టిన వస్తువు కుట్టిన శాలి రిస్క్ రాకూడదు ప్రభువా. అది అలాగైతేనే నా దగ్గరకు రావాలా, లేకపోతే వద్దు, నేను రూపాయి తీస్తాను అనుకున్నానండి. అలాగే జరుగుతూ వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి రిస్క్ రాలేదండి, అలా బట్టలు కుడతానే ఉన్నాను. ఆయన ఎలాగైతే అనుకున్నానో తీయడం మొదలు పెట్టాను డబ్బులు. అలా తీయడం మొదలు పెట్టిన తర్వాత అలాగే బట్టలు వస్తా ఉన్నాయి. అలా మిషన్ కుట్టుకుంటా, బిడ్డలను చూసుకుంటా, అలాగే ఇంట్లోనేనండి. జరుగుతా అప్పుడు చెప్పారు కదండి, ఇది రానారాజ్యం తోట ఉన్నాను అన్నాను కదండి. ఇలాగా లాస్ట్ ఇంకా చాలా మంచానికి పడిపోయినండి. మంచానికి పడిపోయి 10th క్లాస్ పూర్తి అయిందండి. ఇంకా మా పెద్ద చిన్నమ్మాయి ఏమో 10th క్లాస్కి వెళ్ళాలి, పెద్ద అమ్మాయి ఏమో 10th క్లాస్ పూర్తి అయిందండి. పూర్తి అయ్యేసరికి ఇంకా మాట కూడా ఇంకా రావట్లేదు. మా ఎప్పుడు శిలలను కూడా ఎక్కలేదండి నాకు, అసలు ఎక్కించు నాకు తెలియదు. అప్పుడు శిలలను కూడా ఎక్కించి ఇవ్వరు. శిలలను ఎక్కించిన కాంచేపటికే మళ్ళీ నీరసం అయిపోయేదండి. ఒక జ్యూస్ తాగింది వెంటనే మళ్ళీ నీరసం అయిపోయేదనండి. ఇంకా పట్టులు వదిలేస్తున్నాయండి, ఇంకేమీ పని చేయట్లేదండి, ఆ ఒంట్లో ఏం పని చేయట్లేదు. రచ్చరేకలు అంటే మళ్ళీ రచ్చరేకలు కట్టించుకునేదండి. ఒక క్షణమే అది కూడా పీడకళ్ళు వచ్చేసేయండి. అయినా కానీ ఆయనకి ఎక్కువ తెలిసేది కాదు, మా పుట్టింటి వాళ్ళు ఉన్నారు కానీ ఆయన వాళ్ళకి తెలిసేది కాదు ఏంటో నీరసం తగ్గట్లేదు పిల్లకనివారు. అప్పుడు పక్కింటి ఆవిడ అన్నారండి, ఏమండి ఎవరో ఎక్కడో టైఫాయిడ్ వస్తే ఆవిడ చనిపోయారంటండి, మీకేమో టైఫాయిడ్ తగ్గట్లేదు, ఈ ఆడపిల్లలు ఏమైపోతారో ఏంటో, మీ ఆయన గారు ఖర్చు పెట్టిన డబ్బులు ఇప్పటికి 1000 ఖర్చు పెట్టారో తెలియదు, మీరు తిన్నా తిండి 3 రోజులు నేను తినుంటే గనక ఎంతో ఆరోగ్యంగా ఉందినండి, చాలా బలం వచ్చేసాను, ఎంత తిన్నా సరే గానీ ఏమి తినలేనిలాగుంటున్నారు ఏంటండి అని అన్నారండి ఆవిడ. అయినా కానీ నాకేం తెలియట్లేదు, జ్యూసులు జావలో తిండి అంటే తిన్నా అంటే ఎక్కడ నీరసం తగ్గిపోద్దా అని ఇంక పెట్టమనేదండి, మాట మాత్రం లేదండి, ప్రసన్న అని చాలా స్లోగా
0: పెరిగేదండి,
1: శక్తి లేదండి. అయితే మా పాప 10th క్లాస్ పూర్తయి ఇంట్లోనే ఉండ కదండి, ఒక బాలింతరాలు అయితే ఎలా చేయించుకుంటదో, 10th క్లాస్ చదువు బిడ్డనండి నేను, అలా చేయించుకున్నానండి పని. మా భర్తకు బాక్స్ పెట్టడం, చిన్న బిడ్డలను తయారు చేయడం స్కూల్ కి చాలా కష్టపడిపోయింది. ఆ పిల్ల ఏమైపోద్దో అనుకున్నారండి, అంత పని చేసిందండి పిల్ల. అలా చేస్తా ఉంటుంటే అప్పుడు నేను ఇంకేంటి ఇలా చచ్చిపోతా, ఆవిడ అలాగ అంద కదా ఎవరు ఆవిడ చనిపోయింది అన్నది కదండి ఆవిడ. అనేసరికి ఇది కాదు పని, ఒకవేళ ఆయన్ని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని నమ్ముకున్న తర్వాత సాయిబాబాలోకి వచ్చేసాను కదా, ప్రభువు నమ్ముకుని నా దగ్గరకు వచ్చింది ఏంటి అని సాయిబాబా విడిచిపెట్టేశారేమో. అయితే సరే సాయిబాబాని నమ్ముకుంది కదా, నేనే చూసుకోవడానికి యేసుప్రభు విడిచిపెట్టేశారేమో. ఇలా కాదు పని ప్రభువా, ఇలా నేను ఇలా అనుకున్నానో ఎందుకు అనుకున్నానో నీకు తెలుసు కాబట్టి, ఇప్పుడు ఈ రాత్రికి నాకు ఎవరు కనపడతారో వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను, నేను అనుకున్నది కరెక్ట్ కాదేమో గానీ ఇప్పుడు నాకు తెలియాలి ఏదైంది
0: అని పట్టుపట్టారు.
1: పట్టుపట్టి నాకు ఎవరు కనపడితే వాళ్ళు ఏపుకు తిరిగిపోతాను ప్రభువా అని అనుకున్నానండి. ఆ నైట్ పడుకున్న తర్వాత ఒక 4 ఆడవాళ్ళు అక్కడ నుంచి ఉంటే, ఒక అమ్మాయి ఇదిగో అక్కడ జ్వరాలు తగ్గించే డాక్టర్ ఉన్నారంటే అదే అండి ఒక పేపర్, దేవుడి పేపర్ ఇచ్చారండి. ఇచ్చి ఏంటమ్మా పేపర్ అంటున్నావు ఏంటి, జ్వరాలు తగ్గుతుందా, జ్వరాలు తగ్గి డాక్టర్ అక్కడ ఉన్నారా, ఎవరమ్మా పేరు అంటే, వాళ్ళ పాస్టర్ గారి పేరు చెప్పారండి. ఇప్పుడు నాకు నోరు తిరగట్లేదు పేరు, పాస్టర్ గారి పేరు. ఇంతకీ మా పక్క ఆవిడ పాస్టర్ గారు పేరేనా అనమాట, అది నాకు తెలియదు ఆ సంగతే. అప్పుడు అప్పుడు గుర్తుంది ఆమెకు చెప్పాను ఆ పేరు, అయ్యో మా పాస్టర్ గారే కదండి ఆయన పేరు అన్నారు, మరి వస్తారా ప్రార్థనకి అన్నారు. అయినా మళ్ళీ ఇదే గుర్తు వస్తుంది, మళ్ళీ గురువారం చెయ్యాలి మా మళ్ళీ ఇలాగే మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ నెలలాలు ఆగిపోయినండి. నెలలాలు ఆగిపోయిన తర్వాత ముందు మిషన్ కుట్టడానికి వెళ్ళేదని అంటున్నారు కదండి, అమ్మయ్య ఇంక ఈసారి దశభాగం తీయక్కర్లేదు, ఇంక నేను భయపడక్కర్లేదు, వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవాలనుకునేదండి, వచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు అయిపోయండి, మరి రోగాలకి వెళ్ళిపోయాయి కదా, ఆ రకంగా దిగజారిపోయినట్టు అయిపోతున్నామండి. సంవత్సరకం కూడా చేసేసామండి. సంవత్సరకం చేయకముందే ఇప్పుడు అప్పుడు ఇలా వచ్చింది కదండి పేపర్ గురించి ఇలా చెప్పారు కదా, చెప్పిన తర్వాత ఇలా ఆవిడ ఏమి ఇలాగన్నారు. అయినా కానీ నెలలాళ్ళు ఆగానండి, నెలలాళ్ళు కూడా ఆగిన తర్వాత ఇంక ఇలా కాదు. అప్పుడు ఆవిడ అన్నారు, అమ్మ నువ్వు లెగలేకపోతున్నావు మాట్లాడలేకపోతున్నావు కాబట్టి అలా మా పాపతో ఒకసారి ప్రార్థనకి వెళ్ళు, మందిరానికి వెళ్ళు. అయితే ఏం చేస్తావంటే ఆ టయానికి ఒకవేళ స్నానం చేయాలేమో, రెడీ అవ్వాలేమో, ఓపిక లేదు ఎలాగా అనుకోకు, చీర మార్చుకుని అయినా సరే నువ్వు అడుగులు అడిగేసుకున్నా సరే మందిరంలో కూర్చో అన్నారండి ఆవిడ. అంటే అప్పుడు ఆవిడ మగమం ఉందే ఆవిడ అటు ఇటు రెడీ అవుతున్నారు అన్నమాట. అప్పుడు ఆవిడ పిలిచి ఇలా పిలిచి అండి మీరు వెళ్తే కనుక నేను వస్తానండి అంటే సరే అండి పిలుస్తాను. అప్పుడు ఆవిడ వెళ్ళి 5 నిమిషాలు కదా చీర మార్చుకునండి, ఆ రోడ్డు మీద ఏ ఉంటాయి కదండి అవి అది పట్టుకునండి, ఒక్కొక్క అడుగు తీసుకుంటా, ఒక ఆపరేషన్ చేయించుకున్న మనిషి ఎలా ఉంటారో ఆ రీతిగా అలా పట్టుకుని అలాగలాగలాగలా
0: అయి
1: పట్టుకుంటా చర్చిలోకి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కూడా నమ్మి అల్లేదు నేను, అంటే ఇంకా ఆవిడ చెప్పింది కదా నాకు దేవుడు అంటే నమ్మకమే గాని ఇలాగే మళ్ళీ మారిపోతానేమో అన్న ఉద్దేశం, అంటే భయం మళ్ళీ మొదటికే వస్తుంది అన్న ఇదేనండి నాకు ఆలోచన. అలా కూర్చుండిపోయినండి. కూర్చున్న తర్వాత నా అవయవాలు అన్ని అప్పటికే ఆ నైట్ నుంచే స్టార్ట్ అయిపోయిందండి మొత్తం, ఎముకలు పోటు, కడుపు పోటు, మెడపోటు, తలపోటు, కాళ్ళు పోటు, అరికాలు పోటు, నడుము పోటు, ఇంకా అన్ని రకాల పోట్లు అనమాట. కూర్చున్నానే గాని కాళ్ళు చాపేసుకుని ఇలా ఇలాగనడమో ఇలాగనడమో ఇలాగనడమో ఇంకెళ్ళిపోవాలి ఎవరైనా ఇప్పుడు లేస్తే నేను వాళ్ళతో వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో కూర్చున్నానండి. అమ్మా పక్క ఆవిడేమో అయ్యో వీళ్ళ పిల్లలన్నా తీసుకొస్తే వాళ్ళన్నా తీసుకెళ్లిపోయేవారు ఇవి కూర్చోలేకపోతుందని ఆవిడ అనుకుంటున్నారంట. ఆఖరికి పాటలు అన్ని అయినాయి. ప్రభువా మరి నేను కూర్చోలేకపోతున్నాను, ప్రభువా మరి నేను కూర్చోనేటట్టు చెయ్యి అని ఒక మాట అనుకున్నానండి. అంతే అనుకున్న తర్వాత ప్రార్థన స్టార్ట్ అయిందండి. ప్రార్థన స్టార్ట్ అవ్వగానే నాకు వణుకు వచ్చేస్తుందండి ఒంట్లో, ఈ సెల్ల కూడా పడిపోతుంది, కళ్ళంట నీళ్లు కారిపోతున్నాయి, వణికి వణికి వణికి అలాగ దడదడ మొత్తం కాళ్ళు అన్ని మొత్తం ఒళ్ళంతా వణికిపోతున్నాయి. వణికిపోగానే ప్రార్థన అయిపోయిందండి. అమ్మాయి ఇంకా ప్రార్థన అయిపోయింది అన్నట్టుగా లెగాలి అనుకుని, ఇంకా బలంగా లెగాలి కదా, చాలా జాగ్రత్తగా లెగాలి కదా అని చెయ్యి అనుకుని ఇలా అనుకునేసరికండి అసలు ఎలా లేచిపోయినా నాకైతే ఒక సంటి పాప ఇలా కూర్చుని ఇలా ఎలా లేచిపోతుందండి అలా లేచిపోయినండి. ఇదేంటి ఎంత తొందరగా ఎలా లేచిపోయినా ఏంటి అనేసి అప్పుడు ఇవన్నీ నొక్కి చూసుకుంటే అసలు ఎక్కడ ఏ బాధ నాకేం తెలియట్లేదండి. అప్పుడు గబగబా 2 అడుగుల్లో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయండి. పాస్టర్ గారు మాకు ఇలా తగ్గిపోయిందండి, ఇప్పుడు వచ్చేసరికి నడవలేక పరిస్థితిలో వచ్చానండి, అసలు మొత్తం పూర్తిగా నాకు స్వస్థత కలిగిందండి అన్నానండి. ఆ విశ్వాసం ఉంచుకో అమ్మా ఎప్పటికీని అని ఆయన అన్నారండి. అనగానే ప్రభువా ఇదిగో ఈ సన్నిధిలో ఇప్పుడు అనుకుంటున్నాను, ఇంకా నిన్ను ఇప్పుడు కానీ విడిచిపెడితే కనుక నేను చనిపోయిన దానితో సమానం ప్రభువా, ఇంకా ఇంకెప్పుడు విడిచిపెట్టను ప్రభువా, ఇంకెన్ని రకాలుగా వచ్చినా ఇంకా నీ కొరకు పోరాడాలనిపిస్తుంది ఇంకా మరి అనేసి అనుకుని వచ్చేసానండి. అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇంకా కొత్త ఇంట్లోకి గృహప్రవేశానికి వచ్చేసామండి. గృహప్రవేశానికి మళ్ళీ మరి ఆయన కూర్చోబెడతారు కదా అక్కడ, కూర్చున్నా గానండి నా మనసంటా ఏసు రక్తం జయం స్తోత్రం అనుకుంటున్నాను, ఆయనకి తెలియదు నేను అనుకుంటున్నట్టు. ఆ ప్రసాదం ఏమో తినకుండా జాగ్రత్త పడ్డాను. జాగ్రత్త పడిన తర్వాత అయితే ఆ కాలనీలోను ఆ పాస్టర్ గారే మళ్ళీ ఈ ఊరు వచ్చి అక్కడ ఇంకో చోట పెడుతున్నారు. అయితే మా ఆయన గారితో అన్నాను ఏమండి ఇలాగా పాస్టర్ గారు ఇక్కడికి వచ్చి పెడుతున్నారంట, వాళ్ళ తెలిసిన వాళ్ళు ఇలా తెలిసిన వాళ్ళే కదా ఒకసారి వెళ్తాను అంటే సరే అన్నారు. 2 వారాలు వెళ్ళేసరికి 3వ వారం గొడవ పెట్టుకుంటారు, అదిగో ఇలా చేస్తావా అలా చేస్తావా మానేని. మళ్ళీ కొద్ది రోజులైన తర్వాత ఏమండి మళ్ళీ ఒకసారి వెళ్తానండి అంటే మళ్ళీ అనేవారు. వెళ్ళమంటున్నారు కదా వెళ్ళేసరికి మళ్ళీ గొడవ, అలాగే నన్ను వెళ్ళనివ్వకుండా చేసేది. అప్పుడు ఇంక ఇంత బాధ పడలేను ప్రభువా, ఇన్ని మాటలు నేను వేస్తే పడలేను, ఇంకా నా వల్ల కాదు, నేను ఇంకింట్లోనే చేసుకుంటాను. అప్పుడు స్వామి మాలేసుకున్నారండి మా ఆయన గారు. స్వామి మాలేసుకున్నా గానీ చెప్పకుండా వెళ్ళలేం కదండి ప్రార్థన కూడా, నేను ఇంకా నేను వెళ్ళలేను ప్రభువా అని. పొద్దున్న 5 గంటలకి సాయంత్రం 5 గంటలకి మధ్యాహ్నం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి. మిషన్ పగల కుట్టుకుంటూ ప్రార్థన ఎక్కువైపోయింది, నాకు ప్రశాంతంగా ఉండేది అనమాట ప్రార్థన చేసుకోవడానికి. ప్రార్థన చేసుకుంటా ఉంటే నేను ఇంకెక్కడికి వెళ్ళను ప్రభువా, నాకు ఇంట్లో ఎక్కడైనా కనపడు ప్రభువా, నాకు గోడ మీద కనపడు ప్రభువా, ఇంకక్కడే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. ఇలా చూస్తున్నానండి, చూసేసరికి నీళ్లతోటి గోడలు తడిసి ఆకారాలు వస్తాయి కదండి, ఆ ఆకారాలు ఏం చేసినాయి అంటే అండి ఒక సిలువు మీద ప్రభువు రక్తం కార్చుకుంటా ముళ్ళ కిరీటంతో ఎలాగైతే ఉంటారో ఆ రూపం కనపడిపోయింది అండి నాకు వెంటనే. ఇంకా అదే ఆ మరకలే రూపం. అయ్యి బాబో ఇదేంటి ఇలాగా వచ్చేసింది, నేను ప్రభువుని అడగానే ఏ గీత కింద కనపడుతుందేమో అనుకుంటే సిలువు మీద ఉన్నారేంటి ప్రభు అని. పిల్లల్ని ఏం చేశాను, పిల్లలారా పిల్లలారా రెండల్లా ప్రభు కనపడుతున్నారమ్మా రెండు చూడండి అంటే డాడీ ఒకటి ఇంట్లో లేరమ్మా నాకు ఆ గోడ మీద ఈ గోడ మీద కనపడుతుంది అని మాకు చెప్పకు మమ్మ మాకు భయం పెట్టకు అనేసి వాళ్ళు అన్నారండి. ఇంకా నాలో నేనే ఆనందం, నాలోనే కుమిలిపోవడం అన్ని నేనే అనుభవించాలండి. ఇప్పుడు వరకు కూడా చాలా మటుకు నాకు నేనే అనమాట. ఇంకా అలాగనేసరికి ఇంకా అప్పుడు ఇలా కనపడగానే ఫోటో తీస్తే సెల్లో ఇప్పుడు కూడా మీకు చూపిస్తానండి, ఆ ఫోటో కూడా మీకు పంపిస్తాను. ఇప్పటికే ఉందండి.
0: ఆకారం గోడమదండి,
1: ఎలాగండి, ఎలా ఉంటారండి, రక్తం చుక్కలు కారుతండి, ముళ్ళ కిరీటం, ముక్కు, నోరు, అసలు అది ఎవరి శోత్రానికి వచ్చినా సరే పరిశుద్ధాత్మ వచ్చేసేదండి వాళ్ళ మీదకే. అలా కనపడిపోయేదండి ప్రభువా కనపడమ అంటే నాకేమో చూడగానే కనపడిపోయింది వాళ్ళకి చెప్పాలన్నమాట నేను వాళ్ళ. అప్పుడు ఆయన కనపడిపోయేది, కనపడిపోగానే పరిశుద్ధాత్మ వచ్చేసిందండి. ఏంటి ఇలా జరుగుతుంది అప్పుడు ఇంకా అలాగ ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టాను కదా చర్చికి వెళ్లకుండా అలా చేసుకుంటాను అప్పుడు. అప్పుడు ఒక స్థలం కొనుక్కున్నామండి, అది అక్కడికి వచ్చిన తర్వాత స్థలం కొనుక్కున్నాను కదా, ఆ ఇల్లు కట్టడానికి రేకులు చెడ్డి వేసుకుందాము అన్నీ పడుకున్నారండి ఆయన. నైట్ చెప్పి పడుకుంటే మా ఆయన గారు ఇలాగా ఇల్లు కట్టాలంటున్నారు, వాస్తు చూడకుండా కట్టేస్తారు ఏంటో, ఎవరికైనా చూపించారా చూపించరు అని నేను అనుకుంటున్నానండి మనసులో. అనుకుంటే ప్రార్థన చెయ్యి అన్నారండి, అదే మొట్టమొదటి స్వరం అండి నాకు వినబడిన స్వరం అనమాట. ప్రార్థన చెయ్యని గద్దించినట్టు మగ ఆయన గొంతుకు అనమాట, గంభీరమైన గొంతుకు అనమాట. హాలు మాత్రం నిశ్శబ్దంగా ఉంది. అనేసరికి ఏంటి ఇలా వినబడింది అనేసరికి వీళ్ళమ్మ పడుకుని ఉన్నారు. ఏంటి ప్రార్థన చేయమంటున్నారు, ఏంటి ప్రార్థన, స్థలం గురించి ప్రార్థన చేయడం ఏంటి, ఇప్పుడేమో కొన్నాము అప్పుడే 3 లక్షలు అయిపోయింది, 180 కొన్నాం 3 లక్షలు అయిపోయింది, ఇంకా లేకపోతే కట్టుకుంటే కట్టుకుంటాం లేకపోతే అమ్మేసుకుంటాం, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అనుకున్నానండి. తర్వాత ఊర్లో కూడా ఒక స్థలం ఉంది, ఆయన దాని గురించి చెప్పారా, దాని గురించి ప్రార్థన చేయడం ఏంటి అని చెయ్యాలని తెలియట్లేదు నాకు, ఎందుకు చెప్పారో తెలియదు. ప్రార్థన చేయమంటారు, ఎప్పుడూ ప్రార్థన చేస్తానే ఉంటాను, స్థలం ఎవరు స్థలం గురించి ప్రార్థన చేయాలని నాకు చెప్పినా గానీ
0: ప్రార్థన చేయి అనేటువంటి మాట మీకు వినపడినప్పుడు ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అంతే
0: స్వరం వినపడింది,
1: వినపడింది అంతేనండి,
0: స్వరం వినపడింది కానీ ఎవరు మాట్లాడారో తెలియదు,
1: అసలు తెలియదు
0: ఏంటి, అసలు నన్ను ప్రార్థన చేయమని అడిగేది ఎవరు అనే ఆలోచనకి వెళ్ళారు మీరు.
1: అవునండి. తర్వాత నాకేమో బైబిల్ లేదండి, లోకసు అదే కొత్త నిబంధన చదివాను అన్నాను కదండి, చదివిన పైన ఏమి చదివేదాన్ని కాదు, పేర్లు ఇది మత్తయి సువార్త అని లోకసు వార్త అని అవి చదువుకునేదాన్ని కాదు, ఒక పేజీ అయిపోయిన తర్వాత ఒక పేజీ అయి పూర్తి చేసేదాన్ని, బాగుంది కథలు బాగున్నాయే అనేసి చదువుకునేదాన్ని. అందుకుని నాకు ఈయన మాట్లాడుతున్నా కానీ అధ్యాయులతో చెప్పవలసి వచ్చేది దేవుడు నాకు. అప్పుడు అలాగైంది కదండి, ఆ తర్వాత ఇంకా స్వామి మాల వేసుకునే ఉన్నారు ఆయన, ఇలాగ వినబడింది కదండి ప్రార్థన చెయ్యి అని వినబడింది కదా, ఇలాగ అనుకున్నాను. తర్వాత స్వామి మాల వేసుకున్నారు, ప్రార్థన జరుగుతూ ఉండి జరుగుతూ ఉంటే లోకసువార్త 11 అధ్యాయం లోకసువార్త 11 అధ్యాయం 3 సార్లు వచ్చిందండి నా నోట్లోంచి. నాకు మెలకు వచ్చినంత చేపు కూడా మెలకు వచ్చేసరికి ఆగిపోయిందండి నా నోట్లోంచి. లోక అంటున్నారు అదేంటో తెలీదు, అధ్యాయం అంటే బుక్ కి సంబంధించింది, సువార్త అంటే ఏంటి మళ్ళీని అని ఈ బైబిల్ ఉంది కదా, ఒకవేళ బైబిల్ ఇచ్చారు కదా, ఒక ఆవిడ ఇచ్చారనమాట, ఇచ్చారు కదా ఇంకా ఇది తీసుకుని చూద్దాము ఉంటే లోకం ఉంటదేమో అని చూసేసరికి లోక దొరికిందండి. అదేంటి లోకాన్ని ఎలాగైతే వినబడింది అదే లోకాన్ని ఉంది, అయితే మరి 11 అధ్యాయం అది కూడా ఉంటదా అనుకుని అది కూడా చూస్తే అది కూడా ఉన్నదండి. ఏంటి మరి నాకేమన్నా చెబుతున్నారా, ఇంక బైబిల్లో వినబడి అంటే ప్రభువు అనుకుంటా, నాకేమన్నా చెబుతున్నారా అందులో చదవమని అనేసి చదువుకుంటే శిష్యులు పరలోక దేవుని ప్రార్థించడం గురించి అడుగుతుంటే ప్రభువు వాళ్ళకి నేర్పుతున్నారు, నా రాజ్యాన్ని తీసుకురా, నన్ను పరలోక మందుని మా తండ్రి నీ నామ పరచబడును కాక అని అది ఉంటది కదండి.
0: అంటే బైబుల్లో ఈ విషయం ఉన్న సంగతి మీకు తెలియదు,
1: తెలియదండి.
0: ఆ స్వరం వినపడి మీకు చెప్పినప్పుడు ఉన్నాయో లేవో మీరు చూస్తే బైబుల్లో అవి కరెక్ట్ గా ఉన్నాయి,
1: ఉన్నాయండి ఉన్నాయండి,
0: ఆ వినపడి ఉన్నాయో లేవో చూసారు,
1: చూసానండి అంతేనండి.
0: అంతకుముందు తెలియదు, అవి
1: అంతకుముందు తెలిసిన అవి నాకు గుర్తులేదు కదండి, బైబిల్ చదవటం చదివాను కానీ బైబిల్ అవన్నీ ఇంకా అలా ఉంటాయని అయినా నాకు తెలియదు, ఇంకా అసలు దాని గురించి తెలియదండి. మళ్ళీ కొత్తగా ఇప్పుడే నేను వింటున్నట్ట అనిపించేస్తుందండి, అప్పుడు వినబడింది చూస్తుంటే ఇంకా ఆశ్చర్యం వేసేస్తుందండి. ఇప్పుడు చెప్పిన ఉంటే ఎవరైనా చెప్తేనేమో మనకి ఆశ్చర్యం వేయదు, ఎవరో లేకుండా స్వరం నా నోట్లోంచి వచ్చి లేకపోతే నాకు స్వరం వినబడుతుంటే నాకు ఆశ్చర్యం వేసేస్తుందండి. ఆశ్చర్యం వేసి చూసేసరికి ఉంది, అయితే అప్పుడు గబగబా నాతో ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక ఆంటీ గారు ఉన్నారండి కింద మా కింద బిల్డింగ్ లో, వాళ్ళ అమ్మగారితో మాట్లాడతారనమాట. మాట్లాడితే ఇదిగో లక్ష్మి నువ్వు అత్మాను ప్రభువు అని అంటావు కదా నువ్వు, ఇదిగో మా అమ్మగారు వచ్చారు, మా అమ్మగారితో ప్రార్థన చేయించుకుని మా అమ్మగారితో మాట్లాడతారు. అప్పటితోటి నాతో మాట్లాడతలేదు, మా అమ్మగారితో మాట్లాడతారంటే ప్రభువు మాట్లాడటం ఏంటి, ప్రభువు మాట్లాడతారా అని ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నానండి. అంతే పైకి వచ్చిన తర్వాత ఈ మాటలు స్టార్ట్ అయినాయండి. అప్పుడు వెంటనే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్తే నువ్వు అన్నావు కదా ప్రభువు మాట్లాడతారా, ప్రభువు మాట్లాడతారా అన్నావు కదా, ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నారా అర్థమైందంటే అవునంటీ మరి ఇది ఎందుకు చెప్పారా అంటే ఇది చూడు చూసి చదివే నువ్వు ఎందుకంటే అలా కాదు మరి ప్రార్థన నువ్వు ఎప్పుడు చేసుకోవా, నిన్ను ప్రార్థన చేసుకోమని చెప్తున్నారు, ప్రార్థనకు ముందు కానీ ప్రార్థన తర్వాత కానీ పరలోప ప్రార్థన చేసుకోమని చెబుతున్నారు, అది చేసుకో అన్నారండి ఆవిడ. దాని గురించి నాకు తెలీదు. ఇంకా అలాగే లాస్ట్ ని ప్రార్థన పెట్టడం మొదలు పెట్టింది. తర్వాత జ్యోతిలిగించు అని వినబడింది అండి. క్యాండిల్ వెలిగిస్తాను, శుక్రవారం చేసుకుంటా క్యాండిల్. అది నాకు తెలియట్లేదు. ప్రభువు దేవుడు చల్లాడు, నువ్వు పూర్తి చేయంటున్నారండి. అదేంటో తెలీదు. మరి మందిరానికి వెళ్ళను కదా నేను, అదేంటో తెలీదు. ఇవన్నీ వినబడిపోతున్నాయండి నాకు.
0: అసలు ప్రార్థన చేయి అనేటువంటి మాట మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇక ప్రతిదీ కూడా స్వరం వినపడుతుంది. స్వరం వినపడటం, అది మీరు గ్రహించటం, గమనిస్తా ఉన్నారు, అవి మీ ముందు కనపడుతున్నాయి బైబుల్లో
1: కనపడుతున్నాయండి.
0: అప్పుడు యేసు ఇది దేవుని స్వరం అని గుర్తించారు.
1: గుర్తించానండి.
0: ఓకే, అట్లా మీరు మాట్లాడినవన్నీ కూడా రాశారా?
1: రాశానండి.
0: ఇప్పుడు ఈ బుక్ లో మీరు దేవుడు మాట్లాడిన రాశారు?
1: రాసేసానండి.
0: ఓకే,
1: సంవత్సరాల ముందు వెనక ఉండొచ్చు కానండి, అన్ని రాసేసానండి. ఇంకా చాలా ఉన్నాయే.
0: ఇప్పుడు దీంట్లో రాసినవన్నీ మీతో దేవుడు మాట్లాడండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు విన్నటువంటి మాటలు దీంట్లో రాశారు.
1: జో తెలిగించు జో అంటే ఒక స్టోరీ అనేది వెనక కింద ఉంటదండి. నేను ఇప్పుడు ఎంతవరకు చెప్తాను చెప్తానండి. అప్పుడు ఆగితే అప్పుడు మీరు మళ్ళీ అడిగిరు కానండి.
0: కానీ అమ్మ ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయన మాట్లాడినప్పుడు విని విన్నటువంటి ప్రతి మాట రాశారు, గుర్తుంచుకొని చూడండి మిత్రులరా. ఇవి చూసారా, ఇక్కడ ఈ సహోదరి దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటను తను ఇక్కడ రాసుకుంది. చూడండి ఇవన్నీ కూడా దేవుడు మాట్లాడినటువంటి మాటలే. ముందు అసలు దేవుని స్వరం అంటే తెలియనటువంటి వ్యక్తి దేవుడు మాట్లాడతాడా అని ఒక విశ్వాస ఎగతాళి చేసిన వ్యక్తి, కానీ దేవుడు తనతోనే స్వయంగా మాట్లాడి తనతోనే సంభాషిస్తున్నప్పుడు ఆ మాటలన్నీ ఇవి రాసి ఈరోజు మీ ముందు సాక్ష్యార్థంగా పెట్టారు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఆవిడ చాలా ధన్యురాలని చెప్పాలి. దేవుని స్వరం వినడం, అలాగే ఆ మాటలు గుర్తుంచుకొని. ఇప్పుడు ఈ మాటలు ఒకరోజు మాట్లాడే మాటలు కాదండి, ఇవన్నీ కొన్ని సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి దేవుడు మాట్లాడే ప్రతి మాట, ఏ సంవత్సరం ఏం మాట్లాడాడో, ఎలా మాట్లాడాడో, ఏమని చెప్పాడో అన్ని కూడా ఆవిడ రాసింది. ఇవే కాదు, ఇక్కడ కొన్ని పాటలు కూడా, ఇంచుమించు 89 పాటలండి ఈ పాటలు మీరు చూడండి. 89 పాటలు ఈవిడ ఇక్కడ రాసింది. 89 పాటలు కూడా ప్రతి మాట దేవుడు పలికినటువంటి మాటని తను పాటగా మలుచుకొని ఆయన ఇచ్చినటువంటి రాగాన్ని స్వరాన్ని ఆలపించడం ప్రారంభించింది. ఈ 89 పాటల్లో ఏ పాట తనను అడిగినా కూడా తను పాడడానికి సిద్ధంగా ఉంది. ఇది దేవుడిచ్చినటువంటి స్వరము, దేవుడిచ్చినటువంటి పాటలు అని ఆవిడ వీటిని చాలా పరిశుద్ధంగా దేవుని యొక్క మాటలని భద్రపరుస్తూ ఉన్నారు. ఇంకో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో మంచిగా అన్ని స్వరకల్పన చేసి తనే వాటిని ఆలాపన చేయటం కూడా చేసింది. ఇప్పుడు సహోదరుని అడుగుదాం, మనం ఒక దేవుడు తనకి ఇచ్చినటువంటి పాటల్లో ఒక పాటని పాడమని అడుగుదాం. సిస్టర్ గారు మీకు ఇక్కడ 89 పాటలు రాశారు కదా, ఈ పాటలన్నీ మీరు దేవుడే నాకు ఇచ్చారు, ఆయన మాట్లాడినటువంటిది నా చెవిలో వినపడిన దాన్ని నేను పాటగా రాసుకున్నానని చెప్పారు కదా, ఒక పాట పాడండి.
1: అయితే పాట ఎలా ఉంటుంది అంటే, కోపంగా నన్ను చూడగానే కొరడాలతో కొట్టారని ప్రభు చెప్పారండి నాకు స్వరం ద్వారా వినబడింది. అప్పుడు ఆ పాట ఎలా వేస్తారండి నాకు, అరగంటలోనే దేవుడు ఆ పాట పూర్తి చేస్తారండి. ఎప్పుడు పెన్ పేపర్ పెట్టుకుని నేను రాసుకోలేదండి. అయితే ఏంటి ప్రభు ఎలా కొట్టారా ప్రభు, అయితే ఇప్పుడు నాకు పాట నేర్పుతున్నావా ప్రభు, సరే ప్రభు పాట పాడతాను ప్రభు, నాకు చెప్పే ప్రభు అంటానండి. అంతే, ఇదే మాట అంటానండి. అరగంటలోనే పాట అక్కడ ఒక 10 సార్లు చదివేసుకున్న పాటలాగా అక్కడ పెడతారండి నాకు. నాకు ఇంకా అలా కనపడతా ఉంటాయండి, కళ్ళు మూసుకుంటానండి, చూస్తే నేను పాడలేనండి, రాసుకుని కూడా పాడలేను. అయితే ఆ పాట ఒకటి నేను పూర్తి చేసేస్తానండి. కోపంగా నిన్ను చూడగానే కొరడాలతో నిన్ను కొట్టి తిరి

కొరడాలత నిన్ను కొట్టితిరి, శిలువను నీవు మోసుకొని కల్వరిగిరికి పోతుంటే, దారి మధ్యలో ముళ్ళున్నా వాటి మీదనే నడిపితిరి.

0: ಕೊರಡಲ್ಲ ತನಿನ್ ಕೊಟ್ಟಿತಿರಿ, ಶಿಲುವನು ನೀವು ಮೋಸುಕು ನೀವು. ದಾರಿ ಮಜ್ಜಲು ತಲ ತಿರುಗಿ ಶಿಲುವನು ವೆಂಟನೆ ದಿಂಚಿತಿವಿ, ವೇರೊಕ ಮನುಷ್ಯನಿ ತೋಡಿಚ್ಚಿ ಕಲ್ವರಗಿರಿಕಿ ನಡಿಪಿತಿರಿ. ಅಯ್ಯೋ ಪಾಪಂ ವನಲೇದೆ ಎವರಿಕಿ ನೀಪೈ ದಯರಾದೆ, ಕೋಪಂಗಾ ನಿನ್ನು ಚೂಡಗನೆ ಕೊರಡಾಲ ತೊನಿನು ಕೊಟ್ಟಿತಿರಿ. ಮೇಕುಲು ನೀಲೋ ದಿಗುತುನ್ನ ಶಿರಸ್ಸುನ ಮುಳ್ಳು ಪೆಡುತುನ್ನ, ರಕ್ತಂ ದಾರಗಪೋತುನ್ನ ಪ್ರಾಣಮ್ಮ ಕೊರಕಿಸ್ತುನ್ನ. ಅಯ್ಯೋ ಪಾಪಂ ಅನಲೇದೇ ಎವರಿಕಿ ನೀಪೈ ದಯರಾದೆ.
1: మంచిదమ్మా, చాలా సంతోషం. అంటే మీకు రాగం మీద పట్టు లేదు, సాహిత్యం మీద పట్టు లేదు, అక్షర జ్ఞానం సరిగ్గా లేదు, పాటలు ఎలా రచించాలో దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం లేదు,
0: పల్లవి శరణం అంటే కూడా తెలియదండి నాకు.
1: ఈ పల్లవి చరణం కూడా తెలియదు, అసలు ఇవేమీ తెలియదు. కానీ దేవుని యొక్క మాట మీ చెవిన పడగానే దాన్ని దేవుడు పాట రూపంగా మలుచుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు. నిజంగా ఆశ్చర్య మిత్రులారా, చూడండి, అంటే వినడానికి ఆ పాట అంత గొప్ప రచయితలు రాసినట్టుగా ఉండకపోయినప్పటికీ తనకున్న జ్ఞానంలోనే, తనకున్నటువంటి భక్తిలోనే దేవుని స్వరం ఏదైతే వినపడిందో ఆ మాటని తనకు దేవుడు రాగం కట్టే అవకాశాన్ని ఇచ్చి అది జీవితాంతం గుర్తుండిపోయేలాగా తన జ్ఞాపశక్తిలో ఉంచడం కూడా గొప్ప ధన్యత. ఇప్పుడు 89 పాటలు ఉన్నాయి, వీటిల్లో ఏ పాట పాడమని అడిగినా సిస్టర్ గారు చక్కగా పాడుతున్నారు. అంటే ఈ వీడియోలో అన్ని పాటలు పాడించే అవకాశం నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను, 89 పాటలు నా చేతిలో ఉన్నాయి. ఏ పాట పాడమని అడిగినప్పటికి కూడా ఆవిడ రచయిత్రి కాదు, సాహిత్యం తెలియదు, అక్షర జ్ఞానం లేదు, ఇవేమీ లేకపోయినా దేవుని స్వరము వినపడి ఏ పదం అయితే తన చెవిని పడిందో ఆ పదంతోనే పాట కట్టింది. నిజంగా ఆశ్చర్యం. ఆ పాట కట్టడమే కాదు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పాట తన మదిలో ఉంటుంది. ఈ పాటల్లో ఏ పాట మనం పాడమని అడిగినప్పటికీ పాడడానికి తను సిద్ధంగా ఉంది. నిజంగా గొప్ప ధన్యత, దేవుడిచ్చినటువంటి గొప్ప కృపావరం ఇది. మంచి సిస్టర్ గారు, చెప్పండి అమ్మా.
0: అయితే ఆ పాటలు పాడడానికి కూడా మళ్ళీ దేవుడికి సంబంధించి దేవుడే చెప్పారండి నాకు పాటల విషయంలో కూడా. చిన్న పెళ్లి కుదిరిందన్నాను కదండి, 10 రోజులు పెళ్లి ఉందనగా ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకునండి, ఎత్తుగా ఉన్నారండి, నా తల మీద చెయ్యి పెట్టండి, ఒక పాట పాడుతున్నారండి. పాట పాడుతుంటే చాలా బాగుందండి పాట, అలా మెలుకు వచ్చేసరికి పాట పూర్తయిపోయింది. మైకులో ఎక్కడ నిలబడితే ఎలా ఉంటుంది అంటే అలాగా పూర్తిగా పాట పూర్తయిపోయిందండి. అప్పుడు కళ పోయింది. అప్పుడు మా అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మ ఒక ఆయన వచ్చారమ్మా పెద్ద ఎత్తుగా ఉన్నారు, తల మీద చేపెట్టి పాట పాడారమ్మా, చాలా బాగుంది పాట, అంటే నీకు పెళ్లి కదమ్మా దేవుడు దీవించడానికి వచ్చారేమో అన్నారండి. పాట గురించి మాకు తెలియక పాటలు వరం ఇచ్చారనుకుంటండి. అప్పుడు నాకు తెలిసింది
1: నాకు.
0: నా తర్వాత ఇంకా అలాగే అయిపోయింది కదండి, ఇంకా ఇప్పుడు పెళ్లి జరగడం, బిడ్డలు పట్టడం, ఇంకన్నీ జరిగింది కదా. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు కదా, ఈ మాటలు మాట్లాడిన తర్వాత జ్యోతి వెలిగించంటే క్యాండిల్ వెలిగించేదాన్ని, జ్యోతి వెలిగించడం అంటే ఆత్మజ్యోతి వెలిగించమని అర్థమైందండి. తర్వాత అర్థమైందండి నాకు దేవుడు చల్లాడు పూర్తి చేయి అంటేనేమో ఇగో ఈ బైబిల్లో అన్ని కూడా అందరికీ తెలియజేయాలని అర్థమైందండి, తెలియపరచడం అర్థమైందండి. ఇంకా చాలా చాలా ఇప్పుడు అర్థమైపోయినాయి అండి, చాలా మటుకు అర్థమైపోయినాయి. అప్పుడు ఆ ఆంటీ తోటి అన్ని ఏదన్నా చెప్తే గనక మణి గారు అనమాట ఆవిడ పేరు, నాకు వివరించేవారు అనమాట మాటలు. వివరణ ఏంటంటే ఒక రోజుని నన్ను అన్నారు దేవుడు, నువ్వు మాటలు ఇలాగా పరలోక రాజ్యం నుంచి జీవాత్మను పంపిస్తున్నాను అన్నారండి దేవుడు. జీవాత్మ పంపిస్తున్నానంటే అసలు జీవం అంటే ఏంటో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అసలు అది ఏంటో తెలియదు. ఇది వరకు దెయ్యాలను అనేవారు కదా, ఆత్మ పట్టుకుంది అలాగే ఇలా అంటారు కదా, అలాగే ఏంటో అనుకుని భయం వేసేసి నాకు ఇలా వినబడింది అసలు జీవాత్మ అంటే ఏంటో.
1: జీవాత్మ అనేసరికి
0: అప్పుడు ప్రభువా వినబడ అన్నిటిలాగానే ఇది కూడా వినబడింది, అదేంటో నాకు తెలియదు, మంచిది అయితే ఉంచి ప్రభువా, చెడు అయితే అదేంటో తీసే ప్రభువా అనేసి అనుకున్నానండి. అనుకున్న తర్వాత ఇదేంటో తెలీదు. తర్వాత అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే జీవాత్మ అంటే ఆవిడ కూడా ఎక్కువ ఏమీ చెప్పలేదు. ఇంకొక ఆవిడ దగ్గరికి చెప్తే ఇంకెవరికి చెప్పకమ్మని నవ్వుతారు అన్నదండి ఆవిడ. ఇదేంటి ఇలాగా అది ఏంటి అసలు అని అనేసి ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంతమంది ఏమో ఆవిడతోటి దేవుడు మాట్లాడుతున్నారంట, మాట్లాడుతున్నారు అనుకుందాము అన్నారండి. అప్పుడు ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డౌట్ వచ్చి ఇంటికి వచ్చి ప్రభువా మాట్లాడుతున్నాడో అనుకుందాం అంటున్నారో మరి నాకు అబద్ధం చెప్పట్లేదు, వినబడకుండా చెప్పట్లేదు, మరి ఎవరో లేరు ఇక్కడ, నాకు వినబడుతుంటే చెప్పేస్తున్నాను, నువ్వు నిజంగా మాట్లాడుతున్నావా మాట్లాడలేదా, నువ్వు నాకు ఏదైంది చెబితే నేను నమ్ముతాను అన్నానండి. అంతే, నీ ఆత్మ ఏది చెబితే అది ఆలకించు, చెవుగలవాడు వినుగాక అన్నారండి. ఆ చెవి ఏంటో తెలీదు నాకు, ఆ వినడం ఏంటో తెలియదు. అప్పుడు ఇది ఆత్మ చెప్పు మాట అన్నారు కదా, ఒకవేళ ఆత్మేమో ఇలా చెప్తుందేమో, అయితే ఇంకెవరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ ప్రభు నేను నమ్మేస్తున్నాను ప్రభు అని మళ్ళీ తీర్మానం
1: చేసుకున్నాను. చెప్తుందేమో అనుకున్నారు తప్ప దేవుని ఆత్మ నన్ను మాట్లాడుతుంది, నాతో మాట్లాడుతుంది ఆలోచన లేదు.
0: సరే ప్రభు నమ్ముతాను ప్రభు, ఇంకా ఇలాగ అనుకుంటాను, ఇంకా నువ్వేం చెప్పినా ఇలాగ అనుకుంటాను, ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇలాగ అని అనుకున్నానండి. తర్వాత ఇంకెక్కడికి వెళ్ళలేని పరిస్థితి నాకు. అలాగే జరుగుతూ ఉంటే అప్పుడు మళ్ళీ చిన్న పాపకే సంబంధం కుదిరండి, ఊరు రావాలండి, ఊర్లో సంబంధం వచ్చిందండి. ఊర్లో సంబంధం వస్తే అప్పుడు అన్నాను, ప్రభు ఈ గోడ మీద వచ్చావు, నేను ఇప్పుడు వరకు నువ్వు ఇక్కడ రా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను అని వచ్చావు ప్రభువా, ఇప్పుడేమో సంబంధం వస్తే ఊరు వెళ్ళవలసి వస్తుంది, మరి ఇంక ఇప్పుడు ఇలా కూడా కాదు ప్రభువా, నిన్ను ఆ గోడ మీద, అప్పుడేమో బైబిల్ విషయంలో పెళ్లి విషయంలో నేను ఎలాగ అనుకున్నాను అనుకుంటేనేమో మళ్ళీ విడిచిపెట్టాను, ఇప్పుడేమో గోడ మీద వచ్చావు మళ్ళీ విడిచిపెట్టి ఊరు వెళ్ళిపోవాలా, ఇంకెక్కడా రమ్మని అడగను ప్రభువా, నా హృదయంలోనే ఉండాలి ప్రభువా, ఇంకా అటువంటి బాధలు నేను పడలేను ప్రభు, నా హృదయంలో ఉంటే సరిపోద్దు ప్రభువా అని అనుకున్నానండి. అప్పుడు మళ్ళీ అన్నాను, ప్రభు ఊరు వచ్చి వస్తాం కదా, ఊరు వస్తున్నాం కదా పెళ్లి చేయడానికి, ఎప్పటికీ కూడా ఊరు వచ్చేయాలని మా ఆయన గారికి నాకు ఉండదు, అప్పుడు మరి మళ్ళీ హైదరాబాద్ వస్తామా లేకపోతే ఊర్లోనే ఉండిపోతామా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు అన్నారు ప్రభు అన్నారు, నీ మంచికే అనుకో అన్నారండి. నీ మంచికే అనుకుని స్టవ్ మీద స్టాండ్లు ఉంటాయి కదండి, రెండు స్టాండ్లు చూపించారు, వెనకాల సెల్ఫ్ లో కూడా రెండు స్టాండ్లు ఉన్నాయి. ఏంటి స్టాండ్లు, నీ మంచికే అనుకుంటా దర్శనం చూపించున్నారు, రెండు స్టాండ్లు ఏంటి అనుకున్నానండి. మళ్ళీ ఇంకో స్టాండ్ అంటే స్టాండు అనే అర్థం తర్వాత ఎప్పుడుకే వచ్చిందండి నాకు, స్టాండ్ అది మనం ఉండడం అనమాట, ఉండే ప్రదేశం స్టాండ్ అని అర్థమైందండి. తర్వాత స్టాండ్లు ఏంటంటే ఎక్కడో పోయి అక్కడో పోయి ఎప్పుడన్నా వెళ్తాం వస్తాం ఉంటామేమో అనుకున్నాం కానీ ఒక స్టాండ్ అనేది అని నాకు తెలియదండి అని కదా. మళ్ళీ అక్కడ ఉండగానే నేను వచ్చిన స్థలాన్ని నివాస స్థలంగా మార్చండి అన్నారండి, నీతిగా ఉండు ఇంకా నీతిగా తీసుకెళ్తాను అన్నారు, మళ్ళీ ఒక మెట్టు దిగే ఉండు అన్నారండి, మళ్ళీ నేను వెనకపోతుంటే సమాధలకు చెప్తున్నట్టుంది అన్నారండి. మళ్ళీ ఎంత చెప్పినా నేను ఇంట్లోనే కదా ఇంకా నేను చేసేది, ఆయన చెబుతా ఉన్నా నేను ఇంట్లోనే, మళ్ళీ నేనే సంతోషపడాలి, నేనే ఆనందపడాలి, నేనే ఏడవాలి. మళ్ళీ ఒకసారి బాధపడిపోయిందండి, ప్రభువా దేనికి ప్రభువా ఇవన్నీ చెబుతున్నావు, నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా ప్రభువా అని బాధపడేదానండి. ఇదిగోండి ఈ ప్రయోజనం కోసమైనా కాళ్ళు ఆ రోజు కట్టేసి ఉన్నాయేమో అని ఇప్పుడు అనుకుంటున్నానండి. ఇప్పుడు అలాగే అనుకుంటా బాధపడిపోయేదండి, బాధపడిపోయి అప్పుడు ఇంకా పాటలు నేర్పలేదండి, ఊరు వచ్చాక పాటలు నేర్పారండి. అప్పుడేమో పాటలకు సంబంధించి మాటలు అండి ఆ మాటలు. అలా జరుగుతా ఇంకా చాలా మాటలు అండి, చాలా మాటలు. అప్పుడు ఊరు వచ్చేసాం కదండి, పాప 40 రోజులకే వివాహం జరిగిపోయిందండి. అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే వినాయక చవితి వస్తుందండి, చవితి వస్తే దేవుడేమో గోడ మీద వచ్చి ఉన్నారు, 3 రోజులు ఉందండి ఇంకా వినాయక చవితి. అప్పుడు నేను, ప్రభువా మళ్ళీ వినాయక చవితికి కథది చదవమంటారు ప్రభా, ప్రసాదం తినమంటారు ప్రభా, నేనేమో తీర్మానించుకున్నాను కదా ప్రభా, నాకు భయం వేసేస్తాను ప్రభా అని 3 రోజుల నుంచి బెంగ పెట్టుకున్నట్టు అయిపోతున్నానండి. అయిపోతే అన్నారండి, నైట్ 1 గంటకే, నీ మనసు నా దగ్గరే ఉంది కదా, అక్కడ ఏం చెయ్యాలో అక్కడ చేసే అన్నారండి. అమ్మాయి ఇంక ధైర్యం వచ్చండి, ఇంకా పని అంతా చక్కబెట్టి 3 రోజులు చక్కబెట్టుకున్నాను, దేవుడి వినబడిన తర్వాత చక్కగా పీటల మీద కూడా కూర్చున్నానండి. ఆ పసుపు కొంక వేయమని కూడా అనలేదండి మా ఆయన గారు అయితే, అసలు పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, ఏమండి మరి గోడ మీద వచ్చారు కదా ఆయనకంటూ ఒక మర్యాద ఇవ్వాలి కదా, ఇంకా నేను అలా చూసుకుంటా ఉంటాను, మీరు చేయవలసింది చేసేయండి కూర్చున్నాను కదా అన్నానండి. మాకు దేవుడు చెప్పేశారు కదా అన్నమాట, ఆయన ఏమీ అనలేదండి నన్ను ఇంకా అనకపోతే ఇంకా అలాగ అయింది కదండి. అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా బంధువులు ఇక్కడ చాలా మంది ఉన్నారండి, చాలా మంది ఉంటే పల్లకీలు వెళ్తుంటే హారతులు ఇవ్వాలి ఇంకా

0: చేయనండి అని చరికి అది ఒక అలాగ చేయవా ఇలాగ చేయవా ఇంక ఇలా గొడవలు గొడవలు గొడవలు ఇంకా చాలా గొడవలు అయిపోతున్నాయండి. అయినా అలాగే భరించనండి, ఇంక గొడవలంటే గొడవలేదు. ఈ లోపేమో మా మనవరాలకేమో మా మనవరాలేమో అలా పుట్టిందండి. ఆ పుట్టినప్పుడు కనీసం మందిరానికన్నా వెళ్తే కొంచెం ఏమన్నా ప్రాబ్లమ్స్ తగ్గుతాయేమో అనుకుని బాధ ఉండేదండి. బాధ అలా ఉంటే ఒక రోజు మందిరానికి వెళ్ళి మా మనవరాల గురించి ప్రార్థన చేయించానండి. ప్రార్థన చేయించి మళ్ళీ ఇంటికి వచ్చానండి. మళ్ళీ కొంచెం తగ్గింది అని చెప్పిందండి పాప. పాపకి సరే సాక్ష్యం చెప్పుకోవడానికి వెళ్ళాలి కదండి, మళ్ళీ వెళ్ళానండి. వెళ్ళి చెప్పేసరికి ఒకసారి చెప్తే వినలేదు కదా నువ్వు, రెండోసారి వెళ్ళావని మా ఆయన గారు కొట్టడం జరిగిందండి. కొట్టడం జరిగితే నీ గురించే కదా ప్రభువా, ఏం పర్లేదులే అని చెప్పి కొట్టుతున్నా కానీ అలాగే కూర్చుని ఉన్నాను. మా ఆడబర్స్ గారు కూడా అన్నారు అదేంటి అలాగే కూర్చుని ఉండిపోయా ఏంటి కొడతా ఉన్నా గానీ అంటే, ఏం కాదు పిన్ని మన కోసం ఆయన భరించారు కదా, ఏం పర్లేదు ఆయన కోసం ఇప్పుడు నేను భరించున్నాను, ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అనేసారంటే అలాగే చచ్చిపోతే ఏం చేస్తావు అనేసి అన్నారు. ఏం పర్లేదు పిన్ని అన్నానండి. అన్న తర్వాత అప్పుడు మళ్ళీ ఏమనుకున్నాను ప్రభువా, ఆ నైట్ ఇంకా నా వల్ల కాదు ప్రభువా, సాటును అయితే నేను ప్రార్థనకి వెళ్ళలేకపోతున్నాను, వెళ్ళిన మనస్ఫూర్తిగా నేను ప్రార్థించుకోలేకపోతున్నాను ప్రభువా, ఇంకా చెప్పే వెళ్ళాలి వెళ్తే, లేకపోతే ఉండాలి. ఇంక 20 సంవత్సరాల నుంచి ఇలా ఎలాగైతే నమ్ముకున్నాను పెళ్లి దగ్గర నుంచి, నేను ఇంక ఇలాగే ప్రార్థన చేసుకుంటాను ప్రభువా అన్నానండి. అంటే లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా, లోపలి నుంచి బయటికి రా అని 3 సార్లు వినిపించిందండి. మళ్ళీ ఇదేంటి ప్రభు ఇలా రమ్మంటున్నారో, నాకేమో ఇలా ఉన్నది, ఏం చెయ్యాలి, నా పరిస్థితి ఏంటి అనేసి మళ్ళీ బాధపడిపోతున్నాడు. బాధపడిపోతే అన్నారండి, అప్పుడు హైదరాబాద్ లో ఉండగానే నువ్వు సజీవ లెక్కలో లేవు అన్నారండి. అదేంటో తెలీదు, ఎక్కడో పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే మనం అందరం సజీవ లెక్కల్లో ఉన్నాము, దేవుడు స్తోత్రాలు అంటున్నారు. ఇదేంటి అని అందరూ సజీవ లెక్కల్లో ఉన్నారంట, నన్నేమో దేవుడు సజీవ లెక్కల్లో లేవంటున్నారేంటి, ఇదేంటిది మరి నేను బతికే ఉన్నాను కదా అనుకున్నాను. తర్వాత మళ్ళీ సంవత్సరానికి అంటే ఒక్కొక్క సంవత్సరం పట్టిదండి నాకు తెలుసుకోవడానికి దేవుడు
1: మాట వినపడిన తర్వాత గ్రహించుకోవడానికి చాలా సమయం.
0: ఇవన్నీ వినపడి అని చెప్పాను కదండి, అవన్నీ అప్పుడు తెలియదండి నాకు, ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలని తెలుసు కానీ దాని వివరణ తెలియదండి నాకు. తెలియపోతే అప్పుడు మళ్ళీ సంవత్సరానికి మరణం నుంచి జీవంలోకి రాలేదు అన్నారండి. అది నాకు తెలియదు ఎందుకు అన్నిటితో పాటు ఈ మాటలు చెబుతున్నారు అనుకున్నాను అంతేనండి. మళ్ళీ అప్పుడు ఊరు వచ్చేసిన తర్వాత ప్రకటన కంద మూడు అని 3 సార్లు అన్నారండి. ఏంటి అనేసరికి ఏముంది అందులో అనేసి చూసుకునేసరికి అండి, అప్పుడు 2016 అనుకుంటండి, తెల్లారితే జనవరి 1 2 రోజులు ఉందండి. చూసి చదువుకుంటే నువ్వు బ్రతికి ఉన్నావు కానీ
1: చనిపోయినంతే
0: మృతుడువే నువ్వు. ఇప్పుడు వరకు నేను ఏ వివరించాను అవన్నీ పోయినా ఇక మీదటన్నా బలపరుచు అవన్నీ, ఇదిగో ఆ ఊళ్ళోనే సర్దారు అని ఏదో ఎవరో ఉన్నారో వాళ్ళ తెల్ల వస్త్రాలు వేసుకుని ఉన్నారో, అలాగే నువ్వు కూడా తెల్ల వస్త్రాలు వేసుకుని ఉంటే జీవగ్రంథంలో ఉంటావు నువ్వు, మరి ఇలాగే అనేసి అన్నారండి. అంటే చదువుతాను కానీ నాకు దానికి అర్థం తెలియదు కదండి, ఇంకా మళ్ళీ చనిపోయి అంటున్నారు ప్రభు అని నేను నమ్ముకున్నా కానించి కూడా చనిపోయి అన్న మాట వింటున్నాను ప్రభువా. అసలు నేను ఎందుకు చనిపోయాను ప్రభు, అందరూ బతుకున్నారు నేను బతుకున్నాను, నన్ను ఎందుకు నువ్వు చనిపోయి అంటున్నావో, మరి ఎవరైనా చనిపోతే ఇంకా వాళ్ళు బతకరు, మరి ఇప్పుడు నన్ను చనిపోయి అంటున్నావు కాబట్టి నేను బతుకుతానా, మరి చనిపోయాను మరి బతుకుతానా, మరి ఎలా బతుకుతాను నేను, మరి ఏంటో చనిపోయావనే మాట చెప్తున్నావు కాబట్టి ఎలా బతుకుతాను నేను అని 3 రోజులు కన్నీటితో ప్రార్థన చేస్తానే ఉన్నానండి. నువ్వు నాకు జవాబు చెప్పాలి ప్రభువా, జవాబు చెప్పాలి ప్రభువా అంటే, బాప్తీసం తీసుకుని తెల్ల వస్త్రం వేసుకుంటే నిత్య జీవం కనపడతాది అన్నారండి. పాటలోనే అన్ని పాటలే నాకు చెప్పారు అన్నారు. అప్పుడు బాప్తీసం అని తెలిసింది, నిత్య జీవం అని అర్థమైంది, కొంచెం ఆయన మార్గం అని అర్థమైంది. అప్పుడు వెంటనే ఎదురింటి వాళ్ళు ఒక ఆవిడంటే అమ్మ నేను ఇలా, ఆయన హైదరాబాద్ లో ఉన్నారండి, అప్పుడు కూడా ఇంకా తీసుకుంటాను అనలేదు అన్నారు కదా ఆయన. అవును ప్రభా బాప్తీసం తీసుకోమంటున్నావు ప్రభువా, నా భర్త తెలితే చంపేస్తారు, అసలు ఇప్పటికే ఇన్ని గొడవలు అయిపోతున్నాయి, ఇంక చంపేస్తారు ప్రభువా నన్ను, నేను చెప్పే తీసుకుంటాను, నువ్వు తీసుకోమన్నా కూడా నేను చెప్పే తీసుకుంటాను ప్రభు అన్నారండి. మళ్ళీ అంటున్నారు ప్రభు తొందరలోనే పెళ్ళి అన్నారండి. మళ్ళీ పెళ్ళి అంటే ఆయనకి నాకు మరి ఏమైనా దానికి అర్థము, పెళ్లి కుమార్తె లాగా ఉండాలంటారు, బదువు సంకోవాలంటారు, అలా కొంచెం అర్థమైందండి నాకు అనుకుని ఆయన. అప్పుడు మళ్ళీ 10 రోజులు అయిపోయింది, మళ్ళీ 10 రోజులు అయిపోయింది కదా, అయినా ప్రభు నా భర్తతోటే చెప్పు తీసుకుంటాను ప్రభు, చెప్పు తీసుకున్నాను అనుకో ప్రభు, నా భర్త చంపేసినా సరే గాని అదే తిట్టినా కొట్టినా కానీ తీసేసుకుంటాను కదా, చనిపోయినా పర్లేదు చెప్పే తీసుకుంటాను అంటే, అప్పుడు ఏం ఇంకా అలా ఏమని చెప్పారంటే, ఒక చర్చ్ ఒక గోడ మధ్యలో ఉందండి, నా ఇల్లు ఒకటి, నా రూము చర్చ్, ఆ రెండు ఉంటే మధ్యలోంచి రెండు ఇటుకలు అంత తీసేస్తే ఖాళీ ఎలా వస్తే గూడు

0: వస్తుంది. అందులో నుంచి ఒక చెయ్య వచ్చి ఒక రొట్టి ఒక ద్రాక్షారసం పట్టుకుని ఇస్తానండి. నేను ఈ రూమ్ లోనే ఉన్నానండి.
1: ద్రాక్షారసం
0: అందిస్తుంటే అప్పుడు నాకు ఏమనిపించింది, నేను ఇలా తీసుకుంటాను అన్నాను కదా, సీక్రెట్ గా తీసుకోమని చెప్తున్నారేమో, ఇంకా చెప్పొద్దు అంటున్నారేమో భర్తకే, ఒకవేళ తీసేసుకోవాలేమో నేను బతకాలంటే నేను అనుకున్నాండి. అప్పుడు నిర్ణయించుకుని ఇద్దరు ముగ్గురిని అడిగాను. ఆ ఊరు కూడా కొత్త కదండి మేము వెళ్ళిన ఊరు. అప్పుడు మాకు బంధువులు కూడా పూజలో చాలా నిష్టగా ఉంటారు, ఎవరికి చెప్పినా సరే అంత వినిపించుకోండి. ఇంకా నా భర్తే వినిపించుకోవట్లేదు కాబట్టి ఇంకా వాళ్ళు కూడా వినిపించుకోరు. కానీ నేను వినపడి మాటలు ఏ పూజలు చేసిన వాళ్ళు అనేది చెప్పేస్తానండి, చెప్పకుండా ఉన్నాను. ఇంకా ఆపనమాట, పూజలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళని విననమాట, నాకు వినబడి అని చెప్తా ఉంటాను. అప్పుడు ఏం చేశానంటే ఇంటి ముందు ఆవిడ్ని తెల్లారితే జనవరి 1st అండి, తెల్లవారితే కాదు ముందు రోజున వెళ్తారు కదండి, తెల్లారితే జనవరి 1st అయితే ఆవిడ ఏం చేశారు, ఇలా నేను వెళ్తాను వాగ్దానాలు తీసుకుంటాను అంటే, అప్పుడు హైదరాబాద్ లో ఉన్నప్పుడు మా ఆయన గారిని, ఏమండి సంవత్సరానికి ఒకసారి అన్నా నన్ను చర్చికి తీసుకెళ్ళండి, అక్కడ వాగ్దానం ఇస్తారు కదా తెచ్చుకుంటాను అంటే, అలా అలా జరిగేది అనమాట వాగ్దానాలు. ఆ
1: వాగ్దానం
0: తీసుకుండేదాన్ని తీసుకుంటే అందులో అన్నారు, నువ్వు ధైర్యంగాను నేను ఏం చెబుతున్నానో అది నేను చెప్పింది జరిగించు అన్నారండి అందులో. అప్పుడు హైదరాబాద్ లో అదేంటో తెలియదు, ఏం చెప్పారో తెలియదు, ఇవన్నీ చెప్తున్నారు కానీ సువార్తని తెలియదండి నాకు అనేసి అంటే, అప్పుడు అలాగే సరే హైదరాబాద్ లో ఉన్నారు కదా ఆయన, ఈ వాక్యం చెప్పి తెచ్చుకోవడానికి వెళ్ళాలి కదా నేను, ఎవరితోటి వెళ్తాను అనేసి బాప్తీసం విషయంలో అనమాట నేను వెళ్ళింది ఆ రోజు, లేకపోతే పగలే వెళ్ళేదాన్ని. అప్పుడు ఆవిడతోటి వెళ్ళిపోతే గబ గబగబ అందరితో వెళ్ళిపోయి, ఫాస్ట్ గారు ఫాస్ట్ గారు బాప్తీసాలు ఇప్పుడు ఇస్తారండి అన్నానండి. వెళ్ళిపోయి భయ ఆవిడకి కూడా తెలియకుండా అంటే రేపు 1 గంటకేనమ్మా అన్నారు అమ్మయ్యా అనుకుంటే,
1: రేపు 1 గంటకు బాప్తీసాలు ఇస్తాను విషయం మీకు తెలియదు?
0: తెలియదండి, అది కూడా నాకు
1: అనుకోకుండా
0: జనవరి 1st కి ఇస్తారంటారు కదా
1: చాలా మంది,
0: తెలుసండి అనుకుని నాలో అనుకుని బాప్తీసాలు ఎప్పుడు ఇస్తారండి అంటే 1 గంటకైనా రేపు 1 గంటకైనా వచ్చేయమ్మా అన్నారండి. వచ్చేయమ్మంటే ఏమేమి కావాలంటే కొత్త చీర ఒక దుప్పటే కావాలన్నారండి. మా బంధువులందరూ మా చుట్టుపక్కలే ఉన్నారండి, అంగి ఎవరికి చెప్పినా ఇంకా నాకు ప్రయోజనం లేదండి, చెప్పకుండా చెయ్యాలనే సీక్రెట్ గా చెప్పారు కదండి మరి దేవుడు అనేసి అంటే, తెల్లవారుజామున కొత్త జాకెట్ కుట్టేసుకుని చీర జాకెట్ ఉన్నాయండి తెల్లవారుజామున కుట్టుకుని, అప్పుడు ఇంటి ముందు వాళ్ళకి ఏం చెప్పానంటే మా బంధువులు ఇంటికి వెళ్తున్నానండి అని చెప్పి వెళ్ళిపోయానండి. ఇంకా తీసేసుకున్నానండి. అప్పటికి కూడా మళ్ళీ బంధువులు చెప్పాలనుకున్నాను, ఒక అమ్మాయిని ఇచ్చారు దేవుడు నాకు, ఆంటీ గారు వాళ్ళు అందరూ పూజలు చేసిన వాళ్ళు కాబట్టి నువ్వు ఇంకా చెప్పకలే ఆంటీ తీసేసుకోండి అంటే ఎలా
1: ఒకలాగా.
0: హైదరాబాద్ లో ఉన్నారండి, నాకు అవకాశం ఇచ్చారండి, అలాగే దొరికిందండి అవకాశం, దేవుడు ఇచ్చిన అవకాశం అలా దొరికిందండి. అప్పుడు నుంచి ఇంకా ఆ అమ్మాయి కూడా ఎవరికి చెప్పొద్దులే ఆంటీ తీసేసుకోండి ఆంటీ అన్నారు. అయితే ఇంక తీసేసుకున్నా చనిపోతే ఇంకా పర్లేదు నిత్య చేయమన్నారు కదా అన్న నిర్ణయంతో తీసేసుకున్నానండి. ఆయన గారు తెలిస్తే కనుక చెప్తానా చెప్తాను ఎలాగ తెలిసినా సరే, గానీ అప్పుడు ఇంక చనిపేసినా సరే ఇంక చనిపోవాలి అనుకున్నానండి. అనుకున్న తర్వాత
1: చనిపోయినా కూడా ఒకవేళ ఆయన చనిపోయినా నిత్య జీవానికి వెళ్తాను కదా,
0: అవునండి ఇంకా బతికిపోయిందన్న ఉద్దేశం వచ్చేసింది
1: కాబట్టి ఇక నాకు సజీవురాలుగా ఉండట్టే దేవుని దృష్టిలో అనుకున్నాను
0: అనుకుని తీసేసుకున్నానండి. అప్పుడు ఇంకా తీసేసుకున్న తర్వాత అమ్మో ఇంకా నమ్ముకోని వాళ్ళు అందరూ చనిపోయిన వాళ్ళు సార్ మనం, ఇంకా వాళ్ళని రక్షించాలి, ఏళ్ళని రక్షించాలి, ఏళ్ళకి చెప్పాలి ఆ మాట, అయ్య బాబా ఎవరు నశించిపోకూడదు, నా బంధువులు నశించిపోకూడదు, నా చుట్టుపక్కల వాళ్ళు నశించిపోయారు, ఇంకా అదే ఇంకా అదేనండి నా ప్రేరేపణ అంతా కూడా, ఇప్పుడుకి కూడా నా ప్రేరేపణ అదేనండి.
1: సో అలాగే మీకు దేవుని పని కూడా మీరు చేయాలంటే తలంపు వచ్చేసింది,
0: ఇక్కడ వచ్చేసిందండి. ఇంకా అలా రావడం రావడం రావడం ఒక రోజున మాత్రం మిషన్ కుట్టడానికి వెళ్తున్నాను, వెళ్ళి వస్తున్నాను, వస్తుంటే అందరూ స్టార్లు పెట్టుకున్నారు జనవరి 1st కి, వాళ్ళు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఊరు వచ్చేసిన తర్వాత జనవరి 1st కి స్టార్లు ఉంటాయి కదండి, అయితే అప్పుడు ఇలా చూశాను స్టార్ ని చూసి. అప్పటికే ముందు ఒక సంవత్సరం ముందు 25 తారీఖున ముహూర్తం పెడతాను అన్నారండి. ఆ ముహూర్తం ఏంటో నాకు తెలియదు కానీ ప్రతి 25కి ముహూర్తం అని చూసేదానండి. తర్వాత ఇంకా సంవత్సరం తగ్గిపోయేసరికి మర్చిపోయాను కూడా నేను, మర్చిపోయాను. డిసెంబర్ లో పెడతారు కదండి అవి స్టార్ లో, అప్పుడు ఇలా చూసి అనుకున్నాను ఏంటి స్టార్లు పెట్టారు మన కోసమే కదా ఈయన చనిపోయారు, పండగ కింద చేసుకుంటున్నారా స్టార్లు పెట్టుకుని, నిజంగా మన కోసం చనిపోయారు అని తెలుసుకుని చేసుకుంటున్నారని ఎందుకో ప్రేరేపణ కలిగిందండి. ఆటలో ఉండగానే నా కోసం నీవు పుట్టినావు, నా కోసం నీవు భూమికి వచ్చినావు అని నా నోట్లోంచి నేను అలా మామూలుగా వస్తుందండి బయటికి, వస్తుంటే ఏంటి ఇలా పాటలాగా వస్తుంది ఏంటి అని అనుకుని ఇంట్లోకి వచ్చి, నా కోసం నీవు పుట్టినావు, నా కోసం భూమికి వచ్చినావు, చాలయ్యా నీ ప్రేమ చాలయ్యా, హల్లెలూయా నా యేసయ్యా వచ్చిందండి. దానికి ఇంకా శరణాలు అంటే అప్పుడు నాకు పల్లవి శరణం తెలీదు, ఆ 4 ఒకలాగే పాడాలేమనుకుని శరణాలు కూడా అలాగే పెట్టానండి. పెడితే అప్పుడు మా ఇంటి ముందు పాప అన్నారండి, పెద్దమ్మ నువ్వు ఫస్ట్ పాడింది పల్లవి, తర్వాత పాడి శరణాలు అంటారో, అవి పల్లవి అని పైన రాయాలి కింద శరణాలు రాయాలి అన్నారండి. ఆ తర్వాత వాళ్ళని కూడా పాడమంటే కూడా వాళ్ళకి రాలేదండి. ముగ్గురం పాడదాం అనుకుంటే కూడా కుదరలేదండి. కుదరకపోతే అప్పుడు మళ్ళీ ఆ పాట పూర్తి అయిపోగానే ఇప్పుడు మళ్ళీ స్వరం వినపడుతుందండి. అది మనకు తెలిసింది వచ్చింది. స్వరం ఏమైన పడుతుంది, మేలులు జరిగే వరకు పాడుదాము రండి, స్తుతించుదాము రండి అని పడుతుందండి. వినపడేసరికి ఇదేంటి అని మళ్ళీ అమ్మ అమ్మాయి దగ్గర పరిగెట్టుకెళ్తే మళ్ళీ ఆ పాట స్వస్థత జరిగే వరకు పాడుదాము, మళ్ళీ అది పాట పూర్తి అయిపోయింది. మళ్ళీ అభినవ కీర్తన నీ ఆరాధన కీర్తన, ఇవన్నీ ఇంకా 10 నిమిషాలు 10 నిమిషాలు పావు గంటకు పాట పూర్తి అయిపోతుందండి. పావు గంటకు పాట పూర్తి అయిపోతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయిందండి. ప్రభువా మరి ఇప్పుడు ఇవన్నీ పాటలు నేర్పుతున్నావు కదా, నాకు వినబడి అన్ని పాటలే కదా ప్రభువా, అయితేని మరి అవన్నీ కూడా నాకు పాటలు కానీ చెప్తావా ప్రభువా అన్నానండి. అంటే అప్పుడు మా బిడ్డలను తిడుతుంటే నేను నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలకకు అన్నారండి. అయితే ఆ మాట వినబడి కదా, వినబడింది కదా, దాని గురించి పాట చెప్తావా ప్రభు అంటే, నీ పెదవులతో వ్యర్థమైన మాటలు పలుకవద్దు, నా మాటలు పలుకుతూ నా మార్గం తెలుసుకో, నీ మార్గం తెలుపయ్యా, నీ మాటలు తెలుపయ్యా, ఏసయ్యా నా ఏసయ్యా, ఏసయ్యా ఏసయ్యా. మళ్ళీ ఇదొకటి అయితే మళ్ళీ ఇలాగండి, ఇంక ఇలాగ పాటలు
1: అయిపోయినాయి.
0: భర్త గారేమో ఇంక వీళ్ళకి ఎంత చెప్పినా మారనుకుంటా, ఇంకేళ్ళ ఇలాగ విడిచిపెట్టడం మంచిదేమో, ఇలాగా ఎక్కడికి వెళ్ళకపోయినా దాన్ని ఏదో ప్రారంభం చేసుకుంటుంది, ఏదో చేసుకుంటుంది, ఇంకెలా విడిచిపెట్ట ఇలా ఊరుకుంటామా అని అనుకున్నారు. ఒక రోజున ఎక్కడ అభిషేకం గురించి అందరు అభిషేకాలు చేయించుకుంటున్నారు, ఈశ్వరుడి పూజ శివరాత్రి వచ్చింది, ఇంకా నువ్వు చేయించుకోవు, నీ వల్ల నేను కూడా అభిషేకం చేయించుకోకుండా అయిపోతుంది అని అన్నారు. అని కొంచెం బాధపడ్డారు. బాధపడితే కొంచెం ఏదో మాటలు అన్నారు. అప్పుడు నేను, ప్రభు ఇప్పుడు నీ గురించి కదా మాటలు పడుతున్నాను, అయితే ధన్యురాలు అంటావు కదా ప్రభు, అంటే ఇప్పుడు నేను ధన్యురాలను ప్రభు అనేసి, ధన్యురాలిని నేను ధన్యురాలిని, ఏసయ్యా ఏర్పరుచుకున్న దానిని, ఏసయ్యా ఎన్నుకున్న ధన్యురాలిని. ఇది మళ్ళీ పాట పూర్తి అయిపోయిందండి. ఇంకెలాగా యేసు నాతో వచ్చాడు అని అందులో
1: అంటే ఒక్కొక్క పాటకి ఒక్కొక్క సందర్భం దేవుడు మీ జీవితంలో కలుగజేశాడు, సందర్భాన్ని బట్టి దేవుడు పాట ఇచ్చాడు
0: ఇచ్చారండి అంతేనండి. అలాగా ఈ పాట 25వ తారీఖు అన్నాను కదండి, తీరా ఎప్పుడు చెప్పారండి ఈ పాట, 25వ తారీఖునే స్టార్ట్ అయిందండి. ఆ రోజు మిషన్ కుట్టుకున్నాను, మరి నేను సన్నిధికి వెళ్ళాను కదా, పంపించారు కదా, నా మిషన్ కుట్టికి వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి అదే స్టార్లు చూసాను కదా, ఈ పాట చెప్పారు కదా, తీరా చూసుకుంటే ఒక 40 పాటలు పాడేగాని 25వ తారీఖు ముహూర్తం పెట్టారని నాకు తెలియదు అండి. ఆ రకంగా పెళ్లికి ఏమో అష్టమేసి పాటలు చెప్పారు, తర్వాత 25వ తారీఖున స్టార్ట్ అవుతాయి అని చెప్పినట్టున్నారు. ఇంకా అప్పుడు పాటల పలుకులు వచ్చేసింది, ఇంక ఇలా పాటలు పాడుకుంటా జరుగుతుంది. కరోనా టైం స్టార్ట్ అనమాట అప్పుడు. అప్పుడు చర్చిలన్నీ బంద్ చేసేసారు, ఇంక పాటలు పూర్తి చేస్తా ఉన్నారు. పాటలు పూర్తి చేస్తానంటే మా పాప అన్నారు, ఇల్లు మారితే బాగుంటదమ్మా, నీతో మాట్లాడతారు కదా, ఇల్లు మారమంటావా వద్దా, ఒకసారి దేవుడిని అడుగమ్మా అన్నారు. అంటే లోపము లోటు అన్నారండి ఆయన ప్రభు. అంటే ఇదేంటి లోపము లోటు అంటున్నారు, ఏంటి ఇది అనేది అంటే పాట అనుకుంటే, లోపం ఉందని బాధ పడకండి, లోటు ఉందని దిగులు పడకండి, లోపం లోటు తీర్చే దేవుడు మనకి ఉన్నాడు అలాగనమాట. మళ్ళీ ఈ రకంగా
1: అంటే ప్రతి సందర్భంలో మీకు ఒక పాట దేవుడు ఇచ్చాడు అన్నమాట, ప్రతి పాట సందర్భం ఉంది.
0: చర్చిలన్నీ బంద్ చేసేసారు, చర్చిలన్నీ బంద్ చేశాక అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళని అన్నాను, ఏమ్మా ఇంకా చర్చిలు బంద్ చేశారు కాబట్టి మనకు ప్రార్థన తక్కువైపోయింది కాబట్టి, ఇప్పుడే నాకు పాటలు నేర్పారు కాబట్టి నాకు దేవుడు నేర్పిన పాట మీకు చెప్తా ఉంటాను, బైబిల్ ఎలాగ చదవటం వచ్చి కాబట్టి చిన్నగా చెప్తాను మీకు. అందరం కూర్చుని చేసుకుందాం, ఎవరేమన్నా గానీ మనం తలుపులు వేసేసుకుని కూర్చుని చేసుకుందాం, మెల్లిగా చేసుకుందాం. మళ్ళీ ఎక్కడ నలుగురు కూర్చున్నారని గొడవ పెడతారు కదా అనేసి ధైర్యంగా కూర్చున్నాం అండి. శుక్రవారం నాడు 11 గంటలకు కూర్చున్నామండి, కూర్చుని చేసుకుంటున్నాం. చేసుకుంటుంటే పూర్తి అయిపోయింది, చక్కగా జరిగిపోయింది ప్రార్థనలాగా, చర్చిలో ఎలా జరిగితే అలా జరిగిపోయిందండి. జరిగిపోగానే అప్పుడు ఇంట్లో లోపలికి వెళ్ళిన తర్వాత సత్య సంకల్పమైన కూటం అన్నారండి దేవుడు, స్వరం వినబడిందండి. అంటే నేను అనుకున్నాను సత్యంగా పెట్టానేమో సంకల్పంగా పెట్టానేమో, నేనేదో జరిగించానని ఒకసారి అనుకున్నాను. అప్పుడు అది కాదు, ఆయన సత్యంతో సంకల్పంతో జరిగిందని నాకు తర్వాత అర్థమైందండి. దాని అర్థం
1: మీరు దేవుడిని తెలుసుకొని బాప్తిసం తీసుకున్న విషయం మీ యజమానికి తర్వాత ఎప్పుడు తెలిసిందండి?
0: ఇప్పుడే తెలియాలండి ఇంకా.
1: అంతేనా?
0: అవునండి, ఇప్పుడు నన్ను చంపేసినా పర్వాలేదండి. ఇప్పుడే తెలియాలండి. ఇంకా ఇంకా పూజలు చేయట్లేదు కాబట్టి, ఆయన ఊరుకున్నారు కాబట్టి ఇంకా రోజులు జరిగిపోతున్నాయండి. తెలియడం అంటే ఇంకా ఇప్పుడే తెలియాలండి. మరి ఎవరైనా చెప్తే తెలుసుకున్నారా నాకు తెలియదండి. ఆయన నాతోటి ఈ విషయం
1: మాట్లాడలేదు.
0: మరి ఇప్పుడు చర్చిలు బంద్ చేస్తారు కదండి, అప్పుడు మరి లోపల నుంచి బయటకు రా అన్నప్పుడు ఆయన తోటి గొడవ పెట్టుకుంటాం జరిగి 4 రోజులు ఉపవాసం ఉందండి. ఏమండి నన్ను ఎలాగ పంపించట్లేదు కాబట్టి నెలకు ఒకసారి పంపించండి అని మళ్ళీ అప్పుడు అడిగానండి. మరి తీసుకోవాలి కదా దాక్షార, దాని విషయంలో అడిగాను అనమాట. అప్పుడు వాగ్దానం విషయంలో అడిగాను, ఇప్పుడేమో తీసుకోవాలి కదా అని నిత్యజీవం పొందుకోవటానికి అని అడిగితే, అప్పుడు మచ్చిపూర్ నుంచి భీమవరం మరి తీసుకొచ్చి అన్నయ్య గారి చర్చలో కూర్చోబెట్టేవారు. తీసుకొచ్చి వాళ్ళేమో బయట ఉండి మళ్ళీ తర్వాత నన్ను తీసుకొచ్చేవారు. ఇంకా ఫోన్లో ఒప్పుకున్నాను కదా అని, ఇంకా అని ఇష్టంతో కాదు ఒప్పుకున్నానని అలాగ నాకు ధైర్యం పరిచారు దేవుడు. అదే నిన్ను మనస్ఫూర్తిగానే చేసుకోవాలి కదా ప్రార్థన అనుకున్నాను కదండి, అది నాకు ఇచ్చే ప్రభు అని ఇంకెప్పటికీ కూడా నెలకు ఒకసారి పంపించడం మొదలు పెట్టారండి. అలాగే మొదలు పెట్టి ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ శుక్రవారం కూర్చున్నాం కదండి, కూర్చున్న తర్వాత ఇలాగన్నారు కదా మళ్ళీ వారం ఆయన గారు ఇంట్లోనే ఉండిపోయారండి పనికి వెళ్ళకుండా. అయితే ఈ రోజు శుక్రవారం చెయ్యక్కర్లేదు అనుకుంటా అని మామూలు తెల్లవారుజామున అనుకున్నాను. అపోస్తలు 3 అధ్యాయుల పేర్లు చెప్పారండి. 3 అధ్యాయుల పేర్లు చెప్తే ఇదేంటి ప్రభా 3 అధ్యాయుల పేర్లు చెప్పావు, అందులో ఏముంటుందో తెలియదు, ఇప్పుడు ఏమో ఆయన గారు ఏమో పనిలోకి వెళ్ళరు, నేను ఇంక శుక్రవారం ఏం చెప్పాలి అనేసుకుని అప్పుడు ఏమనుకున్నానంటే, ఇది ఫోన్ వచ్చింది ఆయనకి బాక్స్ పెట్టడం జరిగింది. సరే అయితే ఈ రోజు కూడా ప్రార్థన చెయ్యాలన్నమాట నేను అనేసి, అసలు ఏం చెప్పారు అనేసి, నువ్వు అధ్యాయుల పేర్లు చెప్పావు కానీ నెంబర్లు చెప్పలేదు కదా ప్రభు, ఏ పేపర్ అత్తదా చూసుకుని అదే నువ్వు చెప్పినట్టు నాకు లెక్క అని చూసుకునేసరికి, నేను పొగను పంపించినప్పుడు అగ్ని పంపించి తలుపులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేయాలి, ఆయనలో రక్షింపబడతారని అందులో ఉంది. ఏ సోపులాగా నమ్మకంగా ఉండండి అనేమో ఒక దాంట్లో ఉన్నది. ఎవరైనా కానీ దుర్మార్గుడు గురించి చనిపోరు, మంచి ప్రేమించిన వాళ్ళ గురించి ఒకవేళ చనిపోవచ్చేమో కానీ మీ అందరి గురించి కూడా నేను చనిపోయాను, చెడ్డ వాళ్ళ గురించి కూడా ప్రాణం పెట్టాను. 3 కూడా అసలు చాలా అర్థం అయ్యేటట్టుగా నాకు వివరించేటట్టుగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు నాకు ఇలా సన్నిధి ఏర్పరిచారేమో అనుకున్నానండి. అనుకుని శుక్రవారం ఆ రోజు నుంచి 20 రోజుల వరకు
1: ప్రతి శుక్రవారం
0: ఒకవేళ మా ఆయన గారు బండి సౌండ్ నిలబడుతుంటే గబగబా ఏం చేయాలో అర్థమయ్యేది కదండి, ఇంకా అసలు నాకు అర్థమయ్యేది కాదు. ఇంకా అలాగే జరుగుతూ ఉంటుంటే అప్పుడు చర్చలు తీసేయడం మొదలు పెట్టారండి. మళ్ళీ ఎవరి చర్చల కాళ్ళు వెళ్ళిపోతారు కదండి, అప్పుడు వెళ్ళిపోతే అప్పుడు అన్న అనుకున్నాను ఏం చేయాలా ఏంటి అని అంటే, పక్క ఆవిడైతే కొంచెం మనం కూడా టైం మారుద్దామండి అన్నారండి. ఈలోపు దేవుడు ఏమన్నారంటండి, 2 గంటలకే PM ప్రార్థన అన్నారండి. 2 గంటలకు స్టార్ట్ చేశానండి చర్చికి. అందరు 11 గంటలకు వెళ్ళిపోతారు, అవి చుట్టుపక్కల ఉన్న 4 వెళ్ళిపోయి ఆ 2 గంటలకు పూర్తి అయిపోగానే అక్కడ అందరం మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారండి. అప్పుడు ఇంకెలాగా మళ్ళీ స్వస్థతలు చూసేదాన్ని, స్వస్థతల వరం అన్నా కదా అన్ని చూసేదాన్ని. మరి నేను కూడా ప్రార్థన చేస్తే బాగుంటది, ఎవరికైనా తగ్గితే నువ్వేం ఒకసారి ఏదో ప్రాబ్లంలు ఇరుక్కున్నానండి. అప్పుడు 140 కీర్తనలు చదువు అంటే 140 కీర్తనలు చదవగానే నాకు తగ్గిపోయింది. అప్పుడు నువ్వు చెప్పకుండా నేను ఎవరికే చేయకూడదు కదా ప్రార్థన అంటే, ఈ జరగలేదు అనుకుంటున్నావు కానీ ఎప్పుడో జరిగిపోయింది, నువ్వు చేసేయి పరకేరు, నేనే స్త్రీలను పంపిస్తున్నాను అన్నారండి. అది అన్నకు అర్థమైపోతుంది, ఇప్పుడు మాటలు అర్థమైపోతున్నాయి. అప్పుడు స్వస్థలు జరగటం, ఎప్పుడు కడుపు నొప్పి వచ్చిందంటే స్వస్థలు జరిగిపోతున్నాయండి, ఇంకెవరికి ఏది వచ్చినా స్వస్థలు జరిగిపోతున్నాయి.
1: ఇప్పుడు మీరు దేవుని స్వరం విన్నారు,
0: అవునండి,
1: పాటలు విన్నారు,
0: అవునండి,
1: ఆయన వాక్యాన్ని అర్థం చేసుకొని చెప్పగలిగేటువంటి అవకాశం దేవుడు ఇచ్చారు, స్వస్థత వరాలు కూడా దేవుడు మీ ద్వారా కలుగజేసే అవకాశాన్ని ప్రార్థనలో దేవుడు ఇచ్చాడు. అంటే ఒక పూజలు చేసే పరిస్థితి నుంచి మిమ్మల్ని దేవుడు ఆయన పిలుచుకొని ఆయన స్వరం వినిపించి ఈరోజు కొంతమందిని దేవుల్లో మోకాళ్ళు లేపించే స్థితికి తీసుకొచ్చారు. మరి ఇప్పుడు మీరు మందిరానికి వారం వారం వెళ్తున్నారు,
0: మా ఇంట్లోనే ఇలా జరుగుతుంది కదండి, శుక్రవారం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ ఏదో కొంచెం చిన్న సమస్య వచ్చిందని ఇంట్లోను నా భర్తగా నాకు వస్తే ఏంటి ఇలాగే గొడవలు జరుగుతున్నాయి, దేవుడు దగ్గరికి ఏమో అందరూ ఆదివారం వెళ్తారు, నేను నెలకొకసారి వెళ్తాను, అందులోనే ఒక పాట పాడతాను, నాకు పాటలు అన్ని ఇలా జరుగుతున్నాయి, ఉన్నాయి ఇన్ని పాటలు ఉన్నాయి, అయితే ఏదో సమస్య వచ్చింది కాబట్టి ఇంక ఎలాగ అవుతుంది, ఇంకా దేవుడి విషయంలో మానకూడదు, నేను నెలకు ఒకసారి రావాలి, ఎలా వారానికి ఒకసారి రావాలి అనుకునండి. అప్పుడు నేనేం చేసేదానంటే, ప్రతి సన్నిధికి కూడా నెలకు ఒకసారి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నాకు నేర్పుతున్నాడని ఆయన గురించి తెలియజేయదానంటే, నా దగ్గరకు వచ్చిన 4 చర్చికి కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోయి ఒక పాట పాడేసేసి అలా తెలియపరుచుకున్నానండి. అలా తెలియపరుచుకుని ఇంకా మళ్ళీ నీ వారం వారం మానకూడదు, ఎందుకో దేవుడు చెప్పింది చేయక భర్తకే చెప్పింది అన్నట్టు మొదలు పెట్టేస్తే ఇంకా ఆయన ఏమి అనలేదండి.
1: ఓకే,
0: ఆయన కోపంలో ఉన్నారు కదండి అంటే నన్ను ఏమి అనలేదు. అప్పటి నుంచి నాకు వినబడిన మాటలన్నీ కూడా దైవజనుల ద్వారా నాకు అర్థమైపోతా ఉన్నాయి, ఇంకా ఎక్కువ అర్థమైపోతా ఉన్నాయి.
1: మీరు వినపడిన మాటలన్నీ వాళ్ళు వాక్యాలు చెప్తున్నప్పుడు అవి సిక్ అవుతున్నాయి.
0: అవునండి,
1: మీరు ముందే ఈ మాటలు విన్నట్టు ఆడకి వెళ్ళిన తర్వాత వాక్యం మీకు తెలుస్తా ఉంది. ఓకే, మంచిదమ్మా, చాలా సంతోషం. ఇప్పుడు మరి వారం వారం మీరు మందిరానికి వస్తున్నారు, పిల్లలు మరి దేవుని నమ్ముకున్నారా?
0: లేదండి,
1: మరి మీ యజమాని గారు
0: ఆయన నమ్ముకోలేదండి.
1: కానీ ఆటంకం అయితే ఏమి లేదు.
0: లేదండి,
1: మీరు దేవుని తెలుసుకుని ఆరాధనకి వెళ్ళటం వల్ల ఇంట్లో ఏ సమస్య కానీ ఆటంకం కానీ ఏమి లేదు, మీకే సమస్య లేదు, అందరు క్షేమంగా ఉన్నారు కదా.
0: అదండి, మా శుక్రవారం నాడు మరి మా ఆయన గారు వస్తారేమో భయపడిపోయే వాడు అన్నాను కదండి, అప్పుడు ఆయన తోటి అన్నాను, ఏంటి నేను మరి నెలకొకసారి వెళ్తున్నారు కాబట్టి పాటలన్నీ పాడతాం కుదరదు కాబట్టి ఈ నలుగురు నేర్చుకుంటాను అంటున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళకి నేను చెప్పాలి పాటలు అని స్టార్ట్ చేస్తామండి ప్రార్థన.
1: అందరు వచ్చి మీ దగ్గర గ్యాదర్ అవుతా ఉంటారు, మీరు ఆ పాటలు పాడడం వాక్యం చెప్పడం అది జరుగుతుంది. మంచిది. ఇప్పుడు వారం వారం మరి మందిరానికి వెళతా ఉన్నారా?
0: ఇక్కడ అయితే వారం వారం వస్తున్నానండి, ఇంకా చాలా దేవుడి గురించి తెలుసుకుంటానండి. ఈ పాస్టర్ గారు కూడా నిజంగా వాక్యం తీశారంటే ఆ వాక్యం గురించి చాలా లోతుగా అర్థమయ్యేటట్టుగా చెప్తారండి. నాకు వినబడిన మాటలు కూడా ఎన్నో ఆయనలో తెలుసుకున్నానండి. మరి నేను సంఘం కూడా చాలా చక్కగా ఆత్మలు రక్షింపబడతా ఉంటాయండి. వాక్యం విన్నా అంటే మళ్ళీ నేను రాసుకున్నాండి అవి, మళ్ళీ శుక్రవారం నాడు కూడా అక్కడ వివరిస్తానండి బిడ్డలకి. అంత అంత బాగుంటాయండి మాటలు, మరి చాలా మధురంగా ఉంటాయి. అలాగే పాటలకి నాకు అవకాశం ఇస్తారండి.
1: మంచిదమ్మా, చాలా సంతోషం.
0: సిరిపల్లి రాజు గారండి ఈయన, ఈయన పేరు
1: సిరిపల్లి రాజు గారు, సేవకులు. ఇంతవరకు దేవుడు మీతో మాట్లాడిన ప్రతి మాట మాతో పంచుకున్నందుకు, ఆయన స్వరం విని ఈరోజు అనేక మందికి ఆ స్వరం యొక్క విలువను తెలియపరిచే రీతిగా ముందుకొచ్చినందుకు మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులరా, చూశారు కదా ఇంతవరకు ఈ సాక్ష్యం మీ దాకా తీసుకురావడానికి దేవుడు తన కృప చూపించారు. దేవుడు అంటే ఎరగనటువంటి వ్యక్తి, నిత్యం పూజల్లో బ్రతికే వ్యక్తిని దేవుడు పిలిచి తన స్వరం ద్వారా మాట్లాడి మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడినట్టు దేవుని యొక్క సన్నిధికి తను నడిపించడానికి దేవుడు స్వరంతో మాట్లాడి ఈరోజు తను ఇంకొంతమందిని దేవుని వైపు తెప్పగలిగే రీతిగా ఒక అన్యురాలిని హైందవురాలిని ఆయన స్వరంతో పిలిచి మాట్లాడేటువంటి గొప్ప అనుభవాన్ని మీరు చూశారు. ఈ సాక్ష్యం మిమ్మల్ని బలపరిచిందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. మిమ్మల్ని మమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వించుగా.

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా, ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత.